శ్రోతులకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 28వ తేదీ, గురువారం. శ్రోతులు, సమయం 5:58 దాటి 50 సెకండ్లు. శుభోదయం.

0: మీరింతవరకు సాయిబాబా భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వింటారు సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ ఓలేటి పార్వతీశం గారు.
1: మనిషి చాలా శక్తి సంపన్నుడు. అనేక రకాల శక్తులు అతనిలో కేంద్రీకరించబడి ఉంటాయి. భగవంతుడిచ్చే శక్తులు కొన్ని, బుద్ధి ప్రసాదించే శక్తులు కొన్ని. లోచనం అనే మాటకు నిఘంటువు రెండు అర్థాలు చెబుతుంది. లోచనం అంటే కన్ను, లోచనం అంటే చూడటం. కన్ను అందులోని చూపు భగవంతుడు ప్రసాదించే శక్తులు. అయితే చూచే విధానాన్ని బుద్ధి ప్రసాదిస్తుంది. ఇలాంటి మాట మరొకటి ఉంది, ఆలోచనం. ఈ మాటకు నిఘంటువు చూచుట అని, సమీక్షించుట అని, విమర్శించుట అని అర్థాలు చెబుతోంది. ఈ ఆలోచనకు కేంద్ర బిందువు బుద్ధి. ఎప్పుడు అలా ఆలోచిస్తూ కూర్చునే కంటే కాస్త పనికొచ్చే పని ఏమైనా చేయకూడదు అని అప్పుడప్పుడు అమ్మో నాన్నో మనల్ని మందలించిన సంగతులు జ్ఞాపకం వస్తాయి. కాస్త వయసు వచ్చి సంసారం ఏర్పడితే భార్య విసుగులోనూ ఈ వాక్యం వినపడుతుంది. మొత్తం మీద ఆలోచిస్తూ కూర్చోవడం అంటే కాలయాపన చెయ్యడం, కాలాన్ని వృధా చెయ్యడం అనే లౌకిక భావన ప్రచలితంగానే ఉంది. ఆలస్యం అమృతం విషం అనే ఉక్తి ఉంది. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమైపోతుందనే హెచ్చరికతో పాటు ఆలస్యం కొన్ని సందర్భాలలో అమృతతుల్యమైతే కొండొకచో విషమూ కావచ్చని విషదం చేస్తున్నట్లుగా తోస్తుంది. అలాగే సాహిత్యాన్ని గురించి చెబుతూ ఆలోచన అమృతం అన్నారు. ఆలోచించిన కొద్దీ అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే కొద్దీ సాహిత్యం అమృతాన్ని వర్షిస్తుంది. తెలియవచ్చిన అంశాన్ని, అందులో మంచి చెడులను వివేచన చేసుకోవడం, తద్వారా ఆ సారాన్ని మన జీవనంలోకి అనువర్తించుకునే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం, ఇవన్నీ ఆలోచనలో భాగాలే. సరిగమలు తెలిస్తే తప్ప పాడకూడదనే నియమం లేదు. పలకపైన అలా దిద్దుకుంటే తప్ప జెండాపై కపిరాజు పద్యం పాడకూడదనే నియమం లేదు. అలాగని భరతుని గురించో క్షేత్రయ్య గురించో

0: తెలిస్తే తప్ప నాలుగు అడుగులు వెయ్యరాదనే నియమము లేదు. అయితే పాటలోని సంగీతానికో పద్యంలోని సాహిత్యానికో అడుగుల్లోని నృత్యానికో ఒక ప్రామాణికత రావాలంటే ఆయా అంశాల గురించి తెలిసి ఉండడం అవసరం. మనకి మనమే ఆనందించాలనుకున్నప్పుడు ఇవేమీ ఆటంకం కాదు. అందుకే కూనిరాగాలు తీస్తాం, ఏవేవో గంతులు వేస్తాం. కానీ పదుగురిని గురించి అలరించాలంటే మాత్రం ప్రామాణికత అవసరం. మనిషి సంఘజీవి కనుక తన కోసమే కాదు పరుల కోసము బ్రతకాలి. ఇది సమాజ నీతి. అందుచేతనే ఏ విషయమైనా మూలాల్లోకి వెళ్ళి తెలుసుకోవడం ఆవశ్యకమైపోయింది. ఇదొక ఆలోచన మార్గం. మనిషికి ఎన్నెన్నో తెలియాలి, ఎన్నెన్నో తెలుసుకోవాలి. అలా అన్నీ తెలుసుకున్న మనిషి పూర్ణపురుషుడవుతాడా? శూన్యం పూర్ణం రెండూ చూడడానికి ఒకేలా ఉంటాయి. శూన్యం నుండి పూర్ణానికి మనిషి జరిపే ప్రస్థానమే జీవితం. పూర్ణమనేది జీవితానికి ఒక గమ్యమే కనుక అది మనకి లభిస్తుందా? ఈ ప్రశ్నకి జవాబు చెప్పిన వాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. అలా అని మనిషి ప్రయాణం ఆగదు, అది నిరంతర ప్రవాహం. నిన్న ఎవరో వెళ్ళిపోయారు, నేడు మనం, రేపింకెవరో. మొత్తానికి ప్రవాహం మాత్రం ఖాయం. అందుకే దార్శనికులైన గురువులు ఆ దారంట పోయే వారికి దారిభత్యం ఏర్పాటు చేస్తారు. గురువిచ్చిన ఆ జ్ఞాన సంభారాలు మూటకట్టుకుని ముందుకు సాగడం మనిషి విధి. ఇది మరొక ఆలోచన మార్గం. సాధారణంగా ప్రశ్న అనేది జ్ఞానానికి గుర్తుగా చెబుతాం. ఎందుకంటే ప్రశ్న తెలుసుకోవాలనే మన జిజ్ఞాసకు ప్రతీక కనుక. ప్రశ్న సవ్యమైన మార్గంలో ఉండాలి. ఎదుటివారితో వాదించాలనే నెపంతో ప్రశ్నించకూడదు. వ్యక్తిగత విమర్శకు మన ప్రశ్న తావు ఇవ్వకూడదు. అప్పుడది మన అజ్ఞాన ప్రదర్శన అవుతుంది, అహంకార ప్రదర్శన అవుతుంది. ఎదుటివాళ్ళు తెలుసుకునే ముందు నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయమంటారు. బాగున్నారా అని ఎదుటివాళ్ళను ప్రశ్నించడం సామాన్యం, బాగున్నానా అని తనను తాను ప్రశ్నించుకోవడం ధీమాన్యం. ఇటువంటి స్థితి కలిగినప్పుడే మనిషి అల్పజ్ఞత నుంచి ఆత్మజ్ఞతకు ఎదుగుతాడు. ఇది కూడా విశేషమైన ఆలోచన మార్గం.
1: సూక్తి ముక్తాలు విన్నారు. వ్యాఖ్యాత శ్రీ ఓలేటి పార్వతీశం గారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు ఇప్పుడు వినండి పొలం కబుర్లు.

రైతు సోదరులకు నమస్కారం. కిసాన్ వాణికి సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో కలుపు నిర్మూలన యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అనాదిగా కలుపు మొక్కల వలన పంటలకు విపరీత నష్టం కలుగుతోంది. పంట దిగుబడిలో మూడో వంతు నష్టపోతున్నట్లు అంచనాలు. కలుపు నియంత్రించకుండా ఎక్కువ కాలం పెరగనిస్తే 200 పంట లేదా అంతకు మించి కూడా నష్టం కలగచ్చు. కలుపు తీయని మడి, దేవుళ్ళు లేని గుడి, కలుపు తీయకుండా పండిస్తే కోయకుండా పండుతుంది అనే సామెతలు మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఇవి కేవలం సామెతలు కావు, కలుపు వల్ల కలిగే నష్ట తీవ్రతను సూచిస్తున్నాయి. మనం సాగు చేసిన పైరు కాకుండా వాటితో పాటు పెరిగే ఇతర మొక్కలను కలుపు అంటారు. ఇవి పైరుతో పాటు పెరిగి పోషకాలు, నీరు, సూర్యరశ్మితో పోటీ పడి పంట దిగుబడిని, నాణ్యతను తగ్గించేస్తాయి. పంట కన్నా ఎక్కువ పోషకాలను హరిస్తాయి, మొక్కలకు అందకుండా చేస్తాయి. కలుపు మొక్కల వల్ల పైరుకు జరిగే ప్రత్యక్ష హానితో పాటు పరోక్షంగా కూడా అనేక నష్టాలు, కష్టాలు కలిగిస్తాయి. పైరును నశించే చీడపీడలకు ఆశ్రయమిచ్చి వాటి వ్యాప్తికి దోహదపడతాయి. మరికొన్ని రకాల కలుపు మొక్కలు పంట మొక్కలపై అతిథిగా ఆశ్రయించి ఆహారం కొరకు పూర్తిగా ఆధారపడి జీవిస్తూ చివరికి అతిథి మొక్కను నిర్వీర్యం చేస్తాయి. అయితే ఈ కలుపు మొక్కల ప్రత్యేకతలు ఏంటి అన్న విషయానికి వస్తే, పైరు మొక్కల కంటే కలుపు మొక్కలకు మనుగడ శక్తి ఎక్కువ. ఇవి తమ

జీవిత చక్రాన్ని అతి త్వరగా పూర్తి చేసేస్తాయి. ఈ విధంగా ఒక పైరు కాలంలో కలుపు మొక్కలు 2-3 జీవిత చక్రాలు పూర్తి చేయొచ్చు. అందువల్ల బహుళ సంఖ్యలో విత్తనాలు భూమికి చేరడం వల్ల కలుపు విపరీతంగా వస్తుంది. అయితే వీటిని నివారించలేమా? మరి వీటికి నివారణ చర్యలు ఏంటి అన్న విషయాలకు వస్తే, విత్తన సేకరణలోనే జాగ్రత్త వహించాలి. కలుపు విత్తనాలు కలవని విత్తనాలు సేకరించుకోవాలి, కలుపు లేని నారు మడించుకోవాలి. విత్తనం తయారైన కలుపు మొక్కలను పశువులతో మేపరాదు, అవి పేడ ద్వారా నేలకు చేర్చి మొలకెత్తే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇక కలుపు విత్తనాలు ఎక్కువగా ఉండే మట్టిని కూడా పొలానికి తోలరాదు. పంట కాలువలు, మురుగు కాలువలు, పొలం గట్ల మీద ఉన్న కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు నిర్మూలిస్తూ ఉండాలి. కలుపు మొక్కల నుండి విత్తనాలు తయారు కాకముందే నిర్మూలించాలి. విత్తనాలు తయారైన తర్వాత అవి వెదజల్లబడి నియంత్రణ సాధ్యం కాదు. ఉదాహరణకు వయ్యారి బామ, పార్థినియం, ఈ విత్తనాలు వేల సంఖ్యలో తయారై వెదజల్లబడతాయి. విత్తనం 5 సంవత్సరాల వరకు మొలకెత్తే శక్తిని కలిగి ఉంటుంది. అయితే ఈ కలుపు వల్ల నష్టాలు ఏంటి అన్న విషయానికి వస్తే, దిగుబడి తగ్గడం, ఖర్చు పెరగడం, పంట నాణ్యత తగ్గడం, పురుగులు తెగుళ్లకు ఆశ్రయం కలిగించడం, కూలీల పని వేగం తగ్గడం, కాలువలో ప్రవహించే నీటి ప్రవాహ వేగం, నీటి పరిమాణం తగ్గడం, ఎరువు వేసిన ప్రధాన పంటకు అందుబాటులో లేకపోవడం, ఇలాంటి నష్టాలు కలుగుతాయి. పురుగులు తెగుళ్ళు ఎలుకలు కలిగించే దానికన్నా కలుపు వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది. అయితే కొన్ని పంటల్లో కలుపు లేకుండా చూడాల్సిన సమయం ఏంటి అన్న విషయానికి వస్తే, మెట్ట వరికైతే విత్తిన 20 రోజుల వరకు, మాగాణి వరికైతే విత్తిన 40 రోజుల వరకు, మొక్కజొన్నకైతే విత్తిన 40 రోజుల వరకు, వేరుశనగ పంటకైతే విత్తిన 45 రోజుల వరకు, చెరుకు అయితే ముచ్చిన నాటిన 120 రోజుల వరకు, పొద్దుతిరుగుడైతే విత్తిన 40 రోజుల వరకు, పత్తి అయితే విత్తిన 60 రోజుల వరకు మనం కలుపు లేకుండా చూడాలి. అయితే ఈ యాజమాన్య పద్ధతుల్లో వేసవిలో లోతు దుక్కులు చేయడం వల్ల కలుపు మొక్కల విత్తనాలు బయటపడి వెండ వేడిమికి మొలకెత్తే శక్తిని కోల్పోతాయి. పైరు మొదటి దశలో బాగా ఎదిగే సజ్జ, మినుము, సోయాబీన్, ఉలవ పంటలకు శాఖీ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కనుక కలుపు రాకుండా ఈ పంటలు అణుగుదొక్కుతాయి. పంట మార్పిడి వల్ల కలుపును నియంత్రించవచ్చు. ఇది కలుపు మొక్కల జీవిత చక్రాన్ని ఛేదించడానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా జొన్న మల్లె, పొగాకు మల్లె వంటి పరాన్నజీవులను మనం నియంత్రించవచ్చు. వరి పొలాల్లో తగినంత నీరు ఉన్నప్పుడు కలుపు మొక్కలు వచ్చే అవకాశం ఉండదు. డ్రిప్ ఇరిగేషన్ కేవలం వేరు వ్యవస్థ కొద్ది భాగమే తడుస్తుంది. కనుక కలుపు నియంత్రణ జరుగుతుంది. సూర్యరశ్మితోనే నేలను ప్రత్యేక పద్ధతిలో వేడి చేయడం వల్ల అధిక వేడికి నేల పై పొరలోని కలుపు విత్తనాలు లసిస్తాయి. కొన్ని రకాల పురుగులు కలుపు మొక్కలను తిని జీవిస్తాయి. కనుక ఈ పద్ధతిలో కలుపు నివారించవచ్చు. కాలువల్లో, చెరువుల్లో, కుంటల్లో ఉండే గుర్రపు డెక్క, నియోకెటినా అనే ముక్కు పురుగులను ఉపయోగించి నియంత్రించవచ్చు. వయ్యారబామ అంటే ఈ పార్థిని కలుపు మొక్కను జైగోగ్రామ అనే పురుగులను ఉపయోగించి నాశనం చేయవచ్చు. రసాయనాలతో కూడా ఈ కలుపును మనం నివారించవచ్చు. అదునులో కూలీలు దొరకపోవడం, కూలీలతో కలుపు తీయించడానికి నాగలి, గుంటక, గొర్రు ఉపయోగించి కలుపు నిర్మూలించడానికి ఖర్చు పెరగడంతో పాటు రైతులు క్రమంగా రసాయనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవి కూడా పర్యావరణాన్ని కాలుష్యం చేస్తాయి, అవశేషాలు ఆరోగ్య హాని కలిగిస్తాయి. అందువల్ల కలుపు నిర్మూలనలో భౌతిక యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యమిస్తూ అవసరమైన మేరకే తగిన జాగ్రత్తతో సిఫార్సు మేరకు మందులు వాడాలి. కలుపు సమస్యలను ఎదుర్కోవడానికి భౌతిక యాజమాన్య పద్ధతులు సరిపోవడం లేదు, తప్పనిసరిగా మందులు వాడాల్సిన అవసరం ఏర్పడింది అన్నప్పుడు, ఏ పైరు వేసుకోవడానికైనా సరే ముడిజాతి మొక్కలైన ఈ తుంగ గరిక పొలంలో ఉన్నప్పుడు ముందుగా వాటిని నిర్మూలించాలి. ఇది విత్తనానికి సుమారు 20 రోజుల ముందే చేపట్టాల. ఈ నిర్మూలన అనేది 2,4-D సోడియం సాల్ట్ 2 కిలోల మందును ఫెరాక్వాట్ 1/2 లీటరు లేదా గ్లైఫోసెట్ 1 లీటర్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరం నేలపై పిచికారీ చేయాలి. వరి మడి విషయానికి వస్తే, నారుమడికి విత్తనం వేయకముందే వాడే పద్ధతిలో చివరదమ్మ చేసిన తర్వాత 2 నుండి 5 సెంటీమీటర్ల నీటిని నిలగట్టి ఎకరాకు 1 లీటర్లు బెంజియోకార్ప్ మందును 20 కిలోల పొడి ఇసుకలు కలిపి నారుమడిలో సమానంగా పడేటట్లు 3 రోజుల వరకు నీటిని నిలగట్టాలి. ఆ తర్వాత నీటిని తీసేస్తే కొత్త నీరు పెట్టుకొని విత్తుకోవచ్చు. విత్తనం మొలిచిన తర్వాత వాడే పద్ధతి, విత్తనం వేసిన 7వ రోజున నారుమడిలో నీటిని పూర్తిగా తీసేసి బెంజియోకార్ప్ 1 లీటర్ మందుకు 200 లీటర్ నీటిలో కలిపి సమానంగా పిచికారీ చేయాలి. 2 రోజుల వరకు నీరు పెట్టకూడదు. వరి నాటిన 3 నుంచి 4-5 రోజుల లోపల కలుపు నాశనలు ఎకరాకు 20 కిలోల ఇసుకతో కలిపి పొలంలో 4-5 సెంటీమీటర్ల నీరు నిలగట్టి సమానంగా వెదజల్లాలి.

0: మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
1: శుభ సమయంలో ఈ కవి హృదయంలో
2: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
0: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
2: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా ఉన్న పలు కీలక మౌలిక వస్తుల ప్రాజెక్టుల పురోగతిని ప్రగతి సమావేశం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతి వివరాలను ప్రధానమంత్రికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ముత్కేడ్ మేడ్చల్ మహబూబ్నగర్ డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భూసేకరణ ప్రభుత్వ భూముల బదలాయింపు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కర్నూలు జిల్లాలోని 4 మండలాల్లోని 16 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. నంద్యాల జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసినట్లు వెల్లడించారు. స్ట్రాటు ఆవరణంలో శాస్త్రీయ పరిశోధనలు టెలికమ్యూనికేషన్ల కోసం ఉపయోగించే భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు నిన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ బెలూన్లో 6 పేలోడ్లతో పాటు పలు సెన్సార్లను అమర్చి ప్రయోగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది.

0: ఉందని తెలిపారు. టవర్లు లేని గ్రామాలు, గిరిజన, తీర ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికత సిగ్నల్స్ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని ఆయన తెలియజేస్తూ,
1: స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో పాటు మొట్టమొదటిసారిగా ఇలాంటి సూపర్ ప్రెషర్ బెలూన్ ని భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. స్పేస్ ద్వారా, స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కామన్ మ్యాన్ కి, ఒక ఫార్మర్ కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్ కి, వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది.
0: బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముస్లింలు జరుపుకునే పండుగల్లో రంజాన్ తర్వాత బక్రీద్కు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్లు ఎస్ అబ్దుల్ నజీర్, శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ముస్లింలకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో సూచించారు. ఆంధ్రప్రదేశ్లో నిషేధిత జంతువులను వధించడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు రేవంత్ రెడ్డి నిన్న లేఖ రాశారు. గతంలో 148 మీటర్ల జలాశయం నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించిందని, అయితే ఆ స్థాయితో ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు పూర్తిగా తీరవని రేవంత్ రెడ్డి తెలిపారు. నీరు నిల్వ ఉండే గరిష్ట స్థాయి ఎఫ్ఆర్ఎల్ను పెంచితే తెలంగాణకు నీటి సరఫరా సులభమవుతుందని పేర్కొన్నారు. అలాగే ఎఫ్ఆర్ఎల్ పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం కూడా తక్కువగానే ఉంటుందని వివరించారు. దీనిపై చర్చించేందుకు తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశానికి తేదీ ఖరారు చేయాలని లేఖలో కోరారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ 2 రోజుల తూర్పుగోదావరి జిల్లా పర్యటనపై రాజమహేంద్రవరంలో మంత్రి నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుష్కరాలు జరిగే 6 జిల్లాల అభివృద్ధికి సుమారు 8,500 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గోదావరి కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పేర్కొంటూ,
2: పుష్కరాలు జూలై 7వ తారీఖున ప్రారంభమైతే మనకి ఖచ్చితంగా 13 నెలల కాలం ఉంది. ఆ ప్రారంభమయ్యే ముందు ఈ సంవత్సర కాలం పొడవున పుష్కరాలు బాగా నిర్వహించుకోవడానికి ఏ కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు వాటి మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన వెంటనే పనులన్నీ కూడా ప్రారంభమవుతాయనేటువంటి మాటని తెలియజేస్తూ, పుష్కరాల విషయంలో సమన్వయ లోపం లేకుండా దాదాపుగా 8,500 కోట్ల రూపాయలు మనం ప్రణాళిక చేసాం. ఆ ప్రణాళికలో ఎంత మేరకు మనకు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది తొందరలో తెలియజేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని, ఈ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని నంద్యాల జిల్లాకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా సొంత ఇంటి కల సాకారమైందని నంద్యాల జిల్లాకు చెందిన లబ్ధిదారు వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే ముద్రా యోజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉపయోగపడిందని లబ్ధిదారు ఇబ్రహీం ఖాన్ పేర్కొన్నారు.
3: 2015లో కేంద్ర ప్రభుత్వము చిన్న వ్యాపారస్తుల కోసం ముద్రా రుణాలు తీసుకునే సదుపాయం కలిగించింది. నేను దీంట్లో భాగంగా నేను మొదట 50,000 రూపాయలు లోన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆ రుణం మొత్తం నేను కట్టిన తర్వాత నాకు మళ్ళీ ముద్రా లోన్ కింద 2 లక్షల రూపాయలతో ఈ మొబైల్ షాప్, యాక్సరీ షాప్ మెయింటైన్ చేస్తున్నాను. ఈ ముద్రా లోన్ పథకము మాలాంటి చిన్న వ్యాపారస్తులకు చాలా చేదోడు బాదుడుగా ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలైన సందర్భంగా ఈ స్కీమ్ని కూడా మరింతగా విస్తరిస్తున్నారు. మాలాంటి

0: వారికి చాలా ఉపయోగకరంగా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నష్టం రాకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి

0: ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నష్టం రాకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు చేసిన తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిన్న అత్యధికంగా 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు 45 నుంచి 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-1178700 టోల్ ఫ్రీ నంబరుకు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ ఈదురుగాలుల కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 2 మత్స్యకారులు మృతి చెందగా మరో 2 గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక నిధి ఝాః. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియానం 2.0 ఇత్యస్య ప్రభావపూర్ణ క్రియాన్వయనస్య ఆవశ్యకతాముద్దిశ్య సబలం ప్రోక్తవాన్ యత్ అభియానం ఆధారభూత సంరచనా నిర్మాణమతిక్రమ్య నియమిత నిరీక్షణేన నాగరిక సహభాగితయ అథ విభిన్న హితధారకాణాం సమన్వయేన మాపనయోగ్య పరిమాణాన్ సునిశ్చితం కుర్యాత్. నవదిల్ల్యాం ఏక 50వ ప్రగతి ఉపవేశనే అధ్యక్షతాం కూర్వన్ శ్రీమోదీ రాజ్యేభ్యః నిర్దిష్టవాన్ యత్ అపశిష్ట ప్రసంస్కరణ సంయంత్రాణి సహైవ గోబర్ధన సంయంత్రాణి చ సమ్మిళితం కృత్వా కఠోర అపశిష్ట ప్రబంధన సంబద్ధానాం ఆధారభూత పరియోజనానాం కార్యం శీఘ్రం పూర్ణం కుర్వంతు. ఉపవేశనావధౌ ప్రధానమంత్రిణా 30,000 కోటి రూప్యకాణాం 7 మహత్వపూర్ణపరియోజనానాం సమీక్షా విహితా. సహ అవోచత్ యత్ విద్యుత్ వ్యయం న్యూనీకర్తుం ఊర్జాసురక్షాం వర్ధయితుం గృహ సామాదాయిక స్తరే చ స్వచ్ఛ ఊర్జాయాః ప్రసారార్థం రూఫ్టాప్ సౌర్యోజనా మిషన్ మోడ్ రూపేణ స్వీకరణీయా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అద్య గ్యాంగ్టాక్ నగరస్య పాల్జోర్ క్రీడాంగణే ఆయోజితే సమారోహే సిక్కిం ఆరక్షిబలాయ ప్రతిష్ఠితం ప్రెసిడెంట్స్ పులిస్ కలర్ ఇది సర్వోచ్చం సమ్మానం ప్రదాస్యతి. ఏతేన సహ సిక్కిం రాజ్యం సమ్మానమిదం ప్రాప్తుం దేశస్య 15వ రాజ్యం తథా ఉత్తర పూర్వ క్షేత్రస్య 3వ రాజ్యం అభవత్. ప్రెసిడెంట్స్ పులిస్ కలర్ ఇది సమ్మానం దేశే కస్యాపి ఆరక్షిబలస్య అసాధారణ సేవాయాః సుదృఢ అనుశాసనస్య రాష్ట్రం ప్రతి నిష్ఠాయాః చ కృతే దీయమానం సర్వోచ్చం ఔపచారిక సమ్మానం వర్తతే. కేంద్రీయ మాధ్యమిక

0: शिक्षा परिषदा CBSE इत्यनेन हैदराबाद स्थितस्य शैक्षणिक तन्त्रज्ञान संस्थायै कोयम्प्ट एड्युटेक इत्यस्मै परीक्षा परिणामानुबन्ध आवंटनस्य विषये आरोपाः निराकृताः। एकस्मिन् सामाजिकान्तर्जालीय पटलीये सन्देशे CBSE इत्यनेन आरोपाः त्रुटिपूर्णः, भ्रमात्मकः, तथ्यहीनास्ति इति प्रतिपादितम्। परिषदा उक्तं यत् संस्थायै अनुबन्ध प्रदाने सामान्य वित्तीय नियमानां नियमावल्याः च निष्ठापूर्वकं पालनं कर्तव्यम्। परिषदा सूचितं यत् 26,000 बोर्ड परीक्षायाः उत्तरपुस्तिकानां डिजिटल मूल्यांकनेभ्यः RFP इति गतवर्षस्य अगस्त मासे केन्द्रीय सार्वजनिक क्रयण पोर्टल इत्यत्र आरभ्य योग्याय निविदानुबन्धः प्रदत्तः आसीत्। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्य गुजरात राज्यस्य यात्रां प्रति एष्यति। स्वयात्रावधौ गृहमन्त्री अहमदाबाद गांधीनगर मण्डलयोः प्रायः 12 जनोपयोगी शिक्षा ग्रामीण आधारभूत संरचना परियोजनानां उद्घाटनं शिलान्यासं च विधास्यति। ईद उल अजहा अद्य कृत्स्ने उत्तर प्रदेशे सोत्साहं सोल्लासम् आचर्यते। बकरीद पर्व निर्विघ्नेन आचरितुं प्रशासनेन विस्तृता व्यवस्था कृता अस्ति। राज्यसर्वकारेण सर्वेषां मण्डलारक्षिप्रमुखाणां कृते सञ्चेतना च प्रसारिता अस्ति यत् क्षेत्रे नूतनपरम्परायाः आरम्भः न भवेत्, निषिद्धानां पशूनां बलिः न भवेत् इति सुनिश्चितं कर्तव्यम्। अन्ते च क्रिकेट क्रीडायां IPL क्रिकेट स्पर्धायां गतरात्रौ न्यू चण्डीगढ़ नगरे क्रीडिते एलिमिनेटर द्वन्द्वे राजस्थान रॉयल्स दलेन सनराइजर्स हैदराबाद दलं 47 धावनांकैः पराजितम्। राजस्थान रॉयल्स दलेन सनराइजर्स हैदराबाद दलस्य सम्मुखं 44,200 धावनांकानां लक्ष्यं स्थापितम् आसीत्। प्रत्युत्तरे हैदराबाद दलं केवलं 96,100 धावनांकानेव अवाप्नोत् इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం చరిత్రలో ఈరోజు, తరువాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 7:45 ఉదయరాగం సుమధుర గీతాలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 పుస్తకవాణి అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం 11వ భాగం వింటారు. అనగారిన జనుల దేవాలయ ప్రవేశం వివరాలు ప్రసారమవుతాయి. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, చదివిన వారు శ్రీఎం సుధాకర్ మోహన్. 9:00 హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే సినిమా పాటలు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. 10:00 ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:15 వివిధ భారతీయ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 తిరిగి వివిధ భారతీయ కార్యక్రమాలు కొనసాగుతాయి విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి వింటారు. తరువాత వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, వార్తల అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో అంశంతో కూర్చిన మాటలు పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం, ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

శరమవుతాయి. సాయంత్రం 6:30 90 వసంతాల ఆకాశవాణి వివరాలు వింటారు. అనంతరం భక్తి కుసుమాలు, భక్తి పాటలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగు గురించి చిత్తూరు జిల్లా రంపిచెర్ల మండలం మూరేవండ్లపల్లి రైతు వి సుధాకర్ రెడ్డి గారి అనుభవాలు ప్రసారమవుతాయి. పరిచయకర్త శ్రీడి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత్ భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 చిత్రకుసుమాలు, సినిమా పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 తిరిగి చిత్రకుసుమాలు కొనసాగుతాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ నుండి. 9:30 చిత్రకుసుమాలు, సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహిక కార్యక్రమంలో భాగంగా 4వ భాగం ప్రసారమవుతుంది. 10:30 ఆపాత మధురాలు, పాత సినిమా పాటలు ప్రసారమవుతాయి. శ్రోతలు, ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టక్లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్తలు వివరంగా. న్యూఢిల్లీలో జరిగిన 51వ ప్రగతి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా నిరంతర పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యంతో స్పష్టమైన ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు. వేస్ట్ ప్రాసెసింగ్, గోవర్ధన్ ప్లాంట్లతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరారు. ఈ సమావేశంలో 9 రాష్ట్రాలకు చెందిన 30,000 కోట్ల రూపాయలు విలువ చేస్తే 7 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమీక్షించారు. పట్టణ ప్రాంతాలు, నివాస సముదాయాలు, ప్రభుత్వ సంస్థలపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వేగవంతం చేయాలని, దీనివల్ల విద్యుత్ ఖర్చులు తగ్గి ఇంధన భద్రత లభిస్తుందన్నారు. అలాగే కాలువలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడం ద్వారా నీటి ఆవిరి కాకుండా నిరోధించవచ్చని సూచించారు. వధావన్ పోర్ట్ కేవలం ఒక ఓడరేవులో కాకుండా కోస్టల్ షిప్పింగ్, హైవేలు, రైల్వే, ఎయిర్పోర్టులతో అనుసంధానించబడ్డ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర నీటి సమస్యల పరిష్కారానికి ఈ ప్రాజెక్టు ఒక మోడల్గా నిలవాలన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల అమల్లో జాప్యం వల్ల ఖర్చులు పెరగడమే కాకుండా ప్రజలు అభివృద్ధి ఫలాలకు దూరమవుతారని ప్రధానమంత్రి తెలిపారు. దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.

0: ప్రజలు ఎల్లప్పుడూ శరీరంలో ఉన్న నీటి శాతం కాపాడుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీరు తీసుకెళ్లాలని, ఇతరులకు మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా సూచించారు. మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. జంతువులు పక్షుల కోసం ఇళ్లు, బాల్కనీలు, కార్యాలయాల వెలుపుల చిన్న పాత్రల్లో నీరు ఉంచాలని పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి మంత్రులతో దేశంలో వేడిగాళ్ల పరిస్థితిపై చర్చించారు. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆయా శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో చర్చించినట్టుగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: प्रधानमंत्री जी ने कैबिनेट में मौसम की जो हीट वेव की परिस्थिति है उसका भी सभी मंत्रियों के साथ चर्चा की और माननीय प्रधानमंत्री जी का जो राष्ट्र के प्रति आह्वान है उसी आह्वान के तहत सभी से अपने अपने मंत्रालय में सुविधा पहुंचाने की किस तरह की सुविधाएं की जा सकती है उसके ऊपर भी चर्चा हुई.
0: ఢిల్లీ ఎయిమ్స్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నవల్ కిషోర్ విక్రమ్ ఆకాశవాణితో మాట్లాడుతూ, వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఎలక్ట్రోలైట్ ద్రవాలు తీసుకోవాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకూడదని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్లో పాల్జోర్ స్టేడియంలో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశంలో ఈ గౌరవం అందుకుంటున్న 15వ రాష్ట్రంగా ఈశాన్య భారత నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలవనుంది. దేశానికి అందించిన అసాధారణ సేవలు, క్రమశిక్షణ, అంకితభావాన్ని గుర్తింపుగా ఒక పోలీస్ విభాగానికి ఇచ్చే అత్యున్నత అధికారిక గౌరవం ఈ ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్పీ ర్యాంక్ అధికారి నాయకత్వంలో 400 మంది సిక్కిం పోలీస్ సిబ్బందితో కూడిన బృందం రాష్ట్రపతి సమక్షంలో పరేడ్లో పాల్గొంటుంది. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడ్డ పేద ప్రజలకు సేవ చేసేందుకు ప్రతీకని రాష్ట్రపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే సమాజంలో ప్రేమ, సామరస్యాలు పెంపొందించేందుకు ప్రజలంతా తమ సంకల్పం మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. బికనీర్లో జరిగిన భద్రతా సమీక్ష సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లాలకు సంబంధించి భద్రతా అంశాలు సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల్లో బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలు చట్టపరమైన ఆర్థికపరమైన నిబంధనలు పాటించడం, మ్యూల్ ఖాతాలు నకిలీ కంపెనీలు కనిపెట్టడం, నకిలీ ఆధార్ కార్డ్స్ గుర్తించడం, సరిహద్దులు గుండా జరిగే స్మగ్లింగ్ నియంత్రించడం వంటి అదనపు బాధ్యతలు హోంమంత్రిత్వ శాఖ జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. సరిహద్దు జిల్లాల్లో నేరాలు, డ్రగ్స్ ముఠాలు వెనుక ఉన్న వనరులు, వాటి పనితీరు, నెట్వర్క్స్పై అధ్యయనం చేయాలని ఆదేశించినట్టుగా హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఐసీఏఆర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో సమావేశమై రష్యా ఉక్రెయిన్ యుద్దంపై చర్చించారు. సైప్రస్లో యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల జిమ్నిచ్ ఫోరం సదస్సు జరిగింది. శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలు, ద్వైపాక్షిక సహకారంపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా జైశంకర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో సరిహద్దు పోస్టులు, ముళ్లకంచె, మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 142.79 ఎకరాల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అప్పగించింది. May 11 జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో సరిహద్దు కంచె, సంబంధిత ప్రాజెక్టుల కోసం 45 రోజుల్లోగా 600 ఎకరాల భూమిని బదిలీ చేయాలని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ భూమిని అప్పగించారు. బీఎస్ఎఫ్ అవుట్పోస్ట్ నిర్మాణం, ముళ్లకంచె ఏర్పాటు ద్వారా సరిహద్దు భద్రత బలోపేతానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి శుభేందు అధికారి తెలిపారు. తొలిదశలో భాగంగా May 20 5 జిల్లాల పరిధిలో 43 ఎకరాలు కొనుగోలు చేసిన భూమిని, అలాగే 31.9 ఎకరాల ప్రభుత్వ భూమి మంజూరును ఉత్తర్వులు బీఎస్ఎఫ్కు అందించారు. దేశవ్యాప్త

0: పశ్చిమబెంగాల్ అత్యధికంగా బంగ్లాదేశ్తో 2,217 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉందని, రాష్టంలో సుమారు 1,600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇప్పటికే కంచెవేయగా 600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇంకా కంచెవేయాల్సి ఉందని సువేందు అధికారి తెలిపారు. దేశంలో ముస్లిం మహిళల హక్కులపై జాతీయ మహిళా కమిషన్ ఒక సమగ్ర సిఫార్సుల నివేదిక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ, మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు సమర్పించింది. దేశంలో ముస్లిం మహిళల చట్టపర, సామాజిక, రాజ్యాంగపర హక్కులు బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నివేదిక రూపొందించారు. ముఖ్యంగా వివాహం, విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కులపై ఈ నివేదికలో ప్రత్యేక దృష్టి పెట్టారు. నలుగురు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సీనియర్ న్యాయవాది వి మోహనను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో కొలీజియం మే 22, మే 27 తేదీల్లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో ఇద్దరు వచ్చే నెలలో పదవి విరమణ చేయనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ బివి నాగరత్న మాత్రమే ఏకైక మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు వి మోహన నియామకంతో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. ఇటీవలే సుప్రీంకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38 పెంచుతూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. రాగల 2 నుంచి 3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్కు 244 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. అయితే ఈ లక్ష్య ఛేదంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో కేవలం 196 పరుగులకే ఆల్అవుట్ అయింది. రేపు జరగబోయే క్వాలిఫైర్ 2 మ్యాచ్లు గుజరాత్ టైటాన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం.

0: శ్రోతలు, ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి వివరాలు, అనంతరం చరిత్రలో ఈరోజు, తరువాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలు, కార్యక్రమంలో ముందుగా 90 వసంతాల ఆకాశవాణి.

0: విందాం. ఆకాశవాణి 2026 నాటికి 90 వసంతాల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటోంది. తెలుగు సంస్కృతి భాషా పరిరక్షణలో ఆకాశవాణి పాత్ర అనన్య సామాన్యం. శ్రోతలకు నమస్కారం. ఇది ఆకాశవాణి అనే పిలుపు తెలుగువారికి కేవలం ఒక ప్రకటన కాదు, అదొక అనుభూతి. 1936లో అఖిల భారత రేడియోగా ప్రారంభమై నేడు 90 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆకాశవాణి కోట్లాది మంది భారతీయులకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతున్న విశ్వసనీయ సమాచార వారధి. భారతదేశంలో రేడియో ప్రసారాలు 1920లలో ప్రారంభమైనప్పటికీ 1936 జూన్ 8న అధికారికంగా ఆల్ ఇండియా రేడియోగా రూపుదిద్దుకుంది. రవీంద్రనాథ్ ట్యాగూర్ దీనికి ఆకాశవాణి అని పేరు పెట్టారు. తెలుగు ప్రసారాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ప్రారంభమయ్యి తర్వాతి కాలంలో విజయవాడ, హైదరాబాద్ వంటి కేంద్రాల ద్వారా తెలుగు భాషా వికాసానికి పునాదులు వేసింది. తెలుగు జనజీవనంలో ఆకాశవాణి గురించి చెప్పుకోవాలంటే తెలుగువారి సామాజిక సాంస్కృతిక వికాసంలో ఆకాశవాణిది చెరపలేని ముద్ర. గ్రామీణ ప్రాంతాలకు లోకజ్ఞానాన్ని అందించే ఏకైక ఆధారం రేడియో వార్తలు. నిష్పక్షపాతమైన సమాచారానికి ఇది మారుపేరు. వ్యవసాయానికి కార్షిక విజ్ఞానం వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు సాగు పద్ధతులు, వాతావరణ హెచ్చరికలు అందించి రైతు నేస్తంగా నిలిచింది కిసాన్ వాణి కార్యక్రమాలు. ఇంకా తెలుగు పద్యాన్ని, నాటకాన్ని సామాన్యుడికి చేరవేసింది. ఎందరో మహానుభావుల కీర్తనలు, సంగీత కచేరీలు ఆకాశవాణి పుణ్యమాని ఇంటింటికి చేరాయి. బాల వినోదం, బాలానందం, మహిళామండలి వంటి శీర్షికలు తరతరాల విజ్ఞానానికి చిరునామాలుగా నిలిచాయి. ప్రస్తుతం ఆకాశవాణి కేవలం రేడియో పట్టాలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. డిజిటల్ విప్లవం కూడా వస్తోంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా తెలుగు ప్రసారాలను వినే వీలు కలిగింది. నగరాల్లో ఎఫ్ఎం కేంద్రాల ద్వారా నాణ్యమైన ధ్వనితో యువతకు మరింత చేరువయ్యింది ఆకాశవాణి. ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. శివరంజని రాగంలో వయలిన్ ద్వారా పలికించిన ఆ మధుర నాదం 90 ఏళ్లుగా భారతీయుల ఉదయాన్ని ఆహ్లాదపరుస్తోంది. 90 వసంతాల ఈ ప్రస్థానంలో ఎన్నో ప్రైవేట్ ఛానళ్లు, సోషల్ మీడియా వేదికలు వచ్చినప్పటికీ ఆకాశవాణి తన విశ్వసనీయతను కోల్పోలేదు. తెలుగు భాషా తీయతనాన్ని, సంప్రదాయాన్ని, ఇంకా విలువలను కాపాడుతూ మున్ముందు మరెన్నో వసంతాలు మన ఆకాశవాణి పూర్తి చేసుకోవాలని ఆకాంక్షిద్దాం. 90 వసంతాల ఆకాశవాణి వివరాలు విన్నారు. ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో మరిప్పుడు చరిత్రలో ఈరోజు వింటారు. ముందుగా వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి. ఈరోజు వీరు భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. వీరు రచయిత కూడాను. 1922లో రత్నగిరి కారాగారంలో హిందూ జాతీయవాదాన్ని అభివృద్ధి చేశారు. హిందూ మహాసభలో చేరిన తర్వాత హిందువులందరినీ భారతీయత పేరు మీదుగా ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు. సావర్కర్ 1883 మే 28న నాసిక్లో జన్మించారు. 1966 ఫిబ్రవరి 24 వరకు వీరు జీవించారు. సావర్కర్ తను విద్యార్థి దశ నుండే రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు. వీరు సోదరునితో కలిసి అభినవ భారత్ సొసైటీని ప్రారంభించారు. విప్లవం ద్వారా భారతదేశం సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని పొందాలని ఎన్నో పుస్తకాలు రచించారు. 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామాన్ని గురించి వీరు రాసిన ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని బ్రిటిష్ వారు నిషేధించారు.

0: 1937 తర్వాత విస్తృతంగా పర్యటించి వక్తగా, రచయితగా జాతీయవాదానికి, సమాజంలో ఏకత్వానికి ఎంతో కృషి చేశారు వీరు. శ్రోతలు, ఈరోజు నందమూరి తారక రామారావు గారి జయంతి. తెలుగు సినిమా నటులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు, తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీ రామారావు గారు తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాల్లో నటించారు. పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి ప్రజలను మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ గారు 1923 మే 28న మద్రాసు రాజ్యం నిమ్మకూరులో జన్మించారు. 1996 జనవరి 18 వరకు వీరు జీవించారు. రామారావు గారు 1982 మార్చి 29న రాజకీయాల్లోనికి ప్రవేశించారు. 3 దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు. ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవితకాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996 నెలకొల్పింది. 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును తరువాత ఆపేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 2006 జనవరి 18న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్టీ రామారావు గారు నటించిన కొన్ని చిత్రాలు సీతారామ కళ్యాణం, గులేబ కావలి కథ, శ్రీకృష్ణ పాండవీయం, వరకట్నం, తెల్లా పెల్లామ, తాతమ్మ కళ, దానవీర సూరకన్న, చాణక్య చంద్రగుప్త, అక్బర్ సలీం, అనార్కలి, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీమద్ విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, చండశాసనుడు, శ్రీమద్ విరాట్ పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక్ వంటి ఎన్నో చిత్రాల్లో వీరు నటించారు. నిర్మాతగా కూడా సామ్రాట్ అశోక్, శ్రీనాథ కవి సార్వభౌమ, దానవీర సూరకర్ణ, శ్రీమద్ విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, చండశాసనుడు వంటి చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇప్పుడు ప్రకటన వినండి.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రోతలు, 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు చరిత్రలు. ఈరోజు బి విఠలాచార్య వర్ధంతి, జానపద బ్రహ్మ అని పేరు పొందిన సినీ దర్శకులు, నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో 70 చిత్రాలను రూపొందించిన వీరు 1920 జనవరి 28న కర్ణాటకలో ఉడిపిలో జన్మించారు. కొంతకాలం సర్కస్ కంపెనీలో జంతువుల ఆలనా పాలన చూసుకునేవారు. ఆయన ఎన్నో జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు. అప్పటి పరిమితమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన చూపించిన ప్రతిభ అసామాన్యమైనది. చాలా కొద్ది ఖర్చుతో వారు కనులకింపైన జానపద కళాఖండాలను రూపొందించారు. 1942 చిత్రరంగ ప్రవేశం చేసిన వీరు నిర్మాతగా డి శంకర్ సింగ్తో కలిసి దాదాపు 18 చిత్రాలను నిర్మించారు. వీటిలో సాంఘిక చిత్రాలే అధికంగా ఉన్నాయి. విఠలాచార్య గారు 1920 జనవరి 20న కర్ణాటకలోని ఉడిపిలో జన్మించారు. 1999 మే 28 వరకు వీరు జీవించారు. తొలిసారిగా తెలుగులో 1953 షావుకారు జానకి ప్రధాన పాత్ర పోషించిన కన్యాదానం చిత్రానికి దర్శకత్వం వహించారు. క్రమంగా తెలుగులో నిర్మాతగా, దర్శకునిగా కూడా రాణించి అనేక జానపద చిత్రాలను తీశారు. విఠలాచార్య దర్శకత్వం వహించిన చిత్రాల్లో 15 చిత్రాలు నందమూరి తారక రామారావు నటించినవి. అందులో 5 చిత్రాలను విఠలాచార్య స్వయంగా నిర్మించారు. విఠలాచార్య 1999 మే 28న 80 ఏళ్ల వయసులో మద్రాసులోని తన స్వగృహంలో కన్నుమూశారు. వీరు దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలు కన్యాదానం, పెళ్లి మీద పెళ్లి,

0: దుర్గా పూజా మహిమ, బందిపోటు, అగ్గిబరాట, చిక్కడు దొరకడు, నిన్నే పెళ్లాడుతా, భలే మునగాడు, ఆలీబాబా 40 దొంగలు, లక్ష్మీ కటాక్షం, విజయం మనదే, రాజకోట రహస్యం, జగన్మోహిని, గంధర్వకన్య, మదనమంజరి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. చరిత్రలో ఈరోజు విన్నారు, ఇప్పుడు ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు వింటారు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. దేశవ్యాప్తంగా ఈ బస్సులు, ఈ ట్రక్కులు వాడకాన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రి HD కుమారస్వామి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో పర్యావరణహిత వాహనాల వాడకాన్ని మరింత వేగవంతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ ట్రక్కుల వాడకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం కోసం కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ రవాణా వ్యవస్థలో భాగమవుతున్న వాహనాల ఆపరేటర్లు, రవాణా రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, లీజింగ్ సంస్థలు, ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి చెందిన పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను అధిగమించి ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల వాహనాన్ని వేగవంతం చేయడం, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ కామ్రాన్ రిజ్వీ, అదనపు కార్యదర్శి డాక్టర్ హనీఫ్ ఖురేషిలతో సహా మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. దేశంలో భారీ ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తు ప్రణాళికలపై తమ అభిప్రాయాలను భాగస్వాములతో పంచుకున్నారు. సమావేశాన్ని ఉద్దేశించి HD కుమారస్వామి గారు మాట్లాడుతూ, దేశంలో ప్రయాణికుల రవాణాకు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులే ప్రధాన వెన్నెముకగా మారబోతున్నాయని చెప్పారు. పర్యావరణానికి మేలు చేసే రవాణా, సరుకు రవాణా రంగాల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని వారు అన్నారు. పర్యావరణహిత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ వైపు భారత్ ఓ నిర్ణయాత్మకమైన మార్పును చూస్తోంది. మన దేశంలో ప్రయాణికుల రవాణాకు ఈ బస్సులు భవిష్యత్తు కాబోతుండగా, సరుకు రవాణా రంగంలో తదుపరి కొత్త శకాన్ని ఈ ట్రక్కులు నిర్దేశించబోతున్నాయి అని HD కుమారస్వామి పేర్కొన్నారు. సహకార విధాన రూపకల్పన ప్రాముఖ్యతను వివరిస్తూ, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్పు ఆచరణాత్మకంగా అందరికీ అందుబాటులో ఉండేలా, వ్యాపార పరంగా లాభదాయకంగా సాగేలా చూడడం కోసం ఆపరేటర్లు, పరిశ్రమల భాగస్వాములతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశం కేవలం విధానాలపై చర్చించడానికి మాత్రమే పరిమితం కాలేదు. దేశమంతటా క్షేత్రస్థాయిలో రవాణా సేవలను నిర్వహిస్తున్న ఆపరేటర్లు, పరిశ్రమల భాగస్వాముల నుంచి నేరుగా వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ముఖ్యమైన వేదికగా నిలిచింది. భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించడంలో వారి అభిప్రాయాలు, అనుభవాలు చాలా విలువైనవి అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పర్యావరణ సుస్థిరత, కార్యాచరణ సామర్థ్యం, బాధ్యతాయుతమైన పాలన వైపు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ కార్యక్రమం పూర్తిగా అనుగుణంగా ఉందని శ్రీ HD కుమారస్వామి గారు తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శకర్తన నాయకత్వంలో భారత సుస్థిరత ఆవిష్కరణలు, సమర్థవంతమైన ప్రజా మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిచ్చే భవిష్యత్తు వైపు సాగుతోంది. ఈ బస్సులు, ఈ ట్రక్కుల వాడకాన్ని ప్రోత్సహించడం అనేది కేవలం పర్యావరణ అవసరం మాత్రమే కాదు, ఇది నవభారతానికి ఆర్థిక వ్యూహాత్మక అవసరం కూడా అని శ్రీ కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో భాగస్వాములు ఆర్థిక సహాయం లభ్యత, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, వాహన సముదాయ విస్తరణ, కార్యాచరణ సాధ్యత, ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలకు దీర్ఘకాలిక మద్దతు వంటి అంశాలపై విస్తృతమైన అభిప్రాయాలు, కార్యాచరణ అనుభవాలు, రంగాల వారి ఆందోళనలు, ఆచరణాత్మక సూచనలను పంచుకున్నారు. మంత్రిత్వ శాఖ స్వయంగా ముందుకు వచ్చి ఈ విధమైన చర్చలు జరపడాన్ని, రవాణా రంగాన్ని ప్రభావితం చేసే అంశాలపై ప్రభుత్వంతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించడాన్ని ప్రతినిధులు

0: అందరూ స్వాగతించారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై నమ్మకాన్ని పెంచడం, అలాగే పట్టణాల్లో నగరాల మధ్య సరుకు రవాణా వ్యవస్థల్లో ఈ బస్సులు, ఈ ట్రక్కులను పెద్ద ఎత్తున ప్రవేశపెట్టడానికి ఒక బలమైన వ్యవస్థను సృష్టించడంపై ప్రధానంగా చర్చలు జరిగాయి. దేశంలో పర్యావరణ హిత భారీ రవాణా వ్యవస్థను వేగవంతం చేయడానికి దేశ రవాణా, సరుకు రవాణా రంగాల తదుపరి దశ మార్పుల్లో పరిశ్రమల భాగస్వాములను చురుకుగా భాగస్వామ్యం చేయడానికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తీసుకున్న ఒక అత్యంత కీలకమైన చర్యగా ఈ సమావేశాన్ని భావిస్తూ ఉన్నారు. ప్రకటన విందాం.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. ఖరీఫ్ 2026 సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ఎరువుల సమతుల్య వినియోగంపై దేశవ్యాప్త అవగాహన ప్రచారాన్ని చేపట్టిన ICAR. దీని గురించిన వివరాలు తెలుసుకున్న ముందు ప్రకటన విందాం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు వినండి వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాల్లో భాగంగా ఖరీఫ్ 2026 సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ఎరువుల సమతుల్య వినియోగంపై దేశవ్యాప్త అవగాహన ప్రచారాన్ని చేపట్టిన ICAR. సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించి భూసారాన్ని సంరక్షించాలన్న ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR సమతుల్య ఎరువుల వినియోగంపై దేశవ్యాప్త అవగాహన ప్రచారాన్ని మరింత ఉధృతం చేసింది. తన పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రాలు, పరిశోధన సంస్థల ద్వారా భూసార పరీక్షల ఆధారిత పోషకాల నిర్వహణ, సమగ్ర పోషకాల పద్ధతులు, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలపై రైతులు, విద్యార్థులు సంబంధించిన భాగస్వాములను ప్రోత్సహిస్తూ అవగాహన కల్పించేందుకు ICAR విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దాదాపు నెల రోజులుగా సాగుతున్న ఈ చొరవలో భాగంగా గత 2 రోజుల్లో దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తంగా ఈ ప్రచార కార్యక్రమం ఖరీఫ్ 2026 సీజన్లో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం, సమగ్ర పోషకాల నిర్వహణ, జీవ ఎరువుల వినియోగం, వర్మీ కంపోస్టింగ్, పశువుల పెంట శాస్త్రీయ వినియోగం, పశుగ్రాసం ఆధారిత పోషకాల పునరుత్పత్తి, పచ్చిరొట్ట ఎరువుల పద్ధతుల ద్వారా సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టింది. ICAR చేపట్టిన ఈ సమన్వయ యత్నాలు ఆహార భద్రత, పోషకాల వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించడం, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడం, దీర్ఘకాల పాటు నేల ఆరోగ్యాన్ని సంరక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగానూ జాగ్రత్తగానూ ఉండాలంటూ ప్రయాణికులకు రైల్వేల విజ్ఞప్తి. రైళ్లు, ప్రయాణికులు, స్టేషన్ పరిసరాలతో పాటు రైల్వేల విస్తృత వ్యవస్థకు ఇప్పుడున్న భద్రతను పెంచడానికి కృత్రిమ మేధ, AIని, డ్రోన్లని, CCTV వంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలని రైల్వేల శాఖ ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగా రైల్వే పరిరక్షక దళం RPF బీటు స్థాయిలో రహస్య సమాచారాన్ని సమీకరించే యంత్రాంగాన్ని బలోపేతం చేస్తూ ఉన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కీలక ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశంలో

రైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సమావేశంలో వారి సమక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న క్షేత్రస్థాయి అధికారులతో చర్చించారు. రైల్ భవన్లో సాగిన ఈ సమావేశానికి రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ అధ్యక్షత వహించారు. రైల్వేల సహాయ మంత్రి శ్రీ వి సోమన్న, రవ్నీత్ సింగ్ బిట్టుతో పాటు రైల్వే బోర్డు చైర్మన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా అగ్నిమ ప్రమాద సంఘటనలు సహా వివిధ సంఘటనలు చోటు చేసుకోగా వాటిపై ప్రాథమిక దర్యాప్తుకు ఏర్పాట్లు చేసినప్పుడు అసాంఘిక శక్తుల ప్రమేయం ఉన్నట్లు బయటపడింది. అలాంటి ఘటనలను భారతీయ రైల్వే తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనలపై ఆర్పిఎఫ్ చురుకుగా దర్యాప్తు చేస్తోంది. అనేక కేసుల్లో రైల్వేలు తక్షణం క్రియాత్మక చర్యలను చేపట్టడంతో పెద్ద దుర్ఘటనలను నివారించగలిగారు. రహస్య సమాచార సేకరణ వ్యవస్థల్ని బలోపేతం చేయడం, దొరికిన ఆధారాలని శీఘ్రంగా పరిశీలించడానికి సాంకేతికతను ఉపయోగించుకోవడానికి తోడు ప్రయాణికుల్ని వారి యాత్రాకాలంలోనూ వారు స్టేషన్లలో వేచి ఉండడానికి ఏర్పాటు చేసిన గదుల్లో బస చేసినప్పుడు అసాంఘిక కార్యకలాపాలని అరికట్టే యత్నాలకు చురుకైన సహకారాన్ని అందించేటట్లుగా రైల్వే శాఖ ప్రోత్సహించాలన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. ప్రయాణికులు ప్రయాణ వేళల్లో అప్రమత్తంగా ఉండాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. రైల్వేలకు సంబంధించిన పరిసరాల్లో ఏదైనా అనుమానాస్పదంగా ఉన్న పని కానీ లేదా అనుమానాస్పద వ్యక్తులను చూసినప్పుడు కానీ వెంటనే ఆ సమాచారాన్ని రైల్వే హెల్ప్లైన్ నంబర్ 139కి అందించాలని కోరారు. మెరుగైన రిపోర్టింగ్ వ్యవస్థ సహాయంతో క్షేత్రస్థాయిలో రహస్య సమాచారాన్ని సమీకరించే యంత్రాంగాల్ని పటిష్టపరిచే దిశగా శ్రద్ధ తీసుకోవాలని భద్రతా సమీక్షా సమావేశ చర్చల్లో కల్పించారు. సాంకేతికత ఆధారికత భద్రతా వ్యవస్థల్ని మెరుగుపరచడం, రైల్వే వ్యవస్థలో సీసీటీవీ సేవా పరిధిని విస్తరించడంతో పాటు రైల్వే బోర్డు ప్రధాన కేంద్రానికి ఫీల్డ్ జోన్లకు మధ్య కార్యకలాపాల నిర్వహణ సంబంధిత భద్రతా సమన్వయాన్ని బలోపేతం చేయడం ఎంతైనా అవసరమని స్పష్టం చేశారు. సైబర్ భద్రత కెమెరాలను నిర్దేశించిన ప్రయాణాలని పెంచడం, ఏఐ ఆధారిత నిఘా పర్యవేక్షణ వ్యవస్థల్ని వినియోగించడంపైన సమావేశంలో చర్చించారు. రైల్వే వ్యవస్థ అంతటా మరింత ధీటైన భద్రతా నిర్వహణ కోసం ఆర్పిఎఫ్కి ప్రభుత్వ రైల్వే పోలీసులకు జీఆర్పీలకు మధ్య సమాచారాన్ని పంచుకునే యంత్రాంగాల్ని ఇప్పటికన్నా మెరుగ్గా తీర్చిదిద్ది పరస్పర సహకారాన్ని బలపరచడంపైన సమావేశంలో దృష్టిని కేంద్రీకరించారు. మీరింతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచ నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

ఈనాటి ప్రభాత రేకులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం సుమధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా చిత్రలహరి చిత్రం నుంచి పాట వింటారు. ఈ పాటను ఆలపించిన వారు సుదర్శన్ అశోక్, గీత రచన శ్రీమణి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. వినండి చిత్రలహరి చిత్రం నుంచి పాట.

శ్రోతలు, మీరు ఈ పాటలను 103.2 107.5 MHz మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న ఉదయరాగం కార్యక్రమంలో వింటున్నారు. ఇప్పుడు వినండి కోర్టు చిత్రం నుంచి పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు, మీరు ఈ పాటలను 103.2, 107.5 మెగాహెర్ట్స్పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న ఉదయరాగం కార్యక్రమంలో వింటున్నారు. ఇప్పుడు వినండి లిటిల్ హార్స్ చిత్రం నుంచి ఈ పాట.

జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptylettersatgmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772446605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: నూట 3.2 MHz పై మీరు వింటున్నారు ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు. ఇప్పుడు వినండి అందాల రాక్షసి చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు హరిచరణ్, గీత రచన రాకేందు మౌలి, రతన్ సంగీతం. వినండి అందాల రాక్షసి చిత్రం నుంచి ఈ పాట.
3: చెప్పించని నన్ను నా గతం ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు శ్రేయా ఘోషల్, విజయ్ ప్రకాష్, అనంత శ్రీరామ్ గీతం, దేవి శ్రీప్రసాద్ సంగీతం.

కార్యక్రమంలో చివరిగా వినండి భారతీయుడు చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు హరిహరన్ హరిణి, భువనచంద్ర గీతం, యార్ రెహమాన్ సంగీతం.

0: ఆకాశవాణి
1: విశాఖపట్నం జిల్లా సమాచార లేఖనం మీరిప్పుడు వింటారు. వ్యాఖ్యానం కనపర్తి రాణి. ఘనంగా ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకలు, విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన, దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల, విశాఖ కేంద్ర కారాగారంలో ఆఫీస్ అసిస్టెంట్ నైపుణ్య శిక్షణా కోర్సు ప్రారంభం, జీవీఎంసీ పరిధిలో ఇండ్ల గణన ప్రక్రియను పర్యవేక్షించిన డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ సెన్సస్, ఎండ తీవ్రత నుండి ఉపశమనం కలిగించేందుకు విశాఖలో వాటర్ ఫాగింగ్ వాహనాలు తదితర అంశాలతో కూడిన విశాఖ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానం వేదికగా నిర్వహించిన ఈ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, పలువురు కేంద్ర రాష్ట మంత్రులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందేళ్ల ప్రయాణంలో ఎంతో మంది విద్యావేత్తలను, నాయకులను, పారిశ్రామికవేత్తలను దేశానికి అందించిన ఘనత ఆంధ్ర విశ్వవిద్యాలయానికే దక్కుతుందని, అటువంటి విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని ఉపరాష్టపతి స్పష్టం చేశారు. విశాఖ వేదికగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అదానీ కనెక్స్, ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, భారతీ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ చైర్పర్సన్ జీత్ అదానీ, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లొబానా, పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూగుల్ రాక విశాఖకే కాదు, ఆంధ్రప్రదేశ్కి ఓ గేమ్ చేంజర్గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా విఎంఆర్డీఏ కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. అనంతరం కొత్త జోన్ కార్యకలాపాలు, ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షకు దక్షిణ మధ్య, తూర్పు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో విశాఖపట్నంలో సంబరాలు అంబరాన్నంటాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు అహర్నిశలు కృషి చేసిన కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతూ విశాఖ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద టీడీపీ కార్యకర్తలు బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆఫీస్ అసిస్టెంట్ అనే పేరుతో ఐటీ ఆధారిత నైపుణ్య శిక్షణా కోర్సును విశాఖ

0: జైలులో ప్రారంభించారు. జైలు ఖైదీల పునరావాసం మరియు సమాజంలో తిరిగి కలిసిపోయే ప్రక్రియలో భాగంగా వారికి పరిశ్రమ ఆధారిత ఐటీ మరియు ఆఫీస్ మేనేజ్మెంట్ నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో విశాఖపట్నం స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ SDI సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి బ్యాచ్లో 30 మంది ఖైదీలు ఉంటారు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మొదటి దశ ఇండ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ సెన్సస్ VLN మూర్తి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇండ్ల గణన ప్రక్రియలో ఏ ఒక్క గృహం కూడా మినహాయించకుండా గణన చేపట్టాలని, రాష్ట్రానికి లభించాల్సిన నిధులు, ప్రభుత్వం అమలు చేసే అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో ఈ జనగణనకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రజలకు అవగాహన పరచాలని ఆయన సూచించారు. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల నుండి విశాఖ వాసులకు కొంత ఉపశమనం కలిగించేలా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ప్రత్యేకంగా వాటర్ ఫాగింగ్ మిస్ట్ కానన్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఈ వాటర్ ఫాగింగ్ ద్వారా నగరంలోని పలు ప్రాంతాల్లో నిరంతరం నీటిని సన్నని జల్లు రూపంలో వెదజల్లడం ద్వారా కొంతమేరకు ఎండవేడిమి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఫాగింగ్ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ప్రాంతాల్లో నిర్వహించబడుతుంది. మీరింతవరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం.
1: ఈ సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: GRP జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. GRP జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: ముఖాన మొటిమల హై బాల్, గజ్జా బొబ్బల హై బాల్, నడుగులో తామర హై బాల్, బుర్రద పుల్ల హై బాల్.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి.
2: శ్రోతలు, ఇప్పుడు వినండి పుస్తక వాణి. అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ, ధారావాహిక పుస్తక పఠనం 11వ భాగం. అనగారిన జనుల దేవాలయ ప్రవేశ విశేషాలు వింటారు. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, చదివినవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్.
9: ఆకాశవాణి అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ, ధారావాహిక పుస్తక పఠనం. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, పఠనం శ్రీ ఎం సుధాకర్ మోహన్. వినండి అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ, ధారావాహిక పుస్తక పఠనం.
10: వార్ధా ఆశ్రమంలో బీహార్ భూకంపం సహాయ చర్యల్లో చేసిన సేవలు ఒక ఎత్తు, మారళ్లలో, గుడివాడలో చేపట్టిన కార్యక్రమాలు మరో ఎత్తు కాగా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1944 నుంచి మొదలుపెట్టిన ప్రయత్నాలు 1946 నుంచి కార్యరూపంలోకి మారడం, దేశస్థాయిలో పరిశీలనకు నోచుకోవడం మరో స్థాయి. ఈ కార్యక్రమాలు అణగారిన వర్గాల దేవాలయ ప్రవేశ ప్రయత్నాలతో శ్రీకారం చుట్టుకున్నాయి. హిందూ సంఘ సంస్కరణ సమితి ప్రారంభం కావడంతో పొట్టి శ్రీరాములు కార్యాచరణకు స్పష్టత వచ్చింది. ఆర్య సమాజ, హిందూ మహాసభ వంటి సంస్థలు కూడా తోడ్పాటునందించాయి. 1946 మార్చి 1వ తేదీన నెల్లూరు వేణుగోపాలస్వామి ఆలయం వద్ద నిరసన వ్రతం ప్రారంభించాలని పొట్టి శ్రీరాములు సమాయత్తమయ్యారు. దీనికి నేపథ్యం ఏమిటంటే, మద్రాసుకు గాంధీజీ వచ్చినప్పుడు నెల్లూరులోనే ప్రముఖమైన మూలాపేట వేణుగోపాలస్వామి ఆలయంలో దీనజన ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ధర్మకర్త ఏసీ సుబ్బారెడ్డి ప్రణాళిక చేశారు. అయితే గాంధీజీ రావడానికి వీలుపడటం లేదని బోధపడినప్పుడు ఈ కార్యక్రమం నిర్లక్ష్యం కావడం శ్రీరాములకు బాధ.

కలిగించింది. ఈ ధోరణిని ఖండిస్తూ పొట్టి శ్రీరాములు దీక్షకు దిగుతున్నట్టు గాంధీజీకి ఉత్తరం రాస్తే దానికి స్పందనగా 1946 ఫిబ్రవరి 28 టెలిగ్రామ్ అందింది. ఆశీర్వాదాలు ఉన్నాయని. పిమ్మట ఫిబ్రవరి 28 ప్రొఫెసర్ పిసి రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిపి నిరసన 7 ప్రారంభం కావాలని తీర్మానించారు. ఆ రోజు 11 గంటల లోపల దీనజనుల దేవాలయ ప్రవేశం జరగని పక్షంలో ఆసక్తిలేని ఆలయ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలని, ఎన్నికల పని వల్ల ధర్మకర్తలకు 3 నెలలు తీరుబడి లేదని, ఇలాంటి వాటికి నిరసన వ్రతం కూడదని గాంధీజీ అభిప్రాయమని కూడా చెప్పారు. ఫలితంగా తప్పనిసరి పరిస్థితుల్లో పొట్టి శ్రీరాములు తన తొలి నిరాహార దీక్షను మూలాపేట వేణుగోపాలస్వామి గుడిలోనే 1946 మార్చి 7 మొదలుపెట్టారు. 1946 మార్చి 10 ధర్మకర్తలను అభ్యర్థిస్తూ ఒక సమావేశంలో తీర్మానం ద్వారా కోరారు. మరుసటి రోజు శ్రీరాములు ఆలయ ధర్మవర్గాల వైఖరిని నిరసిస్తూ బాపూజీకి ఉత్తరం రాశారు. ధర్మకర్తలు స్పందించలేదు, కానీ పట్టణంలో ప్రజల మధ్య చర్చ మొదలైంది. 12 మార్చి స్టోన్ హౌస్ పేటలో అభ్యర్థన బలపరుస్తూ సమావేశాన్ని జరిపి ధర్మకర్తలను కోరారు. మరుసటి రోజు మహాత్మాగాంధీకి టెలిగ్రాములు పంపారు. అదే రోజు ముదునూరు నుంచి గోరా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. వారు చట్టపరమైన అడ్డంకులున్నాయని గాంధీజీకి టెలిగ్రాములు పంపారు. 14 మార్చి గాంధీజీ హిందూ సంఘ సంస్కరణ సమితి దీనజన విద్యార్థి వసతి గృహానికి తంతి పంపించారు. చట్టపరమైన అడ్డంకులు ఏమీ లేవని పొట్టి శ్రీరాములకు తెలియజేయమని. అదే రోజున నెల్లూరు హర్తాల్ జరిగింది. మద్దతుగా పెద్ద ఊరేగింపుతో ఇది ముగిసింది. మరుసటి రోజు అంటే 15 మార్చి బొంబాయి నుండి గాంధీజీ ఒక వివరమైన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. అలాగే కొండా వెంకటప్పయ్యకు గాంధీజీ ఒక తంతి పంపారు. ఏమనంటే, విరుద్ధమైన వార్తలు వస్తున్నాయి, అసలు విషయం ఏమిటో తెలపమని. దీనజనుల ప్రవేశానికి ఆలయ ధర్మకర్తలు అంగీకరిస్తూ వ్రాతపూర్వకంగా తెలియజేసిన పిమ్మట అంటే 15 శ్రీరాములు తన దీక్షను విరమించారు. ఇది పొట్టి శ్రీరాములు గారు చేసిన తొలి దీక్ష. శ్రీరాములు గారి నిరాహార దీక్ష సఫలం కావడంతో హిందూ సంఘ సంస్కరణ సమితి సభ్యులలో ఉత్సాహం వెల్లువైంది. నెల్లూరులో కటారుపాలెం, రాయపాలెం, మూలాపేటలలో దీనజనుల కోసం ప్రత్యేకంగా రాత్రి పాఠశాలలు మొదలుపెట్టారు. అణగారిన వర్గాల జనులలో 2 తెగలైన వారి మధ్య పంక్తి భోజనాలు ఏర్పాటు చేసి సామరస్యం కోసం ప్రయత్నించారు. ఇలాంటి ప్రయత్నం అంతకుముందెన్నడూ జరగలేదని తెలుస్తోంది. ఈ సమితి ఆధ్వర్యంలో కుక్కలగుంట గ్రామంలో 3 బావులు, కృష్ణమందిరం బజారులో 1 నీటి కొళాయి ఏర్పాటు చేశారు సమితి సభ్యులు. ఇవి అన్నీ జరిగినా వేణుగోపాలస్వామి గుడిలోకి దీనజన ప్రవేశం ఇంకా సాధ్యపడలేదు. ధర్మకర్తలు ప్రభుత్వ ఉత్తర్వుల కోసం వాయిదా వేస్తున్నారు. 1946 ఆగస్టు 9 ఉత్తర్వులు రాకపోతే మరలా నిరసన వ్రతానికి సిద్ధమని శ్రీరాములు ప్రకటించారు. ఫలితంగా ఉత్తర్వులు వచ్చి 1946 ఆగస్టు 11 అసెంబ్లీ స్పీకర్ అయిన షణ్ముగం పిళ్ళై గారి ఆధ్వర్యంలో మూలాపేట వేణుగోపాలస్వామి ఆలయంలోకి దీనజన ప్రవేశం జరిగింది. ఈ విజయం తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ రాష్ట్రంలో అన్ని ఇతర దేవాలయాల్లో దీనజనుల ప్రవేశం జరిగేలా చర్యలు తీసుకోవాలని పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు పట్టణంలోని మూలస్థానేశ్వర దేవాలయం, మల్లేశ్వర స్వామి ఆలయం, తల్పగిరి రంగనాథాలయం యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. అప్పటికి గురువాయూరు దేవాలయంలో ఈ ప్రయత్నం జరగలేదు. దీనికోసం కూడా శ్రీరాములు విన్నపం చేశారు. అలాగే శ్రీకాళహస్తీశ్వరాలయంలో, తిరుమల తిరుపతి ఆలయంలో దీనజనులకు అవకాశం కల్పించమని కోరారు. ఇక్కడ తమాషా ఏమిటంటే, యూరోపియన్లకు ముస్లింలకు తిరుమలలో ప్రవేశముంది గాని దీనజనులకు లేకపోవడం. 1946 అక్టోబర్ 12 తన బృందంతో పొట్టి శ్రీరాములు గారు తిరుమల వెళ్లి విన్నపం చేశారు. వైకుంఠ ఏకాదశి నాడు దీనజన ప్రవేశం చేయిస్తున్నామని. వైకుంఠ ఏకాదశి నాడు అంటే 1947 జనవరి 3 దీనజన ప్రవేశం చేయిస్తున్నామని. అప్పటికి దీనికి సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించలేదు. ఈ బిల్లు కోసం 2వ దీక్షను 1946 నవంబర్ 25

0: పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు ఆచార్యుల వీధిలో ఉన్న తన సోదరుని ఇంటిలో ప్రారంభించారు. రాజకీయ వర్గాలలో హడావుడి, ప్రభుత్వ వర్గాలలో సంచలనం రావడంలో ప్రభుత్వానికి వ్యవధి ఇవ్వాలని 19 రోజుల తర్వాత 1946 డిసెంబర్ 13 దీక్ష విరమించారు. ఇది పొట్టి శ్రీరాములు గారు చేసిన 2 దీక్ష. ఈ రకంగా పొట్టి శ్రీరాములు దీనజనుల దేవాలయ ప్రవేశానికి చేసిన దోహదం విశేషమైంది. కేవలం పొట్టి శ్రీరాములు తపన కృషి కారణంగానే టెంపుల్ యాక్ట్ రావడం, సివిల్ డిజబిలిటీస్ బిల్లు చట్టంగా మారడం సాధ్యమైంది.
1: ఇంతవరకు అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం విన్నారు. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, పఠనం శ్రీ ఎం సుధాకర్ మోహన్.

0: ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు ఇప్పుడు వినండి కొన్ని పాటలు.

వెలుగునిడల చిత్రం నుంచి ఘంటసాల సుశీల బృందం పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి బడిపంతుల చిత్రం నుంచి ఘంటసాల బృందం పాడిన పాట ఆత్రేయ గీతం, కేవీ మహాదేవన్ సంగీతం.

0: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.
1: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
0: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి.
1: వింటూండండి మీ ఆకాశవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం శ్రోతలు. ఈ కార్యక్రమానికి డయల్ చేస్తున్న మా ఫోన్ నంబర్లు 2246605, మరో నంబర్ 2246606, ఎస్టడీ కోడ్ 0877. ఫోన్ నంబర్లు మరొకసారి 2246605, మరో నంబర్ 2246606, ఎస్టడీ కోడ్ 0877. ఈనాటి హలో ఆకాశవాణిలో మొదటి కాలాన్ని ఆహ్వానిద్దాం. హలో, హలో ఆకాశవాణికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ నుంచి? నమస్తే అండి, గురుస్వామి నాయుడు గారు. చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు?
3: శ్రీరాములయ్య.
2: అలాగేనండి, పాట విందామా? మరి ఏం చేస్తుంటారు సార్ మీరు?
3: వ్యవసాయం
2: చేస్తుంటారా? సరే, అయితే పాట వినిపిస్తున్నాము, వినండి మరి.
3: థ్యాంక్ యూ.
2: మంచిదండి.

0: శ్రోతలు, మీరు ఈ పాటలను 103.2, 107.5 మెగాహెర్ట్స్ వేవ్ మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న హలో ఆకాశవాణిలో వింటున్నారు. శ్రోతలు, దయచేసి ఉదయం పూట కొంచెం కొత్త సినిమా నుంచి పాటలు కోరుకుంటారని కోరుకుంటున్నాము. అలా హుషారుగా ఉన్న పాటలు వింటే కొంచెం రోజు యాక్టివ్గా ఉంటుంది కదండి. సరే, కార్యక్రమంలో తర్వాతి కాలం ఆహ్వానితం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: హలో ఆకాశవాణికి స్వాగతం. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు గోవింద, నాదంపల్ నుంచి.
0: గోవింద్ గారు, చెప్పండి, ఏ పాట వినిపించాలి?
1: మురారి.
0: మురారిలో ఏ పాట?
1: బంగారు కళ్ళ బుచ్చమ్మ.
0: అలాగేనండి, పాట విందామా మరి?
1: కోరుకున్న వాల్మీకి పర్వం నుంచి రాజన్ కోసం.
0: అలాగేనండి, పాట వినిపిస్తున్నాము, వినండి మరి.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హలో, హలో, ఆకాశవాణికి స్వాగతం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: బాలాజీ మేడం, తిరుపతి నుంచి. మేడం,
1: బాలాజీ తిరుపతి నుంచి మాట్లాడుతున్నారా? చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? రేడియో సౌండ్ తగ్గించాలి బాలాజీ గారు.
2: మేడం, నేను ప్రస్తుతం ఖాళీగా ఉన్నా మేడం, ఎస్ఎన్ మెడికల్లో డిగ్రీ చేశాను. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను మేడం.
1: అవునా, సరే చెప్పండి బాలాజీ, ఏ పాట వినిపించాలి మీకోసం?
2: మేడం, నాకు జగదేక వీరుల్లో,
1: జగదేక వీరుళ్ళు
2: మళ్ళీ మళ్ళీ రాని రోజు పాట ఏంటి మేడం?
1: జగదేక వీరుడు సినిమా పేరు.
2: అవును మేడం.
1: అవునా,
2: అది
1: జగదేక వీరుల్లో కాదు ఆ పాట, రాక్షసుల్లో అనుకుంటా, చిరంజీవి గారు. అవును కదా, అవును, రాక్షసుడి నుంచే ఉంది ఆ పాట. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజా, చిరంజీవి గారు. సరే, పాట వినిపిస్తున్నాము, వినండి మరి.
2: థ్యాంక్ యూ మేడం.
1: మంచిదండి.

0: निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: रखे ध्यान टीबी मुक्त भारत अभियान।
2: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
4: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
3: ప్రతి సోమవారం ఉదయం 8:35
4: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
3: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
4: తప్పక వినండి రత్న దీపికావళి
3: ప్రతి సోమవారం ఉదయం 8:35
4: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేరాఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేరాఫ్ ఆకాశవాణి.
2: శ్రోతలు 103.2, 107.5 MHz పై మీరు వింటున్నారు హలో ఆకాశవాణి. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. శ్రోతలు ఈ కార్యక్రమానికి డైల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, మరో నంబర్ 2246606, ఎస్టడి కోడ్ 0877. కార్యక్రమంలో తరువాతి కాలాన్ని ఆహ్వానిద్దాం. హలో, హలో ఆకాశవాణికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారండి?
3: మేడం, నెల్లూరు జిల్లా మనుబోలు నుంచి మాట్లాడుతున్నాను మేడం.
2: మీ పేరు చెప్పండి.
3: మేడం, లక్ష్మీ నరసింహ మేడం, బాలకృష్ణ గారిది.
2: సినిమా పేరు లక్ష్మీ నరసింహ, మీ పేరు?
3: నా పేరు బుజ్జా వెంకటరమణయ్య మేడం.
2: బుజ్జా వెంకటరామయ్య, వెంకటరమణయ్య, లక్ష్మీ నరసింహాలు. అలాగేనండి. వెంకటరమణయ్య గారు, లక్ష్మీ నరసింహలో ఏ పాట వినిపించాలి మీకోసం?
3: జడతోటి కొడితేన సాంగ్ ఉంది మేడం.
2: ఆ పాటేనా? సరే, అయితే విందామా. మరి
3: మేడం, కోరుతున్న శ్రోతలు మేడం,
2: చెప్పండి, ఇంతకీ మీరేం చేస్తుంటారు? లక్ష్మి,
3: నేను పెయింటింగ్ వర్క్ మేడం.
2: పెయింటింగ్ వర్క్ చేస్తారా? సరే, చెప్పండి మీ ఫ్రెండ్స్ పేర్లు.
3: గబ్బర్ సింగ్, శివకుమారు, రవీంద్ర,
2: అంతేనా? అలాగే, మీ అందరి కోసం పాట వినిపిస్తున్నాము, వినండి మరి.
3: ఓకే మేడం, థ్యాంక్స్ మేడం.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు,
5: ఆర్బిఐ అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: హలో.
8: హలో,
7: ఆకాశవాణికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
8: గుడ్ మార్నింగ్ మ్యామ్.
7: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు చెప్పండి. అమ్మా, అంజలి. ఏం చదువుతున్నావు?
8: 10th class అయిపోయింది మ్యామ్.
7: 10th అయిపోయిందా? ఇంటర్కి వెళ్తున్నారు? అలాగే ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వబోతున్నారు? ఓకే అమ్మా. ఏ గ్రూప్ తీసుకుంటున్నారు? ఎంపీసీనా? అలాగే పాట చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు?
8: పవిత్ర బంధంలో గాంధీ పుట్టిన దేశమా అదే సాంగ్.
7: పవిత్ర బంధం చిత్రం నుంచి గాంధీ పుట్టిన దేశం. అలాగేనమ్మా, పాట విందామా మరి? చెప్పండి.
8: బాలరాజు, శోభారాణి, దేవయాని, నందిని, సునీవతి, సుజాతాయి, ప్రసన్నలక్ష్మి.
7: అలాగే అందరి కోసం పాట వినిపిస్తున్నాము, వినండి మరి.
8: మదన్ ప్రసన్నలక్ష్మి కోసం.

శ్రోతలు 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు హలో ఆకాశవాణి కార్యక్రమంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకుంటున్న సినిమా పాటలు. ఈ కార్యక్రమానికి డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, మరో నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0.

0: 8787. హలో హలో, అకస్మరికి స్వాగతం అండి. హలో చెప్పండి, మీ పేరు? పెంచలయ్య గారు. ఏ పాట వినిపించాలి?
1: మా ఊరి మహారాజు.
0: మా ఊరి మహారాజు. మా ఊరి మహారాజు. మరో చిత్రం నుంచి కోరుకుంటారా? పాట కనిపించట్లేదు చిత్రము. సంక్రాంతికి వస్తున్నాము, గోదావరి గడ్డ. ఏం చేస్తూ ఉంటారు మీరు? వ్యవసాయం చేస్తూ ఉంటారు. సరేనండి, ఏం పండిస్తున్నారు ఇప్పుడు? వరి పంట. వాటర్ సరిపోతుందండి? వరికి వాటర్ సరిపోతుందా? ఉందా వాటర్ మీకు? నీళ్ళ ఇబ్బంది అయితే లేదు. ఫోన్లేండి, అదృష్టవంతులు. పాట విందామా మరి?
1: మేడం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: दिशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: जीआरपी ज्वेलर्स समर्पिस्तुंది గోల్డ్ ఎక్స్‌చేంజ్ మేళా పాత బంగారు ఆభరణాల ఎక్స్‌చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి। ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్‌చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి। షర్తులు వర్తిస్తాయి। జీఆర్పీ జ్వెలర్స్ శుభారంభానికి ప్రారంభం।
2: శ్రోతలు మీరు ఈ పాటలను 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమంలో వింటున్నారు। ఈ కార్యక్రమానికి డయల్ చేసిన మా ఫోన్ నెంబర్లు 2246605, మరో నంబర్ 2246606, ఎస్టడి కోడ్ 0877। తర్వాతి కాలర్ని ఆహ్వానితం। హలో హలో ఆకాశవాణికి స్వాగతం। నమస్తే అండి। నమస్తే, మేము బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు?
3: నేను బాగున్నాను మేడం।
2: ఇంతకీ ఎవరు మాట్లాడుతున్నారు? రఘునాథ్ గారు చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు? లవకుశ చిత్రం నుంచి
3: లవకుశ,
2: అందులో ఏ పాట అండి?
3: దాంట్లో ఏ నిమిషానికి ఏమి జరుగునా పాట కావాలి మేడం।
2: కొంచెం కొత్త పాటలు కోరుకుంటారు అనుకుంటే పాత పాటలే కోరుకుంటున్నారు। సరే, అయితే పాట వినిపిస్తున్నాము, వినండి మరి।
3: థ్యాంక్ యూ।

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేరాఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
3: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
2: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
3: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
2: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
3: వింటూ ఉండండి 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM.
4: హలో హలో, ఆకాశవాణికి స్వాగతం. నమస్తే అండి.
5: నమస్తే అండి.

0: మీకు కూడా అండి బక్రీద్ శుభాకాంక్షలు. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఖాదర్ బాషా గారు. అలాగే బాషా గారు, ఎలా జరుగుతుంది పండుగ?
1: బాగుంది మేడం.
0: అలాగేనండి, అలాగే అలాగేనండి, మంచిది. చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: అక్బర్ సలీం అనార్కలిలో మొహమ్మద్ రఫీ గారు సాంగ్ కావాలి మేడం.
0: అక్బర్ సలీం అనార్కలి, అందులో రఫీ గారి పాట. పల్లవి చెప్పగలుగుతారా?
1: తారలెంతగా విరిసినా గాని చంద్రుని కోసం.
0: అలాగేనండి, పాట వినిపిస్తున్నాము, వినండి మరి.
1: ధన్యవాదాలు,
0: మంచిదండి.

0: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.
1: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
0: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి. వింటూ ఉండండి మీ ఆకాశవాణి.

0: సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
1: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి.
0: వింటూ ఉండండి మీ ఆకాశవాణి.
2: హలో ఆకాశవాణి శ్రోతలు, టెలిఫోన్ ద్వారా కోరుకుంటున్న సినిమా పాటలు వింటూ ఉన్నారు కదండి. కార్యక్రమంలో చివరి కాలర్ ఎవరో ఎక్కడి నుంచి పలకరిద్దాం. హలో హలో హలో ఆకాశవాణికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, మీ పేరు చెప్పండి. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? అలాగా అలాగే, మీ పేరు?
3: తిరుపాల్ మేడం.
2: తిరుపాల్, ఏ పాట వినాలనుకుంటున్నారు?
3: యముడి మొగుడు సినిమాలో వానజల్లు అనే పాట కావాలి మేడం.
2: యముడికి మొగుడా? అందులో వానజల్లు పాట కావాలి. స్టార్టింగ్ వానజల్లు అని ఉంటుందా? ఏదో పాట వినిపించమంటారా? కన్నెపిల్లతోటి. మీరు కోరుతున్న పాట ఒకటి కూడా లేదు ఇందులో. వానజల్లు అన్నారు, కన్నెపిల్ల అన్నారు, ఏదో పాట వినిపించమంటారా? అంటే యముడికి మొగుడు ఏ ఇయర్ చెప్పండి? చిరంజీవి గారిది కదా మీరు కోరుకుంటున్నది. అలాగే వానజల్లు పాట వినిపిస్తున్నాము, వినండి. కొత్త సినిమాలు చూస్తున్నా నేను. అలాగేనండి, వానజల్లు పాట విన్నామా మరి? వినండి, అలాగే అభిప్రాయాలు కూడా తెలియజేయండి ఉత్తరాల ద్వారా. సరేనా, పాట వినిపిస్తున్నాము, వినండి సార్.

మీరింతవరకు హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకున్న సినిమా పాటలు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వింటారు.

0: ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశంలో ఆరోగ్య సేవలు అందరికీ సమానంగా చేరాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఒకప్పుడు సాధారణ ప్రజలకు వైద్యం అంటే పెద్ద భారం. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు అనారోగ్యం బారిన పడితే చికిత్స కంటే మందుల ఖర్చులకే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనేవి. డాక్టర్లు సూచించే బ్రాండెడ్ మందుల ధరలు అధికంగా ఉండడంతో అనేక కుటుంబాలు అప్పులు చేయాల్సి వచ్చేది. కొందరు పూర్తిస్థాయి చికిత్స తీసుకోలేక మధ్యలోనే మందులు ఆపివేసిన పరిస్థితులు ఏర్పడేవి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండేది. భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని వైద్య ఖర్చులకే వెచ్చిస్తున్నారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతి నెలా మందుల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల్లో నగదు లేమి వల్ల ఎవరూ చికిత్సకు దూరం కాకూడదు అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్ర పరిష్కారాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. అదే సమయంలో జనరిక్ మందులపై ప్రజల్లో సరైన అవగాహన కూడా చాలా తక్కువగా ఉండేది. బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందులు సమానమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయని చాలామందికి తెలియదు. అధిక ధర ఉన్న మందులే మంచి నాణ్యత కలిగినవి అని ఒక అపోహ బలంగా ఉండేది. ఈ అపోహలను తొలగించి తక్కువ ధరలకు నాణ్యమైన మందులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం నాణ్యమైన జనరిక్ మందులను సాధారణ ప్రజలకు అందుబాటు ధరల్లో అందించడం. బ్రాండెడ్ మందులతో పోలిస్తే 50 నుంచి 80% వరకు తక్కువ ధరలకు మందులను విక్రయించడం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న వైద్యభారం తగ్గించడమే ఈ పథకానికి ప్రధాన లక్ష్యం. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేవలం ఒక ఔషధ విక్రయ కేంద్రాల పథకం మాత్రమే కాదు. ఇది ఆరోగ్య సమానత్వానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక పెద్ద సామాజిక సంస్కరణగా భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు, నగరాల్లో కూడా తక్కువ ధరలకు మందులు అందేలా దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభం తర్వాత లక్షలాది మంది నిరుపేద రోగులు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు పొందుతూ ఆర్థికంగా లాభపడుతున్నారు. ముఖ్యంగా రోజూ మందులు వాడాల్సిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, పేద కుటుంబాలు ఈ పథకం ద్వారా ఎంతో ఉపశమనం పొందుతున్నారు. అంతేకాకుండా ఈ పథకం ద్వారా దేశంలో జనరిక్ మందులపై నమ్మకం పెంచడం, ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, వైద్య ఖర్చులను తగ్గించడం వంటి కీలక లక్ష్యాలను కేంద్ర ప్రభుత్వం సాధిస్తోంది. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన మందులు అందించడంలో జనౌషధి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ జనౌషధి కేంద్రాల ద్వారా కోట్లాది మంది ప్రజలకు చౌక ధరల్లో వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రజలు మందులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా జనౌషధి కేంద్రాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. జనౌషధి కేంద్రాల్లో మాత్రం మందులపై ఏకంగా 80% వరకు రాయితీ లభిస్తోందని పేర్కొన్నారు. 100 రూపాయలు విలువైన మందులు కేవలం 20 రూపాయలకే అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాల వైద్య ఖర్చులు కూడా ఆదా అవుతున్నాయని చెప్పారు.
1: ఆ దేశ్ కే కరోడో గరీబో కో భారత్ సర్కార్ ముఫ్త్ ఇలాజ్ కి సువిధా దే రహీ హై జన్ ఔషధి కేంద్రో పర్ ఔర్ మే

0: सबसे कहूंगा आपको अगर दवाइयां खरीदनी है ना, जरूर जन औषधि केंद्र पर जाइए। ये मोदी ने आपकी बहुत बड़ी सेवा की है, बहुत लोगों को पता नहीं है। हम दिवाली में खरीद करने जाते हैं और बाजार में अगर कहीं बोर्ड लगा है कि 10% डिस्काउंट, तो पहला पैर उसी तरफ चला जाता है। 20% डिस्काउंट, 10% डिस्काउंट, तो वही मन करता है ना। मोदी ये जन औषधि केंद्र में दवाइयों में 80% डिस्काउंट देता है, 80% डिस्काउंट। 100 रुपये की दवाई 20 रुपये में मिल जाती है। और जानते हैं, इसके कारण मेरे मध्यम वर्ग के परिवार, हमारे गरीब परिवार, दवाई का जो खर्च होता है ना, उसके कारण उनके कितने रुपये बचे होंगे आपको अंदाज है क्या? अभी तो ज्यादा इस योजना का ज्यादा प्रचार नहीं हुआ, फिर भी इससे मेरे गरीब और मध्यम वर्ग के लगभग 1.25 लाख करोड़ रुपया उनका बच गया है। भाइयों, ये सेवा की है।
1: सामान्य प्रजलकु नाण्यमैन वैद्यं अंदुबाटुलो उंडेला केंद्र प्रभुत्वं अमलु चेस्तुन्न अत्यंत कीलक पथकाल्लो ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన ఒకటి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన జనౌషధి కేంద్రాల్లో బ్రాండెడ్ మందులతో సమానమైన నాణ్యత కలిగిన జనరిక్ ఔషధాలు తక్కువ ధరలకు లభిస్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఈ కేంద్రాలు ఎంతో ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో జనౌషధి కేంద్రాలు పనిచేస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటి సేవలు విస్తరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ప్రస్తుతం 18 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రతి నెలా సుమారు 65,000 మంది నిరుపేద రోగులు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు పొందుతున్నారు. సాధారణ ఔషధ దుకాణాల్లో అధిక ధరలకు లభించే మందులు ఇక్కడ చాలా తక్కువ ధరలకే లభించడంతో ప్రజలు భారీగా ప్రయోజనం పొందుతున్నారు. ప్రత్యేకంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, రోజువారీ మందులు వాడాల్సిన రోగులకు ఈ కేంద్రాలు పెద్ద సహాయంగా మారాయి. కుటుంబ ఆదాయం తక్కువగా ఉన్నవారు కూడా వారికి అవసరమైన మందులను కొనుగోలు చేయగలుగుతున్నారు. బయట మెడికల్ షాపుల్లో మందులు కొనాలంటే చాలా ఖర్చు అయ్యేదని, ఇప్పుడు జనౌషధి కేంద్రంలో అదే మందులు చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం నిజంగా పేదలకు ఎంతో ఉపయోగపడుతోందని తిరుపతి జిల్లాకు చెందిన లబ్ధిదారు నాదమునిరెడ్డి తెలిపారు.
2: కాలస్తి మండలానికి సంబంధించిన వ్యక్తినే. నాకు షుగర్ ఉంది, దాంతో పాటు బీపీ ఉంది. వీటికి సంబంధించిన మందులు బయట కొంటే చాలా ఎక్స్పెన్సివ్, అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అదే ఇక్కడ కొంటే చాలా తక్కువ రేట్లు వస్తాయి. అక్కడ 100 రూపాయలు ఉండేది, ఇక్కడ 20 రూపాయలకి 25 రూపాయలకి వస్తుంది. మందు సేమే ఉంటుంది, మార్పు అయితే లేదు. దీనివల్ల పేదలకి, మధ్య తరగతి వ్యక్తులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రకమైన విధానానికి రూపకల్పన చేసిన ప్రధానమంత్రి గారికి నా ధన్యవాదాలు.
1: ఇంట్లో వృద్ధులకు తరచూ మందులు అవసరం అవుతూ ఉంటాయి. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందుల ధరలు ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడేవాళ్లమని, జనౌషధి కేంద్రాల్లో తక్కువ ధరలకు మంచి నాణ్యమైన మందులు అందుతున్నాయని, వీటి ద్వారా ఇప్పుడు వైద్య ఖర్చులు కూడా చాలా వరకు తగ్గాయని తిరుపతి జిల్లాకు చెందిన లబ్ధిదారులు సూర్య తెలిపారు.
3: నా పేరు సూర్య, నేను కళాహస్తి నివాసిని. గత 7 సంవత్సరాల ముందు ఈ ప్రధానమంత్రి జన ఔషధిని విజిట్ చేశాను. అంతకుముందు మా తల్లిదండ్రులు మరియు మా అత్తగారు అందరికీ హార్ట్ మరియు కిడ్నీ షుగర్ పేషెంట్స్ వీళ్ళంతా, వీళ్ళకి రెగ్యులర్గా 1,000 రూపాయలు ఇచ్చి మందులు వాడుతున్నాము. 6 ఏళ్ళ ముందు ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ఈ మందులు తీసుకున్న తర్వాత చాలా బాగా ఉంది. బయటికి దీనికి పెద్ద తేడా ఏమున్నది, మందు అంతా సేమ్ ఉంటుంది, కానీ బ్రాండ్ మాత్రం బయటది ఉంటుంది. కాబట్టి పేద ప్రజలు మరియు బిలో ప్రాఫిట్లు అయిన ప్రజలు ధైర్యంగా ఈ మందులు వేసుకోవచ్చు. అంతా మందు ఫార్ములా అంతా సేమే ఉంటుంది, కాబట్టి ధైర్యంగా వేసుకోవచ్చు. పేద ప్రజల కోసం ఇలా ఆలోచించి ప్రధానమంత్రి జన ఔషధ పేద ప్రజలకు పరిచయం చేసిన మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు.
1: జనౌషధి కేంద్రాల్లో విక్రయించే మందులు నాణ్యత పరంగా కఠిన ప్రమాణాలు పాటించి పరీక్షించిన తర్వాతే అందుబాటులోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఔషధ తయారీ సంస్థల నుంచే మందులు సరఫరా అవుతాయి. అందువల్ల తక్కువ ధర ఉన్నా మందుల నాణ్యతపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. అలాగే జనౌషధి కేంద్రాల్లో మందులతో పాటు శానిటరీ నాప్కిన్లు, సర్జికల్ వస్తువులు, ఆరోగ్య సంరక్షణకు అవసరమైన పలు ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలకు శానిటరీ నాప్కిన్లు అందించడం కూడా ఈ పథకంలోని ముఖ్యాంశంగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా నిరుపేదలకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ప్రజల్లో జెనరిక్ మందులపై అవగాహన కూడా పెరుగుతోంది. తక్కువ ధరలో మంచి నాణ్యత కలిగిన మందులు అందుబాటులో ఉండడం వల్ల అనేక కుటుంబాలు వైద్య ఖర్చులను తగ్గించుకోగలుగుతున్నాయి. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలు ప్రజల ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, భవిష్యత్తులో

0: మరిన్ని ప్రాంతాల్లో ఈ కేంద్రాలను విస్తరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు భారతదేశ ఆరోగ్య రంగంలో ఒక సామాజిక విప్లవంగా నిలుస్తున్నాయి. ఈ పథకం ద్వారా సాధారణ ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన జనరిక్ మందులు అందుబాటులోకి రావడం వల్ల ఆరోగ్య సేవలు మరింత ప్రజలకు చేరువయ్యాయి. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం గణనీయంగా తగ్గింది. గ్రామీణ దూర ప్రాంతాల్లో కూడా మందుల లభ్యత పెరగడం ద్వారా ఆరోగ్య సమానత్వానికి ఈ పథకం దోహదపడుతోంది. ఈ కేంద్రాలు కేవలం మందులు అమ్మే దుకాణాలుగా కాకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనే లక్ష్యాన్ని సాధించే వేదికలుగా మారాయి. నాణ్యత కలిగిన మందులను తక్కువ ధరలో అందించడం ద్వారా ప్రజల్లో జెనరిక్ ఔషధాలపై విశ్వాసం పెరిగింది. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం వంటి అంశాల్లో కూడా ఈ పథకం ముఖ్య పాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని జనౌషధి కేంద్రాలను స్థాపించడం, ప్రజల్లో అవగాహన పెంచడం, డిజిటల్ సేవలను విస్తరించడం ద్వారా ఈ పథకం మరింత ప్రభావవంతంగా మారుతుంది. మొత్తం మీద ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన భారతదేశంలో అందరికీ అందుబాటులో ఉండే చవకైన నాణ్యమైన ఆరోగ్య సేవల దిశగా ఒక శక్తివంతమైన అడుగు అని చెప్పవచ్చు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఏం చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హరివిల్లులోకి. మరి హరివిల్లులో వెల్కమ్ చెప్పేద్దు. మరి ఇవాళ హరివిల్లులో మరి మీకోసం నేనైతే క్వశ్చన్స్ అయితే రెడీ పెట్టేశాను. మరి ఇంకెందుకు కలిసం, మరి ఫస్ట్ క్వశ్చన్ మీకోసం అడిగేస్తున్నాను. ఫస్ట్ ఫీమేల్ తెలుగు పోయిట్ ఎవరు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. ఫస్ట్ ఫీమేల్ తెలుగు పోయిట్ ఎవరు అని చెప్పి అడిగాను. సో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది ఆకాశమే నీ హద్రా మూవీ నుండి. పిల్లపులి అనే సాంగ్ అయితే వస్తుంది. అనురాగ్ కులకర్ణి, హరీష్, శివరామ్ కృష్ణ పాడిన. ఈ పాటకు మ్యూజిక్ జీవి ప్రకాష్ కుమార్. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఫస్ట్ ఫీమేల్ తెలుగు పోయిట్ ఎవరని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చాలా మంది అయితే ఆన్సర్లు పంపించేశారు, చూద్దాం వరుసగా. తాళ్లపాక తిరుమలమ్మ అంటూ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి మెసేజ్ పంపించారు, చూద్దాం రైట్ ఆన్సరో కాదో. ఇంకా నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే మల్లేశ్వరరావు శాంభవి జగదీశ్వర్ తమన్ కుటుంబ సభ్యులు అంటూ పులూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుండి అంటూ మెసేజ్.

పంపించారు తాళ్ళపాక తిరుమలమ్మ అంటూ. ఇంకా రామకృష్ణ దేవంగా సౌత్ మోపూరు నెల్లూరు జిల్లా నుండి తాళ్ళపాక తిమ్మక్క అని మెసేజ్ పంపించారనమాట. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి తాళ్ళపాక తిరుమలమ్మ అంటూ అప్పలరాజు గారు మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే తిరుపతి నుండి దేవచన మెసేజ్ పంపించారు, మళ్ళా అనుకుంటున్నా అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం ఎవరిది రైట్ ఆన్సర్. ఇంకా కవయిత్రి ముల్లా అంటూ తిమ్మరాజు రాయదుర్గం అనంతపురం జిల్లా నుండి మెసేజ్ పంపించారు. అలాగే తాళ్ళపాక తిమ్మక్క అంటూ తిరుమలమ్మ అంటూ రేణుక గోపరాజు కడప నుండి మెసేజ్ పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ పంపించారు అనమాట, ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా రాజేష్ చౌదరి నూజిబిన్ నుండి నన్నయ్య బట్టారక అంటూ మెసేజ్ పంపించారనమాట. చూద్దాం రైట్ ఆన్సర్. నేనైతే అడిగింది క్వశ్చన్ పోయిట్ ఎవరని చెప్పి అడిగాను, ఫస్ట్ ఫిమేల్ పోయిట్ అని. ఇంకా గుడ్ మార్నింగ్ సార్, లతా ఫ్రమ్ ఉయ్యూరు నుండి అంటూ తాళ్ళపాక తిరుమలమ్మ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి తాళ్ళపాక తిరుమలమ్మ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే రాజేష్ హిందూపూర్ నుండి కూడా తాళ్ళపాక తిమ్మక్క అంటూ మెసేజ్ పంపించారు. అలాగే సాయి శిరీష తిరుపతి నుండి కూడా మెసేజ్ పంపించారు. సమ్మరీస్ మొల్లానా లేదంటే కుమ్మరి మొల్లానా అంటూ మెసేజ్ పంపించారనమాట. ఇంకా డౌట్లో ఉన్నారు చూద్దాం. ఇంకా జాన్సన్ విజయవాడ నుండి మధుగారు గుడ్ మార్నింగ్ అంటూ తాళ్ళపాక తిరుమలమ్మ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ మార్నింగ్ మధుగారు అంటూ అంబటి నగర్ నుండి మెసేజ్ పంపించారు కుసుమ తాళ్ళపాక తిమ్మక్క అంటూ. ఇంకా తాళ్ళపాక తిమ్మక్క అంటూ పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారు. అలాగే కువ్వకూలి నుండి ఈశ్వరయ్య గారు కవయిత్రి మొల్లమాంబ అంటూ మెసేజ్ పంపించారనమాట. ఇంకా అనంతపురం నుండి అనురాధ గారు తాళ్ళపాక తిమ్మక్క అంటూ మెసేజ్ పంపించారు. అలాగే మొల్ల కవయిత్రి అంటూ గొల్లనేపల్లి నుండి మిరియాల గోవర్ధన్ మెసేజ్ పంపించారనమాట. మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి తాళ్ళపాక తిరుమలమ్మ ఇస్ ద రైట్ ఆన్సర్, ఫస్ట్ ఫిమేల్ పోయిట్ ఇన్ తెలుగు అనమాట. సో మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ ట్రై చేశారు, సూపర్గా అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి ఒకరిద్దరు తప్ప అందరూ చాలా వరకు సూపర్గా మెసేజ్ పంపించారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది హర్విలేలో. మరి ఏంటి ఆ క్వశ్చన్ అని ఎదురు చూస్తున్నారు కదా. థర్డ్ ఓల్డెస్ట్ సిటీ ఇన్ ఇండియా, ఇండియాలో థర్డ్ ఓల్డెస్ట్ సిటీ అనమాట. ఆ సిటీ పేరు తెలిస్తే కనుక 8662488814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది చుట్టాల అబ్బాయి మూవీ నుండి రబ్బా రబ్బా చల్లగాలి అంటూ దీపక్ మేఘా పడిన. ఈ పాటకి మ్యూజిక్ తమన్ ఎస్ఎస్, లిరిక్స్ వశిష్ట శర్మ. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: వెల్కమ్ బ్యాక్ టు హరివిల్లు. హరివిల్లులో మనమైతే ఉన్నాం కదా, మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, థర్డ్ ఓల్డెస్ట్ సిటీ ఇన్ ఇండియా అని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. మల్లేశ్వరరావు, సాంబివి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు అంటూ ఉజ్జయిని అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా తిమ్మరాజు రాయదుర్గం నుండి కోల్కతా అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా ఉజ్జయిని అంటూ రేణుకా గోపరాజు కడప నుండి మెసేజ్ పంపించారు. ఇంకా ఉజ్జయిని నగరం మధ్యప్రదేశ్ అంటూ నాగేశ్వరరావు, కనక సులోచన, సురేష్, హరికృష్ణ కుటుంబ సభ్యులంటూ మెసేజ్ పంపించారు. ఇంకా రాజేష్ మెసేజ్ పంపించారు నూజివీడ్ నుండి. మధ్యప్రదేశ్ అంటూ ఉజ్జయిన్ మధ్యప్రదేశ్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు వారణాసి అంటూ మెసేజ్ పంపించారు. అలాగే ఉజ్జయిన్ కడప నుండి వినయ్ మెసేజ్ పంపించారు. ఉత్తమ్ రెడ్డి, నిషిత, శ్రీలేఖ, నిరంజన అంటూ. ఇంకా మధురై అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు. అలాగే కుసుమ అంబటి నగర్ నుండి మెసేజ్ పంపించారు, మెక్సికోలోని తోలుకా అంటూ. ఇంకా నేమ్ జాన్సన్ విజయవాడ నుండి ఉజ్జయిన్ మధ్యప్రదేశ్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే కమ్మతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుండి మెసేజ్ పంపించారు, ఉజ్జయిని మధ్యప్రదేశ్ అంటూ. ఇంకా లత ఫ్రమ్ ఉయ్యూర్ నుండి ఉజ్జయిన్ మధ్యప్రదేశ్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే మా అభిమాన అజయ్ గారికి వందములు అంటూ ఏబివి నాగేశ్వరరావు హైదరాబాద్ నుండి మెసేజ్ పంపించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉజ్జయిని అంటూ మెసేజ్ పంపించారనమాట. ఇంకా నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి వారణాసి ఆర్ కాశీ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా కుమ్మకూలి నుండి ఈశ్వరయ్య ఇండియా అంటూ మెసేజ్ పంపించారు, కానీ ఇండియాలో ఎక్కడా అని చెప్పి అడిగాను. ఇంకా కిరణ్ ఫ్రమ్ విజయవాడ నుండి మెసేజ్ పంపించారు హాయ్ అంటూ, మరి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా సో మరి రైట్ ఆన్సర్ నేనైతే రివీల్ చేసేస్తున్నాను. థర్డ్ ఓల్డెస్ట్ సిటీ ఇన్ ఇండియా అంటే ఉజ్జయిన్ అనమాట. ఉజ్జయిన్ మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిన్ థర్డ్ ఓల్డెస్ట్ సిటీ ఇన్ ఇండియా అనమాట. చాలా మంది రైట్ ఆన్సర్ అయితే మెసేజ్ పంపించారు, వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. తెలుగులో తొలి జ్ఞానపీఠ అవార్డు విజేత ఎవరు? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. తెలుగులో తొలి జ్ఞానపీఠ అవార్డు విజేత ఎవరు? సో మరి ఇది ఇవాల్టి హరివిల్లులో మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ పంపిస్తారో. మరి నెక్స్ట్ మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా మూవీ నుండి రాహుల్ సిప్లిగంజ్, మోనా బాగ్రాజ్ పడిన. ఈ పాటకు మ్యూజిక్ విశాల్ శేఖర్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్య

0: మరో పురాణ గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
5: చెప్పండి.
4: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
5: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
4: కానీ ఇది ఎలాగవుతుంది?
5: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
4: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
5: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: అంతేనా?
5: అంతే.
4: అర్థమైంది.
5: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
6: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, తెలుగులో తొలి జ్ఞానపీఠ అవార్డు విజేత ఎవరు అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అంటూ లేలంపాడు నుండి భాను మెసేజ్ పంపించారనమాట. ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా అనంతపురం నుండి అనురాధ మధ్యప్రదేశ్ అంటూ మెసేజ్ పంపించారు. ఇందాక అడిగిన క్వశ్చన్కి మెసేజ్ పంపించినట్టున్నారు. కడప నుండి వినయ్, ఆదిత్య, మధు మెసేజ్ పంపించారు. విశ్వనాథ్, సత్యనారాయణ అంటూ. ఇంకా నాగేశ్వరరావు, కనక, సులోచన, సురేష్, హరికృష్ణ కుటుంబ సభ్యులు అంటూ మెసేజ్ పంపించారనమాట. సో మరి ఆన్సర్ వచ్చేసరికి విశ్వనాథ్, సత్యనారాయణ గారు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం, విశ్వనాథ, సత్యనారాయణ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా పెడన, జోగనందరావు కాలనీ, అప్పలరాజు, విశ్వనాథ, సత్యనారాయణ గారు మెసేజ్ పంపించారు. ఇంకా రాజేష్, హిందూపూర్ నుండి కూడా విశ్వనాథ, సత్యనారాయణ అంటూ మెసేజ్ పంపించారు. హాయ్ శుభోదయం అంటూ మువ్వల కోటేశ్వరరావు, పోలవరం నుండి కవి సామ్రాట్ విశ్వనాథ, సత్యనారాయణ గారు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా లలిత, మురళి, భాను, కమకూరు, తిరుపతి డిస్టిక్ నుండి మెసేజ్ పంపించారు. సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రామాయణ కల్పవృక్షం అనే గ్రంథానికి అంటూ రేణుక, గోపరాజు, కడప నుండి మెసేజ్ పంపించారు. విశ్వనాథ, సత్యనారాయణ గారు అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నరసింహారావు, దేవరగట్ల, కొత్తగూడెం నుండి విశ్వనాథ, సత్యనారాయణ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే కుసుమ, అంబటి నగర్ నుండి కూడా సేమ్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కమతం, వెంకటలక్ష్మిరెడ్డి, భీమునిపాడు నుండి కూడా సేమ్ ఆన్సర్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే పిఆర్ శేఖర్ ఫ్రమ్ చీరాల నుండి కూడా విశ్వనాథ, సత్యనారాయణ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే కవి సామ్రాట్ విశ్వనాథ, సత్యనారాయణ అంటూ పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ కూడా విశ్వనాథ్, సత్యనారాయణ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే కోనేరు విష్ణు, అయ్యప్ప నగర్, విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే మల్లేశ్వరరావు, సాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అనమాట. సో మరి వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి విశ్వనాథ, సత్యనారాయణ గారు తెలుగులో తొలి జ్ఞానపీఠ అవార్డు విజేత విశ్వనాథ, సత్యనారాయణ గారు. మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది హరివిల్లులో. మరి హరివిల్లులో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. ఏ యానిమల్ నిల్చొని నిద్రపోతుంది కానీ పడిపోదు అనమాట. ఏ యానిమల్ నిల్చొని నిద్రపోతుంది కానీ పడిపోదు. ఆన్సర్ తెలిస్తే కనుక 8662438814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ అర్ధశతాబ్దం మూవీ నుండి ఏ కన్నులు చూడని అనే పాటైతే వస్తుంది. సిద్ధి శ్రీరామ్ పడిన ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

నిల్చొని నిద్రపోతుంది కానీ పడిపోదు అనమాట. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చాలా మంది థింక్ చేసి ఉంటారు నించొని నిద్రపోయేది, చాలా మంది అయితే ఉన్నారు కదా అని చెప్పి. సో మరి చూద్దాం, గుర్రం ఏనుగు జిరాఫీ అంటూ మెసేజ్ పంపించారు. కోనేరు విష్ణు అయ్యప్పన్న గారు విజయవాడ నుండి మెసేజ్ పంపించారు. గుర్రం అయితే నిద్రపోతుంది, సో మరి ఏనుగు ఎంతవరకు నిద్రపోతుందనే చూడాలి. పడుకుని నిద్రపోతుంది ఎక్కువ ఏనుగు, జిరాఫీ కూడా ఆల్మోస్ట్ పడుకుండిపోతుంది. ఇంకా చూద్దాం రైట్ ఆన్సర్ ఎవరు రైట్ పంపించారో చూద్దాం. ఆన్సర్ గుర్రం, నా పేరు నాగమణి, రాములు మంగళగిరి నుండి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా మొల్ల కరెక్ట్ అవునా కాదా అని అడుగుతున్నారు. మొల్ల కాదండి, తాళ్ళపాక తిరుమలమ్మ గారు అనమాట. తిరుమలమ్మ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా జిరాఫీ కానీ అంటూ దేవసేన తిరుపతి నుండి మెసేజ్ పంపించారు. జిరాఫీ అయితే కాదు. ఇంకా మల్లేశ్వరరావు శాంభవి జగదీశ్వర తమన్ కుటుంబ సభ్యులు అంటూ మెసేజ్ పంపించారు గుర్రం అంటూ. ఇంకా పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు నుండి అప్పలరాజు గారు మెసేజ్ పంపించారు గుర్రం అంటూ. ఇంకా నాగేశ్వరరావు, కనక సులోచన, సురేష్, హరికృష్ణ కూడా గుర్రం అంటూ మెసేజ్ పంపించారు. మల్లికార్జున, అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి జిరాఫీ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే సంగారెడ్డి జిల్లా విలేజ్ భీమ్రా రమేష్ మెసేజ్ పంపించారు. లక్ష్మీ, గణేశ్వర్, స్వప్న, స్వాతి చినుకులు అంటూ మెసేజ్ పంపించారు. గుర్రమ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్లో కాదు. ఏనుగు జిరాఫీ అంటూ శిరీష గూడు నుండి మెసేజ్ పంపించారనమాట. ఇంకా రాజేష్ ఇందుపూర్ నుండి కూడా గుర్రం అంటూ మెసేజ్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ గారు కూడా గుర్రాలు, ఏనుగులు, జీబ్రాలు, జిరాఫీలు జిరాఫీ లాంటివి అంటూ మెసేజ్ పంపించారనమాట. సో చూద్దాం, వంశీరాజ్ గుంటూరు నుండి కూడా మెసేజ్ పంపించారు. హార్సెస్, జీబ్రాస్, జిరాఫీస్, ఎలిఫెంట్, ఫ్లెమింగో 2 అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా గుర్రాలు నిలబడి నిద్రపోయే జంతువులు, పోలవరం నుండి భాస్కర్రావు రాణి గారు మెసేజ్ పంపించారనమాట. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి గుర్రాలు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా ఎలిఫెంట్, జిరాఫీ అంటూ లలిత, మురళి, భాను కమకూరు తిరుపతి డిస్టిక్ నుండి మెసేజ్ పంపించారు. అలాగే సాయి శిరీష తిరుపతి నుండి గుర్రం అంటూ మెసేజ్ పంపించారు. అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపడి నుండి గుర్రం, ఏనుగు అంటూ రెండు మెసేజ్ పంపించారనమాట. ఇంకా రొంపిచర్ల నుండి గురుస్వామి నాయుడు మెసేజ్ పంపించారు ఏనుగు అంటూ. ఇంకా తుల్లిమిల్లి రవి మెసేజ్ పంపించారు. సూరంపల్లి గ్రామం గన్నవరం మండలం నుండి గుర్రం అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే గుడ్ మార్నింగ్ సార్ అంటూ స్టాండింగ్ స్లీప్ యానిమల్ ఇస్ హార్స్, జిరాఫీ అండ్ ఎలిఫెంట్ అంటూ మెసేజ్ పంపించారు. హాయ్ గుర్రం అంటూ రఘువీర్ సింగ్, సుగుణాబాయి ఏలూరు నుండి మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ ఓన్లీ ఆన్సర్ హార్స్ అండ్ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ తీసేశారు. సో జీబ్రా అంటూ శ్రీనివాస్ తిరుపతి నుండి మెసేజ్ పంపించారు. ఇంకా థ్యాంక్ యూ అంటూ శరత్, బాబు, రవి పెనంలూరు నుండి, విజయవాడ నుండి మెసేజ్ పంపించారు అనమాట. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి హార్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఏ గుర్రం అనేది నిలబడి నిద్రపోతుంది కానీ పడిపోదు అనమాట. సో మరి పడిపోయేవి చాలా ఉన్నాయి. ఏనుగు కూడా నిద్రపోతూ పడిపోతుంది కాబట్టి పడుకొని నిద్రపోతుంది. సో మరి ఇంకా జిరాఫీ అయితే, ఇంకా జిరాఫీ కూడా ఎక్కువ పొడవు ఉంటుంది కాబట్టి తలకాయ, సో అది కూడా పడుకొనే నిద్రపోతుంది. సో మరి గుర్రం ఇస్ ద రైట్ ఆన్సర్. అందరూ చాలా మంది అసలు ట్రై చేశారు, మరి చాలా మంది రైట్ ఆన్సర్లు కూడా పంపించారు. మరి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి హరివిల్లు ఇవాల్టి హరివిల్లులో మరి సూపర్గా క్వశ్చన్స్ అయితే అడిగిన దానికి చాలా మంది సూపర్గా ఆన్సర్లు అయితే పంపించారు. ఇది ఇవాల్టి హరివిల్లు మరి సూపర్గా ఎంజాయ్ చేశారు కదా. మరి నేను టాటా బై బై చెప్పేసే టైం అయితే వచ్చింది. మరి నెక్స్ట్ ఆర్జే కూడా మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. మరి స్టూడియోలో టైం చూస్తే 10:48 అయితే అయిపోయింది. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ భీమ్లా నాయక్ మూవీ నుండి. అడవి గుసగుసలు అనే పాటైతే వస్తుంది. మనిషా ఇరాబత్తిని ఇంకా శ్రీకృష్ణ పడిన ఈ పాటకు మ్యూజిక్ తమన్ ఎస్ఎస్. మరి ఈ పాటైతే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: ഭാരതി FM 101.3.
1: ఫ్లాష్ బ్యాక్ లో నన్ను ఇడియట్ ని తిట్టిన సోదరులారా, చూసుకోండి నా జూలియట్ ని కన్నులారా.
2: ఎట్రా మనకు అమ్మాయి పడుతున్నారు, ఇప్పుడు ఏమైంది?

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: నవపదుల నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
4: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
3: మన ఆకాశవాణి
4: భరతావనికే
3: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
4: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఆయన పుట్టినరోజును రాష్ట పండుగగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పేద అణగాని వర్గాలకు గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా ఎన్టీఆర్ పనిచేశారన్నారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకిత భావం నేటికీ ప్రజల హృదయాల్లో శాశ్వత స్ఫూర్తిగా నిలిచిందన్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు తరతరాలకు గుర్తుంటాయన్నారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బక్రీద్ వేడుకలు జరిగాయి. ప్రార్థనల అనంతరం ప్రజలు పరస్పరం కౌగులించుకుని మిఠాయిలు పంచుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మసీదుల వద్ద బక్రీద్ ప్రార్థనలు జరిగాయని జిల్లా యంత్రాంగం తెలిపింది. బక్రీద్ సందర్భంగా ప్రభుత్వ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఆవులు, దూడలు, ఒంటెల్ని వధించినా, నిబంధనలకు విరుద్దంగా అక్రమ రవాణా చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు. పశువుల రవాణా సమయంలో వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, పరిమితికి మించి వాహనాల్లో తరలించరాదని చెప్పారు. జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాల్ని గౌరవించి చట్టబద్దంగా వ్యవహరించాలని కోరారు. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే అమెరికా, ఇరాన్ మధ్య భీకర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇరాన్పై అమెరికా మరోసారి దాడులకు దిగింది. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని యుఎస్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఇవి పూర్తిగా ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యలని అమెరికా అధికారులు సమర్థించుకున్నారు. కాగా హార్ముజ్ సమీపంలో యుఎస్ పదే పదే సైనిక చర్యలకు దిగడంపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆ దేశం ఉల్లంఘించిందని ఆరోపించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. అగ్రరాజ్య సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. రాష్ట్రంలోని 4 జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాగల 3 గంటల్లో కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఘాట్ రోడ్ మరమ్మతు పనులకు దేవస్థానం అధికారులు శ్రీకారం చుట్టారు. నిన్న సాయంత్రం నుంచి టోల్గేట్ మూసివేశారు. 15 రోజుల పాటు ఘాట్ రోడ్డు మూసివేసి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రి వైపుకు వెళ్లడానికి కనకదుర్గానగర్ మార్గం ద్వారా కొండపైకి చేరుకోవచ్చన్నారు. మెట్ల మార్గం లేదా లిఫ్ట్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. జూన్12వ తేదీ వరకు ఘాట్ రోడ్డు మూసివేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
2: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
2: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు

0: చేసుకుని పండగ చేసుకుంటుంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

శుభోదయం, గుడ్ మార్నింగ్ వింటున్న శ్రోతలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరెన్నో విషయాలు, వాటితో పాటు ఎన్నో పాటలతో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసేందుకు నేను మీ ఆర్జే ఆదిత్య మీ ముందుకి స్టూడియోస్లోకి వచ్చేసాను. ఇంకా సమయం చూస్తే 11:07 దాటి 40 సెకండ్లు కావస్తోంది. మరి మన సినిమా కబుర్లోకి ఎంటర్ అయిపోదామా? మరి సినిమా కబుర్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసిందే కదా. నిజంగా దీన్ని మించిన ఆనందం కూడా ఇంకొకటి ఉండదన్నమాట. ఏంటంటే అసలు ఈ పదం నచ్చని వారు చెప్పాలంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అయితే 2020 నుంచే ఈ పద్ధతి వచ్చిందని కొంతమంది అనుకుంటూ ఉంటారన్నమాట. కానీ అంతకంటే ముందు నుంచే కొన్ని ప్రొఫెషన్స్లో ఆల్రెడీ ఈ పద్ధతి ఉందన్నమాట. అయితే 2020 తర్వాత చాలా ప్రొఫెషన్స్కి పాకిందని చెప్పొచ్చు అన్నమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే సాఫ్ట్వేర్ సైడ్. సో ఈ సాఫ్ట్వేర్ సైడ్, ఇంకా ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్తో పాటు ఎవరైతే ఇంకా వర్క్ని ఇంట్లోనే కంప్లీట్ చేయగలరో వాళ్ళ వర్క్ కోసం అంతగా ఒక హార్డ్గా ఆఫీస్కి వెళ్లాల్సిన పని లేదో వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమే ఇంకా ఎక్కువగా వాళ్ళు ఆప్ట్ అవుతూ ఉంటారనమాట. ఇందులో చాలా లాభాలు ఉన్నాయన్నా కదా. ఏంటి ఆ లాభాలంటే, ముఖ్యంగా చెప్పాల్సింది పొద్దున్నే లేవాల్సిన పని లేదు. మరి మార్నింగే లేవాల్సిన పని లేదు అంటే గనక వర్క్ ఎవరు చేస్తారు అనే డౌట్ రావచ్చు. ఎస్, అంటే ఈ టైంకి లెగవాలి, ఈ టైం కల్లా మనం బయటకు వెళ్ళాలి అని చెప్పేసి ఒక షెడ్యూల్ అయితే ఎర్లీ మార్నింగ్ నుంచి మనం ఆఫీస్కి వెళ్ళేంత వరకు ఉంటుంది కదా. అటువంటి షెడ్యూల్ కోసం అయితే పొద్దున్నే లేవాల్సిన పని లేదు అని చెప్పి అంటున్నమాట. ఇంకా ఫ్రెషప్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, ఇలాగ రకరకాల టెన్షన్స్ అన్నీ కూడా ఉండవన్నమాట. ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ తినాలనిపిస్తే అప్పుడే తినచ్చు, ఎందుకంటే ఇల్లే ఇల్లు, ఇంకా ఇంట్లోనే పని కాబట్టి. కాబట్టి ఇంకా వీటితో పాటు ఇంకా ముఖ్యమైన లాభం ఏమిటంటే కదా, అన్నింటికంటే హారిబుల్ ఇంకా రోడ్ ట్రాఫిక్ అనేది ఉండదన్నమాట. సో మనం ఎప్పుడైతే వర్క్ టైంకి కంటే ఒక గంటగానే ముందుగా బయలుదేరినా ఎక్కడైనా ఒక ట్రాఫిక్ జంక్షన్లో గనక మనం ఇరుక్కుపోతే ఎంతమందికి చెప్పినా ఎప్పుడు చెప్పే రీజనేగా అని చెప్పి పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట. ఇంకా అది కాకుండా వేరే ఏదైనా చెప్పినా అది ఒక స్టోరీ అల్లారేమో

అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. మరి నిజంగా ఇటువంటి లాభాలని కూడా వర్క్ ఫ్రమ్ హోమ్తో చాలానే ఉన్నాయన్నమాట. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ని ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ చేయమని, ఇంకా ఎవరైతే వీలు కలిగి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలరో వాళ్ళందరూ చేయమని కూడా ఇంకా చెప్తూ ఉన్నారన్నమాట. మరైతే ఏంటి సినిమా కబుర్లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గోలా? గోల అయితే కాదు, ఇప్పుడైతే నడుస్తున్న ట్రెండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఒక మూవీ కూడా ఉంది, మరి అదేంటో ఈ రోజు సినిమా కబుర్లో తెలుసుకుందాం. మరి అందుకంటే ముందు ఆకాశం అంతా మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినయ్, మరి వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: विविध भारती एफएम 101.3
1: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుందన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. 11:16 దాటి 25 సెకండ్లు కావస్తోంది సమయం. మనమున్నాం సినిమా కబుర్లో. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్ లో సాధన సర్గం పడిన సాంగ్ అయితే విన్నారు ఆకాశమంతా మూవీ నుంచి. మరి ఇంతకీ ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి అన్నా కదా, ఈ సినిమా పేరు కూడా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. మరి ఈ థీమ్ ఆధారంగానే చెప్పాలంటే ఈ ట్రెండింగ్కి సంబంధించి ఒక మూవీ కూడా వచ్చేసింది. మరి ఈ మూవీకి డైరెక్టర్ ఎవరు అంటే మధుదీప్ గారు అనమాట. సో మధుదీప్ గారి దర్శకత్వంలో త్రిగుణ్ హీరోగా పాయల్ హీరోయిన్గా నటించిన సినిమా. ఏంటి అంటే ముఖ్యంగా ఓవర్ వ్యూ చెప్పాలి అంటే ఒక ఐటీ ఉద్యోగి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఉద్దేశంతోనే కాదు, వర్క్ ఫర్ హిస్ విలేజ్ అనే ఉద్దేశంతో ఐటీని వదిలేసి తన సొంత ఊరికి వచ్చేస్తాడనమాట. మరి తన సొంత ఊరికి వచ్చేస్తే ఏం పని అని అనుకోవచ్చు. ఎస్, మరి ఊరు అనగానే, సొంత ఊరు అనగానే, ముఖ్యంగా విలేజ్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే పచ్చని వ్యవసాయం కదా. మరి అలాగా తన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి పొలం పనిలోకి దిగిపోతాడనమాట. అలాగా పొలం పనిలోకి దిగిన తర్వాత వ్యవసాయంలో ఎంత పని చేసి ఏమేం రిఫార్మ్స్ తీసుకొస్తాడో సినిమాలో అయితే చూడాలి. సో ఇప్పుడైతే అందరికీ కూడా అర్థమైపోయింది ఏంటో అంటే మామూలుగా కేవలం ఒక ఫీల్డ్ ఒక ప్రొఫెషనే కాదు, చాలా అయితే మనం చూడొచ్చు. మనకి ఇంకా ఏది టాలెంట్ ఉందో అందులోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చాలామంది అలా కంటిన్యూ అయిపోతూ ఉన్నారనమాట. చెప్పాలి అంటే ముఖ్యంగా అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలని కాకుండా మనకి నచ్చింది ఉందా, మనకి నచ్చిన కోర్స్ ఉందా, మనకి నచ్చిన ఫీల్డ్లో ఇలాంటివి ఉన్నాయా అని చెప్పేసి వెతుకుతూ ఉన్నారనమాట. సో అలా చెప్పాలంటే అలా ట్రెండ్ అనేది మారిపోతూ ఉంటుంది కదా. సో అగ్రికల్చర్ అనగానే అది కూడా అంతలో తక్కువ ఏమీ కాదు, అందులో కూడా చాలా ఎక్కువే సంపాదించవచ్చు అని చెప్పేసి చాలామంది ఎంతోమంది చూపిస్తూ ఉన్నారనమాట. ముఖ్యంగా చెప్పాలి ఏంటి అంటే పంట వెయ్యాలి అంటే గనక ఆ ల్యాండ్లో ఏం పండుతోంది అని చెప్పేసి ముందు ఆలోచించి ఆ తర్వాత దానికి సంబంధించిన సాయిల్ టెస్ట్ చేయించి వాటర్ దొరుకుతుందా లేదా, ఒకవేళ నీరు బాగా దొరికితే గనక ఇంకా దానికి సంబంధించిన పంటలు, ఒకవేళ నీరు దొరికినా వర్షాలు రాకపోతే ఏ పంట వేయాలి, ఇలాగా పంట వేసే ముందే చాలా ఆలోచనలు చేసి ఇంకా పంట వేసిన తర్వాత ఎప్పటి కష్టం లాగానే ఆ కష్టం అక్కడ కూడా చూపిస్తే గనక అలా ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళ స్టోరీస్ కూడా చాలానే ఉన్నాయి చెప్పుకోవాలంటే ఈ వ్యవసాయంలో. మరి ఆ విధంగా సినిమాలో అయితే ఏం చూపిస్తారో కానీ, సో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి ఇప్పుడైతే సాంగ్ మీ అందరి కోసం ప్లే చేసేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: హాట్ సమ్మర్ లో
3: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
2: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
3: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
2: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం.
3: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
2: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.

0: నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
1: ఉప్పు కలిపిన మజ్జిగా ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
0: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
1: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
0: కూల్ టిప్స్.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే ఒంటిగంట అవ్వాల్సిందే.
1: ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: పదకొండు గంటల 22 నిమిషాలు దాటి 45 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. మరి ఈరోజు ఎంతో స్పెషల్ అన్నమాట మూవీ ఫీల్డ్కి. ఏంటి అంటే నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్గా, ఎడిటర్గా, సినిమాకి సంబంధించిన దాదాపు ఏ ప్రొఫెషన్స్ అయితే ఉంటాయో ముఖ్యమైనవి, ఆ ప్రొఫెషన్స్ అన్నింటిలోనూ గొప్పగా రాణించి అన్నింటిలోనూ ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో తారలు అంటే మొదటగా ఎవరైనా చెప్పే పేరు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి వర్యులుగా పనిచేశారు. మరి ఈరోజు May 28 నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా సినీ ప్రపంచంలో ఆయన ప్రస్థానం, ఆయన నటించిన సినిమా విశేషాలు ఈరోజు ఇంకా మనం సినిమా కబుర్లో మాట్లాడేసుకుందామా? మరి

0: Jyoti FM 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. భారతి ఎఫ్ఎం 101.3.
3: పదకొండు గంటల 32 నిమిషాలు దాటి 23 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కవర్లో. మరి నందమూరి తారక రామారావు గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో మన దేశం అనే సినిమాలో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఎన్టీఆర్ గారు. 1954 రాజు పేద సినిమాతో ఎంతో సూపర్ హిట్ సాధించారన్నమాట. ఇంకా తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇంకా ప్రేక్షకులని తన నటనా చాతుర్యంతో కట్టిపడేశారన్నమాట అప్పటి నుంచి. ముఖ్యంగా చెప్పాలి అంటే రామారావు గారి సినిమాలను మొత్తం 5 రకాలుగా విభజించుకోవచ్చన్నమాట. మొట్టమొదటిగా చూస్తే పురాణాలు. మరి పురాణాలలోని అంశాలు అందరికీ కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఇంకా తెలిసినా కూడా కొంతమందికి కొన్ని ఘట్టాలు, కొన్ని అంశాలు మాత్రమే తెలిసి ఉండొచ్చు అన్నమాట. అయితే తన నటనా చాతుర్యంతో పురాణాలు, ఇతిహాసాలలోని ఎన్నో అంశాలు ఆయన అందరికీ కంఠతా గుర్తుండిపోయేలాగా ఎంతగానో నటించారన్నమాట ఆయన సినిమాల్లో. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సీతారామ కళ్యాణం, భూ కైలాస్, పాండవ వనవాసం ఇలాగా ఎన్నో పౌరాణిక సినిమాల్లో ఆయన నటించడం జరిగిందన్నమాట. మరి అటువంటి పౌరాణిక సినిమాల్లో ముఖ్యమైన పాండవ వనవాసం మూవీ నుంచి ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేయండి మరి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: Shakti FM 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పదకొండు గంటల 40 నిమిషాలు దాటి 36 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. మరి ఇంకా పాండవ వనవాసం నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. ముఖ్యంగా పురాణాలు, ఇంకా పురాణాల్లోని ఎన్నో అంశాలను తన సినిమాల ద్వారా చూపించారు నందమూరి తారక రామారావు గారు. ఇంకా చెప్పాల్సి వస్తే గనక చారిత్రకం ఇంకా ఆధ్యాత్మికం ఈ రెండు సమ్మేళనంతో ఒక చిత్రాన్ని అయితే రూపొందించడం జరిగిందనమాట. ఆ చిత్రమే శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర. కాబట్టి చరిత్ర అనగానే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏంటంటే ఒక సెంచురీ, ఆ సెంచురీలో ఒక పర్టికులర్ ఇయర్ అని చెప్పేసి. సో 16వ శతాబ్దానికి సంబంధించిన చరిత్ర అనమాట. ఆ చరిత్రతో పాటు ఆధ్యాత్మికం కూడా ఉంది. ఆ ఆధ్యాత్మికం, ఆ చరిత్ర మొత్తం అంతా కలిపి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి, ఆయన రచించిన రచన నైపుణ్యం గురించి ఈ సినిమాలో ఆయన చూపించడం జరిగిందనమాట. ముఖ్యంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి తెలుసుకునే వారందరూ కూడా చాలామంది ఉంటారనమాట. అంటే ప్రతి ఒక్కరికి కూడా, తెలుగు వారు అని చెప్పుకున్న వారందరికీ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, ఇంకా ఆయన రచించిన కాల జ్ఞానం అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆయనకి సంబంధించిన చరిత్ర అందరికీ తెలియాలని ఎన్టీ రామారావు గారు ఒక సినిమాలో నటించడం అయితే జరిగిందనమాట. ఇంకా ఆ సినిమా పేరే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర. ఈ సినిమాకి దర్శకులుగా కూడా ఎన్టీ రామారావు గారే. సో ఈ చిత్రం నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ వినిద్దామా మరి.

పదకొండు గంటల 47 నిమిషాలు దాటి 40 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యరాజే ఆదిత్య. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర. ఈ చిత్రం నుంచి పి లీలా గారు పాడిన సాంగ్ అయితే విన్నారు కదా, ఇంకా పద్యం కూడా విన్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఏ భాష అయినా సరే అది పద్య రూపంలోనూ ఉంటుంది, గద్య రూపంలోనూ ఉంటుంది. సో పోయట్రీ ఇంకా ప్రోజ్. సో ఇంకా భాష మీద ఎక్కువగా మక్కువ ఇంకా ఎక్కువ అయిపోతే గనక అప్పుడు పోయట్రీ అనేది వస్తుందన్నమాట. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే మనకి నచ్చిన ఏదైనా ఒక విషయం గురించి చెప్పాలి అంటే గనక దాని గురించి ఎన్నో వ్యాసాలు రాస్తూ ఉంటామన్నమాట. ఆ వ్యాసాలు రాసి రాసి ఆ విషయం పైన ఇంకా ప్రేమ పెరిగి పెరిగి అది కొంచెం పోయట్రీగా మారుతుందన్నమాట. సో పోయట్రీ అంటే ఏంటి, నథింగ్ బట్ ప్రోజే కదా, అంటే దాన్ని కూడా కొంచెం బట్టి పట్టాలి కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎస్, బట్టి పడితే ఇంకా దాన్ని ఒక పద్యంని మనం వల్లె వేస్తే ఎంతో బాగుంటుంది, వినేవాళ్ళకి కూడా ఎంతగానో బాగుంటుందన్నమాట. కానీ ప్రోజ్ అంటే కనుక ఒక వ్యాసం చదవాలి అంటే ఇట్ టేక్స్ సమ్ మినిట్స్ అన్నమాట. కొంచెం అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి చదవాలి అని అనిపిస్తుంది. కానీ పద్యం మాత్రం అలాంటిదైతే కాదు. పద్యం కొంచెం వాడుక భాషలో గనక మనం రాస్తే గనక మనం ఏదైతే ప్రేమిస్తున్నామో, అంటే ఏదైనా ఒక విషయం గురించి ప్రేమిస్తున్నామో ఆ విషయానికి సంబంధించిన విషయం అంతా కూడా ఇంకా పక్కన వాళ్ళకి విన్న వాళ్ళకి ఆ పద్యం చదివిన వాళ్ళకి కూడా అర్థమైపోతుంది అన్నమాట. సో సినిమాల్లో గనక ఇప్పుడు చూసుకుంటే అంత పోయమ్స్ ఏవి మనకి కనిపించట్లేదు. కానీ పాతకాలం నాటి సినిమాల్లో కూడా ప్రతి సినిమాలో ఇట్లాగా తెలుగు భాషకి సంబంధించిన పద్యాలు, ముఖ్యంగా సన్నివేశానికి సంబంధించిన పద్యాలు ఇలా ఎన్టీ రామారావు గారి చిత్రాల్లో చాలానే ఉంటూ ఉండేవన్నమాట. ఇంకా సినిమా అంటేనే ఒక రకంగా చెప్పాలి అంటే సాహసం కదా. మరి ఈ సాహసం అడ్వెంచర్ చేయడం అంటే చాలామందికి కూడా ఇష్టమే అనమాట. కానీ ఈ అడ్వెంచర్ చేయాలి అంటే కనుక కొంత క్లాసిఫికేషన్ అయితే చేయాలి.

0: ఎన్టీ అంటే గనక యూత్ ఎవరికైనా సరే ఏదైనా ఒక బంగీ జంపింగ్ ఉందనుకోండి, లేకపోతే సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు సర్ఫింగ్ చేయాలనో, లేకపోతే ఇంకా స్నోర్కలింగ్ చేయాలనో, ఇలాగ రకరకాలుగా అడ్వెంచరస్ థీమ్స్ ఆడాలనో ఉంటుందన్నమాట. ఇంకా పెద్దవాళ్ళకి అనిపిస్తే గనక పక్క నుండి చూద్దాంలే ఓకేలే అని చెప్పేసి అలా రెండు మాటలతో వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట. ఇలాగ రకరకాలుగా చూసుకుంటే సాహసాలు చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ కొంచెం వయసు మాత్రం ఆపుతూ ఉంటుందన్నమాట. అదే సినిమాలో అయితే మాత్రం ఇటువంటి సాహసాలను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు చూసి ఆనందిస్తూ ఉంటారనమాట. మరి రామారావు గారు నటించిన సాహసం అడ్వెంచరస్ మూవీస్ విషయానికి వస్తే గనక గులే బకావళి కథ, జగదేక వీరుని కథ, పాతాళ భైరవి ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయన్నమాట. సో పాతాళ భైరవి సినిమా తెలుగు ప్రేక్షకులనే కాదు అన్ని భాషల ప్రేక్షకుల్ని అప్పట్లో చాలా కట్టిపడేసిందని చెప్పొచ్చు. మరి ఇంకా ఇప్పుడు గులే బకావళి కథ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినే ముందు ఒక షార్ట్ బ్రేక్, ఆ తర్వాత గులే బకావళి కథ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

పదకొండు గంటల 55 నిమిషాలు దాటి 16 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. మరి ఎన్టీ రామారావు గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇంకా చెప్పాలంటే పురాణాలు, ఆ తర్వాత చరిత్ర, ఇంకా ఆధ్యాత్మికం, ఈ రెండు కలగలిపిన సినిమాలు, అడ్వెంచరస్ మూవీస్, వీటన్నింటి గురించి మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే కనుక అసలు సినిమా అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా. మరి ఫ్యామిలీలో ఉన్న చిన్నపిల్లలు చూడాలి, ఇంకా పెద్దవాళ్ళు చూడాలి, ఇంకా తాత అమ్మమ్మలు కూడా చూడాలన్నమాట. సో ఈ విధంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల విషయానికి వస్తే మిస్సమ్మ, రక్త సంబంధం, యమ

ఇంకా ఆధ్యాత్మికం, ఈ రెండు కలగలిపిన సినిమాలు, అడ్వెంచరస్ మూవీస్, వీటన్నింటి గురించి మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే కనుక అసలు సినిమా అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా. మరి ఫ్యామిలీలో ఉన్న చిన్నపిల్లలు చూడాలి, ఇంకా పెద్దవాళ్ళు చూడాలి, ఇంకా తాత అమ్మమ్మలు కూడా చూడాలన్నమాట. సో ఈ విధంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల విషయానికి వస్తే, మిస్సమ్మ, రక్త సంబంధం, యమగోళ, బడిపంతులు, పెళ్లి చేసి చూడు, ఇంకా చెప్పాలంటే కనుక మల్టీ స్టారర్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన చిత్రం ఏంటంటే గుండమ్మ కథ. ఇంకా పురాణాల్లో లేకపోయినా పురాణాల్లోని పాత్రలు తీసుకుని ఆ పాత్రల మధ్య కల్పితంగా కథలు రాసి చిత్రించిన ఫ్యాంటసీ మూవీస్ కూడా చాలానే ఉన్నాయన్నమాట. అలాంటి మూవీస్లో శ్రీకృష్ణ అర్జున యుద్ధం, లవకుశ, మాయాబజార్ ఇలాగనమాట. సో వీటిలో మాయాబజార్ చెప్పాలంటే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎంతో మందిని ఆకట్టుకుంటోంది అని చెప్పి చెప్పొచ్చు అనమాట. అందుకే బ్లాక్ అండ్ వైట్లో ఉన్న ఈ సినిమాకి కలర్స్, రంగులు అద్ది మరీ విడుదల చేయడం కూడా జరిగిపోయింది. సో ఇంకా చెప్పాలంటే తెలుగు నేలను ఏలిన శ్రీకృష్ణదేవరాయలు, ఆయన ఆస్థానంలోని మంత్రి అయిన తెనాలి రామకృష్ణుడు, ఇంకా ఆయన అష్టదిగ్గజాల్లో ఒకళ్ళైన శ్రీనాథుడు గురించి కూడా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఆయన చూపించారు ఆయన నటన ద్వారా. సో ఈ పాత్రలు అన్నీ కూడా ఎన్టీ రామారావు గారు నటించి చూపించారు. ఇంకా తర్వాత హిస్టరీకి సంబంధించిన విషయానికి వస్తే కనుక సమ్రాట్ అశోక లాంటి చారిత్రక సినిమాల్లో కూడా చేశారన్నమాట. సినిమా అంటే కేవలం హీరో హీరోయిన్ ప్రేమ ఇలాంటి థీమ్సే కాకుండా సామాన్య మానవుడి జీవితంలోని విషయాల దగ్గర నుంచి రాజులు, రాజ్యాలు, రాజరికాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఇంకా వీటితో పాటు ఫ్యాంటసీ, అడ్వెంచరస్, ఇలాగ అన్ని విషయాలకు సంబంధించి సినిమాలు తీసి చిరస్థాయిగా నిలిచిపోయారు నందమూరి తారక రామారావు గారు. సో మాయాబజార్ మూవీ నుంచి ఇప్పుడైతే సాంగ్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: జోష్ ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లప్రగడ. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఎట్టకేలకు ఖరారైంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ మేరకు తన నివాసంలో జరిగిన అల్పాహార సమావేశంలో ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని కేబినెట్ మంత్రులకు వివరించారు. తదుపరి సీఎం ఎవరనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని సిద్ధరామయ్య చెప్పినట్లు తెలుస్తోంది. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లింలకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. నంద్యాలలో బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ముస్లిం సోదరులు నగరంలోని మసీదులు, దర్గాలకు చేరుకుని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ప్రార్థనా స్థలాలు భక్తులతో కిటకిటలాడాయి. రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. భీమవరం రోడ్డులోని ఆల్ఫుర్ ఖాన్ దర్గాలో రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బక్రీద్ సందర్భంగా ప్రభుత్వ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఆవులు, దూడలు, ఒంటెల్ని వధించినా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా రవాణా చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు. రవాణా సమయంలో పశువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, పరిమితికి మించి వాహనాల్లో తరలించరాదని చెప్పారు. జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాలను గౌరవించి చట్టబద్దంగా వ్యవహరించాలని కోరారు. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే అమెరికా, ఇరాన్ మధ్య భీకర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని యుఎస్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఇవి పూర్తిగా ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యలని అమెరికా అధికారులు సమర్థించుకున్నారు. కాగా హార్ముజ్ సమీపంలో అమెరికా పదే పదే సైనిక చర్యలకు దిగడంపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. అగ్రరాజ్య సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్పోర్టు వద్ద స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈరోజు గన్నవరం విమానాశ్రయం వద్ద సింగపూర్ నుంచి వచ్చిన 183 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ప్రయాణికుల్లో ఎవరికి ఎబోలా లక్షణాలు లేవని, ఒకవేళ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వారి కోసం ప్రత్యేకంగా క్వారంటైన్ రూమ్స్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 4 జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాగల 3 గంటల్లో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని విజ్ఞప్తి చేశారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101 పాయింట్ ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 12:13 దాటి 7 సెకండ్లు కావస్తోంది సమయం. మరి మీకు తెలిసాలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే వింటున్నారు కదా మీ ఆర్జే ఆదిత్య నుంచి. మరి ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే బొగ్గు అని చెప్పి అనుకున్నాం. మరి ఏదైనా ఒక మెటీరియల్ తీసుకున్నప్పుడు అందులో ఒక ఎలిమెంట్ మూలకం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మరి ఈ బొగ్గులో ఉండే మూలకం ఏమిటి? కార్బన్. సో భూమిపైన లభించే మూలకాలు అన్నింటిలో కూడా ఈ కార్బన్ అనే ఒక ఎలిమెంట్ని కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అంటారన్నమాట. ఎందుకు ఈ కార్బన్ని మాత్రమే కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే మూలకాలన్నింటిలోకి కూడా రారాజు ఈ కార్బనే అనమాట. ఎందుకు అలా అన్నారు అంటే గనక దానికి కూడా ఒక కారణం అయితే ఉంది. మరి ఏంటా కారణం? మరి కార్బన్ మిగిలిన ఎలిమెంట్స్తో కలిపి ఎన్నో రకాల కొత్త కొత్త కాంపౌండ్స్ని సృష్టిస్తూ ఉంటుందన్నమాట. అదే గనక మనం కొన్ని రకాల కాంపౌండ్స్ అనే ఎలిమెంట్స్ తీసుకుంటే అవి కేవలం కొన్ని కాంపౌండ్స్ని మాత్రమే సృష్టిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సల్ఫర్ అని ఎవరికైనా గుర్తుకు రాగానే H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది వెంటనే గుర్తుకొస్తుంది కదా. ఇంకా చెప్పాలి అంటే గనక వెహికల్స్కి సంబంధించి సల్ఫర్ అని అనగానే సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఇట్లాగా పొల్యూటెంట్స్కి సంబంధించిన విషయాలు మనకి గుర్తొస్తుంటాయి అన్నమాట. ఎక్కువగా గుర్తొచ్చేవి ఇవే. ఇంకా కెమిస్ట్రీలో కూడా ఉండేవి కూడా కొన్ని కొన్ని ఇంకా ఇవే అన్నమాట. అయితే కార్బన్కి సంబంధించిన కాంపౌండ్స్ మాత్రం చాలానే ఉంటాయన్నమాట. అలాగా కార్బన్ అనేది రకరకాల రూపాల్లో కూడా భూమిలో దొరుకుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అందరికీ ఇష్టమైనది డైమండ్ కదా. మరి ఇంకా ఎవరు కూడా పట్టించుకోంది ఏంటి అంటే గ్రాఫైట్. అదే మరి డైమండ్ ఎంత అందంగా ఉంటుందో గ్రాఫైట్ అందవిహీనంగా ఉంటుందని చెప్పట్లేదు కానీ దాన్ని ఎవరు పట్టించుకోరని చెప్పి అంటున్నా అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తూ ఉంటే ఎక్కడైనా సరే అలా వర్షం పడితే కొన్ని చోట్ల రాళ్ళు దొరుకుతాయే, అలాగ డైమండ్ దొరికితే ఎవరైనా తీసుకోకుండా ఉంటారా? అదే గనక పక్కన గ్రాఫైట్ కొండలు ఉన్నాయి అని చెప్పి అంటే ఆహా అంటే ఏంటి అని చెప్పి అనేవాళ్ళు కూడా చాలా మంది అనమాట. ఏంటంటే మనం పెన్సిల్ రాస్తూ ఉంటాం కదా అందులో ఉండేది గ్రాఫైటే, ఆ గ్రాఫైట్లో ఉండేది కార్బనే. సో ఈ విధంగా కార్బన్ అనేది కేవలం భూమి లోపల డైమండ్ రూపంలోనో గ్రాఫైట్ రూపంలోనే కాదు, C60 అని చెప్పి పిలుస్తారనమాట. ఇది ఒక ఫుట్బాల్ ఆకారంలో ఉంటుంది, ఇది 3D. దీని పేరు ఏంటంటే బక్మినిస్టర్ ఫుల్రెన్స్. ఒక సైంటిస్ట్ దీన్ని కనుగొనడం ఆధారంగా ఆయన పేరుని పెట్టడం జరిగిందనమాట. ఇంకా కోల్ గ్రాఫిన్, ఇది కూడా మనకి భూమిలో దొరుకుతూ ఉంటుంది, ఇది 2D అని చెప్పేసి

చెప్తూ ఉంటారు. సో వీటి అప్లికేషన్స్ అనేవి సిలికాన్ ఇండస్ట్రీస్లో చాలానే ఉంటాయన్నమాట. ఇంకా రకరకాలుగా ప్రదేశాల్లో మనకి దొరుకుతాయి ఏంటి అంటే, మనకి అర్థమయ్యేది ఏంటంటే డైమండ్ ఇంకా గ్రాఫైట్. సో ఈ విధంగా బొగ్గు కూడా మనందరికీ తెలిసిందే కదా, మరి అందులో కూడా ఉండేది కార్బనే. సో ఇన్ని రకాలుగా మనం ఇప్పుడైతే చాలా ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, కాంపౌండ్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి వాటన్నింటిలో ఈ చెప్పిన పేర్లన్నింటిలో కూడా ముఖ్యంగా ఉండే ఎలిమెంట్ ఏంటి అంటే కార్బన్ అనమాట. మరి ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మీకు తెలుసా నేను మీతో షేర్ చేసేస్తుంటాను. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

12 గంటల 22 నిమిషాలు దాటి 23 నిమిషాలు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మరి మీకు తెలుసాలో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే నేను మీతో షేర్ చేసేస్తూ ఉన్నా కదా. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే కనుక ఇక్కడ కార్బన్కి సంబంధించి మనకి ఒక సామెత కూడా ఉందన్నమాట తెలుగులో. ఏంటంటే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, కాబట్టి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయాలంటే దానికి తగ్గట్టుగానే ఆలోచించాలి, లేకపోతే దానికి తగిన వాడితోనే ఆలోచించాలి అని చెప్పి ఇలాగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. నిజంగా ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది, ఇంకా అందులోనే వెతకాలి, దాని చుట్టూరానే ఏదో ఒక సొల్యూషన్ మనకి కనబడుతుంది అని చెప్పేసి పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారనమాట. సో ఏంటి అంటే ప్రాబ్లం ఎక్కడి నుంచో రాదు కదా, ఉన్న చోటనే అది అరైజ్ అవుతుంది, కాబట్టి అక్కడ సొల్యూషన్ కూడా అక్కడే దొరుకుతుంది అన్న ఉద్దేశంతో అనమాట. సో ఇక్కడ తెలుగులో సామెత కూడా మనం ఇప్పుడైతే మాట్లాడుకున్నాం, ఏంటంటే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అని చెప్పేసి. ఎందుకు అలాగా చెప్పారు, మరి నిజంగా ఇది కేవలం సామెత వరకు మాత్రమేనా లేకపోతే అప్లికేషన్ రియల్ లైఫ్లో కూడా అది మనకి కనిపిస్తుందా అంటే ఎస్, నిజంగానే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే డైమండ్ ఈజ్ ద హార్డెస్ట్ మెటీరియల్ అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారనమాట. ఇంకా అటువంటి హార్డెస్ట్ మెటీరియల్ని కట్ చేయాలి అంటే నిజంగా కత్తి అయితే సరిపోదు, వజ్రం మాత్రమే కావాలి అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇది కేవలం సామెత వరకు మాత్రమే పర్మిట్ అయిపోలేదు, రియల్ లైఫ్లో కూడా అది మనకి చూపిస్తుందన్నమాట వజ్రం దాని యొక్క విలువని. మరి నిజంగా వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అంటే ఒక వజ్రం ఎదురుకుండా పెట్టుకుని ఇంకో వజ్రంతో దాన్ని కొయ్యడం అంటే ఎంతసేపు రుద్దాలి అని చెప్పేసి చిన్నప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. మరి మీకు తెలుసా నిజంగా వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అంటే ఆ కత్తిని కూడా వజ్రంతోనే ఏమైనా తయారు చేస్తారా? కాదనమాట. ఏంటంటే వజ్రంతో చేసిన కత్తి అయితే ఉపయోగించర్లే కానీ వజ్రపు పొడిని కటింగ్ మెషినరీకి అప్లై చేసి మరొక వజ్రాన్ని షైనింగ్ చేయడమో లేకపోతే దాన్ని కట్ చేయడమో చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ వజ్రపు పొడి అని చెప్పి అన్నా కదా, దాన్నే డైమండ్ డస్ట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో ఈ డైమండ్ డస్ట్ని యూజ్ చేసి వజ్రాన్ని మనకి కావాల్సినట్టుగా దాన్ని ఫినిషింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో అలాగ డైమండ్ అనేది కేవలం ఫినిషింగే కాదు, అన్కట్ డైమండ్స్ అని కూడా ఎక్కువగా ఇప్పుడు ఆర్నమెంట్స్లో వాడుతూ ఉన్నారనమాట. సో అందరూ దానికే మొగ్గు చూపిస్తూ ఉన్నారు. సో ఇంకా ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇది పాతకాలంలో అయితే కనుక ఆ విధంగా వజ్రపు పొడిని యూజ్ చేసి వజ్రాన్ని కట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడైతే ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి లేజర్ అనేది ఈ డైమండ్స్ ని కట్ చేస్తుంది.

చేస్తూ ఉందన్నమాట. మరి ఇంకా ఇప్పుడైతే భరత్ అని నేను మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా వింటూ ఉండండి, ఆనందిస్తూ ఉండండి. విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: వింటున్నారు వివిధ భారతి. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. జాతీయ స్థాయిలో తెలుగులో వార్తలు విందాం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్దంగా ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో

0: పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు సిక్కిం పోలీసుకు ప్రతిష్టాత్మకమైన రాష్టపతి పోలీస్ కలర్ పురస్కారం ప్రదానం చేశారు. గ్యాంగ్టెక్లో పాల్జోర్ స్టేడియంలో ఈ పరేడ్ ఘనంగా జరిగింది. దేశంలో ఈ అవార్డు అందుకున్న 15వ రాష్టంగా, ఈశాన్య ప్రాంతం నుంచి 3వ రాష్టంగా సిక్కిం నిలిచింది. ఈ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీస్ బలగాలు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, పేదలు, పిల్లల పట్ల వ్యవహరించేటప్పుడు పోలీసులు మరింత సున్నితంగా ఉండాలని చెప్పారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్దంగా ఉండాలని ముర్ము పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిక్కిం పోలీసులు ఈ సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కాపాడడంలో, అలాగే విపత్తు నిర్వహణలో సిక్కిం పోలీసు పోషిస్తున్న పాత్రను రాష్టపతి అభినందించారు.
1: పోలీస్ వ్యవస్థకు అధిక సిటిజన్ ఫ్రెండ్లీ బనాయే జనా చాహియే తాకి సామాన్య లో బినా హోయ్ కి అప్ని సమస్య దర్జ్ కరా సకే మహిళాఓ బచ్చో ఔర్ కమజోర్ వర్గం కే ప్రతి సంవేదనశీల వ్యవహార్ కో భీ ప్రాథమికతా దేని చాహియే. సైబర్ క్రైమ్, ఆన్లైన్ ఫ్రాడ్, హేకింగ్ ఔర్ డీప్ ఫేక్ జైసి నయీ చునౌతియా సామ్నే ఆ రహీ ఇన్ నయీ చునౌతియో సే నిపటనే కే లియే పోలీస్ కో లేటెస్ట్ టెక్నాలజీ, సైబర్ సిక్యూరిటీ ఔర్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్ మే దక్ష
0: హోగా. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను ఈరోజు భక్తి శ్రద్దలతో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ముస్లిం సోదరులు ఈద్గాలు మసీదుల్లో ప్రత్యేక ఈద్ ప్రార్థన నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీద్, ఫతేపురి మసీద్, షాహీ ఈద్గాల్లో ఈద్ ప్రార్థనలు జరుగుతున్నాయి. భగవంతుని ఆజ్ఞకు లోబడి తన ఏకైక కుమారుని త్యాగం చేసేందుకు ప్రవక్త ఇబ్రహీం చూపిన సంసిద్ధతను స్మరించుకుంటూ ఈద్ ఉల్ అజ్హా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ పర్వదినం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన పేద ప్రజలకు సేవ చేసేందుకు ఈ పండుగ ప్రతీకని రాష్టపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ అందరి జీవితాల్లో శాంతి, సంతోషాలు, సద్భావం నింపాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు. సమాజంలో సోదరభావాన్ని, సంతోషాన్ని మరింత పెంపొందిస్తుందని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వీర్ సావర్కర్ ధైర్యం, దేశభక్తి ఎల్లప్పుడూ ప్రజలకు స్ఫూర్తినిస్తాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ తన జీవితాన్ని మాతృభూమి సేవకి అంకితం చేశారని, దేశ సిద్ధాంతం పట్ల అచంచల భక్తి అంటే ఏంటో వీర్ సావర్కర్ జీవితం, ఆయన రచనల నుంచి మనం నేర్చుకోవచ్చని అమిత్ షా అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. పేదలు, వెనుకబడిన వర్గాల గౌరవం కాపాడేలా ప్రజా సంక్షేమం, పరిపాలన పట్ల ఎన్టీఆర్ చూపిన అంకితభావాన్ని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్టీఆర్ కన్న కలలు, ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెరువుతో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన సాంచీ స్థూపం నుంచి బుద్దిని శిష్యులైన సారిపుత్ర మౌద్గల్యాయన్లకు చెందిన పవిత్ర అవశేషాలు మంగోలియాకు పంపుతున్నారు. ఈరోజు భోపాల్లో రాజాభోజ్ విమానాశ్రయం నుంచి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వీటిని ఢిల్లీకి తరలిస్తారు. రేపు న్యూఢిల్లీలో నేషనల్ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత ఈ నెల 30వ తేదీన భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మంగోలియాకు తీసుకెళ్తారు. ఈ నెల 31 నుంచి మంగోలియా రాజధాని ఉలన్ బాతర్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. వీటిని దర్శించుకునేందుకు 10 లక్షల మందికి పైగా భక్తులు, పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భారత్, మంగోలియా దేశాల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలు మరింత బలోపేతం చేసేలా, అలాగే సాంచి వంటి బౌద్ద పుణ్యక్షేత్రాలపై విదేశీ పర్యాటకుల్లో మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో పలు ప్రజా ఉపయోగ విద్య, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన

0: పనులు చేయనున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఐసీఏఆర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. రేషన్ రవాణా, డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సార్థక్ పీడీఎస్ గా పిలిచే ఈ సమగ్ర పథకాన్ని 16వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్ర వాటాగా 25,530 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ వాటాతో కొనసాగించనున్నారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ,
1: इस प्रोग्राम में तीन बड़े सुधार अप्रूव हुए हैं. सबसे पहला, राज्य सरकारों के एजेंसीज राज्य में एफसीआई का बड़ा गोडाउन होता है, वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में, डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है, उस कॉस्ट को सपोर्ट करेंगे. दूसरा, फेयर प्राइस शॉप्स है उनमें डीलर्स का रिम्यूनरेशन रखा गया था, उसको बढ़ाने की जरूरत थी, तो वो भी फैसला लिया गया. और तीसरा फैसला, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
0: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి కొన్ని సమస్యలు వెలుగులోకి రావడంతో రీవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు సీబీఎస్ఈ అధికారులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ లోపాలకు బాధ్యత వహిస్తూ ఈ సమస్యలకు తగిన పరిష్కారాలు కనుగొంటామని చెప్పారు. ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం అనేది ఒక ప్రగతిశీల సాధనమని, దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు ఈ విధానం వైపే మొగ్గు చూపుతున్నాయన్నారు. దేశంలో ఈ విధానం అమలు చేయడం ఇదే తొలిసారని, ఓఎస్ఎం ప్రక్రియ ద్వారా సీబీఎస్ఈ మొదటిసారిగా దాదాపు 40 కోట్లు స్కాన్ చేసిన పేజీలు మూల్యాంకనం చేసిందని మంత్రి స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా వార్తల నేపథ్యంలో బెంగళూరులో తన నివాసంలో ఈరోజు అల్పాహార సమావేశానికి తన కేబినెట్ సహచరులను ఆహ్వానించారు. సిద్దరామయ్య నుంచి ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్న ప్రచారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ అల్పాహార సమావేశానికి హాజరయ్యారు. రాష్టంలో ముఖ్యమంత్రి మార్పు తాము హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఈ అల్పాహార సమావేశానికి హాజరైన కేబినెట్ మంత్రులు తెలిపారు. బీహార్లో ఉత్తర తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానల కారణంగా 8 మంది మరణించారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తక్షణమే 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. భారత్, చైనా దేశాలు సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితి సమీక్షించాయి. అలాగే అక్కడ శాంతి భద్రతలు కాపాడడంలో సాధించిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశాయి. నిన్న బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు వ్యవహారాల సంప్రదింపులు సమన్వయ కార్యాచరణ యంత్రాంగం 35వ సమావేశంలో ఇరు దేశాలు సమీక్షించాయి. ఈ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి జాయింట్ సెక్రటరీ సుజిత్ ఘోష్ నాయకత్వం వహించగా, చైనా ప్రతినిధి బృందానికి డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హౌ యాంకి నాయకత్వం వహించారు. రాగల 2 నుంచి 3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రేపు జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. కాగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్దంగా ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: Jyoti FM 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

12:45 దాటి 20 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురార్జే ఆదిత్య. మీకు తెలిసేలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నా కదా. మరి ముఖ్యంగా

ఈ రోజు మాట్లాడుకుంటున్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే గనక కార్బన్ కి సంబంధించి ఇంకా కోల్ కి సంబంధించి. మరి నిజంగా ఎందుకు ఇంత కోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే గనక ఇప్పటి వరకు కూడా అసలు ఇంజిన్ వచ్చినప్పటి నుంచి ఇంకా మనం ఇప్పుడు వాడుతున్న వెహికల్స్ వరకు కూడా చెప్పాలంటే మొత్తం అన్ని కూడా మన భూమి లోపల నుంచి వచ్చిన ఎలిమెంట్స్ తోనే ఇప్పటి వరకు మన ప్రయాణం అయితే సాగిందనమాట. ఇంకా చెప్పాలంటే గనక ఫ్యూచర్ లో కూడా ఈ భూమి నుంచి ఏదైతే వచ్చిన ఎలిమెంట్స్ ఉంటాయో వాటితోనే సాగాలి, కానీ వాటితోనే కాకుండా ఎలక్ట్రిసిటీతోనూ చేయొచ్చు అని చెప్పేసి చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కి కూడా స్విచ్ ఆన్ అవుతూ ఉన్నారు. సో అక్కడ ఎలక్ట్రిసిటీ చూసుకున్నా కూడా మన దేశంలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ అంతా కూడా ముఖ్యంగా బొగ్గు ఆధారంగానే విద్యుత్ అంతా కూడా ఉత్పత్తి అవుతూ ఉంటుందన్నమాట. సో ఇంకా మాట్లాడుకుంటుంటే గనక న్యాచురల్ గ్యాస్ అనే పదం వినే ఉంటారు కదా, మరి ప్రతి చోట మనకి కనబడుతూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అది లేకపోతే సిఎన్జీ లేదు, ఇంకా అది లేకపోతే ఎల్పిజి లేదని చెప్పేసి మనం తెలిసిన విషయమే. మరి ఆర్టిఫిషియల్ గ్యాస్ అయితే ఉంటుందా? సో న్యాచురల్ గ్యాస్ అయితే ఉంటుంది, మరి దానికి క్వైట్ ఆపోజిట్ ఆర్టిఫిషియల్ గ్యాస్ అనమాట. సో ఎప్పుడైనా విన్నారా, అసలు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? సో ఉంది, కానీ ఇదేంటంటే ఆర్టిఫిషియల్ గ్యాస్ అంటే ఏదో తయారు చేసిన గ్యాసా అంటే అది ఒక రకంగా తయారు చేసిందే, కానీ దానికి కావాల్సిన ఎలిమెంట్ కూడా ఏంటి అంటే బొగ్గే అనమాట. ఈ ఆర్టిఫిషియల్ గ్యాస్ని ఆర్టిఫిషియల్ గ్యాస్ అని చెప్పేసి పిలవరు, కానీ దానికి ఒక పేరైతే ఉంది, దాన్నే సింథటిక్ గ్యాస్ అని పిలుస్తారనమాట. దీన్నే షార్ట్ ఫామ్లో చెప్పాలంటే సిన్ గ్యాస్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ సిన్ గ్యాస్ అంటే SINGAS, సిన్ గ్యాస్ పాపపు గ్యాస్ అని కాదు, కానీ SYN, సింథటిక్లో ఉన్న SYN ఫస్ట్ మూడు అక్షరాలు తీసుకుని సిన్ గ్యాస్ అని చిన్నగా పిలుస్తూ ఉంటారనమాట. మరి ఇంతకీ ఏంటి ఈ సిన్ గ్యాస్, దేని నుంచి తయారు చేస్తారు అంటే బొగ్గు నుంచి అన్నా కదా. సో బొగ్గు నుంచి ఎలా తయారు చేస్తారు అంటే అత్యధిక ఉష్ణోగ్రత ఇంకా ప్రెషర్ వద్ద ఈ బొగ్గుని ఆక్సిడేషన్ ప్రాసెస్ చేసినప్పుడు సిన్ గ్యాస్ అనేది వస్తుందన్నమాట. అసలు దీని ఫామ్లో ఏంటంటే కార్బన్ మొనాక్సైడ్తో పాటు ఒక హైడ్రోజన్ కలిస్తే కనుక, అదే 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ కలిస్తే కనుక ఈ సిన్ గ్యాస్ అనేది వస్తుంది. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ఇప్పుడు పెట్రోలియం కానీ ఇంకా డీజిల్ గురించి కానీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఈ సిన్ గ్యాస్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇంకా అందరికీ అందుబాటులోకి తేవాలి అని భారత ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ దానికి సంబంధించిన సన్నాహాలు కూడా చేస్తూ ఉందన్నమాట. మరి ఇంకా ఈ సిన్ గ్యాస్ వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయి, మరి అన్నీ కూడా అవన్నీ మాట్లాడుకుందాం మీకు తెలుసాలో. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM విత్ యువర్ RJ ఆదిత్య.

0: హాట్ సమ్మర్ లో
1: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
0: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
1: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
0: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం.
1: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
0: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
1: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
0: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
1: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
0: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
1: కూల్ టిప్స్.
2: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
3: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
4: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
5: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
2: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
6: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యరాజే ఆదిత్య. 12:54 దాటి 8 సెకండ్లు కావస్తోంది స్టూడియోస్ లో సమయం. మన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుంటున్నారు కదా ఆజే ఆదిత్య నుంచి, మీకు తెలుసాలో మన సిన్ గ్యాస్ అని దాని గురించి ఇంకా విశ్లేషించడం జరిగిందనమాట. మరి ఇంతటికి ఈ సిన్ గ్యాస్ ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే అది కూడా బొగ్గు నుంచే తయారు చేస్తారనమాట. మరి ఈ సిన్ గ్యాస్ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయన్నా కదా. మరి ఈ సిన్ గ్యాస్ వల్ల కేవలం ఒక్క ఉపయోగం మాత్రమే కాదు, చాలానే ఉన్నాయన్నమాట. ఏంటి అంటే సిన్ గ్యాస్ నుంచి హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటారనమాట. దీనినే బ్లూ హైడ్రోజన్ అని పిలుస్తారు. ఈ బ్లూ హైడ్రోజన్కి కనుక నత్రజని నైట్రోజన్ కనుక జోడిస్తే అమోనియా తయారవుతుందన్నమాట. పంటల ఎరువులకి సంబంధించిన ఈ యూరియా కానీ అమోనియా కానీ కావాల్సినంతా కూడా ఇక్కడి నుంచి లభిస్తుందన్నమాట. అలాగే సిన్ గ్యాస్ నుంచి మిథనాల్ కూడా తయారవుతుంది. ఈ మిథనాల్నే పెట్రోల్గా ఉపయోగించవచ్చు. అండ్ అలాగే సిన్ గ్యాస్ నుంచి డైమిథైల్ ఈథర్ అనే ఒక ప్రొడక్ట్ కూడా వస్తుందన్నమాట. దీన్ని ఎల్పిజి అదే మనం వంట వండడానికి గ్యాస్ అయితే ఉపయోగిస్తున్నాం కదా, సో ఆ గ్యాస్కి సంబంధించిన ఎల్పిజి అంటే డైమిథైల్ ఈథర్ని కూడా ఉపయోగించవచ్చు అనమాట. సో ఇన్ని ఉపయోగాలు ఒక్క కార్బన్ బొగ్గు నుంచే వస్తుందన్నమాట. అదే బొగ్గుని ఆక్సిడేషన్ చేస్తే వచ్చే గ్యాస్ సిన్ గ్యాస్ వల్ల వస్తున్నాయన్నమాట. అందుకని భారతదేశం లో బొగ్గు నిల్వలు చాలానే ఉన్నాయి. మరి ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్ అది 5వ స్థానంలో ఉంది కదా. సో ఈ బొగ్గు

సిన్గ్యాస్ ని ఏ విధంగా తయారు చేయాలి, ఇంకా తయారు చేసిన ఈ సిన్గ్యాస్ ని ఏ విధంగా మన దేశ అవసరాలకి ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. ఇంకా దానికి సంబంధించి సన్నాహాలు కూడా చేస్తుందన్నమాట. మరి ఇంకా ఎక్కడైనా చూస్తే కనుక మనకి ఇంపోర్ట్స్ అనేవి కొంచెం తక్కువగా ఉండి ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటే మనందరికీ తెలిసిన విషయమే, ఆ కంట్రీ అనేది చాలా ఇంకా ఫాస్ట్గా ముందుకి సాగిపోతూ ఉంటుంది, ఆల్రెడీ సాగుతూ ఉంటుంది. మరి ఇంకా మరి ఆ విధంగా ఇంపోర్ట్స్ని తగ్గించుకోవడం కోసం మన దగ్గర ఉన్న బొగ్గు గనుల్లో నుంచి ఈ బొగ్గు ద్వారా సిన్ గ్యాస్ని ఉపయోగించి

ఫాస్ట్గా ముందుకి సాగిపోతూ ఉంటుంది, ఆల్రెడీ సాగుతూ ఉంటుంది. మరి ఇంకా మరి ఆ విధంగా ఇంపోర్ట్స్ని తగ్గించుకోవడం కోసం మన దగ్గర ఉన్న బొగ్గు గనుల్లో నుంచి ఈ బొగ్గు ద్వారా సిన్ గ్యాస్ని ఉపయోగించి మన అవసరాలని తీర్చుకుంటూ ఉంటే గనక మనది కూడా సూపర్ ఫాస్ట్గా ఇంకా ట్రాన్స్పోర్టేషన్లోనే కాదు ఎకానమీలో కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. మరైతే ఇంకా ఇప్పుడు ఒక సాంగ్ అయితే వినండి మీకు తెలుసాలో. వింటూ ఆనందిస్తుండండి వీరు భారతీ ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: హాట్ సమ్మర్ లో
5: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
4: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
5: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
4: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడం.
5: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
4: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
5: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
4: ఉప్పు కలిపిన మధ్యన ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
5: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
4: ఇలా ఫాలో అయిపోతుండండి, ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
5: కూల్ టిప్స్.
6: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
7: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
6: కాసేపు ఉండొచ్చు కదా?
7: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
6: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
7: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
6: మీ తెలివి ముందు నాదేముందండి.
7: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
8: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఆయన విగ్రహానికి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, సంతనోతులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ సందర్భంగా రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నంద్యాలలో బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ముస్లిం సోదరులు నగరంలోని మసీదులు, దర్గాలకు చేరుకుని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ప్రార్థనా స్థలాలు భక్తులతో కిటకిటలాడాయి. రాష్ట న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముస్లిం సోదరులకు ముస్లిం బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. భీమవరం రోడ్లోని ఆల్ఫుర్ఖాన్ దర్గాలో రాష్ట మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బక్రీద్ సందర్భంగా ప్రభుత్వ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఆవులు, దూడలు, ఒంటెల్ని వధించినా, నిబంధనలకు విరుద్దంగా అక్రమ రవాణా చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు. రవాణా సమయంలో పశువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, పరిమితికి మించి వాహనాల్లో తరలించరాదని చెప్పారు. జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాలని గౌరవించి చట్టబద్దంగా వ్యవహరించాలని కోరారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఎట్టకేలకు ఖరారైంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్దరామయ్య ప్రకటించారు. ఈ మేరకు తన నివాసంలో జరిగిన అల్పాహార విందు సమావేశంలో సిద్దరామయ్య తన నిర్ణయాన్ని కేబినెట్ మంత్రులకు వివరించారు. తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పదవి చేపట్టనున్నట్లుగా సిద్దరామయ్య ప్రకటించారు. సీబీఎస్ఈ 12వ తరగతిలో ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం పద్దతిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం కారణంగానే తమ సమాధాన పత్రాలు తారుమారయ్యాయని కొందరు విద్యార్థులు ఆరోపించడంతో సీబీఎస్ఈ తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు తెలితే బాధ్యులను వదిలిపెట్టబోమని విద్యార్థులు, తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఈ వైఫల్యాలకు తాను బాధ్యత తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఘాట్ రోడ్ మరమ్మత్తు పనులకు దేవస్థానం అధికారులు శ్రీకారం చుట్టారు. నిన్న సాయంత్రం నుంచి టోల్గేట్ మూసివేశారు. 15 రోజుల పాటు ఘాట్ రోడ్డును మూసివేసి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి చేరుకోవాలంటే కనకదుర్గా నగర్ మార్గం బ్రాహ్మణ వీధి ద్వారా కొండపైకి చేరుకోవచ్చన్నారు. బెట్ల మార్గం లేదా లిఫ్ట్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. జూన్ 12వ తేదీ వరకు ఈ ఘాట్ రోడ్ మూసివేస్తామని ఆలయ అధికారులు తెలియజేశారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: വിവിധ ഭാരതി എഫ്എം ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ఉమ్మడి రాష్ట మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఆయన పుట్టినరోజును రాష్ట పండుగగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పేద అణగారిన వర్గాలకు గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా ఎన్టీఆర్ పనిచేశారని ప్రధాని చెప్పారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం నేటికీ ప్రజల హృదయాల్లో శాశ్వత స్ఫూర్తిగా నిలిచిందన్నారు. చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ అందించిన సేవలు తరతరాలకు గుర్తుంటాయని ప్రధాని చెప్పారు. తెలుగువారి

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. 1:05 దాటి 30 సెకండ్లు కావస్తోంది సమయం. మరి మనం ఎంట్రీ ఇచ్చేసాం ధీరలోకి. భారత స్వాతంత్ర యోధుల గురించి మాట్లాడుకుంటాం కదా. మరి భారత స్వాతంత్రం కోసం ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు కేవలం ఒకే ఒక లక్ష్యం కోసం తమ జీవితాలను తృణప్రాయంగా దేశ సేవ, దేశ స్వాతంత్రం కోసం విడిచిపెట్టేశారు. కొంతమంది కఠిన కారాగార శిక్షలు అనుభవించారన్నమాట.

మరికొంతమంది బ్రిటిష్ కి ఎదురు పోరాడి యుద్ధంలో మరణించారు. ఇంకా ఆ యుద్ధంలో దొరికిన వారిని ఎన్నో చిత్రహింసలకు గురిచేసేవారు బ్రిటిష్ పాలకులు. వీరిలో మహిళలు సైతం తమ గురించి, తమ జీవితంలో తమకి ఉన్న లక్ష్యాలు, ప్రతిభల గురించి ఆలోచించకుండా, ఇంకా కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించకుండా, కేవలం దేశ సేవ, దేశానికి స్వాతంత్ర్యం సాధించాలి అనే లక్ష్యంతోనే తమ జీవితాలను దేశం కోసం అంకితమిచ్చిన వారు ఎంతోమంది. అలా తమ జీవితాన్ని చాలా చిన్న వయస్సులోనే దేశ సేవకు అర్పించి ఇంకా తమ ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసిన మహిళల్లో ఒకరు ప్రీతిలత వడ్డేదార్. మరి ప్రీతిలత వడ్డేదార్ గురించి, ఆమె జీవిత విశేషాల గురించి ఈరోజు మనం ధీరాలో తెలుసుకుందాం.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: అఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.

1 గంట 11 నిమిషాలు దాటి 33 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యర్ ఆర్జే ఆదిత్య. మరి ఈరోజు ధీరాలో ప్రీతిలత వడ్డేదారి గారి గురించి జీవిత విశేషాలు అయితే నేను మీతో షేర్ చేసేస్తాను కదా. మరి ప్రీతిలత గారు ఎప్పుడు జన్మించారు అంటే గనక 1911 మే 5వ తేదీన ప్రస్తుత బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్లో జన్మించారన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా ప్రీతిలత గారు విద్యలో ఎంతో అద్భుతమైన ప్రతిభను చూపించేవారన్నమాట. మరి విద్యలో అద్భుతమైన ప్రతిభ అంటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది ర్యాంకులే కదా. ఎస్, ఆ కాలంలో కూడా ర్యాంకులు ఉన్నాయి. మరి హై స్కూల్ బోర్డ్ ఎగ్జామ్స్లో ప్రీతిలత గారు మొట్టమొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారన్నమాట. ఆ తర్వాత జూనియర్ కాలేజ్ని ఢాకాలో చదవడం జరిగింది. ఆ ఢాకా బోర్డ్ ఎగ్జామ్స్ అంటే ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా ఆమె 5వ స్థానంలో నిలిచారన్నమాట. ఆ తర్వాత కలకత్తాలో తత్వశాస్త్రంలో డిగ్రీలో చేరారు. దేశ స్వాతంత్ర్యం కోసం తన పాత్ర కూడా ఉండాలని భావించారు. ఒక పక్క చదువు, మరోపక్క దేశ స్వాతంత్ర్యం కోసం ఏం చేయాలి అనే ఆలోచన. ఆ ఆలోచనతో అక్కడ ఆగిపోలేదు. ఇంకా తన నుంచి ఏ విధంగా దేశ సేవ చేయాలని చెప్పేసి దేశ స్వాతంత్రంలోకి అడుగు పెట్టేశారన్నమాట. అప్పట్లో ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ పేరుతో సూర్యసేన్ అనే ఒక స్వాతంత్ర సమరయోధుడు ఒక పోరాట సమూహాన్ని నడిపేవారన్నమాట. ఆ పోరాట సమూహంలో చేరి స్వాతంత్ర పోరాటాలు చేస్తుండేవారు ప్రీతిలత గారు. మరి ఇంకా స్వాతంత్ర పోరాటం కేవలం నిరసనలు ఇంకా వాటికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే కాదు. మరి పోరాటం అంటే గనక ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ ఐడెంటిటీని దాచిపెట్టుకోవడం. మరి సెల్ఫ్ ఐడెంటిటీని దాచిపెట్టుకోవాలంటే దానికి సంబంధించిన ఎంతో నైపుణ్యం ఉండాలి. అండ్ అలాగే మార్షల్ ఆర్ట్స్ కూడా తెలిసి ఉండాలన్నమాట. సో ఈ విధంగా మార్షల్ ఆర్ట్స్, యుద్ధ కళలు వీటిని కూడా అభ్యసిస్తూ ఉండేవారన్నమాట. మరి ఇలాగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు అంటే గనక చదువును పక్కన పెట్టేశారా అంటే లేదు. అటు డిగ్రీ చదువుతూ ఈ విధంగా ఇంకా ఖాళీ సమయాల్లో మార్షల్ ఆర్ట్స్, యుద్ధ కళలు, స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొంటూ ఉండేవారన్నమాట. ఆ కాలంలో బ్రిటిష్ పాలకులు అడుగడుగునా భారతీయులను కించపరచడం, అడిగిన వారిని జైల్లో పెట్టడం, ఇంకా చిత్రహింసలకు గురి చేయడం ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే. ఇంకా బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉంటూ మనకి అన్ని ప్రదేశాల్లో యాక్సెస్ అందించేవారు కాదనమాట. అంటే ఇక్కడ భారతీయులకి ప్రవేశం లేదు అనే బోర్డులు ఎక్కువగా పెడుతూ ఉండేవారన్నమాట. ఇటువంటి బోర్డులన్నీ చూసి సూర్యసేన్ గారు ఇటువంటి ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ అనే ఒక సమూహాన్ని ఏర్పరిచి బ్రిటిష్ వారిపైన ఎప్పుడూ కూడా పోరాటాలు చేస్తూ ఉండేవారన్నమాట. ఆ విధంగా 1932 ఒక పోరాటానికి రచన చేశారు సూర్యసేన్. ఆ పోరాటంలో ప్రీతిలత వడ్డేదార్ గారు కూడా పాల్గొనడం, ఇంకా ఆ పోరాటంలో ఎంతోమంది బ్రిటిష్ పాలకుల్ని అక్కడ కలకత్తాలో ఒక సమావేశంలో చంపడం జరిగిందన్నమాట. ఇంకా అలాగా ఆ దాడి తర్వాత అప్పటికప్పుడే బ్రిటిష్ పాలకులు ఆ ఉన్న ప్రదేశం అంతటా కూడా చుట్టుముట్టేశారు. ఇంకా తన ప్రాణం అంతా కూడా దేశ సేవకే అని చెప్పి ప్రీతిలత గారు ఎప్పుడో తను ఒక నిర్ణయం అయితే తీసేసుకుంది కదా. అందుకనే బ్రిటిష్ చెరలోకి ఎటువంటి సమయంలోనూ వాళ్ళ చెరలోకి వెళ్ళకూడదని చెప్పేసి అప్పటికప్పుడు ఆత్మాహుతి చేసుకున్నారు ప్రీతిలత గారు. మహిళ అయిన చదువులో విశేషంగా ఎంతో ప్రతిభ కనబరిచిన, దేశ ప్రతిష్ట కోసం బ్రిటిష్ పైన దాడి చేసి తన ప్రాణాన్ని దేశ సేవకే అంకితమిచ్చారు ప్రీతిలత గారు. మరి ప్రీతిలత గారి గురించి కొన్ని జీవిత విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ధీరాలో ఒక సాంగ్ అయితే వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు తెలుగులో.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వార్తల వివరాలు: ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత

0: రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు అపూర్వమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్.
0: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదవ ముఖ్యమంత్రి, ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు నందమూరి తారక రామారావు జయంతి ఈరోజు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు 1923 మే 28వ తేదీన కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. జానపదం, సాంఘికం, పౌరాణికం వంటి చిత్రాల్లో అనేక పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాలలో ఆయన నటించారు. ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలను అలరిస్తూనే ఉన్నాయని కొనియాడారు. సమాజ సేవ, పేదలు, అనగారిన వర్గాల సాధికారతకు కృషి చేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి స్ఫూర్తిగా ఎన్టీఆర్ నిలిచారని తెలిపారు. కర్నూలును అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో కొనసాగుతున్న పలు అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్నూలును స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చేందుకు వివిధ కాలనీలలో కచ్చా రహదారులు, మురుగునీటి వ్యవస్థ, ఇతర మౌలిక వసతుల అభివృద్ది పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ పనులన్నీ 2 వారాల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలుపుతూ,
2: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ స్మార్ట్ సిటీ. మాకు ఇన్స్పిరేషన్ ఏమంటే వైజాగ్. వైజాగ్ చాలా బెస్ట్ సిటీగా ఉంది. దానికి తగ్గట్లు మనం డెవలప్ చేయాలనేది మైండ్ లో ఉంది. 71 లక్షల వర్క్లు వితిన్ 15-20 డేస్ లో కంప్లీట్ చేయబోతున్నాం. స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దాంట్లో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్.
0: మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మాదక ద్రవ్యాల నిరోధక విభాగం ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. ఈగిల్ ఆధ్వర్యంలో పార్వతీపురంలోని ఒక వస్త్ర దుకాణంలో సబ్స్క్రైబ్ ఈగిల్ సోషల్ మీడియా అండ్ అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఇందులో భాగంగా మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, చట్టపరమైన పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ, యువత భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న మాదక ద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగంపై సమాచారం ఉంటే 1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని సూచించారు. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు చేపడుతున్నారు. ఈరోజు సింగపూర్ నుంచి వచ్చిన 183 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి జితేందర్ కుమార్ మాట్లాడుతూ, ప్రయాణికుల్లో ఎవరికీ ఎబోలా లక్షణాలు కనిపించలేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలుపుతూ,
3: ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మంగళవారం, గురువారం, శనివారం, రనవారం వస్తాయి. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చిన వాళ్ళందరికీ స్క్రీనింగ్ అన్నది ఏర్పాటు చేశారు. 183 మంది ప్యాసింజర్స్ వచ్చారు. సో అందరినీ కూడా స్క్రీన్ చేశారు. ఎవరికి కూడా సింప్టమ్స్ అనేవి ఏమి లేదు. సో ప్రస్తుతానికి ఇచ్చిన వాళ్ళందరూ కూడా సురక్షితంగానే ఉంది. సో ఒకవేళ కానీ సింప్టమ్స్ కానీ ఉంటే వీళ్ళని ఐసోలేట్ చేసి క్వారంటైన్ సెంటర్స్ ని మొదలెసి
0: వేస్తారు. రాష్ట వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు మసీదులు, దర్గాలకు చేరుకుని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ఇందులో భాగంగా నంద్యాలలోని భీమవరం రోడ్డులో ఉన్న అల్పూర్ ఖాన్ దర్గాలో రాష్ట న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

0: ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బక్రీద్ పర్వదినం త్యాగానికి ప్రేమకు ప్రతీక అని అన్నారు. దేశంలో శాంతి సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించానని తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా త్రాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నామని తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన చింతా సుబ్బారావు తెలిపారు.
1: ఆ ఇబ్బందులని తీర్చే విధంగా నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి జలజీవన మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తున్నారు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
0: అలాగే కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అందించే నగదు సాగు సమయంలో విత్తనాలు ఎరువులకు ఉపయోగపడుతుందని లబ్ది పొందిన రైతు కె శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కార్యక్రమాల్లో భాగంగా విశాఖపట్నం తపాలా డివిజన్ కార్యాలయంలో యోగాభ్యాసాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తపాలా శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మెరుగుపడతాయని నిపుణులు వివరించారు. ఉద్యోగుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని విశాఖపట్నం తపాలా డివిజన్ వెల్లడించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన జనగణన కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఆమంచర్ల, పొదలకూరు, విఘ్నేశ్వరపురం తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఈరోజు ఆయన పర్యటించి జనగణన, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 2029 నాటికి 100% వయోజన అక్షరాస్యత సాధించడమే అక్షర ఆంధ్ర ఉల్లాస్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అక్షర ఆంధ్ర ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమాన్ని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 70,000 మందికి పైగా వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యంగా 15 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు, కార్మికులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. రాష్ట వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: Jyoti FM 101.3.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ అప్కేసా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

1:36 దాటి 5 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనం ఉన్నాం ధీరాలో. మరి ఈరోజు ధీరాలో మాట్లాడుకోవాల్సిన విషయం చాలా పెద్దదే అనమాట. ఏంటి అంటే, తినే ఆహారం షడ్రసోపేతమైతే ఆ రుచి, ఆ భోజనం, ఆ భోజనానికి సంబంధించిన సంతృప్తి మళ్ళీ ఇంకో షడ్రసోపేతమైన భోజనం చేసే వరకు కూడా ఉంటుందన్నమాట. సంతృప్తి అప్పటి వరకు ఉంటుందా అంటే, ఎస్, నిజంగా చెప్పాలంటే ఆ ఫీస్ట్లో నిజంగా అలా ఎంజాయ్ చేశాం కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఫీస్ట్కి ఎంటర్ అయినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో ఇది అనేది కామన్ అన్నమాట. మరి ఇంట్లోనూ ఉంటుంది, కానీ ఇంట్లో ఏంటంటే ఒక్కటే చేసుకుంటాం కదా. సో ఏంటంటే ఆ పూటకి అప్పుడు కడుపు నిండిపోతుంది, మళ్ళీ ఇంకో పూట వస్తే కనుక, అంటే 4 అవర్స్ అయినా లేకపోతే 6 అవర్స్ అయినా మళ్ళీ కడుపులో గెండ కొట్టేస్తుంది, కాబట్టి ఇంకొకటి చేసుకోవాల్సిందే. కానీ ఇటువంటి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా ఫీస్ట్కి ఇంకా ట్రీట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మొత్తం అన్ని రకాల రుచుల్ని కూడా ఆస్వాదిస్తూ ఉంటాం, కాబట్టి మళ్ళీ ఒక పార్టీకో ఇంకా ట్రీట్కో ఫంక్షన్కో వెళ్ళినప్పుడు అప్పుడు అలా ఎంజాయ్ చేసాం కదా అని చెప్పి మళ్ళీ అలా నెమరు వేసుకుంటూ ఉంటారనమాట. మరి నిజంగా షడ్రసోపేతం అంటే 6 రుచులు కదా, తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. మరి వీటన్నింటినీ కూడా సమ పాళల్లో తీసుకుంటే రుచి గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, సంతృప్తి దానంతటా అదే వస్తుందన్నమాట. అండ్ అలాగే మనకి సంబంధించిన వంటకాలు ముఖ్యంగా ఫంక్షన్లో ఇది పెట్టాలి అది పెట్టాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా. నిజంగా అది పెట్టాలి ఇది పెట్టాలి అనేది సాంప్రదాయం, ఆచారం, ఇలాగ వాళ్ళకి ఏదో తెలిసినట్టుగా చెప్పేస్తున్నారులే, ఇదంతా ఖర్చుతో కొడుకున్న పని అని చెప్పేసి చాలామంది కొంత ఒమిట్ చేస్తూ ఉంటారనమాట. కానీ అలా కాదు, నిజంగా ఒక పచ్చడి దగ్గర నుంచి పెరుగు వరకు అన్నీ కూడా ఉండాల్సిందే, ఎందుకంటే అవన్నీ కూడా ఇలాగా షడ్రసోపేతమైనవి. ఇంకా చెప్పాలంటే ఆయుర్వేదం ప్రకారం జుర్రుకునేవి, ఇంకా అలాగే లేహ్యము, రసం, ఇలా రకరకాలుగా ఉంటాయి. అవన్నీ కూడా ఒక పార్టీలో కానీ ఫంక్షన్లో కానీ ఇలా పెడితే ఏంటంటే అక్కడికి వచ్చిన బంధువులు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఉంటారు కదా. నిజంగా వాటిలో కనీసం 2-3 తిన్నా వాళ్ళకి ఆ ప్రయాణానికి సంబంధించిన టైర్డ్నెస్ అనేది పోతుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడికి సంబంధించిన మన ఫంక్షన్కి సంబంధించిన గుర్తులు, అనుభవాలు అనేవి కూడా వాళ్ళ మెదడులో అలా రిజిస్టర్ అయిపోయి ఉంటాయన్నమాట. సో ఈ విధంగా పార్టీ గుర్తుండాలి, ఫంక్షన్ గుర్తుండాలి, అండ్ అలాగే ఆ పార్టీకి అక్కడికి వచ్చేంత వరకు పడిన కష్టం అంతా మర్చిపోయేందుకు ఈ విధంగా షడ్రసోపేతమైన భోజనం మన పెద్దవాళ్ళు పెట్టారన్నమాట. సో కాబట్టి షడ్రసోపేతమైన భోజనం నిజంగా ఒక పండక్కి ఇంకా ఫంక్షన్కి కంపల్సరీగా చేసుకోవాల్సిందే, కొంత ఖర్చు అయినా సరే. అయితే ఈ షడ్రసోపేతమైన భోజనంలో ముఖ్యంగా చెప్పాలంటే రుచుల్లో ఏదో ఒక రుచి కొంచెం ఎక్కువైనా తక్కువైపోతే మరీ ఏమీ అంతగా అనారోగ్యం రాదు, కానీ చాలా ఎక్కువైపోతే మాత్రం దానికి సంబంధించిన అనారోగ్యం కూడా ఎక్కువైపోతుందన్నమాట. సో మాట్లాడుకుంటే కనుక తీపి గురించి తెలిసింది కదా. నిజంగా తీపి ఎక్కువగా తిన్న వల్ల డయాబెటీస్ వచ్చేస్తుంది అని చెప్పడం కాదు, కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం నిజంగా తీపిని కట్టడి చేసుకుంటారు కదా. సో ఇటువంటివన్నీ కూడా చేయాల్సి వస్తుంది అన్నమాట. మరి ఈ రుచులన్నింటినీ కూడా పక్కన పెట్టేస్తే వీటన్నింటిలో కూడా చాలా ముఖ్యమైనది ఏంటి అంటే నూనె. మరి నూనె గురించి ఆలోచించాలి కదా. మరి నూనె కొంచెం ఎక్కువైనా ప్రమాదమే, మరి ఆ ప్రమాదాన్ని తగ్గించుకోవడం ఎలాగా, ఆరోగ్యంగా ఉండడం ఎలాగా మాట్లాడుకుందాం ఈరోజు ధీరాలో.

1 గంట 44 నిమిషాలు దాటి 45 సెకండ్ల కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. మనం మాట్లాడుకుంటున్నాం ధీరాలో షడ్ర సోపేతమైన భోజనం యొక్క సంతృప్తి గురించి కదా. మరి నిజంగా షడ్ర సోపేతమైన భోజనం సంతృప్తి గురించి కొంచెం పక్కన పెడితే అందులో ఏ ఒక్క రుచి కొంచెం ఎక్కువైనా సరే ఏదో ఒక ప్రమాదానికి దారి తీస్తుందని చెప్పి అనుకున్నాం. మరి అవన్నీ కాకుండా వాటన్నింటిలో కూడా చాలా ముఖ్యమైనది ఏంటంటే నూనె. మరి నూనె కొంచెం ఎక్కువైనా సరే అది ప్రమాదమే. ఒబేసిటీ ఇది నూనె వల్ల వస్తుందని అందరికీ తెలిసిన విషయమే. మరి ఒబేసిటీకి కారణం ఏంటి అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఫ్యాట్ అన్నమాట. సో నూనె ఎక్కువగా తినడం వల్ల వచ్చేస్తున్న ఫ్యాట్ అంటే కాదు, కొన్నాళ్లుగా కొన్నేళ్లుగా అలా తింటూ ఉండడం వల్ల ఫ్యాట్ అనేది పేరుకుపోయి ఆ ఫ్యాట్ వల్ల ఒబేసిటీ అనేది వస్తుందన్నమాట. మరి ఈ ఒబేసిటీని తగ్గించుకోవడం ఎలాగా? నూనె తగ్గించేస్తే సరిపోదు. ఈరోజు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే కనుక ఒక కూరకి ఒక 30 ml ఆయిల్ కనుక మనం ఈరోజు వాడితే రేపు ఆ 30 ml ఆయిల్ కాకుండా కేవలం 1 ml ఆయిల్ వాడితే కనుక నిజంగా కూర బాగోదు, మనకు అసలు తినాలనిపించదు, అసలు మనకి

ఉన్న లక్ష్యం ఏంటంటే ఒబేసిటీని తగ్గించుకుందాం అన్న లక్ష్యాన్ని కూడా పక్కన పడేస్తాం అనమాట. మరి నిజంగా ఏం చేయాలి మరి ఆ సంగతి గురించి మాట్లాడుకుందాం ఈ రోజు ధీరాలో. సో ముఖ్యంగా ఒబేసిటీకి కారణం ఏంటంటే ఫ్యాట్ అని అనుకున్నాం కదా. మరి ఆ ఫ్యాట్ ఎలా అంటే ఎక్కువగా ఎప్పుడు వస్తుందంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల. ఇంకా మనందరికీ తెలిసిందే, ఏదైనా వంట చేసుకుంటే దాంట్లో అవసరం ఉన్నంత వరకు నూనె వాడకుండా అవసరానికి మించి నూనెను వాడడం వల్ల ఈ ఊబకాయం ఒబేసిటీ అనేది వస్తుంది అన్నమాట. ఇంకా చెప్పాలంటే మన భారతదేశ వంటకాల్లో ప్రాసెస్డ్ ఫుడ్స్ అంతగా ఉండవు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా వంట చేసుకోవాలంటే మన పెరట్లో దొరికేవో లేకపోతే బజార్లో దొరికేవో వచ్చి తీసుకుని చక్కగా కడిగేసి వంట వండుతూ ఉంటారనమాట. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ అంతగా ఇక్కడ ఉండవన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్. మరి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడు ఎక్కడ అవసరం అవుతుందో తెలియదు కాబట్టి అలాగ ఆకలి అనిపిస్తే, ఎక్కడైనా కనిపిస్తే, ఏది కనిపిస్తే అది వేసేస్తూ ఉంటారనమాట. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ అయితే తినకుండా ఎప్పుడప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు, కొంచెం కంట్రోల్ చేసుకుని వాటిని జీరో కూడా చేసుకోవచ్చు. మరి నూనె లేకుండా వంటలు చేయగలమా అంటే అది సాధ్యం కాదు కదా. సో అయితే కొన్ని ఐటమ్స్ చూస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ బేకరీ ఐటమ్స్కి అంతగా నూనె అవసరం ఉండదన్నమాట. అలాగే ఎయిర్ ఫ్రయర్ వాడినా నూనె అవసరం ఉండదు, కానీ బేకరీ ఐటమ్స్ కోసం ఓవెన్, మైక్రోవేవ్ ఓవెన్ అనేది వాడాలన్నమాట. ఇంకా ఎయిర్ ఫ్రయర్ కోసం సపరేట్గా ఒక ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి. మరి మన భారతీయ వంటకాలకైతే ఇటువంటి ఐటమ్స్ కానీ ఇంకా ఇటువంటి ఎక్విప్మెంట్ కానీ అవసరమా? మరి మన అవసరం కోసం ఏంటంటే అదే మన లక్ష్యం, ఒబేసిటీని తగ్గించుకోవడం కోసం ఆహారపు అలవాట్లని మార్చేయాలా? కాదు. మరి ఆహారపు అలవాట్లు మరీ మార్చేయడం కాకుండా కొన్ని మార్పులు ఏవైతే అవసరమో వాటి గురించి ఈరోజు ధీరాలో నేను మీతో షేర్ చేసేస్తాను.

0: विविध भारती FM 101.3।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఒంటి గంట 54 నిమిషాలు దాటి 13 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి FM 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుడ్ ఆర్జే ఆదిత్య. మనం మాట్లాడుకుంటున్నాం ధీరాలో ఈ ఒబేసిటీని తగ్గించుకోవడం ఎలా. మరి నిజంగా ఒబేసిటీని తగ్గించుకోవాలంటే గనక కొన్ని వంటలు మార్చేయాలా అన్న ఉద్దేశం అయితే ఇక్కడ మాట్లాడట్లేదన్నమాట. ఏంటి అంటే మైక్రోవేవ్ ఓవెన్ కానీ ఎయిర్ ఫ్రైయర్ కానీ వీటిల్లో కూడా వాడుకోవచ్చు. కానీ అలా అని పూర్తిగా తినే వంటలు ఏవైతే ఉంటాయో వాటిని స్విచ్ ఆన్ చేసే వాటిని స్విచ్ ఆఫ్ అయితే చేసేయలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గనక 3 పూట్ల అన్నం లేకపోతే చాలా మందికి కూడా కుదరదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికి ఒక టూర్ కి వెళ్ళామనుకోండి, అక్కడ నిజంగా అన్నం అనేది కనీసం 2 డేస్ లేకపోయినా ఏదోలే అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. అదే గనక 3వ రోజు కూడా ఎక్కడ కూడా అన్నం దొరకకపోతే ఎలా అని చెప్పేసి కొంచెం సాగదీస్తూ ఉంటాం అన్నమాట. మరి అటువంటిది మనం ఏదైనా లక్ష్యం పెట్టుకున్నప్పుడు నిజంగా మన యొక్క వంటకాలన్నింటినీ కూడా స్విచ్ ఆఫ్ చేసేసి కొత్త వంటకాలని తీసుకుని వస్తే గనక అటు ఆరోగ్యం ఉండదు, ఇంకా రుచి ఉండదు, చెప్పాలంటే ఆహారం కూడా ఉండదన్నమాట. మరి నిజంగా ఒక పక్కన ఉపకాయము తగ్గాలి, ఇంకా మన రుచులు ఏవైతే ఉన్నాయో అవి అలానే ఉండాలి అంటే కావాల్సిన నూనె తక్కువ వంట చిట్కాలు ఏంటి అసలు, అది కూడా చిన్న సొల్యూషన్. ఏంటంటే తాలింపు, ఎస్ తడక అని చెప్పి హిందీలో అంటుంటారు కదా, మన పెద్దలు ఎప్పుడోనే చెప్పేశారనమాట. దానికి అదే ఒబేసిటీ రాకుండా ఉండేందుకు అయినా మన వంటల్ని చాలా రుచిగా ఉంచుకునేందుకు ఒక చిన్న టిప్ అనమాట. ఏంటంటే తాలింపు. ఎస్ వంట అంతా అయిన తర్వాత ఇంటిలి పాదికి కూడా 1 స్పూన్ నూనెలో అంతా తాలింపు గింజలు వేసి గనక ఆ వంట చేసి

చూస్తే ఇంకా అప్పుడు వంట వండారా, వంట అయిపోయిందా అనే సంకేతాలు కూడా ఇంటిలిపాదికి మాత్రమే కాదు ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అర్థమైపోతుందన్నమాట. మరి నిజంగా చిన్న ఏదైనా ఒక వంట చేసి దాంట్లో నూనె ఎక్కువగా వేసినా వేయకపోయినా లాస్ట్లో అలా తాలింపు వేస్తే గనక ఆ వంట తినే వారందరికీ కూడా కావాల్సిన ఫ్యాట్ అనేది ఆ వంట దగ్గర నుంచి అందుతుందన్నమాట. నిజంగా ఆ ఒక్క స్పూనే లేకపోతే గనక బాడీకి కావాల్సిన ఫ్యాట్ కూడా అందదు. చెప్పాలంటే మన బ్రెయిన్ మొత్తం కూడా ఎక్కువగా ఫ్యాట్తోనే ఉంటుంది. ఇంకా బ్రెయిన్ ఫంక్షన్కి కూడా ఈ ఫ్యాట్ అనేది అవసరం. సో బ్రెయిన్ బాగుండాలంటే వాల్నట్ తినాలని చెప్పి చాలామంది అనుకుంటుంటారు కదా. మరి ఆ వాల్నట్స్ కానీ ఫిష్లో కానీ ఉండేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్సే. కాబట్టి ఫ్యాట్ అనేది కేవలం బాడీకి సున్నా అవసరమని అనుకోకర్లేదు, కొంత అవసరమైతే ఉంటుందన్నమాట. ఆ అవసరం కూడా ఎక్కువగా ఇంటర్నల్ ఆర్గాన్స్లో ముఖ్యంగా బ్రెయిన్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇంకొంచెం ఫ్యాట్ తాలింపు మాత్రమే కాకుండా ఇంకా మంచి పద్ధతుల్లో ఫ్యాట్ కావాలి అనుకుంటే కనుక కూరగాయలు ఎప్పుడు ఉడకపెట్టి తర్వాత వంట వండుతూ ఉంటారు కదా, ఆ కూరగాయలు ఉడకపెట్టిన మంచి నీళ్ళని కూడా స్టీవ్ లాగా వాడుకోవచ్చు. ఇంకా

0: లేదు, కొంత అవసరం అయితే ఉంటుందన్నమాట. ఆ అవసరం కూడా ఎక్కువగా ఇంటర్నల్ ఆర్గాన్స్ లో, ముఖ్యంగా బ్రెయిన్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇంకొంచెం ఫ్యాట్ తాలింపు మాత్రమే కాకుండా ఇంకా మంచి పద్ధతుల్లో ఫ్యాట్ కావాలి అనుకుంటే గనక, కూరగాయలు ఎప్పుడు ఉడకబెట్టి తర్వాత వంట వండుతూ ఉంటారు కదా, ఆ కూరగాయలు ఉడకబెట్టిన మంచి నీళ్ళని కూడా స్టీవ్ లాగా వాడుకోవచ్చు. ఇంకా ఏంటంటే కొబ్బరికాయ దొరికితే గనక కొబ్బరిని, ఇంకా అలాగే కొబ్బరి పాలని కూడా ఈ వంటల్లో వాడుకుంటూ ఉంటే గనక అటు రుచి అలాగే ఆరోగ్యం, ఇంకా మనం వేరే వాటికి స్విచ్ ఆన్ అవ్వాల్సిన పని లేదన్నమాట. మన వంటకాలతోనే మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఇంకా ఒబేసిటీని తగ్గించుకోవచ్చు. ఏమంటారు మరి? సో ఈ విధంగా సొల్యూషన్ అనేది మన దగ్గర ఆల్రెడీ ఉందన్నమాట. ఇంకా దాని గురించి ఇంకా కొత్త కొత్తగా ఆలోచనలు చేయాల్సిన పని లేదు. మరి ఈ విధంగా నూనెని తగ్గించాలి అంటే ఏం చేయాలి అంటే, ముందుగా మనం చెప్పుకున్నట్టు ఏదైనా ఒక వంటకానికి సపోజ్ 30 ml ఆయిల్ అనేది మనం వాడుతూ ఉంటే గనక, రేపటి నుంచి ఈ విధంగా నేను ఒబేసిటీ తగ్గించడం కోసం నూనెని తగ్గించుకున్నాను అనే ప్రతిజ్ఞ చేసుకుని అది కేవలం 1 ml తగ్గించేయకుండా జస్ట్ ఈరోజు 30 ml వాడుతుంటే రేపు 29, ఎల్లుండి 28, తర్వాత 27 ml, అలాగా ఒక్కొక్క ml తగ్గించుకుంటూ చూడండి. ఖచ్చితంగా ఒక 30 డేస్కి కానీ 45 డేస్కి కానీ నూనె లేకపోయినా కూడా వంట వండొచ్చు అన్న ఆలోచన వస్తుంది, నూనె లేకపోయినా వంట తినొచ్చు అన్న ఆలోచన కూడా వస్తుంది, ఇంకా తింటారు కూడా. సో ఆ విధంగా నూనె తగ్గించుకుని తింటే గనక మన అందరికీ తెలిసిన విషయమే, ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మరి ఇంకా ఎన్నో టిప్స్ అయితే ఈరోజు ధీరాలో తెలుసుకున్నారు కదా, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ ధీరాలో.
1: హాట్ సమ్మర్లో
2: కూల్ టిప్స్. సమ్మర్లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
1: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
2: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
1: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మార స్థితిలోకి వెళ్ళడం.
2: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
1: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
2: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
1: ఉప్పు కలిపిన మధ్య ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
2: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
1: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి, ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
2: కూల్ టిప్స్.
0: సమయం 2 గంటలకు కావస్తుంది. ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.
3: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈజ్ ఆకాశవాణి అండ్ ఐ యామ్ వల్సా విలియమ్స్ విత్ మిడ్ డే న్యూస్. The headlines. President Draupadi Murmu urges police forces to be more citizen-centric and sensitive towards vulnerable sections. Education Minister Dharmendra Pradhan assures resolution of all grievances of students regarding discrepancies in CBSE Class 12 examination evaluation process. Karnataka Chief Minister Siddaramaiah announces resignation. Deputy Chief Minister D.K. Shivakumar set to take over. Fragile ceasefire between US and Iran under strain as both sides exchange fresh strikes near the strategically vital Strait of Hormuz. Eid ul-Azha, festival of sacrifice, being celebrated with religious fervor across the country. And in badminton, PV Sindhu and Lakshya Sen storm into singles quarterfinals of Singapore Open. President Draupadi Murmu today urged the police force to become more citizen-centric and sensitive while dealing with vulnerable sections, especially women, the poor and children. President Murmu was speaking after conferring the prestigious President's Police Colour on the Sikkim police during Alankaran parade held in Gangtok this morning. She appreciated the role of the Sikkim police in maintaining law and order and in disaster management.
4: Police

మరైతే ఇప్పుడు సందర్శనలో ముందుగా గోవింద గోవింద మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ సాంగ్ ని పాడిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: Jyoti FM 101.3.
1: హాట్ సమ్మర్ లో
2: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
1: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
2: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
1: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మార స్థితిలోకి వెళ్ళడం.
2: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
1: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
2: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
1: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
2: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
1: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
2: కూల్ టిప్స్.
3: వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే.
4: ఇదిగో అమ్మాయి, నువ్వు చేసే పనేం బాలేదు.
3: ఏంటత్తయ్య, పాట బాలేదా?
4: పాట గురించి కాదు, నువ్వు చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నా నేను.
3: అయ్యో అత్తయ్య, బట్టలు సరిగా ఉతకట్లేదా?
4: ఇందాక నుంచి చూస్తున్నాను, బట్టల సంగతి ఏమో గానీ నీళ్లు మాత్రం బాగా వేస్ట్ చేస్తున్నావు. ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైందో తెలుసా నీకు?
3: అవునా అత్తయ్య?
4: ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అసలు కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరక్క కొనుక్కొని మరీ తాగుతున్నారు. సెకండ్కు ఒక్క చుక్క ప్రకారం నీరు లీక్ అవుతుందనుకో, సంవత్సరానికి 10,000 లీటర్ల నీరు వృధా అయిపోతుంది తెలుసా? ప్రతి ఒక్కరికి నీరే ఆధారం. సో
5: సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్.

2:29 దాటి 35 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనం ఎంటర్ అయిపోయాం సందడి సందడిలోకి. మరి సందడి చేయడానికి నేనైతే రెడీ. మరి మీరు రెడీనా? ఇంతకీ నేను రెడీ అంటే ఒక క్వశ్చన్ అడగాలి కదా. సో క్వశ్చన్ అడిగిన తర్వాత మరి మీరు రెడీగా ఉండడానికి 8662-4888-14కి మెసేజ్ చేయడానికి రెడీగా ఉండండి. మరి సో ఈ సమ్మర్ కదా, మరి ఈ సమ్మర్లో ముఖ్యంగా ఎవరికైనా గుర్తుకొచ్చేది ఏంటి అంటే ఎయిర్ కండిషనర్, ఇంకా కూలర్, ఆ తర్వాత ఇంకా ఎంటర్టైన్మెంట్. సో ఈ ఎంటర్టైన్మెంట్ అనేది వివిధ భారతి సాంగ్స్, ఇంకా దానికి సంబంధించిన ఎంతో ఇన్ఫర్మేషన్ మీకు 24 hours 365 days ఇస్తూనే ఉంటుందన్నమాట. అయితే ముఖ్యంగా మరి సమ్మర్లో ఎప్పుడైనా సరే తాటాకులు చూసే ఉంటారు కదా, మరి తాటి ఆకును సమ్మర్లో ఏ రూపంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు? ఇది మొట్టమొదటి ప్రశ్న ఈరోజు సందడే సందడిలో. ఏంటంటే వేసవిలో ఈ తాటి ఆకులను ఎక్కువగా ఏ రూపంలో వాడుతూ ఉంటారు? తెలిస్తే గనక 8662-4888-14కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

తొందరే సందడిలో నేను అడిగిన మొట్టమొదటి ప్రశ్న, ఈ సమ్మర్లో అసలు ముఖ్యంగా తాటి ఆకు అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఏంటి అన్న కదా. మరి చూద్దాం ఎవరెవరికి ఏం గుర్తొస్తుందో సమ్మర్లో తాటి ఆకు అంటే కనుక. పడన జోగానందుల కాలనీ నుంచి అప్పల్ దాస్ గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ సార్. నెక్స్ట్ ఇంకా వి వెంకటరెడ్డి గారు అడరోడ్ పల్నాడు నుండి మెసేజ్ చేశారు. ఓకే. విశ్వజ్ఞ గారు విజయవాడ నుండి. నెక్స్ట్ ఇంకా తాటి ఆకులతో చల్లని వాతావరణం. కేదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. గణేష్ రాజు గారు శ్రీవత్స కోణాపూర్ నుండి. ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా మండూరు మధు గారు, ఇంకా లక్ష్మీదేవి గారు వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు. స్వాగతం అంటూ. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు మెసేజ్ చేశారు. నాకు కూడా అదే గుర్తుకొస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఎస్వి ప్రకాష్ గారు చింతామణి కర్ణాటక నుండి మెసేజ్ చేస్తున్నారు. ఓకే ఓకే. దానికి ఒక సాధనం అయితే ఉంటుంది కదా, ఆ సాధనానికి సంబంధించిన పేరు పెట్టచ్చు కదా. నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. ఓకే. నెక్స్ట్ ఇంకా రాజన్ నుండి జయన్న గారు మెసేజ్ చేశారు. ఓకే. గొల్లేపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ గారు మెసేజ్ చేశారు. కోటేశ్వరి గారు హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ చిన్నబాబు గారు మెసేజ్ చేస్తున్నారా. చిన్నబాబు కాదు, మాట్లాడేది ఆదిత్య. చిన్నమస్తానరావు గారు దామర్ల పెదమస్తానరావు గారు మెసేజ్ చేశారు మంగళగిరి నుండి. నెక్స్ట్ ఇంకా సుందరి గారు పెనమలూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కానూన్ నుండి తాతారావు గారు. నాకు కూడా అదే ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది. పొలాల్లో పనిచేసే రైతు కూలీలు ఎక్కువగా వీటిని టోపీలుగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఎస్ అవునా. కానీ ఎక్కువగా ఈ తాటాకులతో చేసిన టోపీలు ఇక్కడ ఎక్కువగా చూడలేదు. మరి చూద్దాం ఎక్కడ ఎక్కువగా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకా దంతేవాడ ఛత్తీస్గఢ్ నుంచి ధర్మారావు గారు మెసేజ్ చేశారు. అవునా. ఓకే. నమస్కారం ఆదిత్య గారు, సందరే సందరికి స్వాగతం అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఎస్ మాట్లాడాను ఆల్రెడీ. చిలుకా నారాయణ గారు, అనసూయ గారు జానకంపేట నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు. కర్నూలు ముజాఫర్ నగర్ నుంచి అనురాధ గారు, మదన్ కుమార్ గారు, తులసి రాఘవేంద్ర, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా కొవ్వకూలి నుంచి ఈశ్వరయ్య గారు మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా కొండారెడ్డి గారు సిద్ధపటం కడప జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. తాటి ముంజులు, తాటి చెట్లు గురించి అడగలేదు, జస్ట్ తాటి లీవ్స్ గురించి అడిగానన్నమాట. తాటి ముంజులు ఖచ్చితంగా గుర్తొస్తూ ఉంటాయి. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా అంకయ్య గారు మెసేజ్ చేస్తున్నారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుండి. కూలింగ్ కాటేజా భలే పేరు పెట్టారండి. సో చదువు పందిళ్ళుకి నిజంగా కూలింగ్ కాటేజ్ ఇప్పటి నుంచి ట్రెండింగ్ అయిపోవాలన్నమాట ఈ మాట. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కర్నూలు నుండి వెంకటేష్ గారు మెసేజ్ చేశారు. మీరు పంపించిన ఆన్సర్ అయితే మరి నాకు అర్థం కాలేదు, కొంచెం తెలుగులో అయితే పంపించండి. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి మెసేజ్ చేశారు. రెండోది కూడా గుర్తుకొస్తూ ఉంటుందా. ఓకే. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, లలిత గారు ఇంకా మురళి భాను కామకూరు తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. కామకూరు ఊరా అండి. ఓకే. తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా జయంతి మెసేజ్ చేస్తున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. ఎస్. పాలెంపోలియా గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అవును. రాజోల్ నుండి బోరెల్లి సంధ్య గారు మెసేజ్ చేశారు. ఇంటి ముందు వేస్తారు కదా పందిళ్ళు అంటూ. హాయ్ ఆదిత్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఐఎమ్ ఫైన్ అండి. ఒడిశా నుండి భాస్కర్ రెడ్డి గారు. ఎస్. నెక్స్ట్ ఇంకా తాటి ఆకులతో చేసే వాచీలు కూడా ఉన్నాయా, నేను ఇప్పుడే వింటున్నా. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి మెసేజ్ చేశారు. నాగార్జున గారు, లక్ష్మీ గారు వడియంపేట అనంతపూర్ నుంచి మెసేజ్ చేశారు. తాటి ముంజులు ఓకే తినేవి, కానీ తాటికి తాటి చెట్టుకి సంబంధించిన లీవ్స్ తాటి ఆకులతో ఏం చేస్తారు ఈ సమ్మర్లో అడుగుతున్నాను అనమాట. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేశారు, దామోస్ వెంకటసారి గారు, వరలక్ష్మి గారు, ఇంకా వాళ్ళ అమ్మగారు కృష్ణమ్మ అంటూ మెసేజ్ చేస్తున్నారు. చిత్యాల గ్రామం దామోస్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి. ఇంకా వీటిని ఒక బాక్స్లా కూడా ఉపయోగిస్తారు అంటూ మెసేజ్ చేశారు. ఎస్. ఇప్పటి వరకు చదివిన మెసేజ్లో మీరే కొత్తగా మెసేజ్ చేశారనమాట. ఎస్. తాటి ఆకులతో బాక్సులు తయారీ నిజంగా ఈ విధంగా చేస్తే గనక ప్లాస్టిక్ వాడకం అనేది కొంచెం తగ్గుతుంది కదా. ఓకే. నెక్స్ట్ ఇంకా మెసేజ్ హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్క హాని.

మెసేజ్ చేశారు, ఎస్ ఐఎమ్ ఫైన్ అండి, పందిళ్ళు, గొడుగులు, బుట్టలు, బొమ్మలు ఇలా చాలా రకాలే ఉన్నాయి అంటూ. అవునా, నాకైతే రెండే గుర్తొచ్చాయి. సో అందరి ఆన్సర్స్ చదివేసిన తర్వాత నా ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను, అదే నా మైండ్లో ఉన్న ఆన్సర్ రివీల్ చేస్తాను. కరీంనగర్ నుండి సులోచన గారు మెసేజ్ చేశారు చలువ పందిళ్ళు అంటూ. తిరుపతిల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కృష్ణా జిల్లా నుండి మెసేజ్ చేశారు గొడుగు అంటూ. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేశారు, సో ఇవన్నమాట మెసేజెస్ అయితే వచ్చాయి. మరి తాటి ఆకుల గురించి ఏం గుర్తొస్తూ ఉంటుంది ఈ సమ్మర్లో అంటే, ముఖ్యంగా మన శ్రోతలందరూ కూడా మెసేజెస్ చేసినవి ఏంటంటే, కూలింగ్ కాటేజ్ అంట. సో కూలింగ్ కాటేజ్ అంటే నథింగ్ బట్ చలువ పందిళ్ళు. నిజంగా భలే బాగుంది కదా, ఈ మాట మాత్రం నిజంగా ఉపయోగించాలి. సో కూలింగ్ కాటేజ్. ఇంకా వీటితో పాటు విసన్ కర్ర, ఇంకా దామస్ వెంకటాచారి గారు చెప్పినట్టు, హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మీష్క అని మెసేజ్ చేసినట్టు, తాటి ఆకులతో బుట్టలు కూడా తయారు చేస్తారు అంటూ. ఇంకొంతమంది తాటి ఆకులతో గొడుగులు కూడా తయారు చేస్తారంటూ మెసేజ్ చేశారు. ఎస్, తాటి ఆకులతో గొడుగులు అంటే అది కేవలం కొన్ని పెళ్ళిళ్ళల్లో ఇంకా ఎక్కడైనా కొన్ని ఫంక్షన్స్లో చాలా ట్రెడిషనల్గా ఉండేందుకు వాడతారు, కానీ అంతగా అందరూ కూడా రోడ్డు పైన నల్ల గొడుగు వాడినట్టుగా తాటి ఆకులతో చేసిన గొడుగులు అయితే వాడరు కదా. సో ఈ తాటాకులతో చేసిన గొడుగులు ఎక్కువగా టోపీలాగా వాడేది కేరళలో ఎక్కువగా, ఎక్కడైతే హౌస్ బోట్స్ తిప్పుతూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు అనమాట. మనకి ఇక్కడ ఆంధ్రాలో కానీ ఎక్కడ కూడా అంతగా కనిపించవు. సో విసన కర్ర, ఇంకా చలువ పందిళ్ళు, ముఖ్యంగా పెళ్ళి అనే ఫంక్షన్ వస్తే గనక ఇంటి ముందు వేస్తారు కదా. సో ఈ చలువ పందిరి వేస్తే నిజంగా ఇంట్లో ఫంక్షన్ ఉందా అని చెప్పి అందరికీ కూడా ఒక ఇండికేషన్ వస్తుందనమాట. సో ఇది ఇంకా చలువ పందిరి కేవలం ఈ సమ్మర్లో మాత్రమే కాదు, ఆ పెళ్ళి ఫంక్షన్, ఇంకా ఎప్పుడు ఏదైనా చిన్న పందిరి వేయాలన్నా, సీతారాముల కళ్యాణం చేయాలి అన్నా, ఇంకా వినాయకుడు పందిరి వేయాలన్నా అలా వేస్తూ ఉంటారనమాట, ముఖ్యంగా విసన కర్ర. సో ఇది ఇదైతే అవసరం లేదనుకుంటా, ఎందుకంటే ఏసీ ప్రతి చోట ఉంది కాబట్టి. కానీ మరీ అంతగా ఏసీ వాడటం కూడా ఎన్విరాన్మెంట్కి అంత మంచిది కాదు కాబట్టి, అలా విసన కర్ర కూడా అలా ఊపితే ఏదో కొంత గాలి ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇంకా సందడి సందడిలో మన రెండవ ప్రశ్న ఏమిటి అంటే కనుక, కొంచెం లాజిక్ అయితే ఉపయోగించాలన్నమాట. మరి ఆన్సర్లో సెకండ్ వర్డ్ అయితే నేను చెప్పేస్తాను, ఇంతకీ క్వశ్చన్ ఏంటో చెప్పు అని చెప్పి అనుకుంటున్నారేమో. ఎస్ చెప్తున్నాను, ఏంటంటే ఒక వ్యక్తి పేరు పీతో మొదలవుతుందన్నమాట, ఆ వ్యక్తి పేరు పక్కన హిమాలయాస్లో చాలా ఎత్తుగా పెరిగే వృక్షాలు, అవి కూడా నేనే చెప్తా, ఏంటంటే పైన్స్ వృక్షాలు బాగా పెరుగుతాయన్నమాట. సో ఒక వ్యక్తి పేరు పీతో మొదలవుతుందన్న కదా, ఆ వ్యక్తి పేరు పక్కన పైన్స్ అనే పదం జోడిస్తే గనక ఒక దేశం పేరు అయితే వస్తుంది. ఇంతకీ ఏమిటా దేశం పేరు తెలిస్తే గనక నాకు మెసేజ్ చేసేయండి 8662438114. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏంటంటే ఒక వ్యక్తి పేరు పి అనే అక్షరంతో మొదలవుతుందన్నమాట, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో పి ఫర్ ప్యారెట్. ప్యారెట్ అయితే మాత్రం కాదు ఆన్సర్, జస్ట్ ఊరికే చెప్పారనమాట, పీతో మొదలవుతుంది. సో ఈ పీతో మొదలయ్యే పేరు పక్కన పైన్స్ అనే పదాన్ని జోడిస్తే ఒక దేశం పేరు వస్తుంది. మరి ఇంతకీ ఏమిటా దేశం పేరు తెలిస్తే మెసేజ్ చేసేయచ్చు 8664284888814.

46 సెకండ్లు కావస్తోంది సమయం, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.5 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, స్వర్ణలత సుజాత గారు పడిన పాటకు వెన్నెల కంటి గారు లిరిక్స్ అందించారు. మిస్టర్ రోమియో మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు.

0: మరి అడిగిన క్వశ్చన్ ఏమిటంటే కనుక సందడి సందడిలో ఒక వ్యక్తి పేరు పీతో మొదలవుతుంది, దానికి పైన్స్ అనే పదం జోడిస్తే కనుక ఒక దేశం పేరైతే వస్తుంది. ఇంతకీ ఆన్సర్ ఏమిటి చూద్దాం. ఎవరెవరు మెసేజెస్ పంపించారు, కొదుమూరు నుంచి వీరేష్ గారు, ఊర్మిళ గారు మెసేజ్ చేశారు. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని రివీల్ చేసేసాను. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలదాస్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా సుధా గారు కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు, ఎస్ ఐఎమ్ ఫైన్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. విజయవాడ నుండి విశ్వజ్ఞ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. క్యాదర్ వీరేష్ గారు రాజోల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దామోస్ వెంకటాచారి గారు మెసేజ్ చేస్తున్నారు, మా ఊర్లో తాటి చెట్లు చాలా ఉన్నాయి అంటూ. అవునా, నిజంగా ఎటువంటి పెస్టిసైడ్స్ ఇంకా తర్వాత ఎరువులు అవసరం లేకుండానే ఎంతో ఏపుగా పెరిగి ముఖ్యంగా సమ్మర్లో కావాల్సిన మనకి ముంజల్ని అందిస్తూ ఉంటుంది కదా. ఎస్, నిజంగా గుర్తు చేసుకోవాలన్నమాట. ఇంకా ఎక్కడైనా కనబడుతూ ఉంటే కొంచెం కొట్టేస్తూ ఉంటారు, ఆ విధంగా కొట్టేయకుండా వాటిని అలా పెంచుతూ ఉంటే సరిపోతుంది. మనం పెంచాల్సిన అవసరం లేదు, వాటంతట అవే పెరుగుతూ ఉంటాయి, ఆ వాటిని పెరగనిస్తే చాలన్నమాట. వివి రెడ్డి గారు అడ్డరోడ్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సుందరి గారు పెనమల నుండి, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. సూర్యప్రకాష్ గారు పెనుగొండ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఆన్సర్ పెరు. దేశం పేరు పెరునే, కానీ పి అనే ఒక వ్యక్తి పేరు పక్కన పైన్స్ జోడిస్తే ఆన్సర్ వస్తుందన్నా, కానీ పిఈఆర్యు పెరు పేరు కదా. సో సౌత్ అమెరికాలో ఉన్న ఈ కంట్రీ అయితే ఆన్సర్ కాదు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. తిరువిధర వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి గారు కృష్ణా జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాసరావు గారు కోదాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి గారు మెసేజ్ చేస్తున్నారు, వెంకటగిరి నుండి, రాంగ్ ఆన్సర్ అండి. ఒక వ్యక్తి పేరు కావాలి పీతో. లలిత మురళి భాను కామకూరు తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కోబెలకుంట్ల నుండి మధు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గొల్లేపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ గారు మెసేజ్ చేస్తున్నారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పాలెం పోలియ గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, అవును కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా ముజాఫర్ నగర్ నుండి రామకార్తీక వెన్నెలవల్లి ఇంకా మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర అనురాధ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జమలయ్య గారు దొడ్డదేవరపాడు నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరిన్ని మెసేజెస్ అయితే తెలుసుకుందాం, ఒక షార్ట్ బ్రేక్ ఇప్పుడు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారంటే జయంతి గారు ఆల్వాల్ నుండి మెసేజ్ చేస్తున్నారు. జయంతి ఆల్వాల్, ఓకే మీ పేరా? ఇంకా ఆల్వాల్ అనేది రాజస్థాన్లో ఉంది కదా, సో ప్రాంతం పేరా తెలియదు. సో జయంతి గారు మెసేజ్ చేస్తున్నారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వినుకొండ నుండి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుండి గణేష్ వేదపతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాస్ గన్నవరం మెసేజ్ చేస్తున్నారు తిరుపతి నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా షబానా మెసేజ్ చేస్తున్నారు పెద్దగూడెం వనపర్తి జిల్లా నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్.

అని బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు గారు పెదమస్తానరావు గారు మెసేజ్ చేశారు. ఆన్సర్లో సగం వరకే వచ్చింది, దాని పక్కన పైన్స్ అనే పదం జోడించాలి, అప్పుడే పూర్తి పేరు వస్తుంది. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, దేవసేన గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. ఇప్పుడే ట్యూన్ చేశాను అంటూ మరి ఆన్సర్ పెట్టారా? ఎస్ ఆన్సర్ ఆన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సరే. కర్నూలు నుండి రాజశేఖర్ గారు నాగశంకర్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జగ్గయ్యపేట నుండి నాగా మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మీ రెండో ప్రశ్నకు సమాధానం అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిషిక హాని మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నెల్లూరు జిల్లా బందరుపల్లి నుండి అంకయ్య గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్.

మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సరే. కర్నూలు నుండి రాజశేఖర్ గారు నాగశంకర్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జగ్గయ్యపేట నుండి నాగా మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మీ రెండో ప్రశ్నకు సమాధానం అంటూ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిషిక, హాని మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నెల్లూరు జిల్లా బందరుపల్లి నుండి అంకయ్య గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్.

నెక్స్ట్ ఇంకా ఎవరు మెసేజెస్ చేశారో చూద్దాము. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దామోస్ వెంకటాచారి గారు వరలక్ష్మి గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. వెంకటేష్ గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ప్యారిసా మెసేజ్ చేసింది. ప్యారిస్ అయితే రాంగ్ ఆన్సర్, అయినా అది సిటీ పేరు. ఐ వాంట్ నేమ్ ఆఫ్ ఎ కంట్రీ. నెక్స్ట్ ఇంకా గణేష్ రాజు గారు శ్రీవత్స కోణాపూర్ నుండి మెసేజ్ చేశారు. అయ్యో కాదు, పీతో మొదలయ్యే దేశాలు చాలానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఆన్సర్ అయితే మాత్రం ఒకటే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా అక్రపాక నుండి సుధాకర్ గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కరీంనగర్ నుండి సులోచన గారు మెసేజ్ చేశారు. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదివి వినిపిస్తాను. ఒక వ్యక్తి పేరు పీతో మొదలవుతుందన్నమాట. ఆ వ్యక్తి పేరు మాత్రమే ఆన్సర్ అయితే కాదు. ఆ వ్యక్తి పేరు పక్కన హిమాలయాల్లో బాగా పెరిగే చెట్లు పైన్స్ జోడిస్తే గనక ఒక దేశం పేరు అయితే వస్తుంది. ఇంతకీ ఏమిటా దేశం పేరు, ఆన్సర్ ఏంటి చూద్దాం. జయం బాషా గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. వివి రెడ్డి గారు మెసేజ్ చేస్తున్నారు. ఆల్వాల్ హైదరాబాద్లో ఉంటుంది, రాజస్థాన్లో కాదు. ఓకే, అది ఆల్వారా? ఓకే. నెక్స్ట్ ఇంకా జి రెడ్డన్న గారు ఎన్జిఓస్ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు. ఫిలిప్పైన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు దానికి సంబంధించిన ఆన్సర్ నేను కొంచెం రివీల్ చేస్తానన్నమాట. ఏంటంటే పీతో ఒక పేరు అన్నా కదా, సో ఫిలిప్ అనేది ఒక పేరే, దాని పక్కన పైన్స్ అనే పదం జోడిస్తే కనుక దేశం పేరు వస్తుంది కదా. ఫిలిప్పైన్స్ ఈజ్ అవర్ ఆన్సర్. మరి ఇంకా సందడే సందడిలో మూడవ క్వశ్చన్ ఏమిటంటే గనక బ్రెడ్ పైన క్రీమ్ పూస్తే కేక్ అవుతుంది కదా, మరి అలానే రెండు బన్స్ మధ్యన వెజిటేబుల్స్ ఇంకా స్టఫ్ పెడితే దాని పేరు ఏమవుతుంది? సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బ్రెడ్ పైన క్రీమ్ పోసి అది ఒక కేక్ అవుతుంది, అలానే రెండు బన్స్ మధ్యన వెజిటేబుల్స్ ఇంకా రకరకాల స్టఫ్ పెడితే ఏమవుతుంది? పేరు కావాలి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట పదవ ముఖ్యమంత్రి, ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు నందమూరి తారకరామారావు జయంతి ఈరోజు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారకరామారావు 1923 మే 28 కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలును అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో కొనసాగుతున్న పలు అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు చేపడుతున్నారు. రాష్ట వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు మసీదులు, దర్గాలకు చేరుకుని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన జనగణన కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఆమంచర్ల, పొదలకూరు, విఘ్నేశ్వరపురం తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఈరోజు ఆయన పర్యటించి జనగణన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాలను పరిశీలించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కార్యక్రమాల్లో భాగంగా విశాఖపట్నం తపాలా డివిజన్ కార్యాలయంలో యోగాభ్యాసాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో

తపాలా శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మాదక ద్రవ్యాల నిరోధక విభాగం ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. ఈగిల్ ఆధ్వర్యంలో పార్వతీపురంలోని ఒక వస్త్ర దుకాణంలో సబ్స్క్రైబ్ ఈగిల్ సోషల్ మీడియా అండ్ అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: Jyoti FM 101.3.
1: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
2: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
3: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
1: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
5: ఏమండోయ్, భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
6: వస్తున్నా.
7: This is Akashvani, the news read by Valsa Williams. President Draupadi Murmu today urged the police force to become more citizen-centric and sensitive while dealing with vulnerable sections, especially women, the poor and children. President Murmu was speaking after conferring the prestigious President's Police Colour on the Sikkim Police during Alankaran Parade held in Gangtok this morning. She appreciated the role of the Sikkim Police in maintaining law and order and in disaster management. Union Education Minister Dharmendra Pradhan today assured resolution of all grievances of students regarding discrepancies and technical glitches in CBSE Class 12 examination evaluation process and its newly introduced on-screen marking OSM system. Speaking to media after holding a meeting with CBSE officials in New Delhi, Mr. Pradhan said the OSM system is a progressive instrument aimed at ensuring greater transparency. The minister said officials will ensure that no student query is left unresolved and accountability is maintained at all levels.
8: बच्चों को ट्रांसपेरेंटली अपने मार्क के बारे में जानकारी मिले.
9: चिल्ड्रन शुड रिसीव ट्रांसपेरेंट इन्फॉर्मेशन अबाउट देयर मार्क्स थ्रू स्कैन कॉपीज. द आंसर शीट्स शुड रीच देम ट्रांसपेरेंटली. दिस इज अ प्रोविजन अंडर द ओएसएम सिस्टम. फॉर द फर्स्ट टाइम इन द कंट्री सीबीएसई हैज इंप्लीमेंटेड दिस सिस्टम. सम डिस्क्रिपेंसीज हैव कम टू नोटिस इन इट. आई टेक रिस्पॉन्सिबिलिटी फॉर दिस एंड इट विल बी करेक्टेड प्रॉपरली. वी विल मेक श्योर दैट नो जेन्युइन क्वेरी रेज्ड बाय एनी स्टूडेंट रिमेन्स अनआंसर्ड.
7: The National Testing Agency NTA has released revised examination dates and admit cards for the Common University Entrance Test Undergraduate CUET UG 2026 examinations for admission to programs across central and participating universities. As per the NTA, examinations will now be conducted on the 31st.

0: 3 గంటల 12 నిమిషాలు దాటి 22 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీ పై విద్యుత్ ఆర్జే ఆదిత్య. భువన్ చంద్ర లిరిక్స్ అందించగా ఉదిత్ నారాయణ్ ఉన్నికృష్ణన్ హరిణి పడిన సాంగ్ అయితే విన్నారు రాక్షకుడు మూవీ నుంచి. ఇంతకీ అడిగిన ప్రశ్న ఏంటంటే గనక సందడి సందడిలో బ్రెడ్ పైన క్రీమ్ పూస్తే కేక్ అవుతుంది, మరి అలానే 2 బన్స్ మధ్యన వెజిటబుల్స్ ఇంకా స్టఫ్ పెడితే ఏమవుతుంది వంటకం? సో చూద్దాం మెసేజెస్ అయితే ఎవరు పంపించారో. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు, మరి స్టఫ్ పెట్టేశారా? పెడన జోగానందర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. క్యాదర్ వీరేష్ గారు రాజుల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజాఫర్ నగర్ నుండి రామకార్తీక, వెన్నెలవల్లి మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర అనురాధ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. కర్నూలు నుండి జిఎన్ శంకర్ గారు మెసేజ్ చేశారు. రాజుల నుండి జయన్న గారు పిజ్జా ఓకే యాక్సెప్టెడ్. నెక్స్ట్ ఇంకా అక్కరపాక నుండి రామా గారు మెసేజ్ చేశారు. భాస్కర్ గారు పెనన నుండి, ఎస్. నెక్స్ట్ ఇంకా విశ్వజ్ఞ గారు విజయవాడ నుండి, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి, మండూరు మధు గారు, లక్ష్మీదేవి గారు సాలి కాలనీ వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు. దేవసేన గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. ఎస్, శాండ్విచ్ నాకు అసలు ఆన్సరే అలా బర్గర్ అనుకుంటున్నాను. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు రంగస్వామి గారు మెసేజ్ చేస్తున్నారు. పఫ్, అది కొంచెం చెప్పాలంటే మైక్రోవేవ్ ఓవెన్లోనే తయారైపోతుంది, మళ్ళీ దాన్ని స్పెషల్గా ఏమీ తయారు చేయక్కర్లేదు కదా, కానీ 2 బన్స్ మధ్యన అని చెప్పి అన్నాను. ఓకే, యాక్సెప్టెడ్. నెక్స్ట్ ఇంకా సుందరి రామకృష్ణ గారు పెనమల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎన్జిఓస్ కడప కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎన్జిఓస్ కాలనీ కడప నుండి మెసేజ్ చేస్తున్నారు రెడ్డన్న గారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, ఎస్. నెక్స్ట్ ఇంకా ముద్దనూరు నుండి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ జగ్గైపేట నుండి నాగా గారు మెసేజ్ చేశారు. తర్వాత వినుకొండ నుండి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు మెసేజ్ చేశారు. మధు గారు కోవెలకుంట్ల నుండి మెసేజ్ చేశారు. మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. హాయ్ ఆదిత్య అంటూ మెసేజ్ చేస్తున్నారు. కనకారావు గారు పెడన నుండి, ఎస్, హాయ్ అండి. నెక్స్ట్ ఇంకా భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుండి మెసేజ్ చేశారు. అబ్బా నాకు నిజంగా ఆన్సర్ గుర్తు రాలేదు, కానీ మీరు రకరకాల ఆన్సర్స్ మెడుతూ ఉంటే యాక్సెప్టెడే కదా అని చెప్పి అనిపిస్తుంది. వడాపావ్ నిజంగా కదా, ఎక్కడెక్కడికో ఆలోచిస్తున్నాం. నిజంగా మన మరాఠీ వంటకం ఇంకా కలబురిగి నార్థన్ కర్ణాటక వంటకమైన వడాపావ్ కచోరీ గురించి ఎలా మర్చిపోవాలి. ఎస్, మరి ఈ మెసేజ్ ఎవరు చేస్తున్నారంటే ప్రేమ్ సాయి వరుణ్ ఆదమ్ షోలాపూర్ మహారాష్ట్ర నుంచి చేస్తున్నారు, అది సంగతి. ఎంతైనా ఎక్కడో కాదు, మన దగ్గరే చుట్టూరా ఉంటాయి సొల్యూషన్స్ అని ఇందాక చెప్పినట్టు ఎక్కడెక్కడికో ఆలోచించక్కర్లేదు, రకరకాల వంటకాలు కూడా మన దేశంలోనే కనబడుతూ ఉంటాయన్నమాట. ఎస్, నెక్స్ట్ ఇంకా చినకాకాని నుండి సుమా గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఎమ్మిగనూరు నుండి వెంకట్ గారు మెసేజ్ చేశారు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గణవరం మెసేజ్ చేస్తున్నారు తిరుపతి నుండి, ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఇమ్మనేని వెంకటేశ్వరరావు గారు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. మరిన్ని మెసేజెస్ అయితే తెలుసుకునే ముందు ఇప్పుడు సందడే సందడిలో ఒక షార్ట్ బ్రేక్, ఆ తర్వాత శివపురం మూవీ నుంచి సాంగ్ అయితే వినేయండి. మరి
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

3 గంటల 20 నిమిషాలు దాటి 25 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. వనమాలి లిరిక్స్ అందించగా ఎంజి రాధాకృష్ణన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో హరిణి పడిన పాట అయితే విన్నారు. శివపురం మూవీ నుంచి అడిగిన ప్రశ్న ఏమిటి అంటే గనక బ్రెడ్ పైన క్రీమ్ పోస్తే కేక్ అవుతుంది, అలాగే 2 బన్స్ మధ్యన వెజిటబుల్స్ ఇంకా కొంచెం స్టఫ్ పెడితే ఏమవుతుంది చూద్దాం. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయన్న కదా. పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. వివి రెడ్డి గారు అడ్డ రోడ్ నుండి మెసేజ్ చేస్తున్నారు. పేరు ఏదైనా కానీ ఆ రెండింటిని ఎక్కువగా తింటున్నారు. ఎస్ అఫ్ కోర్స్, కొంచెం దాన్ని తగ్గించేందుకే మన ధీరాలో ఇందాక టాపిక్ అయితే డిస్కస్ చేశారనమాట. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు. సౌత్ ఇండియన్ స్టైల్లో అయితే శాండ్విచ్ అంటారు. ఓకే. కుస్మ గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా శిరీష గారు గూడూరు నుండి మెసేజ్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. సుధా గారు కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు. ఎస్. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మీ హనీ మెసేజ్ చేస్తున్నారు. అవును కదా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. కానీ కొంచెం తగ్గించుకోవడం చాలా అవసరం అన్నమాట. ఎంతైనా సరే ఇది మన వంటకం అయితే కాదు కదా, అంటే ఎప్పుడో అప్పుడు ఓకే, కానీ ప్రతిరోజు కూడా దీన్ని తీసుకోవడం అనేది కొంచెం అంతగా మంచిది కాదేమో. ఎస్. దామోస్ వెంకటాచారి గారు వరలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు. చిత్రియాల గ్రామం నుంచి నల్గొండ జిల్లా నుండి మెసేజ్ చేశారు బర్గర్ అంటూ. నెక్స్ట్ ఇంకా హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ లతా గారు ఊయూరు నుండి. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెక్స్ట్

గణేష్ రాజుగారు శ్రీవాత్స కోణాపూర్ నుండి మెసేజ్ చేస్తున్నారు. రెండు బన్ల మధ్య స్టఫ్ పెడితే బన్ అవుతుంది, ఇంకేం కాదు. మరి ఇంతమంది మెసేజెస్ చేశారు కదా, బన్ కాకుండా వేరే పేరు. షోలాపూర్ మహారాష్ట్ర నుండి మెసేజ్ చేస్తున్నారు రాజేష్ గారు, అంబికా గారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజ్ మెసేజ్ చేశారు. ఎస్ నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు అంటే కలమంతలపాడు నుండి చంద్రవర్ధన్ గారు మెసేజ్ చేశారు. ఎస్ నెక్స్ట్ ఇంకా రాజోల్ మండలం నుండి వివస్ కాలనీ నుండి మాదుగూడెం రాజేష్ గారు, చరణ్ సాహిత్య మెసేజ్ చేశారు. జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల్ల నుండి మెసేజ్ చేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. ఎస్ అఫ్ కోర్స్ సినిమా కబుర్లో చెప్తాను. నెక్స్ట్ ఇంకా నాగార్జున లక్ష్మి గారు విడయంపేట నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, చిట్యాల రామకృష్ణ గారు కరీమాబాద్ వరంగల్ నుండి. క్వశ్చన్ రిపీట్ చేయండి ఆదిత్య గారు అంటూ ఆల్రెడీ చాలా మెసేజెస్ అయితే వచ్చేసాయి. ఎస్ మీకోసం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏంటంటే బ్రెడ్ పైన క్రీమ్ పూస్తే కేక్ అవుతుంది, అలానే రెండు బన్స్ మధ్యన వెజిటబుల్స్ ఇంకా స్టఫ్ పెడితే ఏమవుతుంది. ఏం కాదు, కానీ దానికి ఒక పేరు ఉంది కదా, ఆ పేరు అడుగుతున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఎమ్మిగనూరు వెంకట్ కుమార్ గారు మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళే మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ నుండి మెసేజ్ చేస్తున్నారు, మదనపల్లి టౌన్ నుండి. ఓకే షబానా గారు పెద్దగూడెం గ్రామం వనపర్తి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు, వడాపావ్ అంటూ. ఎస్ నెక్స్ట్ ఇంకా తిరుపతి నుండి శోభా గారు మెసేజ్ చేశారు, వడాపావ్ అంటూ. గుడ్ ఈవినింగ్, ఈవినింగ్ అయిపోయిందా, ఓకే. ఎప్పుడైనా సరే, ఏది ఈవినింగ్ లేదు, మార్నింగ్ లేదు, ఆఫ్టర్నూన్ లేదు. సమ్మర్ అంటే సూర్యుడు, అది మార్నింగ్ 6 అయినా, సాయంత్రం 6 అయినా, మధ్యాహ్నం 3 అయినా, టెంపరేచర్ టెంపరేచరే. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, హయతి హంసిత హస్మిత కార్తికేయ మెసేజ్ చేశారు. ఎక్స్ నెక్స్ట్ ఇంకా కర్నూలు ముజాఫర్ నగర్ నుండి రామకార్తీక వెన్నెలవల్లి మెసేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్. తిరుపతి నుండి సాయి శిరీష మెసేజ్ చేశారు, శాండ్విచ్చా లేదా వడాపావా ఏది కరెక్టో చెప్పండి. వచ్చేస్తున్నాం, ఆన్సర్స్ అయితే అయిపోయినాయి అన్నమాట మన శ్రోతలు పంపించినవి. ఇంతకీ లాస్ట్ క్వశ్చన్ ఎందుకు నన్ను ఇలా అడిగారు, శాండ్విచ్ లేదా వడాపావ్. అదే వడాపావ్ అయితే నిజంగా ముఖ్యంగా మనకి కనిపించేది ఎక్కడ అంటే మహారాష్ట్ర, ఇంకా నార్థన్ కర్ణాటక, కలబుర్గి, ధార్వాడ ఇటువంటి ప్లేసెస్లో వడాపావ్ అని చెప్తారు. నిజంగా ఏంటంటే అది బన్ని కోసి మధ్యలో స్టఫ్ అనేది పెడతారనమాట. అది కూడా చెప్పాలంటే ఒక బన్ని రెండు హాఫ్లుగా చేస్తారు కదా, సో రెండు ఫుల్ బన్స్ మధ్యన స్టఫ్ పెడితే అది శాండ్విచ్, ఒక బన్నినే హాఫ్ చేసి అందులో స్టఫ్ పెడితే వడాపావ్. ఓకే, క్లారిటీ అయితే ఇచ్చేసానమాట. నేను క్వశ్చన్స్ అడగడమే కాదు, నన్ను కూడా క్వశ్చన్ అడిగారు, కానీ ఇన్స్టంటేనియస్గా ఆన్సర్ చెప్పినందుకు నన్ను నేను శభాష్ చెప్పుకోవాలి కదా. సో ఇంకా క్వశ్చన్ ఏంటి సందడి సందడిలో ఇప్పుడు అంటే, చూడటానికి కర్రలాగానే ఉంటుంది కానీ ఆ కర్ర లోపల ఈ కాలంలో రకరకాల వంటలు వండేస్తున్నారు. ఇంతకీ ఏమిటా కర్ర? కర్ర లోపల వంటకాల కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. 8662488114. నిజంగా ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? వినడమే కానీ నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు, ఎందుకంటే దానికి ఒక క్యాంప్ ఫైర్ కావాలి, చుట్టూరా కట్టెలు కావాలి, అసలు ఇవన్నీ కాదు, ఆ కర్ర కావాలి కదా. ఆ కర్ర లోపల వండడానికి అదే ఏదో ఒకటి వండుకోవచ్చులే కానీ ముందు కర్ర కావాలి కదా. ఓకే, మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు. ఇంకొంతమంది అనుకుంటూ ఉంటాను ఇంతకీ క్వశ్చన్ అడిగావా అని. ఎస్ క్వశ్చన్ అయితే అడిగేశాను, దానిలో కొన్ని మాటలు చెప్పేసరికి క్వశ్చన్ కూడా మాటలు కలిసిపోయింది. ఏంటంటే చూడటానికి కర్రలాగానే ఉంటుంది కానీ ఆ కర్ర లోపల రకరకాల వంటలు వండుకోవచ్చు, ఇంతకీ ఏమిటా కర్ర?

3:31 దాటి 48 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.5 ఫ్రీక్వెన్సీ పై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ఏఎం రత్నం శివగణేష్ గారి లిరిక్స్ లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సాధన సర్గం గారు పాడిన పాట పారవశం మూవీ నుంచి. ఇంతకీ

తగిన ప్రశ్న ఏమిటంటే గనక సందడే సందడిలో చూడడానికి కర్రలాగానే ఉంటుంది, కానీ ఆ కర్ర లోపల రకరకాల వంటలు కూడా వండేయచ్చు. ఇంతకీ ఏమిటా కర్ర వండే వంటలు అయితే అడగట్లేదులే, కానీ అందులో ఆ కర్ర ఏమిటో చెప్తే చాలు.

0: పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, అరకుకి వెళ్ళినప్పుడు తిన్నాను. సో అది చాలా ఫేమస్ అనుకుంటా. అరకు అంటేనే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది ఇదే అనమాట. ఆదిత్య గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. చిరంజీవి గారు తిరుపతి నుండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. క్యాదర్ వీరేష్ గారు రాజల నుండి మెసేజ్ చేశారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఆల్రెడీ అయిపోయింది కదా మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు ఉమ్మడి నుండి. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. ఓకే, కర్నూలు ముజాఫర్ నగర్ నుండి రామకార్తీక, వెనలవల్లి మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర, అనురాధ గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ శిరీష గారు గూడూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్, నెక్స్ట్ ఇంకా పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేస్తున్నారు. సెకండ్ ఆన్సర్ కరెక్టే, చెరుకుగడ. ఎందుకు చెరుకుగడలో ఆన్సర్ ఏమి చేరు కానీ చెరుకుగడ నుంచి చేస్తారు కానీ చెరుకుగడలో చేయరు కదా. సో ఇంకా కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా విశ్వజ్ఞ గారు విజయవాడ నుండి ఆన్సర్ పెట్టారు, మరి డిలీట్ చేసేసారు ఏంటి. జయన గారు మెసేజ్ చేస్తున్నారు రాజుల నుండి. ఓకే, ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్, కానీ కొంచెం లాజిక్గా బాగుంది జీలకర్ర, కానీ జీలకర్రలో అయితే ఏం పెట్టి వండరు కదా. సో నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి నాగశంకర్ గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ హయతి, హస్మిత, కార్తికేయ, రోజా మెసేజ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి, పటమట నుంచా? ఓకే. నెక్స్ట్ ఇంకా వరంగల్ కరీమాబాద్ నుండి మెసేజ్ చేస్తున్నారు తేజస్విని మహేష్ సహజా గారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ కర్నూలు జిల్లా గోనేగన్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ రాజల్ నుండి వివస్ కాలనీ నుంచి మాదుగుండు రాజేష్ గారు చరణ్ సాహిత్య మెసేజ్ చేశారు. జీలకర్ర, జీలకర్రలో జీలకర్రతో వంటలు చేస్తాం కానీ జీలకర్ర లోపల వంటలు చేయలేం కదా. సో అడిగింది ఏంటంటే కర్ర లోపల స్టఫ్ పెట్టి వంటలు చేస్తారు కదా, ఇంతకీ ఏమిటా కర్ర, ఇది అడిగిన ప్రశ్న. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేశారంటే కనుక దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అవునండి, కరెక్ట్ ఆన్సర్ కొండారెడ్డి గారు సిద్ధపటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ నాగా గారు జగ్గైపేట నుండి మెసేజ్ చేశారు. అవును, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు మెసేజ్ చేశారు. పాలెం పోలియ గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మీనిష్క హాని మెసేజ్ చేశారు. కానో నుండి తాతారావు గారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కోటేశ్వరి గారు హైదరాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. దామోద్ వెంకటచారి గారు, వరలక్ష్మి గారు, కృష్ణమ్మ గారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి, కరెక్ట్ ఆన్సర్. గొల్లేపల్లి నుంచి మిరియాల గోవర్ధన్ గారు, కరెక్ట్ ఆన్సర్. సుధా గారు కొత్తగూడెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుండి, కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, మరి ఇన్ని మెసేజెస్ చదివే ముందు ఒక షార్ట్ బ్రేక్, ఆ తర్వాత సాంగ్, తర్వాత మెసేజెస్ చదివి వినిపించేస్తా.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మ్యూజిక్ కంపోజిషన్ లో హరిహరన్ ఇంకా ప్రసన్న మహతి పడిన సాంగ్ అయితే విన్నారు భీమా మూవీ నుంచి. 3:42 దాటి 20 సెకండ్లు కావస్తోంది సమయం, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. సో చూడటానికి కర్ర లాగానే ఉంటుంది కానీ అందులో వంటలు కూడా వండేస్తూ ఉంటారు. ఇంతకీ ఏమిటా కర్ర? మెసేజెస్ అయితే ఇంకొన్ని ఉన్నాయన్న కదా, ఎవరు పంపించారో చూద్దాం. జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల నుండి మెసేజ్ చేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ మెసేజ్ చేశారు. కడప జిల్లా ముద్దనూరు నుండి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఎమ్మనేని వెంకటేశ్వరరావు గారు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి మెసేజ్ చేశారు. లేదు, నిజంగా కర్రలో వంట వండుతారు, కేవలం అది మీరు పెట్టిన ఆన్సర్కి కేవలం వంటే కాదు కదా, రకరకాల ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొరుకుతుంది కదా. సో నెక్స్ట్ ఇంకా మధు గారు కోవెలకుంట నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మణి గారు హైదరాబాద్ నుండి ఆన్సర్, అవును ఫేమస్. నెక్స్ట్ ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు రాజేశ్వరి గారు, సాత్విక్ గారు. నెక్స్ట్ ఇంకా అమూల్య గూడూరు నుండి మెసేజ్ చేస్తున్నారు తేజశ్రీ గారు, సుకుమార్ గారు కరెక్ట్ ఆన్సర్, రాజమోహన్ గారు మెసేజ్ చేస్తున్నారు. ఎస్. నెక్స్ట్ ఇంకా లతా గారు ఉయ్యూరు నుండి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. షబానా షను సనా మెసేజ్ చేశారు పెద్దగూడెం వనపర్తి జిల్లా నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. గౌస్ బాషా గారు, షబియా గారు కర్లపూడి నుండి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. భీమేశ్వరరావు గారు పెడన నుండి కరెక్ట్ ఆన్సర్. చంద్రవర్ధన్ గారు కలమందలపాడు నుండి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. గద్వాల్ జిల్లా రాజోల్ మండలం నుండి సోమశేఖర్ గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. ఆదిత్య గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జిఓస్ కాలనీ కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుండి సాయి కుమారి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. వివి రెడ్డి గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. పాపారావు గారు టి నర్సాపురం నుండి కరెక్ట్ ఆన్సర్. చిల్క నారాయణ గారు, యమున గారు జాన్కంపేట నిజామాబాద్ నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ చిట్యాల రామకృష్ణ గారు, శ్రీదేవి గారు, తేజస్విని మహేష్ గారు, సహజా గారు. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? గణేష్ రాజు శ్రీవత్స కోణాపూర్ నుండి మెసేజ్ చేస్తున్నారు కర్ర పెండలం. దాంట్లో కర్ర ఉంది కానీ కర్రపెండలంతో వంటలు వండుతారు కానీ కర్రపెండలం లోపలైతే వంటలు వండరు కదా. సో నెక్స్ట్ ఇంకా చిరంజీవి గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా నుండి తేజోమయి మెసేజ్ చేస్తున్నారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ పోలెంపల్లి శ్రీనివాసరావు గారు, చరణ్ సాయి భువనేష్ పెనుగంచి ప్రోల్ నుండి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ హలో అంటూ గాయత్రి గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. మొండ్రాయి గ్రామం నుంచి అనుమూల మోహన్ గారు, సుభద్ర గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ నుండి సులోచన గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా హారిక గారు వికృతమల నుండి మెసేజ్ చేస్తున్నారు, ఓకే. నెక్స్ట్ ఇంకా పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ గారు, సుమలత గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న గారు దాల్చిన చెక్క, దాంట్లో వంటలు వండరు కదా, ఆ చెక్క అది ఒక రకంగా బెరడు, అది చెక్క ఎందుకు అవుతుంది. యాకూబ్ పాషా నూర్జహాన్ గారు మెసేజ్ చేస్తున్నారు కొత్తగూడెం నుంచి, ఎస్. నెక్స్ట్ ఇంకా ఎర్రమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి మెసేజ్ చేశారు, జీలకర్ర కాదండి. మృదులా గారు విశాఖపట్నం నుండి, ఎస్. మరి విశాఖపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారంటే ఎస్ కరెక్ట్ ఆన్సరే మెసేజ్ చేయాలి కదా. సో బ్యాంబు వెదురు కర్ర చెప్పాలంటే వెదురు బొంగు అని చెప్పేసి పిలుస్తుంటారు, ఎందుకంటే లోపలంతా కూడా హాలో రీజియన్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకా మన సందరి సందరిలో క్వశ్చన్ వచ్చేసి, వేసవి కాలంలో వర్షాలు పడుతూ ఉంటాయి కదా, అదే వర్షాలంటే ఏదో ఎప్పుడు ఎండే ఉండదు, కాస్త వర్షం అనేది నేనున్నాను అని చెప్పేసి అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటుందన్నమాట. సో ఇటువంటి వర్షాలు పడినప్పుడు అక్కడక్కడ పూల కుండీల్లో ఇంకా కొంచెం పెరట్లో ఒక ఆకుకూర అయితే వస్తుందన్నమాట. ఆ ఆకుకూర యొక్క కాడ కొంచెం లైట్ రెడ్ కలర్లో ఉంటుంది. సో ఇంతకీ ఏమిటా ఆకుకూర, ఎప్పుడైనా చూసారా, ఎప్పుడైనా తిన్నారా? మరి అయితే గనక మెసేజ్ చేసేయండి 8662488141కి. ఇంతకీ క్వశ్చన్ ఏంటో చెప్పు మళ్ళీ ఒకసారి అంటారేమో. వేసవి కాలంలో పడిన చిన్న చిన్న వర్షాలకు చేలల్లో, పూల కుండీల్లో, పొలాల గట్లపైన ఒక ఆకుకూర ఎస్పెషల్గా వస్తుందన్నమాట ఈ సమ్మర్లో. ఇంతకీ ఏమిటా

3 గంటల 53 నిమిషాలు దాటి 7 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. ఆయ్ మనోహరుడు మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, వేసవి కాలంలో పడిన చిన్న చిన్న వర్షాలకు చేలల్లో ఇంకా పంట పొలాల గట్ల పైన పూల కుండీల్లో చిన్న చిన్న ఆకుకూరలు వస్తాయన్నమాట. ఆకుకూరలు ఇన్ ద సెన్స్ రకరకాల ఆకుకూరలు అయితే కాదు, ఎస్పెషల్గా సమ్మర్లో వర్షం పడినప్పుడు వస్తుందన్నమాట. ఇంతకీ ఏమిటా ఆకుకూర, మరి ఎప్పుడైనా చూసారా లేకపోతే ఇంకా ఇంకా చూసారా తర్వాత ఇంకేముంటుంది తిన్నారా? సో మరి ఇంకా చూద్దాం ఎవరు చూసారు ఎవరు తిన్నారు. లాస్ట్లో నేను రివీల్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా ఎస్ చూద్దాం. కేదర్ వీరేష్ గారు రాజులను మెసేజ్ చేశారు కాదు, పంపించిన ఆకుకూరలు అన్నీ కూడా సంవత్సరం పొడవునా వస్తూ ఉంటాయి, కానీ నేను అడిగిన ఆకుకూర మాత్రమే స్పెషల్లీ సమ్మర్లో మాత్రమే వస్తుంది. చెప్పాలంటే ఇది మార్కెట్ కూడా దొరకదన్నమాట. అందుకనే ఎక్కడైతే చాలా పెరడు ఉంటుందో, చెప్పాలంటే ఇంకా పొలం గట్లు చాలా విశాలంగా ఉంటాయో, నీరు కొంచెం అలా తగులుతూ ఉంటుందో వాటికి, ఆ ప్రదేశాల్లోనే వస్తూ ఉంటుందన్నమాట. పెడన నుంచి కనకారావు గారు కాదండి, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కాదు, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు. నిజంగా ఎవరు మెసేజ్ చేస్తారని చెప్పి చూస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ కర్నూలు ముజాఫర్ నగర్ నుండి రామకార్తీక, వెన్నెలవల్లి మదన్ కుమార్ గారు, ఇంకా తులసి రాఘవేంద్ర, అనురాధ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ దేవనసేన గారు తిరుపతి నుండి, రాంగ్ ఆన్సర్ అండి. మా దగ్గర అయితే బొడ్డు పాయల ఆకు లేకపోతే పాయల ఆకుకూర అని చెప్పి అంటాము అంటూ వివి రెడ్డి గారు మెసేజ్ చేశారు. మరి బొడ్డు పాయల ఆకుకూర అయితే నాకైతే తెలీదు, కానీ ఎస్పెషల్లీ సమ్మర్ అంటున్నారు కదా, ఓకే కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ గారు, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. చిటియాల రామకృష్ణ శ్రీదేవి గారు, తేజస్విని మహేష్ సహజ, వరంగల్ కరీమాబాద్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. రెడ్డన్న గారు ఎన్జిఓస్ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు, లేదు సంవత్సరం పొడవునా దొరుకుతూనే ఉంటుంది కదా, అది కాదు. నెక్స్ట్ ఇంకా సిరికూర, అవునా తెలియదే మరి నాకు, సిబెళగల్ మండలం పోలకల్ నుండి మెసేజ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, జిల్లా కూడా మెసేజ్ చేయండి. ఓకే నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, ఎర్ర తోట కూర అంటూ మెసేజ్ చేస్తున్నారు శిరీష గారు గూడూరు నుండి. ఎర్రతోటకూర కూడా సంవత్సరం అంతా కూడా దొరుకుతుంది కదా, ఎస్పెషల్లీ సమ్మర్లో ఎరుపు వరకు కరెక్టే అనమాట. ఆ తోటకూర అదే ఆ ఆకుకూర కొంచెం రెడ్ కలర్లో ఉంటుందన్నా కదా. ఓకే అనంతపురం నుంచి వసంత గారు మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా సుందరి గారు, రామకృష్ణ గారు పెనమల నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, అక్రపాక నుండి రమ్మ గారు మెసేజ్ చేశారు, ఎస్ పొన్నగంటి ఆకు ఎస్పెషల్లీ జూన్ జూలై బాగా వర్షాలు పడినప్పుడు వస్తుంది, కానీ సమ్మర్లో వస్తుంది అది ఏమిటి అన్నాను. సిరికూర అంటాము అంటూ మెసేజ్ చేస్తున్నారు కాకాని నుంచి సుమా గారు. అవునా ఇప్పుడు చదివాను, సుమా గారు మెసేజ్ చేశారు మరి సిరికూర నాకైతే తెలీదు. సరే చూద్దాం సమ్మర్లో సిరికూర వస్తుందంట. ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి మెసేజ్ చేశారు, తోటకూర సంవత్సరం అంతా కూడా వస్తుందండి. నెక్స్ట్ ఇంకా గోర్లకందొడ్డి గ్రామం నుంచి పాదింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు మెసేజ్ చేశారు, కాదు రాంగ్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు మెసేజ్ చేశారు, పొన్నగంటి కూర ఎస్ హాఫ్ కరెక్ట్ ఆన్సరే, ఎందుకంటే ఇది కూడా సమ్మర్లోనే వస్తుంది ఎస్పెషల్లీ, కానీ ఇది కూడా మార్కెట్లో దొరుకుతుంది కదా, నేను చెప్పబోయే ఆకుకూర మార్కెట్లో కూడా దొరకదు అనమాట. ఎవరికైతే పెరడు ఉంటుందో, మొక్కలు ఇష్టమో, ఇంకా పంట చేలులో అక్కడ అక్కడ నీళ్ళు ఎక్కడ తగులుతూ ఉంటాయో అక్కడ వస్తుందన్నమాట. సుధా గారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దామోజ్ వెంకటాచారి గారు మెసేజ్ చేశారు, గోంగూర సంవత్సరం పొడవునా వస్తుంది. కర్నూలు నుండి

నాగశంకర్ గారు మెసేజ్ చేస్తున్నారు, అది ఆకుకూర. ఓకే, అది మసాలా కూర అవుతుందన్నమాట పుదీనా. కోవలకుంట్ల నుంచి మధు గారు మెసేజ్ చేశారు, అటిక మాదాకు. నాకైతే తెలియదండి. సరే చూద్దాం. హైదరాబాద్ నుంచి కోటేశ్వరి గారు మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుండి తెల్ల గలిజేరు. సెకండ్ అయితే కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ అయితే నాకు తెలియదు మరి. నెక్స్ట్ ఇంకా పాలెం పోలియ గారు ఆడగడ్డ నంద్యాల జిల్లా నుండి. గోంగూర కాదండి. జాప భూమేశ్వర్ గారు భూలక్ష్మి గారు వెల్లుల్ల నుండి మెసేజ్ చేశారు, కాదు. నాగార్జున గారు లక్ష్మి గారు వడియంపేట అనంతపురం నుంచి, కాదు కాదు. లత గారు ఉయ్యూరు నుంచి మెసేజ్ చేశారు. ఫస్ట్ ఆన్సర్ ఓకే కరెక్టే, సెకండ్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా పాపారావు గారు టీ నర్సాపురం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఓకే. నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కహాని మెసేజ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ గారు సుమలత గారు మెసేజ్ చేశారు. సులోచన గారు కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు. పెడన జోగానందరావు కాలనీ.

ఆన్సర్ ఓకే కరెక్టే, సెకండ్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా పాపారావు గారు టీ నర్సాపురం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఓకే. నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కహాని మెసేజ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ గారు, సుమలత గారు మెసేజ్ చేశారు. సులోచన గారు కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఎస్. నెక్స్ట్ ఇంకా కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా నూర్జహాన్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సరే కానీ కొంచెం స్పెల్లింగ్ అయితే మారింది. సిరిగిరి హరి నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. జాండ్రపేట నుండి సజ్జా లీలారాణి గారు మెసేజ్ చేశారు, ఓకే. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుండి మెసేజ్ చేశారు, ఓకే. నెక్స్ట్ ఇంకా మెసేజ్ తేజోమయీ సర్కార్ నల్గొండ జిల్లా నుండి మెసేజ్ చేశారు. కేదర్ వీరేష్ గారు రాజుల నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా అనసూయ గారు చిలుక నారాయణ యమున జనకంపేట నిజామాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జిఓస్ కాలనీ కడప జిల్లా నుండి. అటవీ మామిడాకు అది ఆకూర్ పేరా, ఓకే. లలిత గారు మురళి గారు భాను గారు మెసేజ్ చేస్తున్నారు తిరుపతి నుండి, తిరుపతి జిల్లా నుండి. అటిక మామిడాకు ఓకే నాకైతే తెలియదు మరి. ఐలవరం నుండి సిద్ధాంతి గోలి ధర్మారావు గారు పద్మావతి గారు మెసేజ్ చేస్తున్నారు. కొయ్యతోటకూర కాదు, సంవత్సరం పొడవున దొరుకుతూనే ఉంటుంది. పాటమాట నుంచి మోహన్ రెడ్డి గారు మెసేజ్ చేశారు, ఎస్. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశద జానకిరాజు గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, రాములమ్మ గారు ఆలంపూర్ నుండి మెసేజ్ చేస్తున్నారు. ఇంకా కిరణ్ గారు విజయవాడ నుండి. మునగంటి ఆకు నేను కొత్తగా వింటున్నాను మరి, మునగాక లేకపోతే మునగంటి ఆక చూద్దాం. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మసిలీపట్నం నుండి మెసేజ్ చేశారు. ఆదిత్య గారు ఆన్సర్ అంటూ, ఎస్ పంపించిన ఫస్ట్ ఆన్సర్ అయితే కరెక్టే కానీ సెకండ్ పంపించిన ఆకు కూడా సంవత్సరం అంతా కూడా దొరుకుతూనే ఉంటుంది, కానీ ఎస్పెషల్లీ సమ్మర్లో దొరికేది అడుగుతున్నాను. అయితే ఇంకొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, 4 గంటలు కావాల్సిన న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఆన్సర్ అయితే రివీల్ చేస్తాను.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: విద్యుత్ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఎన్టీఆర్ ఆశయాలకు అంకితమై భావి తరాలకు వాటిని అందించడం అందరి బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశానికి రాష్టానికి విశేష సేవలందించిన ఎన్టీఆర్ కు దేశ అత్యున్నత పురస్కారం భారత్ రత్న ఇవ్వాలని మహానాడు వేదికగా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. పేద అణగారిన వర్గాలకు గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం నేటికీ ప్రజల హృదయాల్లో శాశ్వత స్ఫూర్తిగా నిలిచిందన్నారు. దేశంలోనే తొలిసారి సూపర్ ప్రెజర్ బెలూన్ సాంకేతికతను విజయవాడలో ఆవిష్కరించడం గొప్ప పరిణామమని, స్పేస్ టెక్నాలజీ ద్వారా రాష్టం, దేశంలో అనేక నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సీబీఎస్ఈ 12వ తరగతిలో ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ పద్దతిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగినట్టు తేలితే బాధ్యులను వదిలిపెట్టబోమని విద్యార్థులు, తల్లిదండ్రులకు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. రాష్టాలకు, ప్రజల జీవితాలకు ఇబ్బంది కలిగించే పక్షంలో నైపుణ్యంతో కూడిన గేమ్స్ సహా వివిధ రకాల ఆన్లైన్ గేమ్స్పై రాష్టాలు నిషేధం విధించొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అటువంటి సందర్భాల్లో ఆయా గేమ్స్ను నియంత్రించడంలో రాష్టాలు నిస్సహాయంగా ఉండకూడదని స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఘన నివాళులు అర్పించారు. సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట ప్రభుత్వ దూరదృష్టి అమోఘమని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. ఈరోజు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మహానాడులో నీటిపారుదల అభివృద్ది, నదుల అనుసంధానంపై మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను దేశవ్యాప్తంగా ముస్లింలు ఈరోజు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఉదయాన్నే మసీదులు, ఈద్గాలకు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఐపీఎల్ 2026 క్రికెట్ పోటీలో భాగంగా రేపు పంజాబ్లోని ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైర్ 2లో తలపడనున్నాయి. ఈ పోరులో నెగ్గిన జట్టు ఫైనల్కు చేరుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల

0: The voice that awakens the nation, the voice that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
1: నాలుగు గంటల నాలుగు నిమిషాలు దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. ఇంకా ఆన్సర్ అయితే రివీల్ చేయలేదు కదా, ఇంకొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి ఎవరెవరు మెసేజ్ చేశారో ఫాస్ట్ గా చదివి వినిపించేస్తాను. దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తేజేశ్వరి శ్రీనివాసు విజయలక్ష్మి గారు ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు, కర్నూలు జిల్లా నుండి, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుండి మెసేజ్ చేస్తున్నారు రాజశేఖర్ గారు, వంశీకృష్ణ గారు. నెక్స్ట్ ఇంకా వివి రెడ్డి గారు మెసేజ్ చేస్తున్నారు, పాయల ఆకు ఎస్ మీరు పంపించింది, నా దగ్గర ఉన్న ఆన్సర్ 2-1 ఎస్ యాక్సెప్ట్ చేస్తున్నాను మీ ఆన్సర్ని. సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేశారు. జాపా భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, గుంట గలగరా, ఓకే. నెక్స్ట్ ఇంకా మెసేజ్ హరి గారు మెసేజ్ చేస్తున్నారు నంద్యాల జిల్లా నుండి. నెక్స్ట్ ఇంకా హారిక గారు మెసేజ్ చేస్తున్నారు కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి. లక్ష్మీదేవి గారు మెసేజ్ చేస్తున్నారు, కాదు ఓకే. పాలెంపోలియా గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, ఐలవరం నుండి సిద్ధాంతి గోలి ధర్మారావు గారు, పద్మావతి గారు మెసేజ్ చేస్తున్నారు నేల బచ్చలి అంటూ. ఓకే, ఈరోజు సందడే సందడిలో మంచి ప్రశ్నలు విన్నాం, పాటలు అలరించారు అంటూ ఆసక్తికంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ మెసేజ్ అండి. స్నేహ బాను జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ గారు ఆన్సర్ వచ్చేసి ఏంటంటే గంగవావి లాకు, ఇంకా దీన్నే పాయల ఆకు అని చెప్పేసి వివి రెడ్డి గారు కూడా ఇమేజ్ కూడా చూపించారనమాట. ఎస్, ఇమేజ్ చూపించిన తర్వాత ఇంకేముంది, ఆల్రెడీ అది తెలిసిందే కాబట్టి టాలీ అయిపోయిందనమాట. దాన్ని ఏమన్నా సరే ఆది ఆకుకూర మనకి కంటికి కనిపించేది అందరికీ కూడా ఒకటే కదా. సో గంగవావి లాకు ఎస్పెషల్లీ సమ్మర్లో వర్షం పడ్డప్పుడు మాత్రమే వస్తుంది, ఇది ఎక్కడా కూడా దొరకదన్నా కదా. కాబట్టి ఎక్కడైనా దొరికితే పక్కన వాళ్ళకి కూడా పంచుకుని ఈ సమ్మర్ని కొంచెం అలాగా ఎంజాయ్ చేసేయండి. మరి
2: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథలాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.

4 గంటల 9 నిమిషాల దాటి 5 సెకండ్లకు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విద్యుత్ ఆర్జే ఆదిత్య. మనం ఎంట్రీ చేశాం వివిధాలోకి. మరి ఈ రోజు వివిధాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వినిపించేస్తాను. మరి ఇంకా ఈ రోజు వివిధాలో ఫస్ట్ వినిపించబోతున్న సాంగ్ నువ్వే నువ్వే మూవీ నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ అందించగా ఉదిత్ నారాయణ్ నిత్య సంతోషిని పడిన పాట.

0: Hithi FM 101.3.
1: వచ్చిండి మెల్ల మెల్లగా వచ్చిండి.
2: ఇదిగో అమ్మాయి, నువ్వు చేసే పనేం బాలేదు.
1: ఏంటత్తయ్య, పాట బాలేదా?
2: పాట గురించి కాదు, నువ్వు చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నా నేను.
1: అయ్యో అత్తయ్య, బట్టలు సరిగా ఉతకట్లేదా?
2: ఇందాక నుంచి చూస్తున్నాను, బట్టల సంగతి ఏమో గానీ నీళ్లు మాత్రం బాగా వేస్ట్ చేస్తున్నావు. ప్రతి నీటి బొట్టు ఎంత విలువైందో తెలుసా నీకు?
1: అవునా అత్తయ్య?
2: ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అసలు కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరక్క కొనుక్కొని మరీ తాగుతున్నారు. సెకండ్ కు ఒక్క చుక్క ప్రకారం నీరు లీక్ అవుతుందనుకో, సంవత్సరానికి 10,000 లీటర్ల నీరు వృధా అయిపోతుంది తెలుసా? ప్రతి ఒక్కరికి నీరే ఆధారం. సో సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: నాలుగు గంటల 16 నిమిషాలు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం వివిధాలు. ఈరోజు వివిధాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తున్నారు. నెక్స్ట్ ఇంకా వచ్చేస్తున్న సాంగ్ అతడు మూవీ నుంచి. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు లిరిక్స్ అందించగా శ్రేయా ఘోషల్ పడిన పాట అయితే వినిపించేస్తున్నాను.

4:26 దాటి 31 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. వివిధాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు. జల్సా మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ లో పాడినవారు కేకే. నెక్స్ట్ ఇంకా వివిధాలో కలేజా మూవీ నుంచి ఇప్పుడైతే సాంగ్ అయితే వచ్చేస్తుంది. రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించగా మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో హేమచంద్ర శ్వేత పాడిన పాట.

0: 4:33 దాటి 12 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనమున్నాం వివిధాలు. మరి ఈ రోజు వివిధాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను. కలేజా మూవీ నుంచి రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించగా మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో హేమచంద్ర శ్వేత పడిన సాంగ్ అయితే విన్నారు. నెక్స్ట్ ఇంకా వస్తున్న సాంగ్ జులై మూవీ నుంచి దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో అద్నాన్ సామీ పడిన సాంగ్ అయితే వచ్చేసింది ఒక షార్ట్ బ్రేక్ తర్వాత.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఇంతకీ నీ పేరు చెప్పలేదు
6: మధు.

0: Jyoti FM 101.3.
1: నాలుగు గంటల 39 నిమిషాలు దాటి 39 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. వివిధాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు అత్తారింటికి దారేది మూవీ నుంచి దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో సాంగ్ అయితే వచ్చేస్తుంది.

4:49 దాటే 42 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. ఈ రోజు వివిధాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే విన్నారు కదా. ఇంకా చివరిగా సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ నుంచి దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో శ్రవణ భార్గవి దేవి శ్రీప్రసాద్ పాడిన సాంగ్ అయితే వినేశారు. మరి దీంతో ఈ రోజు విధ అయితే కంప్లీట్ చేసేసాను. ఇవి ఈనాటి సంగతులు విశేషాలు. మరి మరిన్ని విషయాలు కబుర్లతో ఇంకా ఎంటర్టైన్ చేసేందుకు మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు బీ స్ట్రాంగ్ అండ్ బీ హ్యాపీ. సమయం 4:50 కావాల్సిన ఇప్పుడు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా వచ్చేస్తుంది. ఇంతటితో మీ ఆర్జే ఆదిత్య ఇప్పటికీ సైన్ ఆఫ్ చేపేస్తున్నాడు ఈ రోజుకి.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుతున్నానండి. ఇది మనలో అందరికీ యూస్ఫుల్ టాపిక్. అదేంటంటే ఫస్ట్ ఎయిడ్. ఏదైనా డిజాస్టర్ అయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, చిన్న పెద్ద గాయాలైనప్పుడు ఫస్ట్ ఎయిడ్ ప్రాముఖ్యత గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎయిడ్ అనేది అత్యవసర సమయాల్లో చాలా ముఖ్యం. మరి ఈ ప్రథమ చికిత్స ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి వెన్నెలా ప్రోగ్రాంలో చేతంతో. ఎమర్జెన్సీ టైంలో ఫస్ట్ ఎయిడ్ ఇలా చేయండి. చాలా మందికి ఫస్ట్ ఎయిడ్ ఇంపార్టెన్స్ తెలియదు, అది నేర్చుకోవడానికి కూడా తొందరగా ముందుకు రారు. ఎందుకంటే టైం ఉండదు, ఎక్కడి నుండి మొదలుపెట్టాలో తెలియదు. వారికి కానీ వారి దగ్గర వారికి కానీ యాక్సిడెంట్స్ అవ్వచ్చని వారు అనుకోరు. ఒకవేళ అవసరమైతే ఆ మాత్రం తెలుసునే అనుకుంటారు. కానీ ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోవడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏమిటో చూడండి. ప్రాణాలు సేఫ్. ఎస్, ఎమర్జెన్సీలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో తెలిసిన వారే ఉంటారు. దీనివల్ల ఒక లైఫ్ సేవ్ అవుతుంది. కంఫర్ట్. ఎస్, సెకండ్ ఇస్ కంఫర్ట్. ఫస్ట్ ఎయిడ్లో ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి విక్టిమ్కి కంఫర్ట్ కలుగజేస్తారు. ఒకరిక్కడ సిచ్యువేషన్ని కంట్రోల్లో చేస్తున్నారు అన్న నమ్మకం పేషెంట్కి కలిగితే వారికి యాంగ్జైటీ తగ్గుతుంది. ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి అవసరాన్ని బట్టి గాయాలకి కావాల్సిన ఇమీడియట్ ట్రీట్మెంట్ అందజేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో ఫస్ట్ ఎయిడ్ అందకపోతే పేషెంట్ పరిస్థితి చేయి దాటిపోతుంది. ఫస్ట్ ఎయిడ్ ద్వారా పేషెంట్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ వచ్చే వరకు స్టెబిలైజ్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో లేకపోతే ఉన్న వాటిని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. వీరికి పేషెంట్ గురించి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దానికి వారు ఎమర్జెన్సీ సర్వీసెస్ వారికి అందజేస్తారు. అంటే చైన్ ఆఫ్ సర్వీసెస్లో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న వారు ఒక వాల్యుబుల్ లింక్ ప్రొవైడ్ చేయగలుగుతారు.

మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ ఉన్న వారికి వారి స్కిల్స్ మీద నమ్మకం ఉంటుంది, అంటే వారు చాలా కాన్ఫిడెంట్ గా ఫస్ట్ ఎయిడ్ అడ్మినిస్టర్ చేయగలరు. ఈ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి వారు ట్రైనింగ్ తీసుకుని వారి రియాక్ట్ అయ్యే పద్ధతిలో తేడా తెలుస్తుంది. అది వారి నిత్య జీవితంలో కూడా ఉపయోగపడుతుంది, ఎందుకంటే యాక్సిడెంట్స్ అనేవి ఎవరికి ఎప్పుడైనా కావచ్చు. అది ఎప్పుడు వేరే వాళ్ళకి, రోడ్డు పైన ఇతరులకి అవుతుందని ఏమీ లేదు కదా. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఉన్నవారు పరిస్థితిని త్వరగా అంచనా వేయగలుగుతారు, చుట్టుపక్కల జరుగుతున్న దానికి అనుగుణంగా వెంటనే వారి ప్లాన్స్ ని మార్చుకోగలుగుతారు. ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ వల్ల సేఫ్టీ గురించి ఆలోచన పెరుగుతుంది. యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయో అవగాహన ఉన్నప్పుడు ఎలా వాటిని ప్రివెంట్ చేయాలో బాగా తెలుస్తుంది. దీనివల్ల యాక్సిడెంట్స్ బాగా తగ్గుతాయి. ఫస్ట్ ఎయిడ్స్ లో చిన్న చిన్న గాయాలను ట్రీట్ చేయడం, ఎక్కడైనా కోసుకుపోతే అక్కడ ప్లాస్టర్ వేయడం, బ్యాండేజ్ కట్టడం, బ్లీడింగ్ జరుగుతుంటే ఆపడం, సిపిఆర్ చేయడం, వెనుకుని ట్రీట్ చేయడం, వడదెబ్బ తగిలితే ట్రీట్ చేయడం, కాలిన గాయాలకు అవసరమైన ప్రథమ చికిత్సను అందించడం వంటివి నేర్పిస్తారు. అయితే ఇవన్నీ కొన్ని గోల్స్ ని రీచ్ అవ్వడానికి నేర్పిస్తారు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కి 3 ప్రీమియర్ గోల్స్ ఉంటాయి. వాటిని 3 P's ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అంటారు, ఎందుకంటే ఈ 3 లక్ష్యాలు పి అక్షరంతో మొదలవుతాయి. అవేమిటంటే ప్రిజర్వ్ లైఫ్, ప్రివెంట్ ఫర్దర్ డిటీరియరేషన్, ప్రమోట్ రికవరీ. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ లో మొట్టమొదటి గోల్ ఫస్ట్ ఎయిడ్ పద్ధతుల ద్వారా ప్రాణాన్ని కాపాడడం. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ లో మొదట నేర్పించే విషయం, ఒక క్యాజువాలిటీని చూసినప్పుడు వారి ఎయిర్ వే ఓపెన్ గా ఉందా లేదా చెక్ చేయాలి. స్పృహ కోల్పోయిన వ్యక్తిని చూస్తే అవసరమైతే సిపిఆర్ చేయాలి అని నేర్పిస్తారు. ప్రిజర్వ్ లైఫ్ లో మరొకరి ప్రాణం కాపాడమే కాదు, తన ప్రాణం కూడా కాపాడుకోవాలని చెప్తారు. తనను తాను ప్రమాదంలో పడేసుకోకూడదు. ఒక ప్రమాదకరమైన పరిస్థితి చూసినప్పుడు అక్కడున్న రిస్క్ అంచనా వేయాలి. తన ప్రాణాలు పక్కన ఉన్న వారి ప్రాణాలు రిస్క్ లో పెట్టి వస్తువులు వీలైతే అక్కడి నుండి రిమూవ్ చేయాలి. సిచ్యువేషన్ మరీ డేంజరస్ గా ఉండి దెబ్బతిన్న వ్యక్తికి అక్కడి నుండి కదిపే పరిస్థితి లేకపోయినా, లేదా సిచ్యువేషన్ ని అప్రోచ్ అయ్యే పరిస్థితి లేకపోయినా కంట్రోల్లో ఉండాలి. ప్రొఫెషనల్ హెల్ప్ కొరకు కాల్ చేయాలి తప్ప తను హ్యాండిల్ చేయాలన్న సిచ్యువేషన్ లోకి ఎంటర్ కాకూడదు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ లో సెకండ్ ఆబ్జెక్టివ్ ఉన్న పరిస్థితి ఇంకా బ్యాడ్ గా తయారవ్వకుండా చూడడం, అంటే బోన్స్ ఫ్రాక్చర్ అయిన వారిని కదపకుండా ఉంచడం, వారికి ఇంకా గాయాలు కాకుండా ఉండే ప్లేస్ లో ఉంచడం, గాయానికి కట్టుకట్టడం, బ్లీడింగ్ ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ పేషెంట్ పరిస్థితిని ఇంకా బ్యాడ్ గా కాకుండా కాపాడతాయి. అలాగే పేషెంట్ చుట్టుపక్కల ఏరియాని సేఫ్ గా ఉంచడం, పేషెంట్ ని సెక్యూర్ పొజిషన్ లో ఉంచడం, స్పెషలిస్ట్ హెల్ప్ కోసం కాల్ చేయడం వంటివి కూడా ఇందులోకే వస్తాయి. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ యొక్క ఫైనల్ గోల్ రికవరీకి హెల్ప్ చేయడం. ప్రొఫెషనల్ మెడికల్ హెల్ప్ వచ్చే లోపు చేసే ఫస్ట్ ఎయిడ్ లాంగ్ టర్మ్ రికవరీకి ఎంతో సహకరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాలిన గాయం మీద కూలింగ్ అప్లై చేయడం వల్ల ఆ గాయం త్వరగా హీల్ అవ్వడమే కాక మచ్చపడే ఛాన్స్ ని కూడా తగ్గిస్తుంది. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు రకరకాల పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. చిన్న గాయాల దగ్గర నుండి బోన్ ఫ్రాక్చర్స్ వరకు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తుంది. ప్రొఫెషనల్ హెల్ప్ వచ్చేలోపు ప్రొవైడ్ చేసే అసిస్టెన్స్ ఎంత ఇంపార్టెంటో తెలియపరుస్తారు. ఎమర్జెన్సీ ప్రొఫెషనల్ కేర్ కోసం కాల్ చేయడం కూడా రికవరీ త్వరగా జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ని చాలా మెడికల్ ఇన్స్టిట్యూట్స్, ఫస్ట్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్ నేర్పిస్తాయి. దీనివల్ల ప్రాణాలు కాపాడబడతాయి, సేఫ్టీ గురించి అవగాహన కూడా పెరుగుతుంది. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ వెన్నెల ప్రోగ్రాం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం, గమనించగలరు. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బై. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709.

239 మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఇంతవరకు మీరు వివిద్ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్ర ప్రసారాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. శ్రోతలు, మా నిలయంలో సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం

0: వనితాలోకం స్త్రీల కార్యక్రమం. ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో అంతర్జాతీయ సోదరుల దినోత్సవం అంశంతో కూర్చిన పాటల కార్యక్రమం సమర్పణ శ్రీమతి జె. నిర్మల. ఈ కార్యక్రమం వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
2: బుర్రద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: మన దేశంలో బంధాలకు ఎంతో విలువ ఉంటుంది. చాలా బంధాలున్నాయి. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్న తమ్ముడు ఇంట్లో ఉంటే ఒకరికి ఒకరు తోడు. ఎన్ని కష్టాలు వచ్చినా, మనం బయటికెళ్ళి ఎన్ని బాధలు పడినా వారు మన కోసం వచ్చి బాధపడతారు అని ఒక ఆశ. చిన్నతనంలో ఎన్నో అల్లర్లు, మరెన్నో చెరిగిపోని గుర్తులు మన తోబుటూలతోనే ఉంటాయండి. ఇందులో బ్రదర్స్ డేని గుర్తు చేసుకుందాం. నేడు అంతర్జాతీయ బ్రదర్స్ డే, నేషనల్ బ్రదర్స్ డే. కష్టనష్టాల్లో తోడుండే అన్న తమ్ముళ్ళు, మదర్స్ డే, ఫాదర్స్ డే, సిబ్లింగ్ డే ఇవన్నీ ఎలానో, నేడు బ్రదర్స్ డే కూడా అంతే. దీనిని చాలా చోట్ల జరుపుకుంటారు. అసలు ఎందుకు ఈ బ్రదర్స్ డేని జరుపుకుంటారు అంటే, అలబామాకు చెందిన ఓ సిరామిక్ కళాకారుడు, శిల్పి, రచయిత అయిన

సి డానియల్ రోడ్స్ పేరును వినిపిస్తుంది. ఈయన మొదట ఈ రోజును జరుపుకున్నారు. 2005 నుంచి ప్రతి సంవత్సరం మే 24 ఈ బ్రదర్స్ డేని జరుపుకుంటారు. మొదట్లో దీనిని అమెరికాలో మాత్రమే జరుపుకునేవారు. తర్వాత ప్రపంచం మొత్తం జరుపుకోవడం ప్రారంభించింది. కొన్ని దేశాలలో అయితే ఈ రోజున అధికారికంగా సెలవు కూడా ఇస్తారు. కొంతమంది ఉద్దేశంలో బ్రదర్స్ డే అంటే ఓ సూపర్ మ్యాన్కి తక్కువేం కాదని. అవును, మరి సూపర్ మ్యాన్ సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాడు? వచ్చి హెల్ప్ చేస్తాడు. అదేవిధంగా మన ఇంట్లో కూడా మనకు చిన్న సమస్య వచ్చినా అప్పటికప్పటికి వచ్చి మన గురించి ఆలోచించి సమస్యను పరిష్కరించేవాడే బ్రదర్, సహోదరుడు. అన్న అంటే ఒక బాధ్యత. నాన్న తర్వాత చాలా బాధ్యతలు చూసుకోవాల్సిన వాడు వారే అన్నే. అదేవిధంగా తమ్ముడు అంటే కూడా బాధ్యతగానే ఉంటాడు, కానీ ఓ చిన్న అల్లరితనం ఉంటుంది. ఇందులో అమ్మాయిలైతే తమ బ్రదర్స్ తమకు సెక్యూరిటీ అని చెప్పుకుంటారు. హద్దులు లేని ప్రేమ, సహకారం జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి కారణం బ్రదర్సే. పాట విందాం.

ఇప్పటికీ చాలా ఇళ్లలో 20 ఏళ్ల అమ్మాయిని బయట వెళితే గనక 15 ఏళ్ల తమ్ముడు తోడు వెళ్లాల్సిందే. ఇంట్లో తనని ఏడిపించే అబ్బాయిలే బయట ఎవరైనా ఏడిపిస్తుంటే వాళ్ళని ఎదిరించగలరు. అప్పుడు అనిపిస్తుంది, వీరేనా మనతో ఉన్నది ఇంట్లో అని. ఈ బంధం అక్కడి నుంచి మొదలు. ఆడపిల్లలు పెళ్ళై మెట్టినింటికి చేరాక కూడా ఉంటుంది. అక్కడ ఏ సమస్య వచ్చినా అన్నా తమ్ముళ్ళే కదా ముందుండి చేసేది. ఇక మగవారైతే చెప్పాల్సిన అవసరమే లేదు. చిన్నోడు పెద్దోడులా ఏ సమస్య వచ్చినా జీవితాంతం కలిసిండే హక్కు వీరుకుంటుంది. అంతటి విశేషముంది అన్నా తమ్ముడు బంధానికి. కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు, ఆ సంబంధం లేకపోయినా ఆత్మీయంగా సోదరభావంతో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున తమ ప్రియమైన వారికి కావలసిన వస్తువులు పంపిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మే 24న కేవలం రక్తబంధాలకు అతీతంగా మా సోదరులతో మేం పంచుకుంటున్న గాఢమైన అనుబంధాన్ని స్మరించుకోవడానికి మేం కలిసి వస్తామంటారు. హ్యాపీ బర్త్డేస్ ఎలాగో అలాగే హ్యాపీ బ్రదర్స్ డే రోజున శుభాకాంక్షలు, సందేశాలు, ఇంకా చిత్రాలు, కోట్లు షేర్ చేస్తూ ఉంటారు. వాట్సాప్ శుభాకాంక్షలు కూడా చేస్తూ ఉంటారు. ఈ రోజున మన బంధాన్ని నిర్వచించే లెక్కలేనన్ని జ్ఞాపకాలు, భాగస్వామ్య అనుభవాలు, ఇంకా తిరుగులేని ప్రేమను ప్రతిబింబించేలా ఇవన్నీ మనకు గుర్తు చేస్తాయి. నవ్వు, జీవితకాల స్నేహం, ఇంకా మా అనుబంధం, వీటి యొక్క లోతును కలిగి ఉన్న శాశ్వతమైన బంధాన్ని జరుపుకోవడానికి ఇది ఒక రిమైండర్ అని చెప్పుకోవచ్చు. మీకు నచ్చిన వాటిని ఈ రోజున ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. పాట విందాం.

బ్రదర్స్ డే యొక్క మూలాలు కొంతవరకు అస్పష్టంగా ఉన్నాయి. అయితే దీనిని సి డానియల్ రోడ్స్ స్థాపించారని నమ్ముతారు. 2005 మే 24 ఆ రోజు నుండి సహోదరుల మధ్య ఉన్న ప్రత్యేకమైన ఒక బంధాన్ని జరుపుకోవడానికి అంతేకాదు ప్రజలు ఈ రోజును పాటిస్తూ ఉంటారు. సి డానియల్ రోడ్స్ సహోదరులకు తగిన గుర్తింపు ఇవ్వడానికి జాతీయ తోబుట్టువుల దినోత్సవం కాకుండా ఒక ప్రత్యేకమైన రోజు అవసరము అని భావించారు. బ్రదర్స్ డే అనేది తోబుట్టువుల దినోత్సవం నుండి భిన్నంగా ఉంటుందని గమనించడం ముఖ్యం. ఇది ప్రత్యేకంగా సోదరులను గౌరవించడం, వారిని ప్రశంసించడంపై దృష్టి పెడుతుంది. ఈరోజు యొక్క ప్రజాదరణ యునైటెడ్ స్టేట్స్ నుండి ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, చైనా, రష్యా వంటి దేశాలకు త్వరగా వ్యాపించింది. ఈ ముఖ్యమైన సంబంధాన్ని విలువైనదిగా ఆదరించడానికి అనేక కారణాలు గుర్తిస్తూ మీ సోదరుడి పట్ల అభినందనలు, ప్రశంసలను వ్యక్తీకరించడానికి ఈ సందర్భం అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. జాతీయ సోదరుల దినోత్సవం అనేది కొన్ని దేశాల్లోనే కాదు, అన్ని దేశాల్లోనూ ఈరోజు జరుపుకుంటున్నారు. పాట విందాం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బు?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
9: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
9: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
10: సోదరులు ఒక ఆశీర్వాదం. వారు తప్పులో ఒప్పులో

భాగస్వామ్యం. అది పెద్ద మద్దతు. ఇంకా ఎవరూ చేయలేని మార్గంలో వారిని అర్థం చేసుకుంటారు. ఒంటరితనం సమయంలో అన్న లేదా తమ్ముడో వారి ఉనికి అతిపెద్ద ఉపశమనం. మీరు రోజులు నెలలు కనెక్ట్ కాకపోవచ్చు, కానీ మీరు కనెక్ట్ చేసినప్పుడు ఎంతో ఆనందం వస్తుంది. 8 ఏళ్ళు కానీ 80 ఏళ్ళైనా కానీ మీ సోదరుడు దగ్గరగా ఉండటం వల్ల మీ బాధలన్నీ కాసేపు మర్చిపోతారు. మీ సోదరుడితో కలిసి ఉండే కాసేపైనా వారితో జీవిత జ్ఞాపకాలను షేర్ చేసుకుంటారు. అంతేకాదు, వారి సోదర బంధాన్ని కూడా మళ్ళీ మళ్ళీ ఎంత గొప్పదో ఒకరిని ఒకరు చెప్పుకుంటూ, నిజంగా ఇది ఎంతో గొప్ప దినం అని, ఈ దినాన్ని ద్వేషించకూడదు అని వాళ్ళు చెప్పుకుంటారు. ఎంతో బాగుంటుందో కదా, అన్నాదమ్ముళ్ళు ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ కలిస్తే వారి జ్ఞాపకాలు, వారి చిన్నప్పటి జ్ఞాపకాలు, వాళ్ళ అల్లర్లు అన్నీ కూడా ఎంతో అమృతంలాగా ఉంటాయి వాళ్ళ మనసుకి. పాట విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సోదరుల మధ్య స్నేహం అంతేకాకుండా వారిద్దరి మధ్య ఒకే లక్షణాలు కనబడుతుంటాయి. ఇంకా చెప్పాలంటే వీరి స్నేహం ఎంతవరకు వెళుతుందంటే ఒకరిని ఒకరు ప్రాణంగా ప్రేమించే అంతవరకు వెళుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులకు వీరిద్దరు పుట్టారు, వారిద్దరిని తల్లిదండ్రులు విద్యావంతులుగా చేశారు. అంతేకాదు పెంపకంలో కూడా ఇద్దరి మధ్య సారూప్యత, ఇద్దరి మధ్య లక్షణాలు కూడా సారూప్యత కలిగి ఉండటం వల్ల వారి ప్రేమ ఎక్కడికో ఉంటుంది. కానీ ఈ సోదర భావం కల్తీ అవుతున్న తరుణంలో ఇలాంటి బంధాలు కూడా కనుమరుగైపోతున్నాయి. వీటిని కాపాడి మన భావితరాల వారికి అందించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు మనం నడిచిన బాటలోనే రేపు మన పిల్లలు కూడా నడుస్తారని మరువద్దు. ఇప్పుడు ఎక్కడ చూసినా చిన్నప్పుడంతా కలిసి పెరిగిన అన్నతమ్ముళ్ళు పెద్దయి పెళ్ళవ్వగానే నాది నీది అన్న భావం ఒకరిలో ఒకరు పెరిగిపోతుంది. ఈ భావం చివరికి ఎక్కడికి వెళుతుందంటే ఒకరినొకరు ద్వేషించుకునేంతగా వెళుతుంది, ఒకరి వస్తువులు ఒకరు లాక్కునేంతగా వెళుతోంది, చివరికి కొంతమంది ఒకరినొకరు చంపుకునే వరకు వెళుతోంది. ఈ బంధాలకు కారణం ఏంటంటే నాది నీది అన్న భావం రావడం. అంతేకాదు వాళ్ళ భావాలలో కల్తీ ఏర్పడడం. ఇవన్నీ కూడా లేకుండా ఒకరి ప్రేమ ఒకరికి అర్థమయ్యేలా, ఒకరికొకరు ప్రేమించుకునేలా ఉండాలంటే ఈ బంధాలు మొదటి నుంచి కూడా అలా కొనసాగాలి. ఎప్పుడైతే పెద్దవారు తమ అన్నతమ్ములతో ప్రేమగా ఉంటారో వారి పిల్లలు కూడా చూస్తూ ఉంటారు కదా, వారు కూడా చాలా ప్రేమగా ఉంటారు. మరి ఆరాధించగలిగే ఈ గొప్ప దినాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఎలా అంటారా, నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. జాతీయ సోదరుల దినోత్సవం రోజున మనం ఏం చేయాలంటే, మీరు మీ సోదరుడు ఏ నగరంలో ఉన్నా

0: వారిని చూడటానికి వెళ్ళండి. అంతేకాదు, ఒకవేళ వెళ్ళలేకపోయినా వాళ్ళతో మాట్లాడడానికి తగు ప్రయత్నం చేయండి. అంతేకాదు, వాళ్ళతో కలిసిన సందర్భంలో పాతకాలాన్ని గుర్తు చేసుకోండి. వారిని కలిసిన వెంటనే ఒక బహుమతి ఇవ్వండి. అక్కడి నుంచి మెమరీస్లోకి వెళ్ళండి. బాల్యంలో ఎన్నో పేర్లు, ముద్దు పేర్లు పిలుచుకునేవాళ్ళు కదా, ఎంతో కొట్టుకునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, మళ్ళీ కలుసుకునేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, ఇవన్నీ గుర్తు చేసుకోండి. ఎంత ఆనందం కదా. అప్పుడు మీ మధ్య ఉన్న ద్వేషాలు కూడా తగ్గిపోతాయి. అంతేకాదు, మీ హృదయానికి దగ్గరగా ఉన్న జ్ఞాపకాలు మరీ గుర్తు చేసుకోండి. హృదయపూర్వకంగా నవ్వండి. కలిసి భోంచేయండి. డిన్నర్ టేబుల్ దగ్గర ఎవరికి ఇష్టమైంది వారు తెచ్చుకొని ఒకరికొకరు షేర్ చేసుకోండి. ఇంకా రేపు మనకుండదేమో ఈ ఆనందం అన్న విధంగా మీ జ్ఞాపకాలు ఒకరితో ఒకరు పంచుకోండి. ఎంత బాగుంటుందో కదా. ఒకవేళ సోదరుని కలిసే అవకాశం లేకపోతే ఫోన్ చేయండి. ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి. ఒకవేళ అదే నగరంలో ఉంటే గనుక వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ప్రయత్నించండి. ఓకే సోదరులారా, అన్నదమ్ములిద్దరికీ మరొకసారి ఆకాశవాణి ఆల్ ద బెస్ట్ చెప్పేస్తూ సోదరులందరూ కూడా కలిసి ఇలాగే ఉండాలని కోరుకుంటోంది. ఇప్పుడు చివరిగా పాట విందామా?
1: మీరు ఇంతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో అంతర్జాతీయ సోదరుల దినోత్సవం అంశంతో కూర్చిన పాటల కార్యక్రమం విన్నారు. సమర్పించిన వారు శ్రీమతి జె. నిర్మల. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మా నిలయంలో సమయం 5:30. ఇప్పుడు విందాం

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఏఎఫ్సిఏటి ఎయిర్ ఫోర్స్ ప్రవేశాలు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జూలై 2027 సంవత్సరానికి సంబంధించిన షార్ట్ సర్వీస్ కమిషన్, ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో పోస్టుల భర్తీకి పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కోర్సుల వివరాలు: ఏఎఫ్ఏటి ఎంట్రీ ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్, నాన్ టెక్నికల్, ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ, ఫ్లయింగ్, గేట్ స్కోర్ ఎంట్రీ, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్. వయస్సు: ఫ్లయింగ్ బ్రాంచ్కు 20 ఏళ్ల నుండి 24 ఏళ్ళు, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్, నాన్ టెక్నికల్ బ్రాంచ్కు 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. పే స్కేల్: ఫ్లయింగ్ ఆఫీసర్కు 56,100 రూపాయల నుంచి 1,77,500 వరకు ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 20/5/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 19/6/2026. వెబ్సైట్ https://afcat.cdac.in. ఉద్యోగ సమాచారం విన్నారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: యువవాణి యువజనుల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన వివరాలు విందాం. ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఐడివై 2026 బహుభాషా హ్యాండ్బుక్, అంతర్జాతీయ యోగా దినోత్సవం, కామన్ యోగా ప్రోటోకాల్తో పాటు మంత్రిత్వ శాఖ కార్యక్రమాలపై సమగ్ర గైడ్లు ఇక ఇంగ్లీషు హిందీతో పాటు 21 ప్రాంతీయ భాషల్లో లభ్యం. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026కు సంబంధించిన సన్నాహాలు దేశం నలుమూలలతో పాటు ప్రపంచం అంతటా కూడా జోరందుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ దీని నిర్వహణతో ముడిపడిన అసక్షిదారులందరినీ దృష్టిలో పెట్టుకొని విస్తృత ఐడివై హ్యాండ్బుక్ 2026ను తీసుకువచ్చింది. నిర్వాహకులు, సంస్థలు, యోగా సాధకులు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, సామూహిక సమూహాల సహకారాన్ని తీసుకొని ఈ భాషా చిన్న పుస్తకాన్ని రూపొందించారు. ఐడివై కామన్ యోగా ప్రోటోకాల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలతో పాటు ప్రజల భాగస్వామ్య అవకాశాలకు సంబంధించి అవసరమైన సమాచారాన్ని పొందడానికి కూడా పనికి వచ్చే ఓ సరళమైన దస్తావేజులా తీర్చిదిద్దారు. ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు 21 ప్రాంతీయ భాషల్లో లభ్యమయ్యే ఈ పుస్తకం అంతర్జాతీయ యోగా దినోత్సవం కామన్ యోగా ప్రోటోకాల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రధాన కార్యక్రమాలతో పాటు 2026 సంవత్సరానికి సంబంధించిన అవకాశాల సమాచారాన్ని ఒకే చోట అందిస్తుంది. ఈ పుస్తకం యోగాతో పాటు ఐడివైతో ముడిపడిన ప్రామాణిక సమాచారాన్ని అనేక భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చి దీని సౌలభ్యాన్ని పెంచి విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించనుంది. విద్యా సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, పౌర సమాజ సంస్థలతో పాటు యోగాకు సంబంధించిన కార్యకలాపాలు ఏర్పాటు చేయడంలో భాగం పంచుకున్న సామూహిక సమూహాల

సహదేశమంతటా ఆసక్తిదారులకు సహకారాన్ని అందించడం కోసం ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఐక్యరాజ్య సమితి 2014లో ఆమోదం తెలిపినప్పటి నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవం పురోగమిస్తూ వచ్చిన తీరుపై సంక్షిప్త వివరణను ఈ చిన్న పుస్తకం అందిస్తుంది. అంతేకాక ఐడివై 2026 సందర్భంగా నిర్వహించాలనుకుంటున్న ప్రధాన కార్యక్రమాల రూపురేఖలను కూడా ఇది తెలియజేస్తుంది. ఆయా కార్యక్రమాల్లో యోగా సంఘం, హరిత యోగా, యోగా సమావేశ్, యోగా పార్క్, యోగా అన్ప్లగ్డ్ వంటి మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యక్రమాల వివరణలు చేర్చారు. అలాగే 2026 జూన్ 21 వరకు చేపట్టబోయే కార్యకలాపాలను ఒక క్రమ పద్ధతిలో పెంపొందించారు. సమాచారాన్ని తెలియజేయడం ఒకటే కాకుండా ఆచరణీయ డిజిటల్ టూల్కిట్గా కూడా ఈ చిన్న పుస్తకం ఉపయోగపడుతుంది. దీనికి క్యూఆర్ కోడ్ సూచనతో కూడిన సామగ్రికి దారితీసే లింకులను ఇచ్చారు. వాటిలో ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు 21 ప్రాంతీయ భాషల్లోనూ ఉమ్మడి యోగా ప్రోటోకాల్ వీడియోలు ఉన్నాయి. వాటిని చూసి దేశ పౌరులు ప్రామాణిక యోగా మార్గదర్శకత్వాన్ని సులభ శైలిలో అవగాహనను ఏర్పరచుకోవచ్చు. ఈ చిన్న పుస్తకంలో మైగవ్ ద్వారా ఏర్పాటు చేసే పోటీలు, ప్రజల భాగస్వామ్యం తాలూకు వివిధ కార్యక్రమాలతో పాటు భాగస్వామ్యానికి గల అవకాశాల సమాచారాన్ని పొందుపరిచారు. ఇవి ఈ సంవత్సరంలో రానున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పౌరులు చురుకుగా పాలు పంచుకునేటట్లు వారికి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఈ చిన్న పుస్తకాన్ని ఐడివై హ్యాండ్బుక్ 2026లో పొందవచ్చు.

పిఎన్జి కనెక్షన్లను ఎంచుకునే వినియోగదారుల సౌలభ్యం కోసం సవరించిన ఎల్పిజి నియంత్రణ ఉత్తర్వును జారీ చేసిన ప్రభుత్వం పిఎన్జి సదుపాయం లేని ప్రాంతంలో ఎల్పిజి కనెక్షన్ను పునరుద్ధరించుకునేలా ట్రాన్స్ఫర్ ఓచర్ పొందే అవకాశం. ధృవీకరించిన పెట్రోలియం గ్యాస్ సరఫరా పంపిణీ నియంత్రణ సవరణ ఉత్తర్వ్యూ 2026ను భారత ప్రభుత్వం 2026 మే 25 నోటిఫై చేసింది. పైప్డ్ నేచురల్ గ్యాస్ను ఎంచుకున్న గృహ ఎల్పిజి వినియోగదారులకు అదనపు సడలింపు సౌకర్యాన్ని కల్పించడమే ఈ సవరణ లక్ష్యం. సవరించిన నిబంధనల ప్రకారం పిఎన్జి కనెక్షన్ను తీసుకున్న ఎల్పిజి వినియోగదారులు దిగువ పేర్కొన్న వాటిని ఎంపిక చేసుకోవచ్చు. పిఎన్జి కనెక్షన్ పొందిన 30 రోజుల్లోపు ఎల్పిజి కనెక్షన్ రద్దు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా భవిష్యత్తులో పిఎన్జి సదుపాయం లేని ప్రాంతాలకు నివాసం మారినప్పుడు ఎల్పిజి కనెక్షన్ను తిరిగి పొందడానికి వీలుగా ట్రాన్స్ఫర్ ఓచర్ను వినియోగదారులు తీసుకోవచ్చు. పిఎన్జి మౌలిక వసతులు సాధ్యం కాని ప్రాంతాల్లో స్థిరపడే వినియోగదారులకు ఉపశమనాన్ని సౌలభ్యాన్ని ఈ సవరణ అందిస్తుంది. ఈ నిబంధన బదిలీ అయ్యే ఉద్యోగులకు, వలస కుటుంబాలకు, అద్దెకు ఉండేవారికి, విద్యార్థులకు, పిఎన్జి సౌకర్యం లేని ప్రాంతాలకు నివాసం మారే కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తుంది. ఇంతవరకు మీరు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 6 గంటలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు వింటారు. 6 గంటలకు ప్రసార విశేషాలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం భక్తి కుసుమాలు భక్తి గీతాల కార్యక్రమం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగు గురించి చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం మూరేవాండ్లపల్లి రైతు వి సుధాకర్ రెడ్డి గారి అనుభవాలు పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం, 7:45 వికసిత భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 8:00 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం, 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామతల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళనం నుండి కొన్ని ముఖ్య భాగాలు ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే, 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 చిత్రకుసుమాలు కార్యక్రమం, 10:00 వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహిక భీష్మపర్వం 4వ భాగం ప్రసారం, 10:30 ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు, ఇక రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ముందుగా దేవి కీర్తనలు, అనంతరం నాట్య కళం, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ ఎండి అక్బర్ బాషా, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా 90 వసంతాల ఆకాశవాణి వివరాలు, అనంతరం చరిత్రలో ఈరోజు, అనంతరం శతవసంత సాహితీ మంజీరాలు పానుగంటివారి సాక్షి వ్యాసాలు గురించి పింగళి వెంకటకృష్ణారావు గారి ప్రసంగ వ్యాసం చదివిన వారు శ్రీమతి పి పద్మజ, 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం, 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి రిలే, 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాలు ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం, 10:00 ఆన్లైన్ మోసాలు మ్యూల్ అకౌంట్స్ డిజిటల్ అరెస్టులపై శ్రీ కె ప్రతాప్ శివకుమార్ ఐపీఎస్ గారితో ప్రత్యేక ముఖాముఖి విజయవాడ కేంద్రం నుండి రిలే, 10:25 12:10 12:40 1:30 3:10 వివిధ్ భారతి తెలుగు కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే, ఇక సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీ

0: The defense cooperation, security collaboration, and avenues to further strengthen the strategic relationship between the two nations. Prime Minister Narendra Modi has congratulated Janez Janša on being elected as the Prime Minister of Slovenia. In a social media post, Mr. Modi said that he is looking forward to working closely with the Slovenian Prime Minister to further strengthen bilateral ties for shared prosperity and mutual benefit of the people of both countries. In badminton, India enjoyed an impressive day at the Singapore Open today with Lakshya Sen, PV Sindhu, the men's doubles pair of Chirag Shetty and Sattvic Sairaj Ranki Reddy, and the mixed doubles duo of Dhruv Kapila, Tanisha Krasto, all advancing to the quarterfinals. And with that, we end this news bulletin.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే అవకాశం కలిగిందన్నారు. క్లస్టర్ల విధానంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ కార్యక్రమమైన మహానాడును ఉద్దేశించి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రధాన వేదికనుద్దేశించి ఆయన ఈరోజు ప్రసంగించారు. క్షేత్రస్థాయిలో పర్యటనలతో పాటు కలెక్టర్ల సదస్సులు, మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఈ రోజు 2047 విజన్ ప్రజల కోసం తయారు చేశాం. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు పోతున్నాం. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగం ఇప్పించడం, అందరికి సముచితమైన న్యాయం చేస్తున్నాం. అల్టిమేట్ గా నా కోరిక ఎథికల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం చేయగలిగితే శాశ్వతంగా మనల్ని గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది.
0: ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల దాణా ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, రైతులపై పెరుగుతున్న వ్యయ భారం, ఎగుమతుల సవాళ్లు వంటి అంశాలపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో సంబంధిత భాగస్వాములు, వర్గాలతో మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న వేసవి పంట సమయంలో దాణా ధరల పెంపు రైతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, అదే సమయంలో దాణా పరిశ్రమ కూడా ముడి పదార్థాల ధరల పెరుగుదలతో ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిశ్రమ నిలదొక్కునేలా సమతుల్య నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫీడ్, సీడ్ నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, సీసీటీవీ ఆధారిత హ్యాచరీ పర్యవేక్షణ, సీడ్ ట్రేసిబిలిటీ, ఐఓటీ ఆధారిత మానిటరింగ్ వంటి సాంకేతిక చర్యలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. జీఎం సోయా దిగుమతులు, ఫిష్ మీలు లభ్యత, దిగుమతి లైసెన్సులు, ఎగుమతి పోటీతత్వం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపనున్నట్టు మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800

0: 1170700 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సన్నాహకాల్లో భాగంగా బీఎల్ఓలకు అందజేసే కిట్లను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఆయన ఛాంబర్లో పరిశీలించారు. వచ్చే నెల 15 నుంచి జూలై 14 వరకు చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు అవసరమయ్యే కిట్లను ఎన్నికల సంఘం అందజేస్తోంది. ఆ కిట్లలో స్టేషనరీ సామగ్రితో పాటు గొడుగు, వాటర్ బాటిల్ కూడా అందజేయనున్నారు. జిల్లాలోని 1847 మంది బీఎల్ఓలకు రేపటి నుంచి ఈ కిట్లను పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఏలూరు జిల్లా కైకులూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మహాప్రశిక్షణ అభియాన్ 2026 కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రశిక్షణ వర్గానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ముఖ్య వక్తగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతమే బీజేపీ ఆలోచన విధానానికి మూలమని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రానున్న 2-3 రోజుల్లో నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలకు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రస్తుతం ఉత్తర జార్ఖండ్ నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు, ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు తేలిపడిచి ముసరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు వడగాలు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గరిష్టంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో విశాఖపట్నంలో అత్యధిక వర్షపాతం 2 సెంటీమీటర్లుగా, గడిచిన 24 గంటల్లో విశాఖపట్నం, బాపట్లలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది.
0: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతుల పాలిట ఓ సంజీవనిలా దోహదపడుతుందని బాపట్ల జిల్లాకు చెందిన లబ్ధిదారుడు కుమార్ తెలిపారు. పంట సాగు సమయంలో ఏ విధమైన నష్టం వాటిల్లినా తీవ్రంగా నష్టపోయే వాళ్లమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం ఫసల్ బీమా యోజన ఆ నష్టాన్ని నివారిస్తోందని చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, వ్యాధుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. సుస్థిరమైన వ్యవసాయ రంగానికి పీఎం ఫసల్ బీమా యోజన ఎంతో ఉపకరిస్తుందని రైతు కుమార్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: ఎంతో శ్రమ కోర్చి మా రైతులందరూ కూడా పంట పండించడం జరుగుతుంది, కానీ అకాల వర్షాల వల్ల వచ్చినప్పుడు అప్పులు తీసుకొచ్చి అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే దాన్ని చేస్తే 400 రూపాయలు కనుక చెల్లిస్తే పంట కోత కోసిన తర్వాత కూడా ఇన్ని రోజుల వరకు అనేటువంటిది కూడా ఎన్నో రకాలుగా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటిది ఎంతో మంది రైతులు ఇంకా మరీ ముఖ్యంగా బాగా ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితులు మా రైతులందరి మీద ఉన్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొచ్చినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో ఈరోజు 45.2 డిగ్రీలు, ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపారు. అలాగే 14 జిల్లాల పరిధిలోని 110 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇక రేపు 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 152 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకుని వెళ్లాలని కోరారు. పిడుగులతో కూడిన ఆకస్మిక వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు.

0: మరోసారి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్టంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా వందనా కశ్యపః. आदौ मुख्य वार्ताः. कर्णाटकस्य मुख्यमंत्री सिद्धरमैया स्वपदात् औपचारिक रूपेण त्यागपत्रं प्रदत्तवान्. डीके शिवकुमारः नूतन मुख्यमंत्रित्वेन पदभारं ग्रहीष्यति. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः सिक्किम आरक्षक दलाय राष्ट्रपति ध्वज सम्मानं प्रदत्तवती. अत्रांतरे सिक्किम राज्यं पूर्ण साक्षर राज्यत्वेन घोषितम्. होर्मुज जलडमरु मध्यस्य समीपे आक्रमणान्तरं अमेरिका ईरान देशयोः मध्ये अवसादः वर्तितः. गृहमंत्री अमितशाहः गांधीनगरे जनसभायाम् अवैध प्रवासिनां देशात् निष्कासनार्थं सर्वकारस्य दृढसंकल्पं पुनः प्रत्यपादयत्. अपि च बैडमिंटन प्रतिस्पर्धायां पीवी सिंधुः तथा च लक्ष्य सेनः सिंगापुर ओपन इत्यस्य प्रागुपान्त्यचक्रे प्रविष्टवन्तौ. अथ वार्ताः विस्तरेण. कर्णाटकस्य मुख्यमंत्री सिद्धरमैया इत्यसौ अद्य लोकभवने राज्यपालस्य सचिवाय औपचारिक रूपेण स्वकीयं त्यागपत्रं समर्पितवान्. वार्ताहरान् संबोधयन् सः स्वयं प्रमाणितवान् यत् त्यागपत्रं सचिवाय औपचारिक रूपेण प्रदत्तमिति. अत्रावसरे सः राज्यपालं नूतन मुख्यमन्त्रिणः पदभारं ग्रहणाय आमन्त्रयितुं साग्रहं निवेदितवान्, यतोहि विधानसभायां 37% अधिक विधायकानां समर्थन सहचारेण कांग्रेस दलस्य पूर्ण बहुमतं वर्तते. तेन सूचितं यत् कांग्रेस उच्चाधिकारिभिः तस्मै राज्यसभायाः सदस्यता प्रस्ताविता आसीत्, परञ्च सः राष्ट्रिय राजतीना स्वकीयं अरुचिं प्रकटयन् प्रोक्तवान् यत् सः राज्यस्य जनानां कृते एव निरन्तरं कार्यं करिष्यति. सिद्धरमैया इत्येषः 23-2000 वर्षे द्वितीयवारं कर्णाटकस्य मुख्यमंत्री संजातः. इतः पूर्वं सः 23-18 यावत् मुख्यमंत्रित्वेन कार्यम् अकरोत्. सः राज्ये 8 वर्षाणां कार्यकालद्वयं पूरयित्वा सर्वाधिक समयमुपविशता मुख्यमंत्रित्वेन गौरवम् अर्जितवान्. मुख्यमंत्रित्वेन वित्तमन्त्रित्वेन च तेन राज्यस्य 17 आयव्ययकानि उपस्थापितानि. तस्य त्यागपत्रेण राज्ये सुदीर्घकालतः जायमानः सत्तासङ्घर्षः समाप्तः. अत्रान्तरे राज्यस्य उपमुख्यमन्त्री डीके शिवकुमारः कर्णाटक कांग्रेस दलस्य वरिष्ठतमेषु नेतृषु कश्चन प्रमुखः अस्ति. 23-2000 विधानसभानिर्वाचने कांग्रेस दलस्य महत् विजये तेन प्रमुखा भूमिका निर्व्यूढा आसीत्. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अद्य आरक्षकबलाय बोधितवती यत् आरक्षाः अधिकं नागरिकाभिमुखा भवेयुः. सहैव समाजस्य दुर्बलवर्गाणां विशेषतः महिलानां निर्धनानां बालकानां च विषये संवेदनशीलतां धारयेयुः. राष्ट्रपतिः अद्य प्रातः गंगटोकनगरे आयोजिते अलंकरणं संचलने सिक्किम आरक्षकदलाय प्रतिष्ठितं राष्ट्रपति ध्वज सम्मानं प्रदाय संबोधितवती. तया राज्ये विधिव्यवस्थायाः पालने सहैव आपत्प्रबन्धने सिक्किम आरक्षकदलस्य भूमिकायाः भूरिशः प्रशंसा कृता.
2: पुलिस व्यवस्था को अधिक सिटीजन फ्रेंडली बनाया जाना चाहिए ताकि सामान्य लोग बिना भय के अपनी समस्या दर्ज करा सके. महिलाओं, बच्चों और कमजोर वर्गों के प्रति संवेदनशील व्यवहार को भी प्राथमिकता देनी चाहिए. साइबर क्राइम, ऑनलाइन

0: कर्कटयुगलदलं तथा च ध्रुव कपिला तनीसा क्रेष्टो इत्यनयोः मिश्रित युगलदलं च स्व प्रतिस्पर्धासु विजयं प्राप्य प्रागुपान्त्यचक्रे प्रविष्टवन्तः। महिला एकलक्रीडायां षोडश चक्रे पीवी सिन्धु जापानदेशस्य रीको गुंजी एकविंशतिः नव एकविंशतिः द्वादश इत्यंकान्तरालेन पराजितवती। आगामी स्पर्धायां सा दक्षिण कोरिया देशस्य एनके यंग इत्यनेन सह स्पर्धिष्यन्ते। अत्रांतरे पुरुष एकल क्रीडायां थाईलैंड देशस्य द्वितीय वारीयता प्राप्त क्रीडक कुनलावुत विदितशार्नः स्पर्धायाः आरंभे एव आहतो भूत्वा क्रीडांगणात् बहिर्जातः येन लक्ष्यसेनः आसयान स्वकीय स्थानं सुरक्षितवान् इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 6:30. ఇప్పుడు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. ఆకాశవాణి భారతదేశ సమాచార విద్య మరియు వినోద రంగాలలో దశాబ్దాలుగా ఎనలేని సేవలను అందిస్తుంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో పనిచేసే ఆకాశవాణి మారుమూల గ్రామాలకు సహితం ప్రభుత్వ పథకాలను, అత్యవసర సమాచారాన్ని చేరవేస్తూ ప్రజావాణిగా నిలిచింది. ఆకాశవాణి జాతీయ, అంతర్జాతీయ మరియు ప్రాంతీయ వార్తలను ఎప్పటికప్పుడు విశ్వసనీయంగా ప్రజలకు చేరవేస్తుంది. తుఫానులు, వరదలు, భూకంపాల సమయంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేసి కోట్లాది ప్రజల రక్షణలో ఆకాశవాణి పాత్ర కీలకం. కిసాన్ వాణి వంటి కార్యక్రమాల ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వాతావరణం, మార్కెట్ ధరల వివరాలు అందించడంలో ఆకాశవాణి సేవ గణనీయం. పోలియో నిర్మూలన, అంటువ్యాధుల నివారణ మరియు గ్రామీణ ఆరోగ్యంపై వైద్యుల సలహాలను ప్రసారం చేయడం ద్వారా ఆకాశవాణి సేవలందిస్తుంది. ఆకాశవాణి ద్వారా సంక్షేమ పథకాలను, డిజిటల్ ఇండియా వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి చేరవేస్తుంది. దేశ ప్రధానమంత్రి ప్రజలతో నేరుగా తన ఆలోచనలను పంచుకోవడానికి మరియు సామాన్యుల సేవలను గుర్తించడానికి ఆకాశవాణి వేదికగా నిలిచింది. కర్ణాటక, హిందుస్థానీ సాంగీతిక కచేరీలను నిరంతరం ప్రసారం చేస్తూ భారతీయ సాంప్రదాయ కళలకు ఆకాశవాణి జీవం పోస్తుంది. యువతలోని ప్రతిభను వెలికితీయడానికి వారి కెరీర్ గైడెన్స్ను ఆకాశవాణి దోహదపడుతుంది. నేటి ఆధునిక

0: స్థానిక సమాచారానికి అనుగుణంగా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా డిజిటల్ సేవలను అందిస్తుంది. ఇంతవరకు మీరు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్లకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. లోక్భవన్లో గవర్నర్ కార్యదర్శికి ఆయన అధికారికంగా రాజీనామా లేఖను అందజేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 136 మందికి పైగా ఎమ్మెల్యేల పూర్తి మద్దతు ఉందని, తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. పార్టీ అధిష్టానం ఇవ్వజూపిన రాజ్యసభ స్థానాన్ని సిద్ధరామయ్య తిరస్కరించారు. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు. సిద్ధరామయ్య 2013 నుండి 2018 వరకు, 2023 నుండి 2026 వరకు 8 పాటు ముఖ్యమంత్రిగా సేవలందించి కర్ణాటకలో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా మొత్తం 17 రాష్ట్ర బడ్జెట్లను ప్రవేశపెట్టారు. తెలంగాణలోని కాజీపేట రైలు తయారీ యూనిట్ వచ్చే 5 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. తక్కువ దూర ప్రయాణాల కోసం ఈ రైళ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెడతారు. సుమారు 300 పరిధిలో నడిచే ఈ రైళ్లు పట్టణాలు, నగరాల మధ్య ప్రజలకు తక్కువ ధరలో రవాణా సౌకర్యాన్ని కల్పిస్తాయి. గంటకు 130 వేగంతో ప్రయాణించే ఈ 20 రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన వెంటిలేషన్, సురక్షితమైన కోచ్ డిజైన్ వంటి ఆధునిక వసతులు ఉంటాయి. దేశ పారిశ్రామిక ఆర్థిక మార్పులకు కోల్ గ్యాసిఫికేషన్ కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆ పథకంపై జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం 800 కోట్ల రూపాయల ప్రోత్సాహక పథకంతో పాటు అదనంగా 37,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ఆమోదించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబేతో పాటు పలువురు పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో ఈరోజు 340 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. సరిహద్దులను పటిష్టం చేసేందుకు, దేశంలో అక్రమ వలసలను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
1: घुसपैठियों को देश के बाहर निकालना ये हमारी सरकार का संकल्प है और इसके लिए नरेंद्र मोदी जी ने एक डेमोग्राफी चेंज कमीशन कमिटी बनाने का निर्णय किया है. ये हाई पावर कमिटी देश भर में जनसांख्यिकी का जो कृत्रिम बदलाव हुआ है उसके कारणों उपायों की भी चिंता करेगी और इसके लिए कोई कानून बनाने की जरूरत है तो इसकी भी चिंता करेगी.
0: వారం రోజుల్లోనే సరిహద్దు భద్రతా దళానికి 600 భూమిని వేగంగా కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హోంమంత్రి అభినందించారు. వీర సావర్కర్ జయంతి సందర్భంగా మాతృభూమి కోసం సావర్కర్ చేసిన అత్యున్నత త్యాగాన్ని, జీవితకాల అంకితభావాన్ని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. గుజరాత్లో మంత్రి 3 పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌ లైడెస్తో ఆ దేశంలో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులు, మధ్యధరా ప్రాంతంలో భారత ప్రయోజనాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాలు చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇటీవల సైప్రస్ అధ్యక్షుడు భారతదేశంలో పర్యటించినప్పుడు ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా కీలక ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. దీంతో

0: సైప్రస్లో జరిగిన యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల అనధికారిక సమావేశంలో కూడా జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూరోపియన్ మధ్యధరా దేశాలతో భారతదేశానికి ఉన్న బలమైన సంబంధాలను ఆయన వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో పేదవారు పూరి గుడిసెల్లో నివసించకూడదనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇళ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
1: ప్రధానమంత్రిజీ కా సంకల్ప హై హర్ గరీబ్ కో పక్కా మకాన్ మిలే పక్కా ఆవాస్ మిలే ఔర్ ఉస్కే లియే 2016 సే హి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కే మాధ్యమ్ సే హర్ ఆవాస్ హీన్ కో పక్కా మకాన్ ఉపలబ్ధ కరానే కా అభియాన్ చల్ రహా హై. గ్రామీణ క్షేత్ర మే హమ్నే 3,91,00,000 ఘరో కో మంజూరి ది ఔర్ ఉన్మే సే 3,05,00,000 సే జ్యాదా పూరే హో గయే.
0: సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు అన్నారు. 1924 నుండి 1930 వరకు జరిగిన కేంద్ర శాసనసభ 407 సమావేశాల కార్యకలాపాల 89 సంపుటాల విశిష్ట సంకలనాన్ని ఢిల్లీ శాసనసభలో ఆయన విడుదల చేశారు. ఈ సేకరణ భవిష్యత్ తరాలకు, ప్రజాస్వామ్య సంస్థలకు అమూల్యమైన మార్గదర్శిగా ఉపయోగపడుతుందని అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచ వేదికపై కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని ఓం బిర్లా అన్నారు. విధాన్ చేతన అనే పేరుతో ఢిల్లీ శాసనసభ మొట్టమొదటి త్రైమాసిక పత్రికను కూడా లోక్సభ స్పీకర్ ప్రారంభించారు. రేపటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు కర్ణాటక, గోవా, కేరళలలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 3 రోజుల పాటు పర్యటిస్తారు. రేపు బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 ఏళ్ల ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి హాజరవుతారు. దావణగేరేలో యూనివర్సిటీ, బీడీటీ, ఇంజనీరింగ్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. ఎల్లుండి పానాజీలో గోవా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాధాకృష్ణన్ పాల్గొంటారు. స్లోవేనియా ప్రధానమంత్రిగా ఎన్నికైన జానెట్ జాన్సాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలు, ఉమ్మడి శ్రేయస్సు కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు స్లోవేనియా ప్రధానమంత్రితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్టు నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. త్రిపుర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అభిషేక్ దేబ్ రాయ్ను ఆ పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. 2022 నుండి 2026 వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సేవలందించిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ భట్టాచార్జీ స్థానంలో దేబ్ రాయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈరోజు జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ నియామకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఖరారు చేశారు. నూతనంగా నియమితులైన అధ్యక్షుడు అభిషేక్ దేబ్ రాయ్కి త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా అభినందనలు తెలియజేశారు. గుజరాత్లోని కచ్లో వన్యప్రాణుల సంరక్షణలో ఒక ముఖ్యమైన పరిణామంగా మధ్యప్రదేశ్కు చెందిన 4 చిరుతలను కచ్లోని బన్నీ గడ్డి మైదానాలకు తరలిస్తారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో పునరావాసం పొందుతున్న 2 మగ, 2 ఆడ ఆఫ్రికన్ చిరుతలను బన్నీ గడ్డి మైదాన పర్యావరణ వ్యవస్థకు తరలించేందుకు జాతీయ పురుల సంరక్షణ అథారిటీ, స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపాయి. ఈ చర్యతో మధ్యప్రదేశ్లోని కనౌ జాతీయ పార్క్ తర్వాత భారతదేశంలో చిరుతలకు గుజరాత్ 2వ నివాసంగా మారనుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ఆటగాళ్లు పీవీ సింధు, లక్ష్యాసేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట, ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో జోడీ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు. 2వ రౌండ్లో పీవీ సింధు 21-9, 21-12 జపాన్ క్రీడాకారిణి రికో గుంజీపై గెలిచారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేంద్ర గ్రామీణ

0: గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 7:15. ఇప్పుడు విందాం

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి సమయం ఇది. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగు గురించి చిత్తూరు జిల్లా రొంబిచెర్ల మండలం మూరేవాండ్లపల్లి రైతు వి సుధాకర్ రెడ్డి గారి అనుభవాలు పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: పక్షియో సే తో ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే
2: మత్లబ్
1: దేఖ్ బేటా తూ జో యే అంధాధుం రసాయన మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడనే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలహాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ హాన్ మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ భీ అరే అబ్ పహలీ వాలీ బాత్ కహాన్
2: परम तो सभी ही डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी अर्थ जैविक खेती शुरू करूँगा।
3: माटी से प्रेम की परम्परा है, परम्परागत खेती।

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: రైతు మిత్రులకు నమస్కారం. ఈరోజు మనకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగు గురించి తన అనుభవాలు పంచుకోవడానికి చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం మూరేవాండ్లపల్లి రైతు వి సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి.
7: నమస్కారం సార్. రేడియో శ్రోతలు కూడా నమస్కారం.
6: మరి ముందుగా మీరు ప్రకృతి వ్యవసాయం ఎప్పటి నుండి చేస్తున్నారు, అలాగే ఈ మామిడి సాగు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో మీరు చేస్తున్నారు?
7: ప్రకృతి వ్యవసాయము రొంపిచెర్ల మండలంలో 2004 సంవత్సరం నుండి చేస్తున్నాము సార్. 5 ఎకరాల్లో ఈ పంటలో సాగు మనము మామిడి ప్లస్ వేరుశనగ కలిసి చేస్తున్నాము.
6: మరి అసలు ప్రకృతి వ్యవసాయం వైపు మీరు మళ్ళడానికి

0: మిమ్మల్ని ప్రేరేపించిన కారణం ఏంటి?
1: అంటే 2000 సంవత్సరం నుండి పనిచేసి కొన్ని ఎన్జిఓల్లో, అప్పుడు వాళ్ళు రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల మీద అవగాహన కల్పిస్తే ఇది చేసేదాని వల్ల మంచిగా ఖర్చులు తగ్గుతాయి, ఆరోగ్యం బాగుంటుందని వాళ్ళు ట్రైనింగ్లు ఇచ్చి మోటివేషన్ చేసేదాని వల్ల మనకు కూడా అప్పుడు ఇన్స్పైర్ అయ్యి ఈ పద్ధతులు మనం భూమిలో చేయాలనే ఉద్దేశంతో అప్పటి నుండి మనం కూడా దీని మీద అవగాహన పెంచుకొని మన ఇంట్లో వాళ్ళు కూడా చెప్పి ఈ పద్ధతి పోస్ట్ చేస్తున్నాం.
0: మరి ఇప్పుడు మీకున్న పొలంలో మీరు ఏ రకాలు సాగు చేస్తున్నారు?
1: ఇప్పుడు ప్రజెంట్ మామిడి, గడ్డి, తర్వాత కూరగాయలు, ఈ పంటలకు ఈ పద్ధతులను అవలంబిస్తున్నాం.
0: అయితే సహజ వ్యవసాయ పద్ధతులు లేదంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ప్రధానంగా ఎటువంటి పద్ధతిని అనుసరిస్తారు?
1: సహజంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కొన్ని అంశాలు ఉంటాయి సార్, దాంట్లో వచ్చి విత్తన శుద్ధి ఒకటి, తర్వాత బీజామృతము ఘనజీవామృతం తయారు చేసుకోవడము, తర్వాత ఆచ్ఛాదన అంటారు, ఆచ్ఛాదన అంటే మల్చింగ్ సిస్టమ్ అనమాట, ఈ పద్ధతులు కంపల్సరీ పాటించాలి.
0: మరి అన్నిటికన్నా మనకు ముఖ్యమైనది నేల. సో ఇప్పుడు ఈ నేలలో సారాన్ని దాన్ని కాపాడుకుంటూ వ్యవసాయం చేయాలంటే, దానికి పునరుజ్జీవనం కల్పించాలంటే ఏం చేయాల్సి ఉంటుంది, నేలను ఎలా తయారు చేసుకోవాలి?
1: చాలా మంచి క్వశ్చన్ సార్. ఇప్పుడు గత కొన్నేళ్ళుగా మనం కొంతమంది భూముల్లో సారం పోయింది, తక్కువ ఉండాలని, పంటలు రాలేదని చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం చేసే పద్ధతులు ముఖ్యంగా భూసారం పెంచుకోవడానికి 2 రకాల మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి నవధాన్యాలని 9 లేదా 10 రకాలు విత్తనాలు, అలసంద, ఉలవ, ఇట్టాటి 12 కిలోలు ఇట్టా మే నెలలో వర్షం పడినప్పుడు కానీ జూన్ నెలలో కానీ చల్లేసి 45 రోజులకు పూత దశలో వస్తుంది. అప్పుడు దాన్ని కలయిదు ఉన్నేస్తే భూసారము పెరుగుతుంది, నీటి నిల్వ పెరుగుతుంది, భూమిలో గడ్డిగా ఉండకుండా మంచి కార్బన్ శాతం పెరిగి సారం వస్తుంది. అదే మాదిరిగా మళ్ళీ డిసెంబర్ నెలలో పారి ఇలా చేస్తే మనం రసాయనిక ఎరువులు ఏరే ఎరువు లేకుండా భూసారం ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. ఇది మెథడు. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పచ్చిరొట్ట జీలుగు విత్తనాలు ఇస్తారు, అవి కూడా ఎకరాకు ఇదే టైంలో చల్లుకొని తర్వాత మళ్ళా కలయిదుంతే భూసారం ఆటోమేటిక్గా పెరుగుతుంది, రైతులు ఎరువులు ఖర్చు పెట్టాలి పండుగ, భూసారం పెరిగితే పంటలు ఆటోమేటిక్గా బాగా వస్తాయి. అందులో ఇప్పుడు భూమి ఎక్కువ ఎండిపోతే దాంట్లో కార్బన్ శాతం కూడా ఆవిరైపోతుంది, అందువల్ల ఎక్కువ మనం పురుగు మందులు తర్వాత రసాయనిక ఎరువులు వేయాల్సి వస్తుంది. దానికోసం ఇలా పంటలు పెట్టుకుంటే భూమి కూడా బాగా పచ్చగా ఉంటుంది. ఇదే మాదిరిగా మల్చింగ్ సిస్టమ్ అని ఒకటి ఉండదు, ఈ మధ్య లైవ్ మల్చింగ్ అంటే ఏదైనా తీగజాతి ఉలవ ఇట్టాటి చల్లడము, లేదంటే వేస్ట్ మల్చింగ్ అంటే మనకు భూమి పక్కన ఉన్న ఆకులు భూమిపైన కప్పు పెట్టడం, ఇలా చేస్తే భూమి తేమ ఆరిపోదు, ఈ నిదానంగా కుళ్ళి ఎరువైపోతుంది, మన ఖర్చు తక్కువతో భూసారం పెంచుకునేదానికి ఈ మెథడ్లు బాగుండవు సార్. ఇప్పుడు
0: మరి ఇందాక మీరు మాట్లాడుతూ విత్తన శుద్ధి అన్నారు, ఈ విత్తన శుద్ధి ఎలా చేపట్టాలి?
1: విత్తన శుద్ధి అంటే మనం పంట నాటేటప్పుడు ఏదన్నా విత్తనాలు మనం ముందుగా దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి సార్, బీజామృతం తయారు చేసుకొని లేదా ఇంగువ తర్వాత పాలు ఇంగువ కలిపి దాంట్లో విత్తనాలు ఆరబెట్టుకు పౌడర్ చల్లి కొంచెంసేపు విత్తనాలు అంతా కలయిదు పెట్టి మళ్ళీ ఆరబెట్టి చల్లుకుంటే వాటికి భూమిలో మనకు ఏదైనా ఏరుపురుగు పడి కొట్టకుండా బాగుంటుంది.
0: మరి ఇందాక మీరు ఘనజీవామృతం అన్నారు, అది ఎలా తయారు చేసుకోవాలి?
1: ఘనజీవామృతం అనేది భూసారం పెరగడానికి మనము చేసుకుంటేది ఘనజీవామృతము జీవామృతం 2 రకాలు ఉండేవి సార్, ఎందుకంటే ఇప్పుడు మల్చింగ్ అని చెప్పినాం కదా, దాని మీద చల్లుకోవచ్చు లేదా పంటల మధ్యలో కూడా ఘనజీవామృతం చల్లుకోవచ్చు. ముఖ్యంగా ఘనజీవామృతం అనేది 100 కిలోలు ఆవు పేడ, తర్వాత 2 కిలోలు బెల్లము, 2 కిలోలు ఉలవ పిండి కానీ ఏదన్నా పిండి మనం దెబ్బ కొడితే 2 దెబ్బలు కావాలి, ఆయిల్ కంటెంట్ లేకుండా ఉండేది, తర్వాత దానికి తగిన 1/2 కిలో మట్టి, తర్వాత తగిన మూతను కలుపుతూ మనం బాగా కలయబెట్టి దాన్ని చిన్న చిన్న ఉంటలు చేసుకొని వారం రోజులు ఆరబెట్టుకుంటే అది బాగా మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఘనజీవామృతం పొలంలో పంట వేసేటప్పుడు పారి, మధ్యలో పూతకు వచ్చినప్పుడు పారేస్తే ఇది జిప్సం మాదిరిగా పనిచేసి కాయ నాణ్యత బాగా వస్తుంది, ఏరుశనగ అవుతాయి, మిగతా పంటలు కూడా వేసుకోవచ్చు, సమస్య లేదు. దీన్ని చేసుకోవడానికి కూడా ఖర్చు తక్కువ, తర్వాత స్టాక్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఎరువు బాగా దానిపై నీళ్ళు చల్లితే చిన్న చిన్న పౌడర్ అయిపోతుంది, దానికి ఒక 100 కిలోలు ఘనజీవామృతం 400 కిలోలు వాళ్ళ ఎరువు కానీ యాప్ని కానీ కలిపి చల్లుకుంటే ఎకరాకు సరిపోతుంది.
0: మరి సుధాకర్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ ప్రకృతి

0: వ్యవసాయ పద్ధతిలో మీరు ఈ మామిడి సాగు చేపట్టినప్పుడు ఈ నీటి యాజమాన్యం ఎలా చేపడతారు?
1: నీటి యాజమాన్యం వచ్చి మామూలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు కానీ ఏ పద్ధతులు కానీ ఇప్పుడైతే ఎక్కువ మంది డ్రిప్పు అలవాటు అయిపోయింది. తర్వాత ఇంకా మనం కొంచెం బాగా చేసుకోవాలనుకుంటే మధ్యలో చెట్లకు వర్షంలో మధ్యలో కందకాలు తవ్వుకోవచ్చు. ఉపాధి హామీ ద్వారా కానీ ఓన్గా కానీ తవ్వుకుంటే వర్షం నీళ్ళు ఆ కందకాలు ఇమరడం వల్ల భూసారం కూడా కొట్టుకొని పక్కన ఉంటుంది. చెట్టుకు డైరెక్ట్గా నీళ్లు గుంత ద్వారా ఏర్లకు వస్తూ ఉంటాయి. అందువల్ల మనకు నీళ్లు భూమిలో తేమ శాతం పెరిగితే మళ్ళీ దాని పక్కన ఏదైనా చిన్న చిన్న గడ్డి పడిపడి భూమి కూడా తేమ ఆరి పక్కన ఉంటుంది. ఆ విధంగా డ్రిప్పు తర్వాత ఇది ఏదైనా నీళ్లు హార్వెస్టింగ్ చేసుకునే మెథడ్ ద్వారానే సాధ్యం చేసుకోవచ్చు.
0: మరి ఇప్పుడు మనం మామూలుగా గమనిస్తూ ఉంటాము ఈ మామిడిలో మనం పురుగులు ఇలాంటి ఉధృతి ఒక్కోసారి ఎక్కువ అవుతుంది. మరి రసాయనాలు వాడి వాటిని నియంత్రిస్తుంటారు సాధారణంగా అయితే. మరి వీటికి ఈ పద్ధతిలో ఎటువంటి ద్రావణాలు కానీ ఎలాంటివి వాడతారు? మరి
1: అదే పురుగులు వస్తున్నాయా లేదా తెలుసుకోవడానికి మనం ట్రాప్స్ ఉన్నాయి సార్. ఎల్లో ట్రాప్స్ అంటే మనం ఒక అడుగు ఎడల్పు అడుగు పొడుగుతో మనం పంటల్లో ఆడాడ దాన్ని కట్టి గట్టి పెడితే గ్రీసు పూసి పురుగులు వస్తున్నాయా లేదా దాన్ని కరుచుకుంటాయి, ఉధృతి తెలుస్తుంది. దీన్ని నియంత్రించుకునే దానికి మనం లైట్ ట్రాప్ అని ఒకటి ఉండాలి. అంటే 200 క్యాండిల్ బల్బు పొలాల మధ్యలో వేసి పెడితే నైట్ అంతా లైట్ మలుగుతూ ఉంటుంది కాబట్టి దాని కింద కొన్ని నీళ్ళు పెట్టుంటారు. అప్పుడు ఆ పురుగులన్నీ వచ్చి ఆ లైట్కు వెళ్తరకు వచ్చి అది నిలబడిపోతాయి. ఇది చాలా ఎక్కువ దూరంలో ఉన్న పురుగులు కూడా వస్తాయి. ఇదే మాదిరిగా ఈ కొన్ని ఏరియాల్లో కరెంట్ సౌకర్యం లేనప్పుడు సోలార్ లైట్ ట్రాప్ అని ఒకటి డిపార్ట్మెంట్ నెట్ క్యాప్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. దాన్ని కూడా వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. జనరల్గా మనము ఎట్టా పురుగులు నియంత్రించుకోవడానికి ఈ 2-3 మెథడ్లో చేసుకోవచ్చు. ఈ పురుగులు నియంత్రించుకోవడానికి ఈ ఎన్ని ఉన్నాయని తెలిసినప్పుడు మళ్ళీ వాటి గుడ్డు దశ నుండి నిర్మూలించుకోవడానికి మనము ఏప కషాయము లేదా నీమాస్తం తయారు చేసుకొని ఓన్గా సహజంగానే దాన్ని స్ప్రే చేస్తే ఈ పురుగులు కంట్రోల్ చేసుకోవచ్చు. ముందుగా నీమాస్తం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు 1 ఎకరా నీమాస్తం తయారు చేసే పదార్థాలు 5 కేజీల పచ్చి ఏపాకు లేదా ఏప పండ్ల పొడి, ఆవు మూత్రం 5 లీటర్లు, ఆవు పేడ 1 కేజీ, మంచినీళ్ళు 100 లీటర్లు. ఈ పదార్థాలన్నీ ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో పోసి బాగా కలయబెట్టి ఒక 24 గంటల పాటు అట్టే ఉంచాలి. తర్వాత 24 గంటల తర్వాత వడగట్టి దాన్ని వచ్చే ద్రావణాన్ని నీమాస్త్రం ఉంటారు దీన్ని ఉపయోగించే విధానం వచ్చి ఈ ద్రావణాన్ని మళ్ళీ నీళ్ళు ఏమి కలపకుండా డైరెక్ట్గా పంటకు స్ప్రే చేయొచ్చు. 1 ఎకరాకి సాయంత్రం టైంలో స్ప్రే చేయాలి. సాయంత్రం టైంలో స్ప్రే చేస్తే ఆ ఆకుల మీద ఇదంతా బాగా ఉంటుంది కాబట్టి ఆ పురుగులు పడవచ్చిన నైటే వస్తాయి కాబట్టి అవి నియంత్రించడానికి కూడా దీని గుండా ఏమేమి పురుగులు కంట్రోల్ అవుతాయంటే రసం పీల్చే పురుగులు, అదే మాదిరిగా మురుగుడ్డు దశలో కొన్ని పురుగులు నివారించవస్తూ ఈ మాదిరిగా రసం పీల్చే పురుగులు దీని ద్వారా నివారించవుతాయి. ఒకవేళ నీమాస్తం తయారు చేసుకోలేకపోతే యాప నూనె తెచ్చుకొని 1 ఎకరాకు తగు మొత్తం 2 లీటర్లు తెచ్చుకొని పిచికారు చేయొచ్చు. దీన్ని కూడా 1 లీటర్ నీటికి 4 ml లేదా 5 ml దానికి కొంచెం కుంకుడు పొడి కలిపి తగు పరిమాణంలో స్ప్రే చేసుకోవచ్చు.
0: అయితే ఇప్పుడు ఈ రసాయన వ్యవసాయంతో పోలిస్తే ఈ సహజ వ్యవసాయంలో ఖర్చులు ఎలా ఉన్నాయి?
1: సహజ వ్యవసాయం ద్వారా అయితే ఖర్చులు వాళ్ళే తయారు చేసుకుంటారు కాబట్టి తక్కువే ఉంటాయి సార్. 1 ఎకరాకు పిచికారు చేయడానికి 5000 లోపల ఖర్చు అవుతుంది. మహా అన్ని కొన్ని కూలి ఖర్చులతో సహా పెట్టుకునే కూడా. అదే రసాయనిక వ్యవసాయం అయితే ఇప్పుడు మామిడి తోటలు కానీ 3 దఫాలు మందులు కొడతారు. ట్రాక్టర్ బాడీగా మందులు అన్నీ కలిపి 30000 దాకా అవుతాను సార్.
0: మరి ఇప్పుడు సహజ వ్యవసాయంతో పండించిన ఈ మామిడి పండ్లకు రసాయన వ్యవసాయంతో పండించిన పండ్లకు మధ్య నాణ్యతలో ఎలాంటి మార్పులు గమనించవచ్చు?
1: సహజ వ్యవసాయం పండించిన పంటల్లో ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి, టేస్ట్ బాగుంటాయి. తర్వాత ఒక పారి తిన్నోళ్ళు మళ్ళీ వాళ్ళే వచ్చి మన దగ్గర వాళ్ళే కొనుక్కొనిపోతారు. అదే ఈ రసాయనిక పండించిన అయితే ఈ బయటనే అమ్మాలి, లోకల్ ఎవరు కొనరు. అది తిన్నా కూడా రోగాలు వస్తాయి. మనకు ఆరోగ్యం ఉండాలంటే ఈ పద్ధతిలో పండించుకుని తింటే ఖర్చులు తక్కువ, ఆరోగ్యం కూడా బాగుంటుంది.
0: మరి ఇప్పుడు సహజ వ్యవసాయంలో మనం గమనించినట్లయితే ఇందాక మీరు చెప్పినప్పుడు ఆవు పేడ, ఆవు మూత్రం ఇలాంటి అవసరం కాబట్టి ఆ జీవాలు ఉంటేనే వాళ్ళు అది చేయగలుగుతారు. మరి లేని వాళ్ళకు ఎలా?
1: లేని వాళ్ళకు వచ్చి పుల్లటి మజ్జిగ ద్రావణం అని ఒకటి ఉంది సార్. ఈ పుల్లటి మజ్జిగ ద్రావణం కూడా

0: మటనమే ఇప్పుడు ఆల్రెడీ అందరూ మజ్జిగ పెట్టుకుంటూనే ఉంటారు. దీన్ని కూడా మనం ఎలా తయారు చేసుకుంటాం, ఒక ఎకరాకు పుల్లటి మజ్జిగ అంటే 3 రోజులు పుల్లబెట్టిన మజ్జిగ 6 లీటర్లు, 100 లీటర్లు నీరు, ఈ రెండు డ్రమ్ముల్లో కలిపి ఒక ఎకరాకు సాయంత్రం వెళ్ళి పిచికారి చేయాలి సార్. దీని గుండా ఏమేమి పురుగులు పోతాయంటే ఆకు మచ్చ, తర్వాత కాయ మచ్చ, బూజు తెగులు నివారించబడతాయి. ఇవన్నీ ఎక్కువ ఇప్పుడు మామిడి తోట కూడా ఫంగస్ రోగాలు ఎక్కువ వస్తున్నాయి, వాటికి అనేక రకాల మందులు కొట్టాల్సి వస్తుంది. ఇది అయితే మజ్జిగ ద్రావణము లేదా మనం నీళ్లు ద్రావణాలు కూడా ఉంటాయి, వేప నీళ్ళు ద్రావణాలు కూడా ఉంటాయి. వీటిలో ఇంకా కావాలంటే ఇంగువ, ఎర్రగడ్డ పొట్టు, తెల్లగడ్డ పొట్టు కూడా వేసుకొని కొట్టుకోవచ్చు. కాకపోతే ఇది ఈజీ అన్నమాట. ఇలా చేసుకుంటే పంటల్లో ఉన్న మత్స్య పురుగులన్నీ నివారించబడతాయి.
1: మరి ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసేటప్పుడు మీకు ప్రధానంగా ఎదురయ్యే సవాళ్ళు ఏంటి?
0: ప్రధానంగా ఎదురయ్యే సవాళ్ళు ఏమంటే కొంతమంది అవగాహన లేకుండా అదేంది అదేం పని చేస్తుంది, పని చేయకపోతే మళ్ళీ నష్టం కదా మనకు, మన పురుగు మందులు కొడితే గ్యారంటీ కదా పంట బాగా వస్తుంది అనేది ఒకటి అపోహలు ఎక్కువ మందికి ఉన్నాయి. తర్వాత ఫస్ట్లో ఎవరు నమ్మరు ఈ ప్రకృతి వ్యవసాయం అంటేనే, అది వాళ్ళు ఏదో చేసుకుంటారా చేసుకునే మనకు వద్దు అని చెప్పేది ఎక్కువ ఉంది.
1: మరి ఇప్పుడు మీరు సహజంగా పండించిన ఈ మామిడికి మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది?
0: సహజంగా పండించిన మామిడికి మార్కెట్లో మనకు బాగా సేల్స్ బాగా అవుతుంది, తర్వాత రేట్లు బాగుంటాయి, తర్వాత మన ఖర్చులు తగ్గదని వల్ల మనకు హ్యాపీగా ఉంటాం. మనకు ముందు మార్కెట్లో ఇప్పుడు సమస్య ఏమంటే మ్యాంగో వేసిపోతే కొనుక్కుండే వెళ్ళారు, కొన్నా రేటు గ్యారంటీ లేదు. సో ఆ ఇబ్బందులు పడి మనం చాలా ఇబ్బందులు పడుతున్నారు మ్యాంగోలు. ఈ పద్ధతిలో అయితే కనీసం ఎవరైనా కొనుక్కొని ఊరగాయలు వేసుకున్న తర్వాత తినేదని కొనుక్కున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి, వీళ్ళు పండించే వాళ్ళు తక్కువ కాబట్టి వాళ్ళే వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారు, సమస్య ఏం లేదు.
1: మరి ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు చేపట్టాలంటే ఈ ప్రభుత్వ శాఖల తరఫున శాస్త్రవేత్తల నుంచి ఎలాంటి తోడ్పాటు లభిస్తుంది?
0: ప్రకృతి వ్యవసాయం బాగా చేయడానికి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం తరఫున ఒక అగ్రికల్చర్లోనే ఒక విభాగం ఉన్నది, ఐసిఆర్పీలు కూడా పెట్టినారు. వాళ్ళు గ్రామాల్లో చేస్తున్నారు, తర్వాత డెమో యూనిట్లు పెట్టి దాంట్లో బాగా చేసి కషాయాలు గుర్చి రైతులకు అవగాహన కల్పిస్తూ ఇంకా దీన్ని ముందుకు పోవడానికి కూరగాయల పంటలతో పాటు మామిడి పంటలు కూడా చేయాలి పెద్ద ఎత్తున. దీనికి మన జిల్లాలో మామిడి పంట ఎక్కువ కాబట్టి దీన్ని చేస్తే రైతులకు మంచి లాభదాయకం ఉంటుందని తెలియజేస్తున్నారు.
1: మరి ఇప్పుడు మనం మామూలుగా మామిడిలో చూస్తుంటాం గాలి ఎక్కువగా వీచినప్పుడు ఈ కాయలు రాలిపోతూ ఉంటాయి, మరి ఇవి రాలకుండా ఉండడానికి ఏమైనా పద్ధతులు పాటించాల్సి ఉంటుందా?
0: ఇది మంచి క్వశ్చన్ సార్. ఇప్పుడు ఎండాకాలము పంట అంతా పండబెట్టినాక మే నెలలో మామూలుగా ఎదురుగాలు వస్తాయి, అప్పుడు మొత్తం పేపర్ చూస్తే మొత్తం కాయలు రాలిపి ఉంటాయి. దానికి మెయిన్ కారణం ఏమంటే మన వాళ్ళు కొంతమంది చుట్కారం కాంపౌండ్ ముందు ఉన్నాయి తీసేసి వైర్ మేస్ కట్టుకున్నారు, అప్పుడు గాలి ఎక్కువ వచ్చేసి అట్టపోతుంది. అందుకనే మేమేం చేస్తామంటే కలబంద లేదంటే ఎదురు పెట్టుకున్నాము, అందువల్ల అక్కడ కాయలు ఆ ఎదురు కానీ కలబంద ఉంటే గాలి తట్టుకుంటుంది కాబట్టి కాయలు తక్కువ రాలుతాయి. తర్వాత ఈ మధ్య అయితే కవర్లు కడుతున్నారు చాలామంది, ఫ్రూట్ కవర్లు, ఆ కాయ మచ్చ కాకుండా ఉంటుంది, తర్వాత గాలి పాడు వచ్చినట్టు ఎక్కువ కాయలు రాలిపోకుండా ఉంటాయి. ఇంకో సింపుల్ టెక్నిక్ ఏమంటే మనకు ఆవులు ఉంటాయి పల్లెల్లో, ఆవులు చెట్ల కాడ కట్టేసినామనుకో అవి మూత్రం పోసి ఆ చెట్లు ఏర్లు బాగా బలిచిన వల్ల అక్కడ కాయలు ఆ చెట్లు బాగా కాస్తాయి, నాణ్యంగా ఉంటాయి, అవి రాలటం లేదు సార్ కాయలు. అవి కొన్ని కొన్ని ఏరియాల్లో చేస్తున్నాము రైతులుగా, మేము కూడా ఆవులు కట్టేసిన చెట్ల కింద బాగానే కాయలు ఉన్నాయి రాలవు బిన్నె.
1: మరి చివరగా ఇప్పుడు భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అవలంబించాలనుకుని ఎవరైనా రైతులు ముందడుగు వేయాలనుకుంటే వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు కానీ సూచనలు కానీ ఇస్తారు? అంటే ఇప్పుడు వాళ్ళు ప్రారంభించినప్పుడే వాళ్ళకున్న పొలం విస్తీర్ణం మొత్తంలో ప్రకృతి వ్యవసాయం అవలంబించాలా, లేదంటే ముందుగా కొంత భాగంలో వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేసుకొని తర్వాత వాళ్ళకి కొంచెం అనుభవం గడించిన తర్వాత ముందుకు సాగాల, ఎలా బాగుంటుంది?
0: అదే దీనికి మామూలుగా వ్యవసాయం అంటేనే ఇప్పుడు ఒకే పంట వేసేదాని వల్ల మోనోక్రాప్ అయిపోయింది సార్. దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలంటే మామిడిలోనే అంతర పంటలు వేసుకోవచ్చు. అంతర పంట ఇప్పుడు మామిడి వచ్చేది డిసెంబరు జనవరిలో వస్తుంది క్రాప్, అప్పుడు పోతకొచ్చి అది మళ్ళీ మార్చికి వస్తుంది దగ్గర దగ్గర. ఇప్పుడు మధ్యలో జూన్ నుండి భూములు ఖాళీగా ఉంటాయి. ఇప్పుడు మనకు ఆదాయం కావాలంటే ఈ వాతావరణం తట్టుకునే విధంగా కొన్ని పంటలు వేసుకోవచ్చు, ముఖ్యంగా ఆముదము, కంది, తర్వాత జొన్న, కింద భూములు అలసంద కానీ అన్న

0: వేసుకుంటే ఇవి భూమికి శతమిస్తాయి. ఈ పంటలు వాన తక్కువైనా ఎక్కువైనా తట్టుకొని పంట వచ్చేస్తుంది సగాను సగము. మళ్ళా మనము మామిడి పంటలు తీసుకుంటే అప్పుడు ఇంట్రెస్ట్గా ఉంటుంది. రైతులు గారు వన్ బై వన్ పంట వేసుకుతూ ఉంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇలా చేస్తే పంటలు బాగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళకున్న భూమిలో ఫస్ట్ పచ్చి రొట్టె విత్తనాలు అనేటివి కంపల్సరీ తీసుకొని చల్లితేనే నవధాన్యాలు కానీ పచ్చి రొట్టె విత్తనాలు కానీ భూసారం పెరిగితే, భూమి దాని పర్యావరణ శాతం పెరిగితేనే వీళ్ళకి ఫ్యూచర్లో పంటలు వస్తాయి. లేదంటే ఇప్పుడు కాసే వాతావరణం తట్టుకోలేక ఇంకా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మొదటిసారి మొత్తం వేయాలంటే ఎవరికైనా కొంచెం అపోహలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకున్న పొలంలో 1/4 కానీ ఇంకా ఇటు అటు కానీ తీసుకొని దాంట్లో చేసి 1 ఇయర్ అనుభవం గడిస్తే ఈ రసాయనిక ఎరువులు బదులు జీవామృతము గణజీవామృతం ఇలా వేసుకోవాల, దీన్ని వేసి దాని లాభాలు గణిస్తూ తర్వాత ఎట్ట నియంత్రణ చేసుకోవాలని అనుభవం గడించినాక మళ్ళా 1 ఎకరా పెంచుకుంటూ అట్లా 2-3 ఏళ్ళు పూర్తిగా పెంచుకుంటే బాగా రిజల్ట్ వస్తుంది సార్. ఒకే పారి పెంచేస్తే దానివల్ల ఏమన్నా తను ఫెయిల్యూర్ అయితే మొత్తం ఫెయిల్యూర్ అని టాక్ వచ్చేస్తుంది.
1: కాబట్టి మొదటిసారి చేసినప్పుడు కొంత భాగంలో మాత్రం చేసుకుంటేనే మంచి. ఒకేసారి వాళ్ళు అనుభవం లేని వల్ల ఏదైనా తప్పులు జరిగితే నష్టపోతారు, అంతేనా?
0: అంతే.
1: ధన్యవాదాలండి. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగు గురించి మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి మీ అనుభవాలు మన రైతు మిత్రులతో పంచుకున్నారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్. ధన్యవాదాలు.
2: ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.
3: వివాహాలలో, వేడుకలలో, వినోదాలలో జానపదులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. సున్నితమైన హాస్య తరంగాలతో పాటు ముదురు పాకాన పడ్డ మోటు సరసాలు కూడా వీటిలో కనిపిస్తాయి. తన వదినపై ఆ మరదలి విసుళ్ళు విందామా?

హాస్యం ప్రతి మనిషికి హాయి నొసగే అమృత గుళిక. నిత్య జీవితంలో కష్టాన్ని మరిపించగలగడం హాస్యం చేయగల గొప్ప పని. అదుగో ఆ పిల్లపైన పాడే పాట వినండి. పిల్లంటే ఆడపిల్ల కాదు సుమండి, కోడిపిల్ల.

కొంచబోయి దిబ్బమీది కొంచబోయి బొచ్చుకి చుయ్యి కూతంటే బొచ్చుకి చుయ్యి కూతంటే బొచ్చుకి చుయ్యి కూతంటే బొచ్చుకి చుయ్యి కూతంటే ఆ శీలంకూరి చిన్నప్ప శివరం చేసినానంటదే ఆ శీలంకూరి చిన్నప్ప శివరం చేసినాన

0: మిద్ద పక్క గొంతబోయి ఆహా మిద్ద పక్క గొంతబోయి రుద్ది రుద్ది కడుగు తంటే రుద్ది
1: రుద్ది. ఇంతవరకు మీరు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగు గురించి చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం మురేవాండ్లపల్లి రైతు వి సుధాకర్ రెడ్డి గారి అనుభవాలు, పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైత సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇంతవరకు వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు.

శ్రోతలు, నిలయంలో సమయం 7:45 కావస్తుంది. వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన రెండవ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం. ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం. పరిచయకర్త కె లెనిన్.
1: ఆకాశవాణి సంకల్పం నుండి సాఫల్యం వరకు 12 ఏళ్ల ఎన్డీఏ పాలన. ఈ అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు శ్రీ ప్రొఫెసర్ వెంకటరమణ గారు, విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ డాక్టర్

0: క్షయరహిత సమాజ స్థాపనే లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీబీ ముక్తి భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. మొదటి విడత విజయవంతంగా పూర్తి చేసుకుని రెండవ విడత కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిండ్రు. మరి ఈ రెండవ విడత టీబీ ముక్త్ భారత్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు, మరి ఈ కార్యక్రమ ప్రణాళికలు, వీటన్నింటిని గురించి తెలియజేసేందుకు ఈరోజు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సుమలత గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా ఈ టీబీ ముక్త్ భారత్ రెండవ విడత కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది, మరి ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు ఏమున్నాయో చెప్తారా?
1: టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0 అన్నది సెకండ్ ఫేజ్ లో 100 రోజుల కార్యక్రమం. ఈ 100 రోజుల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఏవైతే హై రిస్క్ విలేజెస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఆ జనాభాలో అందరినీ స్క్రీన్ చేయాలి. టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేదా, లేకపోయినా ఉన్నా వాళ్ళందరినీ ఎక్స్రే స్క్రీనింగ్ చేయడము, వాళ్ళలో ఎవరైనా సిమ్టమాటిక్ ఉంటే వాళ్ళకి ఫర్దర్ టెస్టులు చేయించడము. అంటే ఇక్కడ టీబీతో మాత్రమే రెస్ట్రిక్ట్ అయిపోకుండా వాళ్ళకి ఎన్సీడీ స్క్రీనింగ్, అంటే డయాబెటీస్ ఉందా, దానికి తగ్గ షుగర్ పరీక్షలు అక్కడే ఫీల్డ్లో చేయడము, మళ్ళీ హైపర్ టెన్షన్ బీపీ రికార్డ్ నమోదు చేయడము, అలాగే ఆడవాళ్ళకైతే హెచ్బీ టెస్టింగ్ చేయడం కూడా ఈ టీబీ ముక్త్ భారత్ 2.0లో భాగము. ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లిస్టు ప్రకారము 123 హై రిస్క్ విలేజెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళు ఇంతమందిని మనం హాస్పిటల్ దాకా తీసుకురావటం కష్టం కాబట్టి మనమే ఆ ఊరూరా వెళ్ళి వాళ్ళకి అక్కడే ఎక్స్రే తీసే వీలుగా మనము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. సో దీంతో మనము ఈ హై రిస్క్ ఏరియాస్లో ఎలాంటి, అంటే టీబీఏ కాదు మిగతా ఎలాంటి వ్యాధులు ఉన్నా కూడా బయటపడి మనకి త్వరగా వాళ్ళని గుర్తించడము, ట్రీట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
0: అయితే ఏదైతే భారత ప్రభుత్వం ముందుగానే గుర్తించింది, ఈ 123 అత్యంత ప్రభావవంతమైన ప్రాంతాలుగా గుర్తించి ఈ కార్యక్రమాల్ని ఈ ప్రాంతాల మీద దృష్టి కేంద్రీకరించి అమలు చేస్తున్నారు కదా, మరి దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా ప్రణాళికను రూపొందించిందా? ఏ రకంగా ఈ 123 గ్రామాల్లో ఈ టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం రెండో విడత కొనసాగనున్నది?
1: ఇప్పుడు మనము టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఫస్ట్ ఫేజ్ లో మనం నిక్షయ శిబిరాన్ని మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు మనం నిక్షయ శిబిర్ అన్నాం వాటిని, ఆయుష్మాన్ ఆరోగ్య శిబిర్. ఈ శిబిర్ అంటే ఏంటి, ఒక చిన్న స్థావరం లాగా, క్యాంప్ లాగా. ఈ క్యాంపుల్లో మనము ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వగలము? ఒకటి, ఎక్స్రే ఫెసిలిటీ ఇవ్వగలం, అంటే హ్యాండ్ హెల్డ్ మొబైల్ ఎక్స్రే. దీంతో ఎక్కువ రేడియేషన్ ఉండదు, ఫీల్డ్ లో ఈజీగా చేసుకోవచ్చు, ఒక డార్క్ రూమ్ కావాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇది చాలా మనకు ఉపయోగకరం అవుతుంది. రెండవది, మనకి ఆల్రెడీ నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ ప్రోగ్రామ్ కింద మనకి గ్లూకోమీటర్స్ అండ్ బీపీ ఆపరేటర్స్ ఉన్నాయి కాబట్టి, సో డయాబెటీస్ ప్లస్ హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ కూడా ఫీల్డ్లో జరుగుతుంది, అలాగే మన హెచ్బీ టెస్టింగ్ కూడా జరుగుతుంది. అయితే ఏ ఊరు ఎలా వెళ్ళాలి, అంటే ఇది ఒక సాచురేషన్ మోడల్ అంటారు. సాచురేషన్ మోడల్ అంటే ఏంటంటే, ఆ ఊరిలో ఉన్న జనాభాలో 14 సంవత్సరాలు

0: భయబడిన వారందరినీ, లక్షణాలు ఉన్నా లక్షణాలు లేకపోయినా ఖచ్చితంగా ఈ అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. సపోజ్ ఈ టెస్టులు గత 6 నెలల లోపల జరిగి ఉంటే వారికి మళ్ళీ ఫర్దర్ గా అంటే 6 నెలల లోపల జరిగి ఉంటే చెయ్యము, కానీ 6 నెలలు పైబడింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఈ పరీక్షల్ని చేయడం జరుగుతుంది. సో ఇలా మనము ఒక ప్రణాళిక అంటే ఏ ఊరుతో మొదలు పెడతాము ఆ ఊరు కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ విలేజ్ కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకి ఇప్పుడు మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మన దగ్గర ఇప్పుడు ఒక ఒక హ్యాండ్ హెల్డ్ హెల్త్ ఎక్స్రే ఉంది, ఇప్పుడు ఇంకొకటి మనకి ఎన్జిఓ తరఫున కూడా ఉంది, సో ఇంకొకటి కూడా త్వరలో రాబోతుంది. ఈ 3 మెషిన్లతోటి 123 విలేజెస్ కి ప్రణాళిక బద్ధంగా ఒక విలేజ్ తర్వాత ఒక విలేజ్ అంటే సైమల్టేనియస్ గా ఒక 2-3 పార్ట్స్ ఆఫ్ ఆదిలాబాద్ లో కవర్ చేసుకుంటూ మనం ముందుకెళ్లడం జరుగుతుంది. దానికి ఒక రూట్ మ్యాప్ వేయడం జరిగింది. దానికి ముందే ఆ ప్రణాళిక చేసుకునేటప్పుడే ఆ లోకల్ సర్పంచులు కానీ విలేజ్ సెక్రటరీని కానీ ఇన్వాల్వ్ చేసుకుంటే ఎక్కువ మంది దీంట్లో భాగస్వామ్యం కావడానికి మనకి ఆస్కారం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ 123 గ్రామాల్లో వివిధ ఎక్విప్మెంట్ ఏదైతే పరికరాలు ఉన్నాయో వీటితో వెళ్ళి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని చెప్తున్నారు కదా, కేవలం పరీక్షలు నిర్వహించడం కాకుండా వీళ్ళకి ఇంకా మందుల పంపిణీ కార్యక్రమం కూడా ఏమైనా చేపట్టే అవకాశం ఉందా?
0: తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఒకసారి అక్కడ వ్యాధి నిర్ధారణ అయిపోయింది అంటే ఎమ్మటే వారికి చికిత్స స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. మనకి ఇంకెవరికైనా ఫర్దర్ గా టెస్ట్లు కావాలనుకున్నా లేకపోతే బాగా బాధపడుతున్నారు, ఎక్స్రే చూస్తే చాలా 2 ఊపిరితిత్తులు పాడైపోయాయని తెలిసిన ఎమ్మటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి అక్కడక్కడే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసేయడము. అలాగే అనుకోకుండా వాళ్ళకి డయాబెటీస్ అని తెలిసింది, అనుకోకుండా వాళ్ళకి బీపీ ఉందని తెలిసింది, ఇలాంటివన్నీ కూడా ఇమ్మీడియట్ సత్వరంగానే అంటే ఫీల్డ్ లోనే వాళ్ళు వాళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ దాకా రాకుండా మనమే వాళ్ళకి డోర్ స్టెప్ లో ఈ సర్వీసెస్ అన్ని అందిస్తున్నాం. అందులో ట్రీట్మెంట్ ఒక ముఖ్యమైన భాగమే. ఖచ్చితంగా వాళ్ళకి అక్కడే ఫీల్డ్ లోనే మందులు అందజేయడం జరుగుతుంది, వాళ్ళు ఎలా సూచనలు అలా ఎలా వేసుకోవాలని సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: వీళ్లకు ఇంకా ఈ మాత్రలు అంటే మందులతో పాటు అనుబంధ ఆహారం గతంలో మొదటి విడత కార్యక్రమంలో ఎట్లాగైతే అందజేసినారు, ఈ విడత కూడా అదే కార్యక్రమం ఉంటుందా?
0: ఇందులో కూడా ఉంటుందండి. మనకి పబ్లిక్ హెల్త్ యాక్షన్ అంటారు, ఇప్పుడు ఎవరినైతే ఒక టీబీ వ్యాధి సోకిందని మనం గుర్తించామో వాళ్ళకి కొన్ని పబ్లిక్ హెల్త్ యాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళు తగ్గుతున్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికి కూడా ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, అంటే మనం ఎవరిని మిస్ చేయకూడదు, వాళ్ళలో ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, లక్షణాలు ఏమీ లేకపోతే వాళ్ళకి ముందుగా ఫ్యూచర్ లో టీబీ జబ్బు రాకుండా ఉండడానికి ప్రొఫిలాక్సిస్ మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఖచ్చితంగా ప్రతి టీబీ రోగికి HIV డయాబెటీస్ టెస్టింగ్ కూడా జరుగుతుంది. ఇవన్నీ మెడికల్ పరంగా సేవలైతే వాళ్ళకి ఆ ముందు 2 నెలలు ఆహారంగా చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళకి ఆహార భద్రత కోసము నిక్షయ పోషణ్ కిట్స్ అని దాతల ద్వారా మాకు లభించే కిట్స్ లో అంటే పప్పు ధాన్యాలు, కొద్దిగా బియ్యము, బెల్లము, చిక్కి ఏవైతే మనకి ప్రోటీన్ రిచ్, ఎప్పుడైతే ప్రోటీన్ ఇస్తే టీబీ తగ్గుతుంది అన్నట్టు, సో ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్ బాస్కెట్ ని ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వం ద్వారా వాళ్ళ ఖాతాలోనే 1,000 రూపాయలు పోషణ భత్యం కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: ఇది కాకుండా ఇప్పుడు మనం మొదటి విడత 100 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం, మరి ఆ కార్యక్రమానికి సంబంధించిన అనుభవాలు ఎట్లున్నాయి? ఈ మొదటి విడత కార్యక్రమంలో మంచి ఫలితాల్ని సాధించి రాష్ట్ర స్థాయిలో కూడా మన ఆదిలాబాద్ జిల్లా గుర్తింపుని పొందింది, రాష్ట్ర స్థాయిలో పురస్కారాన్ని కూడా అందుకున్నది, మరి ఆ అనుభవాల్ని ఒకసారి నెమరు వేసుకుంటే.
0: మొదటి విడతలో మనము చాలా ప్రణాళిక బద్ధంగా వెళ్ళాము, దాంట్లో మనము 369,000 పైబడిన ఆదిలాబాద్ జిల్లా వాసులందరినీ మనము స్క్రీనింగ్ చేయడం జరిగింది. అప్పుడు మనకి చాలా రిసోర్సెస్ లేనప్పటికీ చాలా వరకు మన ప్రణాళిక చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో మనకి ఏదైతే అచీవ్ చేయాలో చాలా బాగా అచీవ్ చేయగలిగాము, అందుకనే మనకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది. అయితే అందులో మనం కొన్ని పొరపాట్లు అంటే కొన్ని తెలుసుకున్న అనుభవాలు అంటే చాలా మంది ఫెసిలిటీ దాకా రావడానికి ఇబ్బంది పడతారు, ఫెసిలిటీకి వచ్చినా కూడా వెయిట్ చేయడానికి ఇబ్బంది పడతారు, లేదా వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు మనకి దొరకరు. ఇవి మాకు ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి కొన్ని ప్రాంతాల్లో. అయితే అది కాకుండా మనకి లోకల్ గవర్నమెంట్ అంటే అక్కడ ఉన్న సర్పంచులు కానీ

0: వీడియోలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మాకు ఎక్కువ సహాయం చేస్తే ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా క్యాంప్ బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. సో అలా మనము అవన్నీ ఇప్పుడు జన్ భాగీదారీ, మన
1: ప్రజల భాగస్వామ్యం,
0: ప్రజల భాగస్వామ్యం కావాలి అన్నది ఈ టీబీ ముక్త్ భారత్ 2.0లో ఏదైతే మనం ఫస్ట్ దాంట్లో మిస్ అయ్యామో ఇప్పుడు దాన్ని కవర్ చేసుకుంటూ కొంచెం ఇంకా బెటర్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తాము.
1: అయితే ఇప్పుడు ఈ రెండవ విడత కార్యక్రమ లక్ష్యాలు ఎట్లా ఉన్నాయి, మరి వీటిని మీరు ఆ లక్ష్యాలని అధిగమించడానికి లేదా సాధించడానికి ఎట్లా ముందుకెళ్తున్నారు?
0: మాకు నిర్దేశించిన లక్ష్యాలను బట్టి చూస్తే ఇప్పుడు ఒక గ్రామము 100 మంది ఉన్నారు అనుకుంటే కనీసం కనీసం 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 80% ఉంటారు. వాళ్ళని మొత్తం సాచురేట్ చేసేయాలి. సో ఫస్ట్ లక్షణం ఏంటంటే ఎవ్వరూ ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు. రెండవది, ఎవరినైతే గుర్తిస్తామో వాళ్ళ లక్షణాలు ఉన్నాయని గుర్తిస్తామో ఆ నెక్స్ట్ తదుపరి టెస్ట్లు కానివ్వండి, తదుపరి సేవలు కానివ్వండి, ఎటువంటి జాప్యం ఉండకూడదు. అంటే ఈ రోజు క్యాంప్ జరిగింది, వారం తర్వాత వెసులుబాటు చూసుకుని వెళ్తా, అలా డిలేస్ అనేవి తగ్గించడాలి. ఈ డిలేస్ వల్ల ఏమవుతుందంటే రోగి ముదిరిపోయి ఇంకొకరికి అంటించే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ తగ్గించుకోవడానికి రెండవది. దీంతో మనము ఎవరినైతే ఇంతవరకు సైలెంట్ గా ఉన్నారు, అసలు బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మనము రహస్యంగా అంటే గోప్యతతో చూసుకుంటూ మనం మంచిగా వాళ్ళని గుర్తిస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు అండ్ సర్వీసెస్ కూడా బెటర్ గా యూటిలైజ్ అవుతాయి. సో ఇది మన ముఖ్య లక్ష్యము.
1: అయితే ఇప్పుడు ఈ రెండవ విడత కార్యక్రమం అమలులో ప్రజల నుంచి ఆశిస్తున్న తోడ్పాటు గాని ఆశిస్తున్న భాగస్వామ్యం గాని ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు?
0: సర్వీసెస్ ఉన్నాయి లేదా అన్నదాన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనకి ప్రణాళిక ప్రకారంగా ఏ ఊరికి వెళ్తుందో ముందుగానే తెలిసిపోతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయత్ సెక్రటరీస్ కానీ సర్పంచులు కానీ ముందే డప్పు చాటింపు వేస్తే మొబిలైజేషన్ బాగా జరుగుతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమము ఈ కార్యక్రమము రెండు సపరేట్ గా కాకుండా ఈ రెండు కార్యక్రమాలు విలీనం అయితే, ఎందుకంటే ఎట్లయినా పబ్లిక్ ఒక్కలే కాబట్టి,
1: అందులో కూడా ఆరోగ్య కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందులో దీన్ని చేర్చి ఈ
0: కార్యక్రమంలో ముందుకు వెళ్ళచ్చు. దాంట్లో లోకల్ లీడర్ సపోర్ట్ చాలా చాలా మనకి హెల్ప్ అవుతుంది. చాలా సపోర్ట్ ఉంటుంది. 24 మార్చ్ స్టార్ట్ చేస్తే మాకు ఒక లోకల్ సర్పంచ్ గారి సపోర్ట్ తోటి నిన్న దగ్గర దగ్గర 70 నుంచి 80 వరకు ఎక్స్రేలు అయ్యాయి. ఆ ఊరిలో కొంత జనాభా మేము ఫినిష్ చేయగలం. అలాగే ఈ రోజు ఇంకొక విలేజ్ కి వెళ్తే అక్కడ లోకల్ డప్పు చాటింపు పెంచిన మొబిలైజేషన్ బాగా జరిగింది. ఈ మొబిలైజేషన్ ఎప్పుడైతే బాగా జరుగుతుందో క్యాంప్స్ బాగా సద్వినియోగపడతాయి అండ్ ప్రజలు కూడా మోటివేట్ అవుతారు, తెలుసుకుంటారు ఓ ఇలా ఉంది అని. ఇందులో యాక్చువల్ గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. వారందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఇలాంటి క్యాంప్ పెట్టండి, మళ్ళీ మమ్మల్ని కోరుతున్నారు ఇక్కడ పెట్టండి, మేము హెల్ప్ చేస్తాము అని. సో ఇదేంటంటే జన్ భాగీదారికి ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. అంటే పబ్లిక్ కమ్యూనిటీ నుంచే మనకు వస్తుంది. సో ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ లెడ్ బై భారత్ పవర్డ్ బై జన్ భాగీదారి అన్నదానికి కరెక్ట్ గా సహకారం రావాలి. సో దానికన్నా ముందు ప్రజలకి ఈ మెసేజ్ తెలియాలి, ఇది ఒక
1: ఫెసిలిటీ కొనసాగుతుంది. చాలా సంతోషం డాక్టర్ సుమలత గారు. ముఖ్యంగా ఈ టీబీ ముక్త్ భారత్ అభియాన్ రెండవ విడత కార్యక్రమానికి సంబంధించి ఉద్దేశాలు మరి ఆ లక్ష్యాలను తెలియజేస్తూనే వాటిని సాధించడానికి మీరు రచించిన ప్రణాళికను గురించి, ఈ కార్యక్రమ అమలు తీరును గురించి సవివరంగా పంచుకున్నారు. అట్లాగే ప్రజల భాగస్వామ్యం కూడా ఆశించిన మేరకు లభించి ఈ రెండవ విడత కార్యక్రమం కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో దిగ్విజయంగా పూర్తయి, ఎలాగైతే మొదటి విడతలో రాష్ట్రంలోని ఆదర్శంగా ఆదిలాబాద్ జిల్లా నిలిచిందో ఈ రెండవ విడత కార్యక్రమంలో కూడా అంతే మంచి ఫలితాలను సాధించి మెరుగైన స్థానం పొందుతుందని ఆశిస్తూ ఈ వివరాలను మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన రెండవ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం, ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు

నిలయంలో సమయం 8 గంటలు. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో మొదటి పాట వరుణ్ డాక్టర్ చిత్రం నుండి, అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చగా, శ్రీనివాస్ మూర్తి సాహిత్యంలో అనిరుద్ రవిచందర్, జోహితా గాంధీ కలిసి పాడిన పాట వింటారు.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీ గుండె గుమ్మంలో ఆకాశం.

0: వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
4: చిత్రకుసుమలు చిత్రగీతాల కార్యక్రమంలో మరో పాట కూలి చిత్రం కోసం సాహిత్యం అందించిన వారు కృష్ణకాంత్, అనిరుద్ రవిచంద్రన్ సంగీతంలో సుభాషిణి, అనిరుద్ రవిచంద్రన్ కలిసి పాడిన పాట వింటారు.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు

0: మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో మరో పాట అమరం చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు జీవి ప్రకాష్, సాహిత్యం అందించిన వారు సరస్వతిపుత్ర అనురాగ్ కులకర్ణి, రమ్య కలిసి ఆలపించిన పాట వింటారు.

శ్రోతలు, నిలయంలో సమయం 8:15 కావస్తుంది. 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామతల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళనం నుండి కొన్ని ముఖ్య భాగాలు ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి 90వ సంతాల ఆకాశవాణి కార్యక్రమంలో ఆకాశవాణి 90వ సంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామ తల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళన నుండి కొన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలకు

0: నమస్కారం. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహత్తర మాధ్యమం ఆకాశవాణి. ప్రజలకు సమాచారం, వినోదం, విజ్ఞానం అందించడమే కాకుండా కళలను, సాహిత్యాన్ని, సంగీతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వేదిక ఆకాశవాణి. ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఆకాశవాణి ప్రజల మనసులను గెలుచుకుంది. 90 వసంతాల ఆకాశవాణి విజయోత్సవ సంబరాల సందర్భంగా విచ్చేసిన తిరుపతి జిల్లా కవులు, రచయితలకు హృదయపూర్వక స్వాగత సుమాంజలులు తెలుపుతున్నాం. శ్రోతలకు చేరువ అయ్యేందుకు తమ గళంతో అక్షరార్చనలు చేయుటకు కవులు ఇక్కడ విచ్చేశారు. మొదట ఇక్కడికి విచ్చేసిన శ్రీ రొడ్డా సురేంద్ర గారు తమ కవితా గానంతో ఆకాశవాణిని అర్చిస్తారు.
1: కవితా శీర్షిక ఆకాశవాణి వినోద విజ్ఞానాల గని. ఆకాశవాణి పేరు వినగానే మదిలో పారేను పచ్చని జ్ఞాపకాల సెలయేరు. ఉదయాన్నే వినిపించే సుప్రభాతాలు, దినపత్రిక చదవలేని నిరచరాశులకు ఎంతగానో ఉపయోగపడే వార్తలు, పాడి పంట లాంటి రైతు కార్యక్రమాలు, పిల్లలు మనసు పడే బాలానందం, ఆధ్యాత్మికత పెంపొందించే భక్తిరంజని, సకల జనులు మెచ్చే నాటికలు, వీణుల విందైన సంగీత విభావరి, పల్లె మనసులు ఊయులూగే జానపద గీతాలు, కవితలు పలికించే కవి సమ్మేళనాలు, మగుల మనసు దోచే మహిళా మంజరి, కోరే కోరగానే శ్రోతలు కోరిన పాటలు, యువతకు దిక్సూచి యువవాణి, ప్రముఖ పండగల ప్రత్యక్ష ప్రసారాలు, మనుషులను కలిపే ఫోన్ ఇన్ కార్యక్రమాలు, ఉర్రూతలూగించే క్రీడా వ్యాఖ్యానాలు, దేశాన్ని ఏలేటి నాయకుల ఎన్నికల ఫలితాలు, ప్రకృతి విపత్తుల నుండి కాపాడే హెచ్చరికలు, వాతావరణ సూచనలు వెరసి ఆకాశవాణి రేడియో ప్రసార సంస్థ మాత్రమే కాదు, మన సంస్కృతి, భాషలు, కళలు, సాంప్రదాయాల పరిరక్షకురాలు. కవులు, రచయితలు, గాయకులు, వాగ్గేయకారులు, ఎందరో మహానుభావులను పరిచయం చేసిన కళామ తల్లి మన ఆకాశవాణి. కవులు, రచయితలు, గాయకులు, వాగ్గేయకారులు, ఎందరో మహానుభావులను పరిచయం చేసిన కళామ తల్లి మన ఆకాశవాణి. ఎన్ని పాటలున్నా అమ్మ లాలిపాటతో సరితూగునా, ఎన్ని పాటలున్నా అమ్మ లాలిపాటతో సరితూగునా, టెలివిజన్లు ఎన్ని ఉన్నా ఆకాశవాణితో సరితూగునా, పల్లె నుండి పట్టణాల వరకు ప్రజల హృదయాలను కలిపిన వంతెన ఆకాశవాణి. పల్లె నుండి పట్టణాల వరకు ప్రజల హృదయాలను కలిపిన వంతెన ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాల సంబరంలో సంతసిస్తూ ఆకాశం ఉన్నంత వరకు వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. ఆకాశవాణి 90 వసంతాల సంబరంలో సంతసిస్తూ ఆకాశం ఉన్నంత వరకు వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం.
0: కవి శ్రీ రొడ్డా సురేంద్ర గారు ఆకాశవాణిలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాన్ని విశ్లేషిస్తూ సంస్కృతి పరిరక్షకురాలిగా ఆకాశవాణిని చెప్పడం కవితలో చాలా బాగుంది. మరో కవి దాసరి మునయ్య గారు తమ కవితా గానాన్ని శ్రోతలకు వినిపిస్తారు.
2: ఆకాశవాణి 90 వసంతాల సంబరాల సందర్భంగా శుభాకాంక్షలతో శీర్షిక. నేను మీ మాటను, నేనే మీ దూరపు చుట్టాన్ని, బహుదూరపు బాటసారిని, గమ్యంయొరుగని విహంగాన్ని గగన మార్గాన విహరించే అమృతవాణిని, గమ్యంయొరుగని విహంగాన్ని గగన మార్గాన విహరించే అమృతవాణిని. నన్ను ఎవరు పిలిచినా అదృశ్యంగా వెళ్లి పలకరిస్తూ పరవశించే పసి గువ్వను, ఆప్యాయంగా ఆదరించే వారింట తేనె పలుకును నేను, ఆప్యాయంగా ఆదరించే వారింట తేనె పలుకును నేను, అనంత ఆకాశాన విహరిస్తూ ఆత్మీయుల ఇంటికి బంధువునై కమ్మని పలుకులు కుమ్మరించే భ్రమరాన్ని, అందరూ నమ్మిన నేస్తాన్ని, కార్మిక కర్షక శ్రామికుల చెమటను తీపి మాటలతో తుడిచే స్నేహితుణ్ణి, పొలంబడిలో పాఠాలు నేర్పే ప్రయోక్తను, తుల్లిపడే జంటల పాటలకు తూనీగ ఝంఖారాన్ని, ముదుసల వారికి మురిపంగా, యువతకు చేయూతగా, పిల్లల అల్లరికి పలుకులు నేర్పే చిలుకనై పలుకున

0: పాటనై మీ మాటనై జానపదుల కాలి గజ్జనై మీ ఇంట అమ్మనై కమ్మని నాన్ననై మీ ఇంట అమ్మనై కమ్మని నాన్ననై కథలు చెప్పే అక్కనై జనరంజకంగా వికసించే అనంత సమాచార సౌరభాన్ని జనరంజకంగా వికసించే అనంత సమాచార సౌరభాన్ని మీ మదిలో వికసించి నిలిచిన వాణిని అద్భుతంగా అలరించే ఆకాశవాణిని మురిపంగా మీరు పిలిచే రేడియోని అమాయకంగా మీ చేతిలో ఒదిగిన జాకీని అమాయకంగా మీ చేతిలో ఒదిగిన జాకీని మారిన కాలానికి ఎన్ని మాధ్యమాలు వచ్చినా మీరు వద్దన్నా రూపాంతరం చెందుతూ నిత్యం కొత్త ఆలోచనతో జనజీవన శ్రేయస్సుకై జనుల మదిలో వెలుగుతూ 90 వసంతాలుగా మీ ముంగిట నిలిచిన మీ అమృతవాణిని 90 వసంతాలుగా మీ ముంగిట నిలిచిన అమృతవాణిని ఆకాశవాణిని కణామతల్లి వీణను శారదాదేవి పెదవులపై ఒలికిన తేనె ఊటను నేనే మీ మాటను శారదాదేవి పెదవులపై ఒలికిన తేనె ఊటను నేనే మీ మాటను శ్రోతల కర్ణ దేవాలయాల్లో కొలువై నిలిచి మీ హృదయంలో చిరస్థాయిగా స్థానం పొందిన ఆకాశవాణిని శ్రోతల కర్ణ దేవాలయాల్లో కొలువై నిలిచి మీ హృదయంలో చిరస్థాయిగా స్థానం పొందిన ఆకాశవాణిని మీ రేడియోని
1: కవి దాసిరి మునయ్య గారు ఆకాశవాణిని ఆత్మీయ బంధువుగా నేస్తంగా మన కుటుంబ సభ్యుడిగా తమ కవితలో చక్కగా వర్ణించి చెప్పారు. మరో కవి మల్లారపు నాగార్జున గారు తమ గళంతో స్వరార్చన చేస్తారు.
2: నా శీర్షిక గాలికి గొంతునిస్తే కనులకు కనిపించని కాంతిని నేను వినువీధిని పయనించే వాక్కుని నేను ఆకారం లేని ఓ అనామక స్వరమై గాలి పొరల్లో గూడు కట్టుకున్న ప్రాణ సమీరాన్ని నేను నలుమూలల చెక్కపెట్టెలో నక్కిన నాదాన్ని నేను నీ నరనరాల తీగలు మీటే అక్షరనాదాన్ని చూపులకు చిక్కని దారుల్లో ముఖచిత్రం లేని నేస్తాన్ని తీగలు లేని విరాగిని తెగిపోని అనురాగాన్ని నడిరాతిరి నిశ్శబ్దపు కౌగిలిలో ఎర్రని కంటితో నిన్ను కనిపెట్టుకుండే కాపలాదారుణ్ణి నీ కనుపాపల అలసట తీర్చే కలల పల్లకిని నేను బాలానందపు పసిమొగ్గల వికాసానికి తొలి నవ్వుల సంతకాన్ని మట్టి కరిగే రైతన్న చెమట చుక్కకు పాడి పంటల సాగు తడిని నేను ఆలయ శిఖరాన పండుగ పూట ఉషశ్రీ పలుకులతో జాలువారే జలపాతాన్ని నేను తాతల కాలపు మధుర స్మృతిని తండ్రుల తరపు ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిని నేను కాలం గీసిన గీతలు రూపురేఖలు మారినా రాగం మారని 90 ఏళ్ల ఆత్మీయ అనుబంధాన్ని నేను మాయా పెట్టెను వీడి అంతరిక్షపు అంచులు దాటి యాంటెన్నాల నుండి మీ అరచేతికి చేరిన అనంత యాత్రికుణ్ణి వెలుగునీడల తెరలెన్ని మారినా కంటిని కట్టిపడేసే రంగుల వలయాలెన్ని ముసిరినా కల్మషం లేని వాస్తవాన్ని నేను నీ ఊహలకు ప్రాణ ప్రతిష్ట చేసే ఉచ్ఛ్వాసాన్ని నేను శూన్యం ఎక్కడుంటే అక్కడ నా శృతి ఉంటుంది మౌనం ఎక్కడుంటే అక్కడ నా గానం ఉంటుంది తరతరాల ముంగిట తరగని పెన్నిదిని గగనాన్ని పలకరించే మీ ఆత్మీయ ఆకాశవాణిని
1: కవి మల్లారపు నాగార్జున గారు ఆకాశవాణిని కనులకు కనిపించని కాంతిగా అక్షర నాదంగా కలల పల్లకిగా ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిగా అరచేతిలో ప్రయాణించే అనంత యాత్రికుడుగా చాలా చక్కగా ఆకాశవాణిని పొగడుతూ అభివర్ణించారు. మరో కవి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత శ్రీ పల్లిపట్టు నాగరాజు గారు ఈ 90 వసంతాల ఆకాశవాణి కవి సమ్మేళన కార్యక్రమం

0: తమ స్వర మాధుర్యాన్ని మనకు వినిపిస్తారు.
1: కవితా శీర్షిక హృదయాకాశవాణి. ఆకాశవాణి ఆత్మీయుని కేంద్రం అంటూ గుండె గుండెను ప్రేమ కొల్పే ప్రభాతరేఖలు, ఊరు ఊరిని మేల్కొల్పే కోడుకూతలు. ఆకాశవాణి ఆత్మీయుని కేంద్రం అంటూ గుండె గుండెను ప్రేమ కొల్పే ప్రభాతరేఖలు, ఊరు ఊరిని మేల్కొల్పే కోడికూతలు. పొద్దు మలవక ముందే పోటీ పడుతూ స్నేహగీతాలు వినిపించిన కాలం జన హృదయాకాశంలో తీపి పలుకుల రేడియో చిలక, రివ్వు రివ్వున ఎగరేసే జాతీయ పతాకం, అక్షరం ముక్కరాని ఆనాటి అమ్మలక్కల కోకిల కంఠాలకు అపూర్వ స్వరమాధుర్యాన్ని అద్దిన ఆదిగురువు, అపూర్వ స్వరమాధుర్యాన్ని అద్దిన ఆదిగురువు. ప్రపంచపు పుటల్ని దివితీపట్టి చదువుతూ చదువుతూ ప్రపంచపు అంచులదాకా తిరిగి తిరిగి పదుగురి ఇళ్ల పంచన టంచనగావాలి మంచి చెడులను వివరంగా చెప్పే మాటల మహారాణి, మమతల మాగాణి మన ఆకాశవాణి. హలాల రాజ్యంలో అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచే పల్లెసీమల ముచ్చట్లు, కళాల సౌజన్యమూర్తి అయి కవితలల్లే లేలేత నాబోటి గళాలను నిలబెట్టే యువవాణి చప్పట్లు, కళాల సౌజన్యమూర్తి అయి కవితలల్లే లేలేత నాబోటి గళాలను నిలబెట్టే యువవాణి చప్పట్లు. యుక్తిని నూరిపోసే సూక్తిముక్తావలి, యుక్తిని నూరిపోసే సూక్తిముక్తావలి. శ్రీశక్తిని నిదురులేపు మహిళారంజని, మాట మాటకు నడుమ పాట పాటకు మధ్య లోకం మేలుకోరి ముద్దుగొల్పే పుటలిన్నో పూటలిన్నో. నాటకాల బతుకుల్ని నీతివంతంగా మలిచే, నాటకాల బతుకుల్ని నీతివంతంగా మలిచే కోటి కలల నాటికల పాఠాలిన్నో ఆలోచనల పాదుల్లోకి ప్రవహిస్తూ ఉంటాయి. అమ్మలు అమ్మమ్మలు పిన్నలు పెద్దలు చెవులు చాటలు చేసుకుని వింటూ సేదతీరే సాయంత్రాల సందమామల సాక్షిగా జానపదాల సొగసు చమత్కారాల నవ్వుల్లో మురిసిపోయే సకల కలల తావు రేడియో అక్కయ్య. ఇంటింటా ఇష్టదీపమై వెలుగులీను ఇంటాడపడుచు మనసు, స్థాయి భేదం లేని సంచారుల సహవాసగాడు, సామాన్యుల చెలికాడు రేయంబవుళ్ళు పలకరించే రేడియో అన్నయ్య. రేడియో అక్కయ్య ఒక్కో కార్యక్రమం ఒక్కో ఆణిముత్యం, దిక్కుల నుంచి దిగంతాల దాకా ఊహల రెక్కల్ని సాచి విహరిస్తూ సుందరమైన విజ్ఞాన జగత్తున ప్రేమల పూగొత్తులు విచ్చిపుచ్చుకునే లోకాన్ని కలగనే కలల నెచ్చలి ఆకాశవాణి అమృతవాణి. దిక్కుల నుంచి దిగంతాల దాకా ఊహల రెక్కల్ని సాచి విహరిస్తూ సుందరమైన విజ్ఞాన జగత్తున ప్రేమల పూగొత్తులు విచ్చిపుచ్చుకునే లోకాన్ని కలగనే కలల నెచ్చలి ఆకాశవాణి అమృతవాణి. మనస్సు నిండా విశ్వమానవీయ బాణీ కట్టి వింటూనే ఉందాం, మనస్సు నిండా విశ్వమానవీయ బాణీ కట్టి వింటూనే ఉందాం. ప్రేమకు ద్వేషమెప్పుడూ ప్రతిపక్షమే అంటూ పాడుకుందాం, ప్రేమకు ద్వేషమెప్పుడూ ప్రతిపక్షమే అంటూ పాడుకుందాం. ఆకాశమంత స్ఫూర్తినిచ్చే ఆకాశవాణి సాక్షిగా, ఆకాశమంత స్ఫూర్తినిచ్చే ఆకాశవాణి సాక్షిగా.
0: శ్రీ పల్లిపట్టు నాగరాజు గారు తీపి పలుకుల చిలుకనంటూ కోకిల కంఠమంటూ పాఠాలెన్నో నేర్పే మాటల గురువుగా మహారాణిగా, మాటల మహారాణిగా సామాన్యులకు చెలి కాడుగా, ఆడపడుచులకు అక్కయ్యగా అమృతవాణి ఆకాశవాణి అంటూ మన ఆకాశవాణిని ఎంతో చక్కగా అభివర్ణించారు. ఆకాశవాణి కళామతల్లి సేవలు నిరంతరం వెలుగులు నింపుతున్న జ్ఞానవాణి, కళలను కాపాడుతూ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆకాశవాణి శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. ఇంతమంది కవులు ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసి తమ అమూల్యమైన కవితలను చదివి వినిపించారు, అందరికీ ధన్యవాదములు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ కవి సమ్మేళనం వింటున్న శ్రోతలందరికీ మరోసారి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను.
2: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామతల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళన నుండి కొన్ని ముఖ్య భాగాలు విన్నారు. ఈ కార్యక్రమం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని

0: రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటకు పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో కష్టపడి పనిచేసే రైతుల అవిశ్రాంత కృషి కారణంగా పుష్కలమైన ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. సిక్కిం పర్యటనలో భాగంగా గాంగ్టక్లోని పాల్జోర్ స్టేడియంలో ఆ రాష్ట పోలీసు విభాగానికి ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ను రాష్టపతి ఈరోజు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీసింగ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత ఆవశ్యకమని చెప్పారు. సామాన్య ప్రజలు నిర్భయంగా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోగలిగేలా పోలీసు యంత్రాంగాన్ని మరింత స్నేహపూర్వకంగా మార్చాలని పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు, సమాజంలోని బలహీన వర్గాల పట్ల సున్నితమైన వైఖరిని అవలంబించడానికి పోలీసులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భారతదేశ పోలీసు వ్యవస్థపై సుదీర్ఘ వలసపాలన ముద్ర ఉందని, ఆ కాలంలో పోలీసుల ప్రాథమిక లక్ష్యం ప్రజలకు సేవ చేయటం కాదని, వారిని నియంత్రించటం, పాలక ప్రభుత్వం ఆదేశాలను కఠినంగా అమలు చేయడమేనన్నారు. దేశ పౌరులకు సాధికారత కల్పించాలంటే ఈ వలసవాద దృక్పథాన్ని పూర్తిగా విడనాడాలన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటికి పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో 340 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ఆయన ఈరోజు ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ సరిహద్దులను పటిష్టం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వారం రోజుల్లోనే సరిహద్దు భద్రతా దళానికి 600 హెక్టార్ల భూమిని వేగంగా కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హోంమంత్రి ఈ సందర్భంగా అభినందిస్తూ,
1: बंगाल के मुख्यमंत्री श्री शुभेंदु अधिकारी जी को बधाई देना चाहता हूं कि साथ ही दिन में उन्होंने 600 हेक्टेयर भूमि बीएसएफ के हाथ में सौंपने का काम कर दिया. मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वह वापिस चले जाए. अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी.
0: పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానాన్ని తీసుకువచ్చిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. సీబీఎస్ఈ అధికారులతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశం నిర్వహించిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ పాత్రికేయులతో మాట్లాడారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఓఎస్ఎం వ్యవస్థలోని వ్యత్యాసాలు, పునః మూల్యాంకన పోర్టల్లోని సాంకేతిక లోపాలపై వ్యక్తమైన ఆందోళనను ఉద్దేశించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూల్యాంకనంలో కొన్ని సమస్యలు తలెత్తాయని అంగీకరించారు. కొనసాగుతున్న పునః మూల్యాంకన ప్రక్రియలో విద్యార్థుల ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఓఎస్ఎం వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్నాయని చెప్పారు. సీబీఎస్ఈ ఈ వ్యవస్థను అమలు చేయటం ఇదే మొదటిసారి అని, ఓఎస్ఎం ప్రక్రియ ద్వారా దాదాపు 40 కోట్ల స్కాన్ చేసిన పేజీలను తొలిసారిగా మూల్యాంకనం చేశారని ఆయన తెలిపారు. ఓఎస్ఎం వ్యవస్థ ద్వారా విద్యార్థులు తమ మార్కుల వివరాలను పారదర్శకంగా పొందవచ్చని, అలాగే తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలను నేరుగా చూసుకోవచ్చని ధర్మేంద్ర ప్రధాన్ వివరిస్తూ,
2: ओएसएम एक प्रोग्रेसिव इंस्ट्रूमेंट है. भारत में अनेक यूनिवर्सिटी, अनेक इंस्टीट्यूशन और दुनिया की अनेक इंस्टीट्यूशन ओएसएम की ओर बढ़ रहे हैं. बच्चों को ट्रांसपेरेंटली अपने मार्क के बारे में जानकारी मिले, स्कैन कॉपी के माध्यम से उनकी आंसर शीट उनके हाथ में आए, इस सारा विषय की जानकारी देने का ये ओएसएम की व्यवस्था है. पहली बार देश में उसमें कुछ विसंगति ध्यान में आ रही है, उसको इसे ठीक करा जाएगा. उस काम पे हम सब लोग जुटे हैं. हम एक भी विद्यार्थी की को उनकी मन की जिज्ञासा को हम असमाधित नहीं छोड़ेंगे.
0: आकाशवाणी जातीय वार्तालु विंटुन्नारु. దేశంలో

0: కష్టపడి పనిచేసే రైతుల అవిశ్రాంత కృషి కారణంగా పుష్కలమైన ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పూసా కాంప్లెక్స్ లో ఖరీఫ్ కాన్క్లేవ్ 2026పై ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఆహార భద్రతను నిర్ధారించటం, రైతుల జీవనోపాధిని మెరుగుపరచటం, దేశ ప్రజలకు పౌష్టికరమైన ఆహారాన్ని అందించటం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఈ సందర్భంగా చెప్పారు. వరి ఉత్పత్తిలో భారత్ చైనాను అధిగమించి ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరిందన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 3,765 లక్షల టన్నులు దాటిందని ఇది ఒక చారిత్రాత్మక విజయమన్నారు. వాతావరణ మార్పుల నుంచి డిజిటల్ వ్యవసాయం వరకు ఖరీఫ్ సదస్సులో ఒక కొత్త వ్యవసాయ కార్యాచరణను రూపొందిస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ వివరిస్తూ,
1: కిసానో కి ఆజీవికా బెహతర్ బనాయే ఔర్ పోషణయుక్త ఆహార భారత్ కి జనతా కో ఉపలబ్ధ హో ఉస్కే లియే ఖరీఫ్ కి ఫసల్ కి ఔర్ రబీ కి ఫసల్ కి వ్యాపక తయారీ బోనే కి లియే ఉపయుక్త బీజ్ కి అలగ్ అలగ్ జో హమారే మిషన్ హై ఉన్కో ఠీక్ సే నీచే లే జానే కి
0: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి ఈరోజు రాజీనామా చేశారు. ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్ కు వెళ్లిన సిద్ధరామయ్య తన రాజీనామాను సమర్పించారు. ప్రస్తుతం గవర్నర్ ధావర్చంద్ గెహ్లోత్ బెంగళూరులో లేనందున గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్ రాజీనామా పత్రాన్ని స్వీకరించారు. అనంతరం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు. గవర్నర్ బెంగళూరు తిరిగి వచ్చిన తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ రాష్ట ప్రజల కోసం పనిచేయటం కొనసాగిస్తానని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో సిద్ధరామయ్య రెండవసారి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గతంలో 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండు పర్యాయాల్లో 8 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రంలో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆయన ఘనత సాధించారు. దేశ పారిశ్రామిక ఆర్థిక పరివర్తనలో బొగ్గు గ్యాసిఫికేషన్ ఒక ప్రధానమైన మైలురాయిగా ఎదుగుతోందని ఆ శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకంపై న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఇంధన రంగంలో స్వయం సమృద్ది, భద్రత వైపు స్థిరంగా అడుగులు వేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. బొగ్గు వాయువు ఉత్పత్తి కేవలం ఒక ఇంధన కార్యక్రమం మాత్రమే కాదని, ఇది భారతదేశం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, స్వచ్ఛమైన బొగ్గు వినియోగాన్ని ప్రోత్సహించడానికి, అలాగే ఎరువులు, పెట్రోకెమికల్స్, మిథనాల్, హైడ్రోజన్, అధునాతన తయారీ వంటి అనుబంధ పరిశ్రమల్లో కొత్త అవకాశాలను సృష్టించడానికి సహాయపడుతుందని కిషన్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణలోని హనుమకొండలో జిల్లా కాజీపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ పనులు చివరి దశకు చేరుకున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు సీనియర్ అధికారులతో కలిసి కాజీపేట రైలు తయారీ యూనిట్ను కార్యాచరణలోకి తీసుకువచ్చే ప్రణాళికలపై ఆయన ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కాజీపేట రైల్వే యూనిట్లో త్వరలోనే సరికొత్త ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటకు పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 8:40. చిత్రకుసుమాలు కార్యక్రమం పునఃప్రారంభం. చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాల్లో మరో పాట గ్యాంగ్ లీడర్.

చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు బప్పి లహరి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర కలిసి పాడిన పాట, సాహిత్యం అందించిన వారు భువనచంద్ర.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో మరో పాట బంగారు బుల్లోడు చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు రాజ్ కోటి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర గారు కలిసి పాడిన పాట, సాహిత్యం అందించిన వారు వేటూరి సుందర్ రామ్మూర్తి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో మరో పాట శుభలగ్నం చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు కృష్ణారెడ్డి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర కలిసి పాడిన పాట. సాహిత్యం అందించిన వారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: की बात భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ లోని ఎఫ్ఎం గోల్డ్ ఉర్దూ సర్వీస్ లైవ్ స్ట్రీమింగ్ తో పాటు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు డిడి నేషనల్ డిడి న్యూస్ డిడి ఇండియా డిడి భారతి డిడి కిసాన్ ఛానళ్లు అన్ని వివిధ భారతి కేంద్రాలు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఒకే సమయంలో మీకు అందిస్తాయి. మన్ కీ బాత్ ఆంగ్ల అనువాదాన్ని ఆకాశవాణి ఢిల్లీ ఇంద్రప్రస్థ ఛానల్ మీడియం వేవ్ 366.3 మీటర్లు 819 కిలోహెర్ట్స్ ఇంకా ఢిల్లీ ఎఫ్ఎం రెయిన్బో 102.6 మెగాహెర్ట్స్ పై అదే రోజు రాత్రి 8 గంటలకు వినవచ్చు. ప్రధాని మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు వివిధ భారతి ఎఫ్ఎం రెయిన్బో కేంద్రాలు డిడి సప్తగిరి యాదగిరి ఛానళ్లు అదే రోజు రాత్రి 7 గంటలకు ప్రసారం చేస్తాయి. మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు MyGov.in వెబ్సైట్ ద్వారా ప్రధానమంత్రికి నేరుగా తెలియజేయవచ్చు. గౌరవనీయ ప్రధానమంత్రి దేశ ప్రజలతో పంచుకునే తమ మనస్సులోని మాట మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు.
1: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
2: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
1: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
2: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
3: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
4: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెడ్స్ పై ప్రసారం.
5: శ్రోతలు, నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 9:30 కావస్తుంది. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం పునఃప్రారంభం.

మీరు విన్న పాట రోజా చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు ఏఆర్ రెహమాన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత కలిసి ఆలపించిన పాట, సాహిత్యం అందించిన వారు రాజశ్రీ. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో మరో పాట ముఠామేస్త్రి చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు రాజ్కోటి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర కలిసి ఆలపించిన పాట, సాహిత్యం అందించిన వారు వేటూరి సుందర్రామ్మూర్తి.

చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో మరో పాట అన్నమయ్య చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు ఎంఎం కీరవాణి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత, అనురాధ కలిసి ఆలపించిన పాట. సాహిత్యం అందించిన వారు వేటూరి.

చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో మరో పాట బాంబే చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు ఏఆర్ రెహమాన్, సాహిత్యం అందించిన వారు వేటూరి సుందర్రామ్మూర్తి, హరిహరన్, కెఎస్ చిత్ర కలిసి ఆలపించిన పాట.

చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో మరో పాట అభినందన చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట, సాహిత్యం అందించిన వారు ఆత్రేయ.

10 గంటలు. ఇప్పుడు విందాం వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహిక భీష్మపర్వం 4వ భాగం ప్రసారం వస్తుంది.

नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत्। తొమ్మిదో రోజు యుద్ధంలో పాండవులకు అపార నష్టం కలిగింది. దానికి దుర్యోధనుడు చాలా ఆనందించాడు. కానీ ధర్మరాజు కిన్నుడైనాడు. సోదరులతో సహా వెళ్ళి కృష్ణునితో ఆలోచించాడు. బావా, ఈరోజు భీష్ముని ప్రతాపాగ్నిలో మేము ఎలా మాడిపోయామో నీవు చూశావు. ఆయనను గెలిచేవారే లేరు. ప్రాణ నష్టాన్ని లెక్క చేయకుండా కడదాకా పోరితే మాకు దక్కేది చచ్చిన సామ్రాజ్యమే కదా. యుద్ధం మానేసి అడవులకు పోయి ఆకులలములు తింటూ తపస్సు చేసుకోదలిచాను. ఒకప్పుడు నేను చేసిన పొరపాటు వల్ల నా సోదరులు నాతో పాటు కష్టాలు పడినారు. యుద్ధం సాగించి వీరిని నేను భీష్మునికి బలిగా ఇవ్వలేను. ధర్మ విరోధము కాకుండా యుద్ధము లేకుండా మా రాజ్యం మాకు దక్కే మార్గం నీవే చూపించు అని ధర్మరాజు కృష్ణునితో అన్నాడు. కృష్ణుడు ధర్మరాజును అనునయిస్తూ ఇలా అన్నాడు. రాజా, మీరందరూ మహావీరులు. మీకు నేను మంత్రినై ఉండి నడిపిస్తుండగా ఇంతగా దైన్యం ఉండాల్సిన పని లేదు. అర్జునుడు ఆ భీష్ముని వధింపలేకపోతే నేనే ఆ పని చేస్తాను అని కృష్ణుడు అనగానే ధర్మరాజు, అయ్యో, నీవు ఆయుధం పూనని ప్రతిజ్ఞ చేసి ఉన్నావు కదా. నిన్ను అసత్యవాదిగా నేను చూడలేను. ఒక చిన్న ఆశ మాత్రం నాకుంది. మా తాత కౌరవుల వైపే ఉండినా మేలు మాకే చేస్తానని మాట ఇచ్చి తనను మరలా ఇంకొకసారి కలుసుకోమని చెప్పి ఉన్నాడు అని అన్నాడు. కృష్ణుడు అంత సరే, మరీ మంచిది, పితామహుని దర్శించి అతని వధోపాయం అతనినే అడిగి తెలుసుకుందాం అని ప్రోత్సహించగా ధర్మరాజు కృష్ణునితో కూడా తన సోదరులను వెంటబెట్టుకొని రహస్యంగా భీష్ముడు ఉండే మందిరానికి వెళ్ళి పాదాభివందనం చేశాడు. వారిని చూచి భీష్ముడు ఎంతో ఆనందించి, ఇచ్చటికి మీరలందరూ వచ్చిన పని ఏమి, ఏది వలసిన అడుగుండు ఇచ్చెదా, దుష్కరమైనను చెచ్చర తలకొని గటింపజేసెద ప్రీతిన్ అని చెప్పగా ధర్మరాజు, మహాత్మా, జననష్టం కాకుండా మాకు మా రాజ్యం లభించే మార్గం చూపండి అని కోరాడు. భీష్ముడు అతనిని చూచి, రాజా, నేను పోరాడినంతకాలం మీకు సైన్యనాశనమే కానీ సామ్రాజ్యం దక్కదు. నన్ను నిర్మూలిస్తే మీకు శుభం జరుగుతుంది. మీరు నా తత్వం తెలిసి నా వద్దకు వచ్చారు. మీకు మేలు చేస్తానని చెప్పాను కదా. పోరాటం ఆపి నేను ఉదాసీనుడై ఉన్నప్పుడు నన్ను గెలవచ్చు. కవచము వదలిన వాణిని, ఆయుధహీనుని, అంగనను, అంగనాపూర్వుని, ఆడదాని పేరు పెట్టుకున్నవాణిని, సోదరరహితుని, అపుత్రకుని నేను చంపను. అది నా నియమం. అంతేకాదు, స్త్రీగా పుట్టి దైవికముగా పురుషుడైన వానితో నేను పోరాడను. శిఖండి మీలో అట్టివాడు. అర్జునుడు వీరిని పురస్కరించుకుని వచ్చినచో నేను సమరం విరమించినప్పుడు సవ్యసాచి నన్ను చంపవచ్చు. అప్పుడు మీరు దుర్యోధనుని గెలవచ్చు అని చెప్పాడు. వారంతా ఆనందించి అతనికి ప్రణమిల్లి ఆశీస్సులు అంది విడుదలకు బయలుదేరారు. త్రోవలో ఫల్గుండు పద్మనాభుని చూచి, కృష్ణ, ఈ కృతకవృత్తితో కురువృద్ధిని చంపడం మహాదారుణం. మమ్మల్ని బాల్యమాదిగా ఆదరించిన ఆ ప్రేమమూర్తిని అధర్మ మార్గంలో చంపాలా, పాండవులు ఇంత క్రూరుణ్ణి అనిపించుకోవాలా అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు, పార్థ, రాజధర్మ నిర్వహణలో బాంధవ్యం చూడరాదు. తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో నిమిత్తము లేకుండా నిర్వహించాల్సిన కర్తవ్యాలు కొన్ని ఉంటాయి. భీష్ముని వధ అలాంటిదే. అది దైవ నిర్ణయం. అంబ కారణం వల్లనే ఈ జన్మలో శిఖండి పుట్టాడు అని చెప్పగా వారందరూ సమాధానపడి విశ్రాంతి మందిరాలకు వెళ్ళారు. అంత సంజయుడు, మహారాజా, ఇంకా పదవ రోజు విశేషాలను వినండి అని ప్రారంభించాడు. తొలుతగా భీమార్జునుడు శిఖండిని పురస్కరించుకొని భీష్ముని ఎదిరించారు. భీష్ముడు కల్పాంత కాలభైరవుడై శరవర్షం వారిపై కురిపించాడు. శిఖండి మూడు బాణాలను భీష్మునిపై వేయగా అతడు వాని వైపు చూడకుండా నవ్వుతూ, నిన్ను చూస్తే నాకు నవ్వే గాని కోపం రాదు అని అన్నాడు. అప్పుడు వాడు భీష్మునితో, నీవు ఎందరో రాజులను గెలిచావు, పరశురామునితో సమానమైన వీరుడు అన్న ప్రసిద్ధిని పొందావు, ఎందుకు నా మీద నీ బలపరాక్రమాలను చూపకుండా ఉన్నావు? నీకు చేతకానిచో రణరంగం నుండి తప్పుకో. మానినిగా పుట్టి

మగవాడైన నేమి, నిన్ను చంపడమే నా ధ్యేయం అని అతని అనిన శిఖండి మాటలు విజయుడు విన్నాడు. అతడు శిఖండితో, నీకు తోడుగా నేనున్నాను, భీష్ముడి మీద బాణాలు వేయి అని ప్రేరేపించాడు. కానీ భీష్ముడు వారిని వదిలి వేరే సైన్యాల మీదకి పోయాడు. గాంధీవి దెబ్బకు కౌరవ సైన్యాలు తెరలిపోతూ ఉండగా దుర్యోధనుడు చూచాడు. వెంటనే అతడు భీష్ముని చేరి, నీ అంతటి వాడుండగా మన యోధులు దీనులగుతున్నారేం తాత అని ప్రశ్నించాడు. అప్పుడు భీష్ముడు రారాజుతో, నాయనా, నీకు నేనిచ్చిన మాట ప్రకారం వేలాది వీరులను చంపాను. నా బలం క్షీణిస్తున్నది. ఈ పూట పాండవులను నేను చంపడమో లేదా వారి చేతిలో నేను చావడమో తప్పదు అని చెప్పి కదనరంగానికి వెళ్ళాడు. కానీ భీష్ముడు ఎక్కడికి చేరినా పాండవులు అతన్ని చేరి ఎదిరించారు. వారి పోరాటం దేవాసుర సంగ్రామాన్ని మించిపోయింది. గాంధీవిని దుశ్శాసనుడు అడ్డగించాడు. కానీ అర్జునుడి బాణాలు కాగలేక వాడు పారిపోయాడు. కౌరవ సైన్యాలను అర్జునుడు నాశనం చేయసాగాడు. ఆచార్యుడు అది చూచి తన కుమారుని భీష్మునికి తోడుగా ఉండమని పంపాడు. భీష్ముడు శత్రువీరులను అనేకులను స్వర్గవాసులనుగా చేశాడు. హృదయంలో ఒక అలజడి భీష్మునిలో కలుగసాగింది. ఉత్తమ క్షత్రియులనెల్లను ఉగ్రవృత్తి ఏడు పదినాడు లేని నా నిశిత చరచయముల కూల్చితి వేసరినట్టులయ్యే మేనితోడి పొత్తు ఇంకిట మానుట ఒప్పు అని తనలో తానే అనుకున్నాడు. యుద్ధ కార్యకలాపముల్లోని ఉన్నవానిలాగా నటించుచు అతడు ధర్మరాజు ఉన్న చోటికి చేరాడు. ధర్మజును చూచి, రాజా, నా జీవితకాలమంతా ఈ యుద్ధాలతోనే సరిపోయింది. ఈ రాక్షస కృత్యం అంటేనే నాకు విసుగు పుడుతున్నది. శిఖండితో వచ్చి త్వరగా నన్ను చంపండి అని చెప్పి మనుమని జవాబు కోసం నిరీక్షించకుండా కదనరంగానికి సాగిపోయాడు. అప్పుడు ధర్మరాజు తన వారిని అందరినీ చూచి, మీరంతా తాతగారి మాటలు విన్నారు కదా. భీమా, దృష్టద్యుమ్న, అర్జున, మీరంతా మన యోధావళితో వెళ్ళి భీష్ముణ్ణి ఒక్కుమ్మడిగా ఎదిరించండి అని ఆజ్ఞాపించాడు. వారు అతనిపై తీవ్రమైన బాణాలు వేయసాగారు. తాతను రక్షించుకోవాలని కౌరవులు తెగించి పోరాడారు. ఆ పోరు మహాభీకరం. ఒక సింహం ఇంకొక సింహంతో పోరాడినట్లు సవ్యసాచి శాంతనువుల పోరాటం ఘోరంగా సాగింది. దుశ్శాసనుడు సాహసంతో అర్జునుని అడ్డుకోగా విజయుడు వారిని తరిమి కొట్టాడు. శిఖండి ఆగకుండా భీష్మునిపై బాణాలు వేస్తూనే ఉన్నా పితామహుడు వారిని ఏమీ చేయకుండా ఉదాసీనంగా ఉండి ఇతర వీరులపై బాణాలు వేస్తూ యుద్ధం చేస్తూనే ఉన్నాడు అను భావన కలిగించేవాణిలాగా యుద్ధం చేశాడు. నిజానికి అతనికి యుద్ధంపై ఆసక్తి క్షీణించింది. తనను చంపాలని పాండవులు, తనను ఎలాగైనా రక్షించుకోవాలని కౌరవులు, ఆ ఇరుపక్షాల వారి లక్ష్యానికి ఆశయాలకు తానే కేంద్రమైనందుకు ఆనందించి వారి సమరదీక్షను తనలో తానే మెచ్చుకోసాగాడు భీష్ముడు. రాజా, భీష్ముడు ఇంకా రణరంగంలోనే ఉన్నాడని భావం కలిగించడం కోసం జీవం లేని ఒక యంత్రంలాగా బాణాలను నామమాత్రంగా వేస్తూ ఉండిపోయాడు. ఇది తెలియక విరాటుని సోదరుడు శతానీకుడనేవాడు సాహసించి భీష్మునిపై వాడి బాణాలు వేశాడు. తప్పనిసరి అయి అయిష్టంగానే ఒక భల్లాన్ని భీష్ముడు వానిపైకి విసిరాడు. తనను కాచుకోలేక వాడు మరణించాడు. అప్పుడు కృష్ణుడు అర్జునునితో, సమయం అనుకూలంగా ఉంది, భీష్ముని చంపడానికి ప్రయత్నించు, ఆలస్యం చేస్తే కార్యం నెరవేరడం కష్టం, దృఢదీక్ష పుని పరాక్రమించు అని పురికొల్పాడు. కవ్వడి అంత భీష్ముని రథాన్ని, సారథిని, గుర్రాలను బాధిస్తూ ఊపిరి ఆడనంతగా పుంఖానుపుంఖముగా పితామహునిపై బాణాలు వేశాడు. శిఖండి కూడా అవిరళంగా అమ్ములను వేస్తూనే ఉన్నాడు. కౌరవ వీరులు, భీష్ముణ్ణి కాపాడండి, పితామహుని రక్షించండి అని అరుస్తూ ముందుకు వచ్చారు. శల్య, కృప, కృతవర్మాదులతో వారంతా అర్జునుని ఎదిరించారు. అర్జునుని, శిఖండిని వారు ఎదిరించుచుండగా అభిమన్యు ఘటోత్కజాదులు వారిని అడ్డుకున్నారు. అర్జునుడప్పుడు వారుణ ఆగ్నేయాది దివ్యాస్త్రాలను వేసి కౌరవ సైన్యాన్ని తరిమివేశాడు. భీష్ముడు అర్జునునిపై బాణం వేయాలని ధనుస్సు తీయడం, దానిని కిరీటి ఖండించడం, ధనుస్సు తీయడం, కిరీటి ఖండించడం, ఇలా పలుమార్లు జరిగింది. అప్పుడు భీష్ముడు తనలో ఈ విధంగా అనుకున్నాడు. నిన్న రాత్రి వీరికి నా వధోపాయం చెప్పాను, కాబట్టి ఇంక సమరము ఉపేక్షించి శాంతిని పాటించదగాక. అతని తలంపును ఆకాశమందలి సురలు, అవును, అదే మంచిది, మాకు అది సమ్మతమే అని పలికారు. ఆ పలుకులు భీష్మునికి మాత్రమే వినిపించాయి. సురలు అతనిపై పుష్పవర్షం కురిపించి సురదుందుభులను మోగించారు. మానకుండా శిఖండి ఎన్నో బాణాలు వేసినా

శాంతనవుడు శ్రమ ఏమీ పొందకుండా ఉండటం చూచిన అర్జునుడు ఒక నిష్ఠుర నారాచం అతని దేహంలోకి చొచ్చుకుని పోయేలాగా వేశాడు. శిఖండి విల్లు వెనుక తన విల్లు ఉంచి వివత్సుడు శిఖండే బాణాలు వేస్తున్నాడా అన్న భావం కలిగే విధంగా బాణాలు వేశాడు. అవి భీష్ముని తనువులో నాటుకుంటూ ఉంటే భీష్ముడు తనను చేరవచ్చిన దుశ్శాసనను చూచి, పిడుగుల్లాంటి ఈ బాణాలు అర్జునుడివి కాని శిఖండివి కావు అని చెప్పాడు. పటు శక్తిని ఒకదానిని ఫల్గునినిపై పితామహుడు ప్రయోగించగా దానిని పార్థుడు ముక్కలు చేశాడు. అప్పుడు ముందుకు వస్తున్న కౌరవసేనలను భీమాది వీరులు ఆపడానికి ప్రయత్నించారు. అర్జునుడు పాండవ వీరులను చూచి, వీరులారా రండి భీష్మునిపై బాణాలు వేయండి అని అరుస్తూ వారిని పురికొల్పగా వారందరూ శిఖండితో పాటు భీష్ముని శరీరంలో ఒక్క వ్రేలు పట్టే సందు కూడా లేకుండా వివిధమైన అస్త్రశస్త్రములను వేశారు. సైనికులు అందరూ చూస్తూ ఉండగా భూమి కంపిస్తూ ఉండగా భీష్ముడు రథము దిగి పలకా డాలు తీసుకొని కౌంతేయుల మీదకి పోబోయాడు. కిరీటి వాటిని కూడా ఖండించగా ఆగకుండా వర్షపాతంలాగా బాణాలు అతని శరీరంలో గుచ్చుకోగా నేల మీద పడవలసి వచ్చింది. తూర్పు తలగా ఉండగా తనువు ధర పొందకుండగా తల్పభంగి శరములూతయే పొలుపారే నరవరేణ్య అట్లు శరతల్పగతుడకు అమ్మహానుభావు దేవవ్రతుని దేవభావముందే. అప్పుడు ఆకాశంలోని దేవతలు, అయ్యో ఇది దక్షిణాయనమే, ఇప్పుడు పరమపదించరాదే అని విచారింపసాగారు. భీష్ముడు అది గుర్తించాడు. అతడు వారిని ఉద్దేశించి, దేవతలారా, కాలగతిని తెలిసి నా శరీరంలో ప్రాణాలు నిలబెట్టుకునే ఉన్నాను. మా తండ్రి గారికి సత్యవతీదేవి గారిని వివాహము కావించిన సమయంలో నన్ను మెచ్చి నాకు అవధ్యత్వము స్వచ్ఛంద మరణము వరాలుగా ప్రసాదించాడు. అందువల్ల నా ఆమోదం లేనిదే నాకు మరణము రాదు అని చెప్పగా వారు సంతోషించారు. ధృతరాష్ట్ర మహారాజా, భీష్ముని పతనం గూర్చి అతని కన్నతల్లి గంగాభవాని కూడా గమనించి అది దక్షిణాయనము అని సూచించేదానికి మహర్షులను కొందరిని హంసల రూపంలో భీష్ముని వద్దకు పంపింది. వారు భీష్ముని చేరగా వారికి తాను ఉత్తరాయణం వచ్చిన తర్వాతనే ఉత్తమగతి పొందుతానని చెప్పి పంపగా వారు ఆ వార్తను గంగామాతకు తెలియజేయడానికి వెళ్ళారు. పితామహుడు పడిన వార్తను దుశ్శాసనుని ద్వారా వినిన ద్రోణుడు మూర్ఛపోయాడు. కొంతసేపటికి తెలివి వచ్చి దుర్యోధనుడితో కలిసి భీష్ముడున్న చోటికి వచ్చాడు. విజయుడు భీష్ముని గెలిచి అతన్ని కూల్చినందుకు పాండవ సైనికులు జయజయధ్వానాలు చేస్తూ ఉండగా, కౌరవ వీరులు, కాలుసేయార్చుటలు లేక కన్నుగవల అశ్రులు కంగ చిత్తములు అడలి పాండుసూను తతి చూచుచుండిరిగాని ఇంచుకయినుగడగరు మనవారు కయ్యమునకు. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయును నిలిపి, శోకం గూడు కట్టుకున్న కంఠముతో, నా ఉల్లము అరయ ఇనుమో రాయో అని దుఃఖించాడు. కొంతసేపు మౌనంగా ఉండి నిట్టూర్చుతూ, సంజయ, కథనరంగ వార్తలు చెప్పవలసినవి ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా అని ఆక్రోశిస్తూ అడిగాడు. సంజయుడు ఇలా చెప్పాడు, రాజా, అప్పుడు మన వీరులందరూ కవచాలు విప్పేసి ఆయుధాలు వదిలిపెట్టి భీష్ముని వద్దకు చేరారు. కౌంతేయులు కూడా బంధుమిత్ర సహితులై పితామహుని వద్దకు వచ్చారు. గాండివాన్ని ధరించి అర్జునుడు ఒక్కడే ఆయుధధారిగా వారిలో ప్రకాశించాడు. తత్కాలోచితమైన తాత్కాలిక శాంతిని పాటిస్తూ ఆ ఇరుపక్షాల వారు పరస్పర విరోధాలను విస్మరించి తన వద్దకు చేరినందుకు పితామహుడు సంతోషించి వారిని అభినందించాడు. తలక్రిందికి తనకొక తలగడ కావాలని ఆయన వారిని కోరాడు. అప్పుడు అక్కడి వారు అతని కోసం మెత్తని తలగడ తేవడానికై తగిన వారిని రాజధానికి పంపబోతూ ఉండగా నదీనందనుడు వారిని వారించి చిరునవ్వుతో నరుని తన దగ్గరకు రమ్మని సైగ చేశాడు. కళ్లల్లో కన్నీరుతో చేరిన అర్జునుని చూచి భీష్ముడు, తలగడ తూపుల సెజ్జకు అలవడ పెట్టుము అని కోరాడు. అర్జునుడు తన గాండీవం గ్రహించి తాత ఆశీస్సులను పొంది మూడు బాణాలు తీసి అభిమంత్రించి అవి భూమి నిలిచి అతని తలక్రింద తలగడగా అమరునట్లుగా వేశాడు. భీష్ముడు ఆనందించి, తల్పమునకు తగిన ఉపధానం పెట్టితివి అని కొనియాడి అతడు చేరిన సకల పౌత్రులను రాజులను చూచి, ఉత్తరాయణం వచ్చే వరకు ఈ అంపశయ్యపైనే ఉంటాను, అప్పటి వరకు నాకు రక్షణ ఏర్పాటు చేయండి అని కోరాడు. రక్త సంబంధం గల కౌరవ పాండవులు తమ ఆత్మీయులలో తగిన వారిని అందుకు నియమించి అతని తల్పం చుట్టూ బాణాలతోనే ఒక ప్రాకారం ఏర్పరిచారు. పితామహుని గాయాలకు చికిత్స చేయించడానికై శల్య చికిత్సకులను రప్పించారు. భీష్ముడు తనకు చికిత్స వద్దని చెప్పి ఆ చికిత్సకులకు బహుమానములు ఇప్పించి పంపాడు. పోరాడి అలసిపోయినందున దాహంగా ఉంది అని అతడు పలుకగా

ఆత్మీయులు అతనికి మంచినీళ్లను ఇవ్వబోయారు. వారిని చూచి భీష్ముడు, వినుడు శరతల్పగతుడైన ఉనికి చేసి అన్య సలిలంబు సేవింపన్ అనుచితంబు నాకు తేజోమయ ఆస్త్ర విన్యాస విధి సముత్థితంబైన భూజలముకడు దక్క అని చెప్పాడు. ఇది వినిన వారంతా ఆశ్చర్యపడుతుండగా గాంగేయుడు గాండేవిని కనుగొని, పెదవులు ఎండెడు తృష్ణాభరము ఉడుపదగిన నీళ్లు వెరవున తేనేర్తువు ఇవీవ వే తెమ్ము అనగా అని అడిగినాడు. అర్జునుడు భీష్మునికి ప్రదక్షిణ నమస్కారం చేసి తేజోమయమైన ఒక బాణం తీసి పర్జన్య మంత్రం పఠించి నేలపై వేయగా తక్షణమే తేజోవంతమైన జలము ధారారూపంగా పైకి ఎగిసి చిమ్మింది. అందరూ ఆశ్చర్యానందములతో చూచుండగా అర్జునుడు శంఖములతో ఆ జలధార నుండి నీళ్లను పట్టి గంగాసుతుని నోటికి అందించి అతని దప్పిక తీర్చాడు. తనివి తీరిన తర్వాత ఆ తాత అర్జునుని చూచి, నారదు చేత నిన్ను మునినాథునిగాగ నెరింగియుండుదున్ శౌర్యు నీవుగూడిన అసాధ్యములెయ్యులేవు దర్ప దుర్వారుడనైన నీవలని వైరము కీడని చెప్ప చెప్ప ఈ కౌరవరాజు మానడు తెగంజడుగాక ఇటు మీద భీముచేన్ అని ప్రశంసించి తన చింతనే దీనంగా నిలబడి ఉన్న నీ కుమారుడు సుయోధనుని దగ్గరకు రమ్మని పిలిచాడు. అతడు చేరగానే, దుర్యోధన, నా అవసాన కాలం దగ్గరకు వస్తున్నది. మీ అందరికీ కావలసిన వాణిగా కురువృద్ధునిగా నీకు మేలు చేసే మాటలను చెప్పవలసిన అవసరం వచ్చింది. శ్రద్ధగా విను. నరుడు అత్యద్భుత విక్రముండు అతనికా నారాయణుండాప్తుడు ఎవరికిన్ వీరిన్ జయింపరాదు సమరావష్టంబము దక్కి ధర్మరతుండైన అజాత శత్రునకు ఇంద్రప్రస్థము ఇమ్ము అర్ధరాజ్యరమం బొందుము మీరు కొందరైనన్ చాకున్న నీకొప్పదే అని చెప్పాడు. ధృతరాష్ట్రుడు, సంజయ, మా తండ్రి హితోక్తులను నా పుత్రుడు విన్నాడా అని ఆతురతగా అడిగాడు. సంజీవుడంతా, రాజా, అందరి ముందు అంత మంచి హితోక్తులను మీ తండ్రి చెప్పగా నీ కుమారుడు ఆ మాటలను విన్నాడు. కానీ బదులుగా ఏమీ చెప్పకుండా భీష్ముని వద్ద అనుజ్ఞ పొంది అనుజసహితుడై తన విడిదికి వెళ్ళిపోయాడు. పాండవులు కూడా పితామునికి ప్రణామం చేసి ఆశీస్సులు పొంది తమ శిబిరాలకు వెళ్ళిపోయారు. ఆ విధంగా వారు వెళ్ళుచుండగా దారిలో గోవిందుడు ధర్మరాజును చూచి, రాజా, దేవతలకు కూడా గెలవడానికి వీలు కాని దేవవ్రతుణ్ణి గెలవడం మీకు తప్ప వేరే ఇతరులకు సాధ్యమా అని అన్నాడు. ధర్మజుడు అప్పుడు కృష్ణుని చూచి, ముకుందా, భక్తవత్సల, నీవు అనన్య శరణ్యుడవు. మేము వీరులమేనా? నిన్నే శరణు పొంది నీ మీదే భారం ఉంచి మా ధర్మం మేము చేసేమే కానీ ఇందులో మా గొప్పదనం ఏమీ లేదు. అప్రతిహత వీరుడవు, అన్నీ తెలిసిన మహాత్ముడవు. ఈ విజయమంతా నీదే. జన్మ జన్మలకు మేము నీ ఎడ కృతజ్ఞతతో కూడి ఉంటాము అని చెప్పగా పరమాత్ముడు పరమానందం పొందాడు. రాజా, కురుక్షేత్ర రణరంగంలో అంపశయ్య మీద దైవధ్యానంలో ఉన్న దేవవ్రతుని వద్దకు కర్ణుడు వచ్చాడు. భక్తి వినయములు ముప్పిరి కొనుచు ఉండగా అతడు పితామహుని పాదాలకు ప్రణామం చేశాడు. ఆ మహావీరును చూచి, అలుక దక్కి నన్ను అధిక వాత్సల్య శీతలముగా చూచి తగిన మాటలాడవే మహాత్మా అని అన్నాడు. భీష్ముడు అతనిని లారనగా చేర పిలిచి అతి కష్టం మీద ఒక చేతిని ఎత్తి కర్ణుని శరీరంలో కొంత భాగం మాత్రమే ఆశ్లేషించాడు. తనకు రక్షగా ఉన్న భటులను పరిచారకులను దూరంగా పొమ్మని ఆదేశించాడు. వారందరూ వెళ్ళాక అతడు కర్ణుణ్ణి ప్రేమాదరాలు నిండిన చూపులతో చూస్తూ, కర్ణా, నా మీద నీకు కోపం కదా? మహావీరుడువైన నిన్ను అర్ధరథునిగా అన్నాను కదా, నీ మీద నాకు నిజమైన కోపం ఏదీ లేదు. భేదోపాయం చూపి కురుకుమారులను నీవు చెడగొట్టుతున్నావని పెద్దవానిగా మాత్రమే కోపించాను. నీవంటే నాకు ద్వేషం లేదు. అయితే నిన్ను పలుమార్లు నిష్ఠురమైన మాటలతో బాధించానన్న సంగతి నాకు తెలుసు. అది ఇప్పుడు కూడా కాదనను. నీ ఎడ అది శిక్షయే గాని క్రోధం కాదు. నీ ఉదయము దైవిక గర్భాయత్తము నీకు మర్చులు అసదృక్షులు కౌంతేయుడవుగాని విను రాధేయుండవుగావు నీవు ధీర విచారా. ఈ విషయాన్ని వ్యాసభగవానుల వారు నాకు రహస్యంగా చెప్పి ఉన్నాడు. నేను కూడా నీ తేజో విశేషాలను సహజ కవచ కుండలాలను గుర్తించియే ఉన్నాను. కౌంతేయుడవైన నీవు పాండుతనయునువే. ఈ వంశంలోని కౌరవ పాండవులు అందరికన్నా నీవే పెద్దవాణివి. అందువల్ల నీపై నాకు వాత్సల్యమే కానీ మాత్సర్యము లేదు. కాస్త ఆగి పితామహుడు మరలా కర్ణుని చూచి, కర్ణ, అతి ముఖ్యమైన మాట చెబుతాను విను. ఇంతకుముందే నా వద్దకు మన వారంతా వచ్చి చూచి వెళ్ళారు. దుర్యోధనుడికి హితోక్తులను బోధించాను. పాండవులకు వారి అర్ధరాజ్యం ఇంద్రప్రస్థతో కలిపి ఇవ్వమని చెప్పాను.

పాండవ కౌరవుల మధ్య ఉండిన విరోధాన్ని పూర్తిగా తొలగించాను. ఇంకా యుద్ధం జరగకుండా శాంతి సమకూరాలి. కాదని సమరం సాగిస్తే దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాలి. ఎందుకంటే అప్రమేయుడకు శ్రీకృష్ణుని సహాయం ఉన్నంత వరకు పాండవులను ఎవరూ జయింపజాలరు. వారితో విరోధం మంచిది కాదు. ఇతర ఆలోచనలు మాని నీవు కౌంతేయులతో కలిసి ఉండుము అని చెప్పాడు. కర్ణుడు ఈ మాటలు శ్రద్ధగా విన్నాడు. భీష్ముని చూచి, మహాత్మా, నాకు తెలుసు నేను కౌంతేయుడినే అని. అయినప్పటికీ సుయోధనుని వదిలి నేను కౌంతేయులలో చేరడం ఉచితం కాదు. పాండవులు మహాబలుడు, శ్రీహరి వారికి ప్రాపు. రణరంగంలో వారిని నేనే కాదు ఎవరూ జయింపలేరని నాకు, నా అంతరాత్మకు ఏనాడో తెలుసు. సమరం మాని సుయోధనుడు సమరసభావంతో శాంతికి ప్రయత్నిస్తే నేను సంతోషిస్తాను. కానీ కురురాజు అసూయాగ్రస్తుడు, కావున సమరం తప్పదు. నాకు సుయోధనుని స్నేహమే ముఖ్యం. అవమానానికి గురి అయి బాధపడుతున్న తరుణంలో అతడు నన్ను ఆదుకొని అంగరాజ్య అభిషేకం చేసి స్నేహ వాత్సల్యాలతో మన్నించినవాడు. ఇప్పుడు రణమధ్యంలో నేను అతని వదిలి పాండవుల ప్రక్క చేరిపోవడం ధర్మమవుతుందా? ఉత్తమ వీరుడుకు నాయకుడు ఈ విధంగా అవకాశవాది కావచ్చునా? తాత, ఇంత మాత్రమే కాదు. గతకాలంలో నేను నా స్నేహితుని కోసం ధర్మస్వరూపులైన పాండవులను అవమానించాను. వారిని, వారి అర్ధాంగిని అవాచ్యమైన మాటలతో సభలో పలుమార్లు పలికి వారిని నొప్పించాను. పాండవులపై కురురాజుకు వైరం పెరిగేలాగా చేశాను. అధర్మ మార్గంలో అతడు ఉన్నా నేనతనికి సేవాభావంతో సేవ చేశానే కానీ శాసించి సన్మార్గ వృత్తిని అతనికి నేర్పలేదు. అతనికి నీతిని ధర్మాన్ని నేను ఏనాడూ బోధించిన వాణ్ణి కాను. మానవ మాత్రులమైన మనం ఆ దైవం చేతిలో కీలుబొమ్మలం. దైవాధీనము సర్వమున్

విహరించదన్ మురరిపున్ పార్థున్ తలంకించదన్ అని కర్ణుడు విషణ్ణ చిత్తంతో అనిన మాటలు భీష్ముడు విని కర్ణుని చూచి, నీవు అంతటి సమర్థుడవే, నీ భుజ పరాక్రమాన్ని నమ్మి ఉన్న దుర్యోధనుడికి ఏది ప్రియమో దానినే చేస్తూ ఎలాంటి సంశయం లేకుండా సంతోషంగా ఉండు, మంచిది, నీకు అనుగ్నిస్తున్నాను, వెళ్ళిరానాయనా అని చెప్పగా కర్ణుడు పితామహుని ధీరగుణాన్ని బంధుప్రీతిని తనలో తానే మెచ్చుకుంటూ అతనికి పాదప్రణామం చేసి తన నిలయానికి వెళ్ళిపోయాడు అని సంజయుడు ధృతరాష్ట్రునికి భీష్మపరు వృత్తాంతం పూర్తిగా వినిపించాడు. తనకంటూ ఏ వ్యక్తిగత ప్రయోజనాన్ని ఆశించకుండా యుద్ధాన్ని ఒక కర్తవ్యంగా భావించి జయాపజయాలు భగవంతుని అధీనంలోనే ఉంటాయని గుర్తించి 10 రోజులు కర్మవీరునిలాగా పోరాడిన భీష్ముడు భౌతిక ప్రపంచంలోనే ఉన్నా దేవభావముంది ఉత్తరాయణ పుణ్యకాలం కోసం నిరీక్షించాడు. దైవాంశలో గంగా శంతనుల కుమారుడై జన్మించి వయోచిత సౌఖ్యాలను తండ్రి కోసం త్యజించి బ్రహ్మచర్య దీక్ష వహించి ఈషణత్రయానికి దూరుడై అహర్హము కురువంశ వ్యాప్తికి ప్రతిష్టకు కృషి చేసి లౌకిక వ్యాపారాదులలో రాజ్య వ్యవహారాలలో యుద్ధాలలో పాల్గొనిన అంతర్గతమైన ఆధ్యాత్మిక వైరాగ్యంతో తామరాకు మీద నీటి బిందువులాగా ఈశ్వర అధీనమైన జీవితాన్ని గడిపిన మహాభారత భీష్మపర్వ నాయకుడు భీష్ముడు. సర్వకాలాల వారికి సర్వదేశాల వారికి అతని జీవితం ఆదర్శప్రాయం. సత్యవతేయ విష్ణు పద సంభవమై విభుదేశ్వరాబ్ది సంగత్యుభశోభితం వై జగద్విదితం బగు భారతీయ భారత్యమరాపగౌఘము నిరంతర సంతత పుణ్య సంపత్ ఉన్నత్ అభివృద్ధి చేయు వినినన్ కొనియాడిన ఎలవారికిన్ సంతత పుణ్య సంపదున్నత్యభివృద్ధి చేయు వినినన్ కొనియాడిన నెల్లవారికిన్.

మీరింతవరకు వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహిక భీష్మపర్వం 4వ భాగం విన్నారు. ఆకాశవాణి

తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఆపాత మధురాలకి సమయం ఇది. ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమంలో ముందుగా

మీరు ఇప్పుడు విన్న పాట ఆత్మీయుల చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు రాజేశ్వరరావు, గానం పి సుశీల ఘంటసాల. ఆపాత మధురాలు కార్యక్రమంలో మరో పాట మహామంత్రి తిమ్మరసు చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల గాత్రంలో. సాహిత్యం అందించిన వారు పింగళి నాగేంద్రరావు.

ఆపాత మధురాలు కార్యక్రమంలో మరో పాట. ఆశాజీవులు చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు టీకే రామమూర్తి, ఎంఎస్ విశ్వనాథన్, పి సుశీలా గాత్రంలో పాట వింటారు.

ఆపాత మధురాలు కార్యక్రమంలో మరో పాట శ్రీకృష్ణ తులాభారం చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు పెండ్యాల నాగేశ్వరరావు, పి సుశీలా గాత్రంలోని పాట వింటారు.

ఆపాత మధురాలు కార్యక్రమంలో మరో పాట రామచిలుక చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు చెల్లపిళ్ళె ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గాత్రంలో సాహిత్యం అందించిన

ఆపద ముద్రాలు కార్యక్రమంలో మరో పాట తలంబ్రాలు చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు కె చక్రవర్తి, పి సుశీల గాత్రంలో సాహిత్యం అందించిన వారు రాజశ్రీ.

ఆపాతమధురాలు కార్యక్రమంలో మరో పాట సుఖదుఖాలు చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు ఎస్పి కోదండపాణి, సాహిత్యం అందించిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, పి సుశీల గారి గాత్రంలో పాట వింటారు.

ఇంతవరకు మీరు ఆపాద మధురాలు కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసారాలు ఇంతవరకు విన్నారు. మా నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఈరోజు మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. ఇక రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు పునఃప్రారంభం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.